శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి విజయవాడ 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్స్ పై ఎనలాగ్ ప్రసారాలతో పాటుగా డిఆర్ఎం రిసీవర్ ఉండవారు 828 కిలోహెర్ట్స్ పై డిజిటల్ ప్రసారాలు మరియు ఎఫ్ఎం 102.2 మెగాహెర్ట్స్ పై ఈనాటి మా ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 14వ రోజు క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూన్ నెల 4వ తేదీ గురువారం. ఇప్పుడు సమయం 5:53 దాటి 51 సెకను. శుభోదయం.

0: దేశభక్తి గీతం మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం సూక్తి సుధ సమర్పణ శ్రీ ఎం కృష్ణ కిషోర్.
1: మానవుడు ఏ స్థాయికి ఎదిగినా ఒదిగి ఉండటమే గొప్పతనమని మన చుట్టూ ఉన్న ప్రకృతి నిరంతరం బోధిస్తూనే ఉంది. ప్రకృతిలో ఉన్న గొప్ప లక్షణం వినమ్రత, దాన్నే వినయం కూడా అనవచ్చు. సుభాషితకారుడైన ఏనుగు లక్ష్మణ కవి, తరువుల తిరస ఫలభార గురుతగాంచు నింగివ్రేలుచు అమృతమొసంగు మేఘుడు, ఉద్ధతులు గారు బుధులు సమృద్ధి చేత జగతి ఉపకర్తలకు ఇది సహజ గుణము అన్న పద్య రత్నం ద్వారా చక్కని హితబోధను అందించారు సమాజానికి. మృదు మధుర ఫలాలను ఇచ్చే వృక్షాలు ఫలభారంతో క్రిందికే వంగి కనిపిస్తూ ఉంటాయి. ప్రాణికోటి జీవనాధారమైన నీటిని అందించే మేఘాలు సైతం తమ ధారలను క్రిందకే అందిస్తున్నాయి. ఇలా ప్రకృతి మొత్తం మానవ అభ్యుదయానికే సేవ చేస్తుంది. వినయ విధేయతలు ఉన్నవారే మహోన్నత కార్యాలను సునాయాసంగా సమర్థవంతంగా నెరవేర్చగలరు. అలాంటి వాళ్లే భగవంతుడి కృపకు పాత్రులవుతూ ఉంటారు. మానవ కోటిని జ్ఞాన మార్గం వైపు నడిపిస్తూ విజ్ఞాన ప్రభలను నింపేదే అసలైన విద్య. విద్యా వినయేన శోభతే అని శాస్త్రవచనం. పువ్వుకు తావిలా వినమ్రత లేకపోతే విద్య రాణించదు. కొందరు వినయంగా ఉండడాన్ని ఆత్మన్యూనతగా భావిస్తూ ఉంటారు, కానే కాదు. విధేయత అనేది ఒక మహత్తర సద్గుణం. మానవ పురోగతికి అమూల్య ఆభరణం వినయం. మనలోని సుగుణాలు మరింతగా ప్రకాశించాలి అంటే వినయ విధేయతలు అత్యంత ఆవశ్యకాలు. అవి మనిషిని మనిషిగా రూపుదిద్దుతాయి. సభ్య సమాజం కూడా ఆ ఉత్తమ లక్షణాలు కలవారినే అధికంగా గౌరవిస్తుంది. పరిస్థితుల ప్రభావం కారణంగా ఒక్కోసారి తలవంచినంత మాత్రాన ఆ మనిషి ఔన్నత్యానికి ఎలాంటి అల్పత్వము నీచత్వము ఆపాదింపబడవు. కార్య సాధన వినయంతోనే సాధ్యం. చేతనగువాడు కార్యమునకై తగ్గును వంగుగాక అల్పుడగునా, ఏతము వంగిన వంగును పాతాళము నీరు తెచ్చి బయలందల్లున్. ఈ పద్యం ద్వారా సత్ప్రయోజనం కొరకు ఎంత వంగినా దోషం లేదని తెలియజేశారు మన పూర్వకవులు. గుడిలోని విగ్రహం బండరాయే, శిల్పి ఎన్ని సమ్మెట దెబ్బలకు ఉలి దెబ్బలకు తనను గురి చేసినా ఆ బండరాయి విసుగు చెందకుండా వినయంతో తనకు తాను సంపూర్ణంగా అర్పించుకొని చిట్ట చివరకు పూజార్హమైన విగ్రహంగా పరిణామం చెందింది. జీవితంలో రాణించాలనుకునే వాళ్ళంతా విద్యతో పాటు ఈ వినయ విధేయతలను గురుసేవ ద్వారా గురు బోధల ద్వారా అలవర్చుకోవాలి. విద్యాదాతి వినయం వినయాద్యాతి పాత్రతాం, పాత్రత్వాత్ ధనమాప్నోతి ధనాధర్మం తతసుఖం. పురుషార్థాలకు సైతం ఈ వినయ విధేయతలే కీలకం అని గుర్తించి ప్రతి ఒక్కరం సత్పథగాములై ఉన్నత లక్ష్యాలను సాధించుకోవాలి. ఆ దిశగా సాగుదాం సమిష్టిగా.
0: సూక్తి సుధ మీరింతవరకు విన్నారు. సమర్పణ శ్రీ ఎం కృష్ణ కిషోర్.

నిత్య కళ్యాణములు నగు, నిత్య కళ్యాణములు నగు, నీకు ఎప్పుడు నిత్య కళ్యాణ.

ఫ్యాషన్ ఫ్రూట్ సాగు గురించి తెలుసుకుందాం. బ్రెజిల్ దేశంలో పుట్టిన ఫ్యాషన్ ఫ్రూట్ని కెన్యా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణ అమెరికా, శ్రీలంక దేశాల్లో వాణిజ్యపరంగా సాగు చేస్తున్నారు. మన దేశంలో పెంచడానికి అనువైన వాతావరణ పరిస్థితులు ఉండడం వల్ల ఈ మధ్యకాలంలో ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కువగా దీన్ని పెంచుతున్నారు. ఫ్యాషన్ ఫ్రూట్ జ్యూస్ మంచి సువాసనతో ఉంటుంది, ఇతర పండ్ల రసాలతో కలపడానికి అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా కేకులు, పేస్ట్రీలు, ఐస్ క్రీంలు తయారు చేయడానికి వీటిని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఫ్యాషన్ ఫ్రూట్ను దాదాపుగా అన్ని రకాల నెలల్లోనూ పెంచవచ్చు. ఉదజన సూచిక 6 నుండి 7.5 మధ్య ఉంటే బాగుంటుంది. మురుగునీరు పోయే సదుపాయం తప్పనిసరిగా ఉండాలి. వర్షపాతం 100 నుండి 200 సెంటీమీటర్ల మధ్య ఉండే ఉష్ణ సమశీతోష్ణ వాతావరణం గల ప్రాంతాల్లో వర్షాధార పంటగా బాగా పెరుగుతుంది. అనావృష్టి పరిస్థితుల్లో నీటి వసతిని కల్పించాలి. ఈ ఫ్యాషన్ ఫ్రూట్లో ముఖ్యమైన రకాలని కనుక మనం చూసుకున్నట్లయితే పర్పుల్ ఫ్యాషన్ ఫ్రూట్, పసుపు ఫ్యాషన్ ఫ్రూట్, అలాగే కావేరి రకం, పర్పులు పసుపు రకం కలిపిన రకం ఇది. హైబ్రిడ్స్ వాణిజ్యపరంగా సాగు చేయబడుతున్నాయి. పర్పుల్ ఫ్యాషన్ ఫ్రూట్ విషయానికి వచ్చినట్లయితే ఇది ఎత్తైన ప్రాంతాల్లో బాగా పెరుగుతుంది. పండ్లు 4 నుండి 5 సెంటీమీటర్ల వ్యాసంతో పండిన తర్వాత పల్పు ముదురు ఎరుపు వర్ణంలో ఉండి 37 నుండి 49 గ్రాములు బరువు తూగుతాయి. పండ్ల రసం 35 నుండి 38% ఉండి మంచి సువాసనతో పసుపు రకం కన్నా బాగుంటుంది. గింజలు నల్లగా ఉంటాయి. ఈ పర్పుల్ ఫ్యాషన్ ఫ్రూట్ ఆకుపచ్చ తెగులు, ఫ్యూజేరియం కాలర్రాటు, తామర పురుగులు వీటిని తట్టుకోలేదు. ఇక పసుపు ఫ్యాషన్ ఫ్రూట్ రకం విషయానికి వచ్చినట్లయితే ఇది తక్కువ ఎత్తులో పెరుగుతుంది, అత్యల్ప ఉష్ణోగ్రతల్ని తట్టుకోలేదు, కాబట్టి ఎత్తైన ప్రాంతాల్లో దిగుబడి సరిగా రాదు. పర్పుల్ ఫ్యాషన్ ఫ్రూట్ కన్నా పండ్లు కొంచెం పెద్దవిగా ఉండి 60 గ్రాముల వరకు బరువు తూగుతాయి. పూర్తిగా పండిన తర్వాత బంగారు పసుపు వర్ణంలో మారుతాయి. పండ్ల రసం పుల్లగా ఉండి తక్కువగా అంటే 25 నుండి 30% ఉంటుంది. సువాసన కూడా అంత ఎక్కువగా ఉండదు. గింజలు ముదురు గోధుమ రంగులో ఉంటాయి. ఆకుమచ్చలు, ఫ్యూజేరియం విల్ట్, త్రిప్స్, నులిపురుగుల తాకిడిని సమర్థవంతంగా ఎదుర్కొనే రకం ఇది. ఇక మూడవ రకం కావేరి హైబ్రిడ్. పర్పులు పసుపు ఫ్యాషన్ ఫ్రూట్లను సంకరపరచగా వచ్చిన రకం ఇది. దీన్ని సెంట్రల్ హార్టికల్చరల్ ఎక్స్పెరిమెంట్ స్టేషన్ కర్ణాటక వారు వృద్ధి చేశారు. అధిక దిగుబడినిస్తూ 85 నుండి 90 గ్రాముల బరువున్న కాయలనిస్తుంది. పర్పుల్ రంగులో ఉండే ఈ పండ్లు నాణ్యత కూడా పర్పుల్ ఫ్యాషన్ ఫ్రూట్నే పోలుంటాయి. ఈ రకం ఆకుపచ్చ, ఫ్యూజేరియా కాలర్ రాట్, అలాగే నులి పురుగుల తాకిడిని తట్టుకుంటుంది. ఫ్యాషన్ ఫ్రూట్ విత్తనాలు కొమ్మంట్ల ద్వారా వృద్ధి చేయొచ్చు. అంటుకట్టడం ద్వారా వృద్ధి చేయబడిన మొక్కల పెరుగుదల విత్తనం ద్వారా వృద్ధి చేసిన మొక్కల కంటే ఎక్కువగా ఉంటుంది. అంటుకట్టడం ద్వారా విల్ట్, వేరుకుళ్ళు తెగుళ్ళని తట్టుకోగల రకాలని వృద్ధి చేయొచ్చు. మంచి దిగుబడినిచ్చే నాణ్యత గల పండ్లను ఉత్పత్తి చేసే మొక్కల్ని ఎంపిక చేసుకుని పండ్లను సేకరించాలి. ఆ పండ్లను గుజ్జు తీసి 3 రోజుల పాటు మురగనిచ్చిన తర్వాత విత్తనాలని సేకరించాలి. మార్చి ఏప్రిల్ నెలల్లో విత్తనాలని తయారు చేసిన బెడ్ల మీద నాటుకోవాలి. మొలకెత్తిన విత్తనాలని 4 నుండి 6 ఆకుల దశకు చేరిన తర్వాత పాలీ బ్యాగుల్లోకి మార్చాలి. 3 నెలల తర్వాత పాదుకు 2 మొక్కల చొప్పున పొలంలో నాటుకోవచ్చు. ఇక శాఖీయ పద్ధతిలో మనం సాగు చేయదలుచుకుంటే అక్టోబర్ మాసంలో ప్రూనింగ్ చేసిన తర్వాత 3 నుండి 4 కణుపులు కలిగి 2 సెంటీమీటర్ల మందం గల కొమ్మల్ని ఎంపిక చేసుకుని కత్తిరించుకోవాలి. తర్వాత వీటిని పాలీ బ్యాగుల్లోకి మార్చుకోవాలి. వేళ్ళు వృద్ధి చెందిన తర్వాత ఈ మొక్కల్ని తర్వాత సీజన్లో నాటుకోవాలి. ఇక అంటుకట్టే విధానంలో ఫ్యాషన్ ఫ్రూట్ పసుపు రకాన్ని తల్లి మొక్కగా ఉపయోగిస్తూ పర్పుల్, కావేరి మొదలైన రకాలతో అంటుకట్టచ్చు. తల్లి మొక్క పెంపకం మనం చూసుకున్నట్లయితే ఎల్లో ఫ్యాషన్ ఫ్రూట్ విత్తనాలని నాటి 50 సెంటీమీటర్ల ఎత్తు 3 నుండి 4 మిల్లీమీటర్ల మందం వచ్చే వరకు పాలీ బ్యాగుల్లో లేదా బెడ్ల మీద పెంచాలి. ఆరోగ్యవంతమైన ముదురు ఆకుపచ్చని ఆకులు గల మొక్కల్ని అంటుకట్టడానికి ఎంపిక చేసుకోవాలి. పర్పుల్, పసుపు ఫ్యాషన్ ఫ్రూట్ మొక్కల్లో అధిక దిగుబడినిచ్చే మొక్కల్ని ఎంపిక చేసుకోవాలి. పూత దశలో ఉన్న మొక్కల నుండి అంటు కొమ్మలను కత్తిరించాలి. అలాగే పిల్ల మొక్కల్ని రసం పీల్చే పురుగులు, చీడపీడల బారిన పడకుండా పెంచాలి. అంటు కట్టడానికి శుభ్రమైన కత్తులు, పరికరాలని వాడుకోవాలి. ఇనార్చింగ్ పద్ధతిలో అంటు కట్టాలి. అంటు కట్టిన తర్వాత అంటుకట్టిన మొక్కల్ని రోజు నీటితో తడపాలి. తల్లి లేదా వేరుమూలం నుంచి వచ్చే కొమ్మల్ని ఎప్పటికప్పుడు తీసేయాలి.
అంటుకొమ్మ 10 సెంటీమీటర్ల పొడవు పెరిగిన తర్వాత సూర్యరశ్మిలో ఉంచి హార్డెనింగ్ చేయాలి. అంటుకట్టిన నెల తర్వాత గ్రాఫ్టింగ్ టేప్ను తొలగించాలి. ఇక ఫ్యాషన్ ఫ్రూట్ సాగుకి నేల తయారీని కనుక మనం చూసుకున్నట్లయితే, బాగా దుక్కి చేసిన నేలలో 45 సెంటీమీటర్ల గుంటలు తవ్వుకుని ఆ గుంతలకి 3 పాళ్ళు తవ్విన మట్టి, 1 పాలు కంపోస్టు కలిపి గుంతల్ని నింపుకోవాలి. మబ్బుగా ఉన్న రోజుల్లో లేదా వర్షాకాలం ప్రారంభంలో మొక్కల్ని నాటుకోవాలి. మొక్కకు మొక్కకు మధ్య 2 మీటర్లు, వరుసల మధ్య 3 మీటర్లు ఎడం ఉండేలాగా ఈ ఫ్యాషన్ ఫ్రూట్ మొక్కల్ని నాటుకోవాలి. ఇక ఫ్యాషన్ ఫ్రూట్లో కొమ్మ కత్తిరింపుల్ని కనుక మనం చూసుకున్నట్లయితే, ఫ్యాషన్ ఫ్రూట్ కొత్త కొమ్మల మీద పూతకాయలు ఏర్పడతాయి. కాబట్టి క్రమ పద్ధతిలో కొమ్మ కత్తిరింపులు చేసుకోవాలి. తద్వారా ఎక్కువ కొత్త కొమ్మలు పుట్టి కాయ దిగుబడి ఎక్కువగా ఉంటుంది. కాయల్ని కోసిన తర్వాత పక్క కొమ్మల్ని 4 నుంచి 5 కణుపుల వరకు ఉంచి చివర్లు కత్తిరించాలి. కొమ్మ కత్తిరింపులు మార్చి ఏప్రిల్ మాసాల్లో లేదా సెప్టెంబర్ అక్టోబర్ మాసాల్లో కాయ కోత సమయాన్ని బట్టి చేసుకోవాలి. ఫ్యాషన్ ఫ్రూట్లో ఎక్కువ దిగుబడులు రావడానికి ఎరువుల యాజమాన్యాన్ని తప్పనిసరిగా పాటించాలి. ఒక్కొక్క చెట్టుకి సంవత్సరానికి 110 గ్రాముల నత్రజని, 60 గ్రాముల ఫాస్ఫరస్, 100 గ్రాముల పొటాషియం ఇచ్చే ఎరువుల్ని వేసుకోవాలి. నత్రజని పొటాషియం ఇచ్చే ఎరువుల్ని 2 నుంచి 3 భాగాలుగా విడగొట్టి ఇచ్చుకోవాలి. మొక్క వేళ్ళు భూమి పై పొరల్లో 15 సెంటీమీటర్ల వరకు మాత్రమే వ్యాపించి ఉంటాయి. కాబట్టి వేర్లకి హాని కలగకుండా పైపైనే కలుపు తీయాలి. భూమిని గుల్లగా చేయటం చేసుకోవాలి. వేసవిలో తేమ కాపాడుకోవడానికి ఎండుటాకులతో మల్చింగ్ చేసుకోవాలి. మొక్కలు నాటిన 9వ నెల నుండి పండ్లని కోసుకోవచ్చు. పూర్తి స్థాయిలో దిగుబడి 16 నుండి 18 నెలలకు వస్తుంది. ముఖ్యంగా 2 సీజన్లలో పంట కోసుకోవచ్చు. మొదటి పంటని ఆగస్టు నుండి డిసెంబర్ వరకు, 2వ పంటని మార్చి నుండి మే నెలల వరకు తీసుకోవచ్చు. పూత నుండి 80 నుండి 85 రోజుల్లో కాయలు కోసుకోవచ్చు. పండిన తర్వాత పళ్ళు నేల మీద రాలిపోతాయి. కాబట్టి పండు రంగు కొంచెం పసుపు పర్పుల్ రంగులోకి రాగానే రకాన్ని బట్టి తొడిమితో సహా కోసుకోవాలి. సంవత్సరంలో 1 హెక్టార్లో 12 నుండి 13 టన్నుల వరకు దిగుబడి పొందొచ్చు. కోసిన పండ్లను వెంటనే మార్కెట్కు తరలించాలి. లేనట్లయితే వాటి బరువు, తాజాదనంలో మార్పు వస్తుంది. దూర ప్రాంతాలకు మార్కెట్ చేసేటప్పుడు పాలిథీన్ లైనింగ్ ఉన్న క్రేట్స్, రంధ్రాలతో ఉన్న పాలీ బ్యాగ్లను వాడినట్లయితే నాణ్యతలో మార్పు రాదు. బహువార్షికమైన ఈ పంట 6 సంవత్సరాల వరకు దిగుబడినిస్తుంది. తర్వాత దిగుబడిలో క్షీణత కనిపిస్తుంది.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమ. ముఖ్యాంశాలు. ఇంధన భద్రతను పెంపొందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓఎన్జీసీకి పూర్తి సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తెలంగాణలో జాతీయ రహదారుల విస్తరణకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం, ఆంధ్ర రాష్ట సాధన కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం చిరస్మరణీయమని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఇంధన భద్రతను పెంపొందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ ఓఎన్జీసీ చైర్మన్ అరుణ్ కుమార్ సింగ్ అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రిని నిన్న మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో ఓఎన్జీసీ చేపడుతున్న ప్రాజెక్టులు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, రాష్ట ప్రభుత్వం ఓఎన్జీసీ మధ్య సమన్వయంతో ప్రాజెక్టులను మరింత వేగవంతం చేయాలని సూచించారు. చమురు, సహజవాయువుల అన్వేషణ జరిగే ప్రాంతాల అభివృద్దికి కార్పొరేట్ సామాజిక బాధ్యత, సీఎస్ఆర్ నిధులను వినియోగించాలని కోరారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు, రేపు రెండు రోజుల పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటిస్తారు. ఈరోజు పాలమూరు ప్రాంతంలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టులను పరిశీలించి వాటి పురోగతిపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. మధ్యాహ్నం నారాయణపేట జిల్లా మక్తల్కు చేరుకుని మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకం, భీమా, కృష్ణా నదులపై ప్రతిపాదిత బ్యారేజీల పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకోనున్నారు. సాయంత్రం సోమశిలకు చేరుకుని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టులపై ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారని అధికారులు తెలిపారు. రేపు కూడా పలు నీటి ప్రాజెక్టులను ముఖ్యమంత్రి పరిశీలించనున్నారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం, ఆంధ్ర రాష్ట సాధన కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం చిరస్మరణీయమని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అమరావతిలోని శాఖమూరులో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు స్మృతివనాన్ని ఆయన నిన్న సందర్శించి నివాళులర్పించారు. అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ఆంధ్ర రాష్ట్రానికి అసలైన గుర్తింపును, ఉనికిని పొట్టి శ్రీరాములు కల్పించారని చెప్పారు. ఆయన ప్రాణత్యాగం వల్లే స్వతంత్ర భారతదేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు జరిగిందని ఉప ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: పొట్టి శ్రీరాములు గారి స్ఫూర్తికి, ఆయన ఆంధ్రజాతి ఐక్యతకి భారతదేశం సమిష్టిగా ఉండాలి, దీని సమగ్రత భంగం కలగకూడదు, దానివల్ల భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడాలి, వీటన్నిటి నేపథ్యంలో ఆయన బలిదానం జరిగింది కాబట్టి వారి స్ఫూర్తిగా తీసుకుని ఈ రోజున సేనాగళమని మా హైపవర్డ్ ఈ కమిటీ భవిష్యత్తులో ఎవరు కులం గురించి మాట్లాడినా సమిష్టిగా మా నాయకులందరూ దీన్ని వాళ్ళు ఎదుర్కొంటారు, మా అందరికీ తెలియజేస్తున్నాం.
0: కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి రామ్దాస్ అథవాలే అధ్యక్షతన జాతీయ సామాజిక న్యాయమండలి సమావేశాన్ని ఢిల్లీ నుంచి దృశ్య మాధ్యమం విధానంలో నిన్న నిర్వహించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన కింద అందిస్తున్న నిధులను అదనంగా 50 లక్షల రూపాయలు పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అలాగే రాష్ట్రానికి కొత్తగా 58 సంక్షేమ వసతి గృహాలను మంజూరు చేయాలని, నిర్మాణాల కోసం ప్రస్తుతం ఇస్తున్న 3 లక్షల రూపాయల నిధిని 5 లక్షలకు పెంచాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో జాతీయ రహదారుల విస్తరణకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. రాష్ట్రంలోని ఆర్మూర్ జగిత్యాల జాతీయ రహదారి NH 63 విస్తరణకు ఆమోదం లభించగా హైబ్రిడ్ యాన్యుటీ విధానంలో ఈ పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా జగిత్యాల కరీంనగర్ జాతీయ రహదారి NH 563 విస్తరణకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపిందని, మొత్తం 7,597 కోట్ల రూపాయల వ్యయంతో 190 కిలోమీటర్ల మేర ఈ రెండు జాతీయ రహదారులను 4 వరుసలుగా విస్తరించనున్నామని చెప్పారు. ఈ నిర్ణయంతో ప్రాంతీయ అభివృద్దికి మరింత ప్రయోజనం చేకూరనుందని పేర్కొన్నారు. వర్షాకాలానికి ముందే నీటి కాలుష్య నివారణ చర్యలను వేగవంతం చేయాలని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ అధికారులను ఆదేశించారు. విజయవాడలో నిర్వహించిన మున్సిపల్ పబ్లిక్ హెల్త్ ఇంజనీర్ల రాష్టస్థాయి కార్యశాలలో ఆయన నిన్న మాట్లాడుతూ పురపాలక సంఘాల్లో క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహించాలని సూచించారు. స్వచ్ఛభారత్ గ్రీన్ కార్పొరేషన్ కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తూ వ్యర్థాల నిర్వహణ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలియజేస్తూ,
2: విశాఖపట్నం 1400 టన్లు, విశాఖపట్నం మరొక 600 టన్లు దాని యొక్క కెపాసిటీని పెంచుతున్నారు. గుంటూరులో పెంచడానికి లేదు, అందుకని విజయవాడను కూడా పెడుతున్నాను. కాబట్టి నేను అందరిని రిక్వెస్ట్ చేస్తున్నా దీని మీద ఎక్కువ ఫోకస్ చేయండి. అయితే ఆ ప్లాంట్లో వచ్చాక మనకు 1.5-2 ఇయర్స్ పడుతుంది. ఈ లోపల ఏం చేయాలంటే ప్రాసెసింగ్ యూనిట్లు, అంటే వచ్చిన చెత్తని ప్లాస్టిక్ సపరేట్ చేయటం, డ్రై సపరేట్ చేయటం, వెట్ సపరేట్ చేయటం, మెన్యూర్ చేయటం, ఆ ప్రాసెసింగ్ ఉంది. అవి 107 ప్లేసుల్లో శాంక్షన్ చేశాం.
0: రష్యా పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మాస్కోలోని అధునాతన రవాణా అభివృద్ది కేంద్రాన్ని నిన్న సందర్శించారు. ఇందులో భాగంగా కేంద్రంలోని సమాచార సాంకేతిక వ్యవస్థ కార్యకలాపాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆ సంస్థ అధికారి పావెల్ బోక్షా పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మాస్కో రవాణా కేంద్ర అభివృద్దిని వివరించారు. అనంతరం మాస్కో ట్రాఫిక్ నిర్వహణ కేంద్రం పనితీరు, రవాణా నిర్వహణ వ్యవస్థల గురించి అధికారులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లోనూ ఆధునిక సాంకేతిక ఆధారిత ప్రజాసేవల అభివృద్దికి ఇటువంటి నమూనాలు దోహదపడతాయని తెలిపారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలసు పార్థసారథి తెలిపారు. ఏలూరు జిల్లా నూజివీడులోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో 101 మంది లబ్ధిదారులకు 61,72,000 రూపాయల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఆయన నిన్న పంపిణీ చేశారు. పేద కుటుంబాలు వైద్య ఖర్చులను అధిగమించి ఆర్థికంగా నిలదొక్కునేందుకు ముఖ్యమంత్రి సహాయనిధి ఉపయోగపడుతుందని మంత్రి సందర్భంగా తెలియజేస్తూ,
3: ఇంత ఉదారంగా పేద ప్రజల సమస్యను అర్థం చేసుకుని గొప్ప మానవత్వంతో దాదాపు 120 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద 1,71,882 రూపాయలు ఎవరైతే ముఖ్యమంత్రి గారి సహాయనిధి నుంచి సహాయం కావాలని చెప్పేసి కోరుకున్నారో వారందరికీ కూడా చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. మన నియోజకవర్గంలో ఇప్పటి వరకు దాదాపు 14.5 కోట్ల రూపాయలు సీఎంఆర్ఎఫ్ కానివ్వండి, ఎన్ఓసీలు కానివ్వండి ఇవ్వటం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను.
0: ఆంధ్రప్రదేశ్లో డీఎస్సీ అభ్యర్థులకు అండగా నిలుస్తామని వైఎస్సార్సీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో పలువురు డీఎస్సీ అభ్యర్థులు ఆయనతో నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, డీఎస్సీ నియామకాల విషయంలో అన్యాయం జరిగిందని భావిస్తున్న అభ్యర్థులకు వైఎస్సార్సీపీ లీగల్ విభాగం పూర్తి సహకారం అందిస్తుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో ఎండల తీవ్రత కొనసాగుతోందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈరోజు రేపు రాష్ట్రంలోని పలు మండలాల్లో వడగాలులు వీచే అవకాశముందని, కొన్ని ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 43 నుంచి 45 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశముందని పేర్కొంది. అలాగే ద్రోణి ప్రభావంతో కోస్తా జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ద్రోణి ప్రభావంతో తెలంగాణలో ఈరోజు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉమ్మడి ఆదిలాబాదు జిల్లాతో పాటు నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట జిల్లాలకు ఈరోజు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. ఇంధన భద్రతను పెంపొందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓఎన్జీసీకి పూర్తి సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తెలంగాణలో జాతీయ రహదారుల విస్తరణకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం, ఆంధ్ర రాష్ట సాధన కోసం అమరజీవి పుట్టి శ్రీరాములు చేసిన త్యాగం చిరస్మరణీయమని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలసు పార్థసారథి అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. సమయం ఉదయం 7 గంటలు. ఇప్పుడు వినండి ఎఫ్ఎం 102.2 మెగాహెడ్స్పై ప్రసార విశేషాలు. ఈ ఉదయం 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:15 ఉదయరేఖలు. భగవద్గీత పారాయణం, భగవద్గీత శ్లోక విశ్లేషణ సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. అనంతరం తెలుగు సాహితీ మణిదీపాలు, తెలుగు కవుల సాహిత్య పరిచయ పరిచయం శీర్షికన ఈరోజు కవి దూర్జాటి, రచన ఎస్ శశికళ, పఠనం డాక్టర్ గుమ్మా సాంశివరావు. అనంతరం యోగా చేయడం ద్వారా మానసిక ఒత్తిడిని ఎలా తగ్గించుకోవచ్చు అనే అంశం గురించి శ్రీమతి బి చౌదరేణి గారి ప్రసంగం వింటారు. చివరిగా లలితగీతాలు వింటారు. 8:00 ప్రైమరీ ఛానల్ ప్రోగ్రామ్స్ వింటారు. 8:35 చిత్రగీతాలు, ఆ పాత మధుర గీతాలు వింటారు. 9:00 కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ కె దిల్లేశ్వరరావు గారి నదస్వర వాద్య కచేరి, ప్రత్యేక డోలు సహకారం శ్రీ ఆర్ వెంకటేశ్వర్లు. 9:30 నమస్తే అమరావతి సినీ గీతాలు. 10:00 ప్రాంతీయ వార్తా విభాగం వారు సమర్పించు ప్రధానమంత్రి స్వనిధి పథకంపై ప్రత్యేక కార్యక్రమం వింటారు. అనంతరం రాబోయే అతిథి సినీ గీతాలు వింటారు. 11:00 గుర్తు చేసుకుందాం. 11:30 సినీ గీతాలు. లాహిర్ లాహిర్లో 12:40 జానపద కళారూపాల కార్యక్రమంలో అర్జున్ పాత్ర ప్రతిజ్ఞ తోలుబొమ్మలాట సమర్పణ శ్రీ వనపర్తి హనుమంతరావు గారు బృందం. 1:10 సినీ గీతాలు. 1:30 గ్రామలక్ష్మి గ్రామీణ మహిళల కార్యక్రమంలో జానపద గేయంలో శ్రీ పాత్రలు. జానపద గేయంలో శ్రీ పాటలు అనే అంశం గురించి డాక్టర్ చల్ల సీతామహాలక్ష్మి గారి ప్రసంగం వింటారు. అనంతరం రేడియోతో నా పయనం ఆకాశవాణి విశ్రాంత సంచాలకులు శ్రీమతి ముంజులూరి కృష్ణకుమారి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ పి ప్రశాంత్ కిరణ్. సినీ గీతాలు. 3:00 టీన్ టైం, 4:00 స్టంప్డ్ సీజన్, క్షమించండి, 4:00 సందేశ్ టు సోల్జర్. 5:00 సినీ గీతాలు. 6:30 పల్లెసీమలో ఆకుకూరల ప్రాముఖ్యత నిల్వ పద్ధతులు డాక్టర్ ఎస్ దివ్య ప్రసన్న కుమారి గారి ప్రసంగం వింటారు. 6:50 వ్యవసాయ సూచనలు, జీడి మామిడి సాగులో మెడుకులు గురించి తెలుసుకుంటారు. 7:15 పంట సీమలు. వేసవి కాలంలో తేనెటీగల సంరక్షణలో పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరమణగూడెం ఉద్యాన కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సిహెచ్ఈ నల్ని గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. అనంతరం జానపద గీతం, అలాగే నువ్వుల పంట సాగులో మెళుకులు గురించి తెలుసుకుంటారు. 7:45 వికసిత భారత్ ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్ర సమర్పణ. 8:00 తెలుగు సాహిత్య కార్యక్రమంలో ఆపద్ బాంధవులు శ్రీమతి తాతికొల పద్మావతి గారి కథానికి వింటారు. 8:15 చిత్రగీతాలు. 8:45 దేశభక్తి గీతం. 8:45 ఆకాశవాణి విజయవాడ ఏ కేంద్ర ప్రసారాలు వింటారు. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. మీరు ఇంతవరకు ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. సమయం 7:05 అవుతుంది. తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.
1: హైదరాబాద్ కేంద్రం నుంచి వింటారు.
2: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, వెనుజులా తాత్కాలిక అధ్యక్షులు డెల్సీ రోడ్రిగ్స్ల మధ్య ఈరోజు న్యూఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు జరుగుతాయి. వారణాసిలో 2 రోజుల పాటు జరిగే 2వ బ్రిక్స్ సాంస్కృతిక వర్కింగ్ గ్రూప్ సమావేశాలు ఈరోజు ప్రారంభమవుతాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు నుండి 2 రోజుల పాటు త్రిపురలో పర్యటిస్తారు. కాంగోలో ఎబోలా వైరస్ వ్యాధి వ్యాప్తి విస్తరిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO హెచ్చరించింది. న్యూఢిల్లీలో ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, వెనుజులా తాత్కాలిక అధ్యక్షులు డెల్సీ రోడ్రిగ్స్ల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరుగుతాయి. ఈ చర్చల్లో భారత్ వెనుజులా సంబంధాల సమగ్ర స్వరూపంతో పాటు ఇంధన భద్రత, వర్తకం, పెట్టుబడులు, ఫార్మాసూటికల్స్, ఆరోగ్య సంరక్షణ, రవాణా, పునరుత్పాదక ఇంధన రంగాల్లో మరింత సహకారాన్ని పెంపొందించుకునే అవకాశాలపై దృష్టి సారిస్తారు. 5 రోజుల భారత పర్యటన నిమిత్తం రోడ్రిగ్స్ నిన్న న్యూఢిల్లీ చేరుకున్నారు. ఆమెతో పాటు విదేశీ వ్యవహారాలు, ఆర్థిక, సైన్స్ అండ్ టెక్నాలజీ, సమాచార ప్రసారాలు, రవాణా శాఖ మంత్రులతో కూడిన ఒక ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం కూడా వచ్చింది. రోడ్రిగ్స్ గతంలో విదేశాంగ మంత్రి హోదాలో 2015లో, అలాగే ఉపాధ్యక్షురాలి హోదాలో 2019, 2023, 2024, 2025లో భారత్ను సందర్శించారు. భారతదేశ సాంకేతిక పారిశ్రామిక సామర్థ్యాలను అవగాహన చేసుకోవడానికి, భాగస్వామ్య అవకాశాలను అన్వేషించడానికి వెనుజులా ప్రతినిధి బృందం ఇంధనం, ఫార్మాసూటికల్స్, ఆటో రంగాలకు సంబంధించిన పలు ప్రాంతాలను సందర్శిస్తుంది. ఇంధన పెట్టుబడి రంగాల్లో వెనుజులాకు భారత్ ఒక ముఖ్యమైన భాగస్వామిగా ఉంటూ వస్తోంది. ఇంధన రంగంలో భారతీయ పిఎస్యులు వెనుజులాలో భారీగా పెట్టుబడులు పెట్టాయి. అలాగే అక్కడ తమ ఉనికిని మరింత విస్తరించుకోవడానికి ఆసక్తి కనబరుస్తున్నాయి. వారణాసిలో 2 రోజుల పాటు 2వ బ్రిక్స్ సాంస్కృతిక వర్కింగ్ గ్రూప్ సమావేశాలు జరుగుతాయి. ఈ సదస్సులో చైనా, బ్రెజిల్, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియాలతో సహా 11 దేశాల ప్రతినిధులు పాల్గొంటారు. సీనియర్ దౌత్యవేత్తలు, విధాన రూపకర్తలు, సాంస్కృతిక రంగానికి చెందిన నిపుణులు వివిధ అంశాలపై చర్చిస్తారు. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా విమాన ఇంధన ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో దేశీయ విమానయాన సంస్థలను ఆదుకునేందుకు కేంద్ర కేబినెట్ 10,000 కోట్ల రూపాయల బడ్జెట్ మద్దతును ఆమోదించింది. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, ఈ నిధులు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు అందుతాయని, ఇది విమానయాన రంగంపై ఆధారపడిన 77 లక్షల మంది ఉద్యోగులను రక్షిస్తుందని పేర్కొన్నారు. పశ్చిమాసియా సంక్షోభం వల్ల లీటర్ ATF ధర మార్చిలో 60.5 రూపాయలు ఉంటే మే నెల నాటికి 142 రూపాయలకు పెరిగిందని చెప్పారు.
3: ATF price stabilization fund mein basically ek self sustaining revolving fund banaya gaya. ATF price for the airline carriers who want to participate in this unko ek stable ATF price abhi current crisis ke dauran mile ki isse hamare entire aviation sector mein kareeb 70 lakh se adhik jo jobs hain jinke upar impact padna aarambh hone laga tha because of the stress in the sector wo isse significantly mitigate ho.
2: ఢిల్లీ NCR పరిధిలో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు వీలుగా పాత ట్రక్కులు, బస్సుల స్థానంలో కొత్త వాహనాలను తీసుకొచ్చేందుకు 9,585 కోట్ల రూపాయలతో కూడిన ప్రత్యేక పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ 2 ఏళ్ల పథకం ద్వారా దాదాపు 2 లక్షల పాత ట్రక్కులు, 16,000 బస్సుల స్థానంలో BS6 లేదా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెడతారు.
4: दिल्ली के पॉल्यूशन को रोकने के लिए एक लगातार कई स्टेप्स लिए जा रहे हैं. उन स्टेप्स में एक बहुत बड़ा निर्णय लिया गया कि जो 40% कंट्रीब्यूशन है पार्टिकुलेट मटेरियल का वो ट्रांसपोर्टेशन सेक्टर के कारण आता है और उस ट्रांसपोर्टेशन में जो सबसे बड़ा कंट्रीब्यूटर है हैवी ट्रक्स और बसेस, पुरानी ट्रकों और बसों को रिप्लेस करने का इसमें फैसला लिया गया.
2: आकाशवाणी वार्ता వింటున్నారు. केंद्र होम मंत्री अमित शाह ఈరోజు నుండి 2 రోజుల పాటు త్రిపురలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా అమిత్ షా పుష్పబంతా ప్యాలెస్ హోటల్ శంకుస్థాపనలో పాల్గొంటారు. అలాగే లంకమూర వద్ద ఉన్న బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బీఎస్ఎఫ్ సరిహద్దు చౌకీని సందర్శిస్తారు. రాష్ట్ర కేంద్ర భద్రతాధికారులతో ఒక ఉన్నత స్థాయి సమావేశం నిర్వహిస్తారు. అమిత్ షా పర్యటన పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక ఉన్నత స్థాయి పరిపాలనా భద్రతా సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసింది. న్యూఢిల్లీలో నిన్న జరిగిన 10వ భారత్ లావో పీడీఆర్ జాయింట్ కమిషన్ సమావేశానికి విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, లావో పీపుల్స్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఉప ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి థాంగ్స్ వాన్తో కలిసి సహాధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ఇరుపక్షాలు వాణిజ్యం, పెట్టుబడులు, ఆరోగ్యం, ఇంధనం, డిజిటల్ కనెక్టివిటీ, అభివృద్ది భాగస్వామ్యం, సామర్థ్యాల పెంపుదల సంస్కృతితో సహా వివిధ రంగాలపై సుదీర్ఘ చర్చలు జరిపారు. అలాగే భారత్ ఆసియాన్ సహకారాన్ని మరింత పెంపొందించుకోవడంతో పాటు ప్రాంతీయ పరిణామాల గురించి వారు చర్చించారు. ఈ సందర్భంగా డాక్టర్ జయశంకర్ మాట్లాడుతూ భారత్, లావో, పీడీఆర్ మధ్య అత్యంత సన్నిహితమైన నాగరికత, సాంస్కృతిక, ప్రజా సంబంధాలు ఇరు దేశాల మధ్య చారిత్రక కాలం నాటివని గుర్తు చేశారు.
5: Our two countries have close civilizational ties reflected in the common heritage of Buddhism and Ramayana. Our relations go back in history based on deep cultural and people-to-people linkages. I fondly remember my own visit to your beautiful country during your ASEAN chairship in 2024.
2: ప్రపంచవ్యాప్తంగా యోగాకు విపరీతమైన ప్రజాదరణ లభిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో నిర్వహిస్తున్న 1వ ప్రపంచ యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ 2026 ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ పద్ధతిలో పాల్గొంటారు. ఈ వేదిక ప్రపంచవ్యాప్తంగా ఉన్న యోగాభిమానులను ఒకచోటకు చేరుస్తుందని మోదీ అన్నారు. అంతర్జాతీయ క్రీడారంగంలో యోగాసనాలకు ఇదొక కీలకమైన మైలురాయిగా నిలుస్తుందని ప్రధానమంత్రి అభివర్ణించారు. కాంగోలో ఎబోలా వైరస్ వ్యాప్తి వేగంగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. జెనీవాలో జరిగిన విలేకరుల సమావేశంలో డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ మాట్లాడుతూ ఈ వైరస్ ఇప్పటికే చాలా వేగంగా విస్తరించిందని, ఆరోగ్య అధికారులు దానిని అదుపు చేయడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ఇటీవలే ఈ వ్యాధి వ్యాప్తి ప్రధాన కేంద్రంగా ఉన్నటువంటి ఇతూరి ప్రాంతాన్ని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ సందర్శించారు. ఈ వ్యాధిని అదుపు చేయడానికి మరింత వేగంగా చర్యలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ వైరస్ ప్రస్తుతం కాంగోలోని ఉత్తర, దక్షిణ కివు ప్రాంతాలకు, అలాగే పొరుగు దేశమైన ఉగాండాకు కూడా వ్యాపించింది. మే నెల మధ్యలో ఈ వ్యాధి వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుండి కాంగోలో ఇప్పటి వరకు 344 ఎబోలా కేసులు నమోదు

జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, గిల్గిట్, బల్టిస్తాన్, ముజఫరాబాద్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేసింది. రాబోయే 2 రోజుల్లో ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, జార్ఖండ్, మహారాష్టలో ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉందని ఐఎండి పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, వెనిజులా తాత్కాలిక అధ్యకులు డెల్సీ రోడ్రిగ్స్ల మధ్య ఈరోజు న్యూఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు జరుగుతాయి. వారణాసిలో 2 రోజుల పాటు జరిగే 2వ బ్రిక్స్ సాంస్కృతిక వర్కింగ్ గ్రూప్ సమావేశాలు ఈరోజు ప్రారంభమవుతాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు నుండి 2 రోజుల పాటు త్రిపురలో పర్యటిస్తారు. కాంగోలో ఎబోలా వైరస్ వ్యాప్తి వేగంగా విస్తరిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.

ఆకాశవాణి, మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. సమయం 7:15. ఉదయరేఖలు.

0: భగవద్గీత పారాయణం. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం, మోక్ష సన్యాస యోగము. 31వ శ్లోకం. యయా ధర్మమధర్మం చ కార్యం చ కార్యమేవ చ అయథావత్ ప్రజానాతి బుద్ధిస్సా పార్థ రాజసీ. పార్థ, ఓ అర్జున, కార్యం చేయదగి ఉన్న, ధర్మం చ ధర్మమును, మరియు అకార్యం ఏవ చ చేయకూడనే కూడనిదైన అధర్మం, శాస్త్రనిషిద్ధమైన అధర్మాన్ని యయా ఏ బుద్ధిచేత, అయథావత్ అనిశ్చితంగా, ప్రజానాతి ఏ మానవుడైతే తెలుసుకుంటున్నాడో, సా అట్టి బుద్ధి బుద్ధి లేదా అంతఃకరణము, రాజసి రజోగుణ ప్రధానమైనది. యయా ధర్మమధర్మం చ కార్యం చ కార్యమేవ చ అయథావత్ ప్రజానాతి బుద్ధిస్సా పార్థ రాజసీ. అర్జున, ఇది నాకిప్పుడు కర్తవ్యం, ఎందుకంటే శాస్త్రం చెప్పిన ధర్మం ఇదే. ఇది నేనిప్పుడు చేయకూడదు, ఎందుకంటే ఇది శాస్త్రం నిషేధించిన అధర్మం అనే విషయంలో ఏ బుద్ధి

0: ఇది మనిషికి ఎప్పటికప్పుడు సందేహాన్నే గాని సరైన నిశ్చయాన్ని కలిగించదో అది రాజస బుద్ధి. ఏ బుద్ధి తెలుసుకుంటుందో అది సాత్వికం అన్నారు. ఈ శ్లోకంలో ఏ బుద్ధి మనిషికి సందేహాన్ని కలిగిస్తుందో అది రాజసం అంటున్నారు. అంటే తెలుసుకొనుట అనే క్రియకు బుద్ధే కర్త అని మొదటి శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు అంటున్నాడు. తెలుసుకునేవాడు మనిషి అని, బుద్ధి అతనికి సాధనమని రెండవ శ్లోకంలో చెబుతున్నారు. ఇది విరుద్ధం కాదు. ఎందుకంటే బుద్ధిహి వేత్తి, బుద్ధి తెలుసుకుంటోంది అని కనిపిస్తున్నా అక్కడ కూడా బుద్ధి ద్వారా మనిషి తెలుసుకుంటున్నాడు అనే తాత్పర్యాన్నే మనం గ్రహించాలి. ఎందుకంటే ఎప్పుడైనా సరే చేతనుడైన జీవుడే తెలుసుకునేవాడవుతాడు. జడమైన బుద్ధి ఎప్పటికైనా పనిముట్టే, అంటే కరణమే. కనుక మొదటి శ్లోకంలో ఉండే ప్రథమా విభక్తిని కూడా వ్యాకరణ సూత్రాల ద్వారా సవరణ చేసి బుద్ధి సాధనము అనే రీతిలోనే అర్థం చెప్పుకోవాలి. రాజస బుద్ధి విషయంలో బంధమోక్షాల ప్రసక్తి లేదు. ఎందుకంటే ఆ బుద్ధికి ధర్మాధర్మాలను మించి తత్వ విషయాలను గురించి ఆలోచించే ప్రవృత్తి కానీ సామర్థ్యం కానీ ఉండవు. యయా ధర్మమధర్మంచ కార్యంచ కార్యమేవచ అయథావత్ ప్రజానాతి బుద్ధిస్సాపార్థ రాజసీ.
1: భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

0: తెలుగు సాహితీ మణిదీపాలు శీర్షికన తెలుగు కవుల సాహిత్య పరిచయం కార్యక్రమంలో ఈరోజు కవి దూర్జటి గురించి తెలుసుకుందాం. రచన శ్రీమతి ఎస్ శశికళ, పఠనం డాక్టర్ గుమ్మా సాంబశివరావు, ఈ కార్యక్రమ పర్యవేక్షణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు.
1: స్థుతమతి అయిన ఆంధ్రకవి దుర్జటి పల్కులకెట్లు కలిగెను అతులిత మాధురీ మహిమ అని శ్రీకృష్ణదేవరాయలు భువన విజయ సభామందిరంలో అడిగినప్పుడు తెనాలి రామకృష్ణుడు హా తెలిసన్ భువనైక మోహనోద్ధత సుకుమార వార వనితా జనతా ఘనతాపహారి సంతత మధురాదరోదిత సుధారసధారల గ్రొలుతంజుమీ అని పలికినట్లు ఒక చాటుపద్యం ప్రచారంలో ఉంది. అయితే దూర్జటి వంశీయుడైన కుమారధూర్జటి కృష్ణరాయ విజయము అనే కావ్యాన్ని రచిస్తున్నప్పుడు కృతిభర్త ఆరవీటి చినవెంకటరాజు స్థుతమతి అయిన ఆంధ్రకవి దూర్జటి పల్కులకెట్లు కలిగెనో అతులిత మాధురీ మహిమ నా మునుమీ పెదతాత చాల సన్నుతిగనే కృష్ణరాయల మనోజ్ఞ సభన్ వినుము ఈవున్ అట్లా మత్కృత బహుమాన వైఖరుల కీర్తివహింపు ముధాత్రిలోపలన్ అని పలికినట్లు తెలుస్తున్నది. అష్టదిగ్గజ కవులుగా ప్రసిద్ధి పొందిన వారిలో నిజంగా ఎవరెవరు శ్రీకృష్ణదేవరాయల ఆస్థానములో ఉన్నారు అనే విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. దూర్జటి కృష్ణరాయల సభలో ఉన్నాడని చెప్పటానికి కుమారధూర్జటి రచించిన కృష్ణరాయ విజయము అనే కావ్యమే కాకుండా కుమారధూర్జటి కుమారుడు లింగరాజు శ్రీకాళహస్తి మాహాత్మ్యము అనే కావ్యం కూడా సాక్ష్యంగా ఉంది. దూర్జటి శ్రీకాళహస్తి మాహాత్మ్యము, శ్రీకాళహస్తీశ్వర శతకము అనే రచనలు చేసినట్లు తెలుస్తున్నది. శ్రీకాళహస్తి మాహాత్మ్యములో కృష్ణరాయల ప్రసక్తి లేదు. దూర్జటి శ్రీకాళహస్తి మాహాత్మ్యాన్ని క్రీస్తు శకం 1528 ప్రాంతంలో రచించాడని విఘ్నుల భావన. దూర్జటి తన రచనల్ని శ్రీకాళహస్తీశ్వరునికే అంకితం ఇచ్చాడు. దూర్జటి రచించిన శ్రీకాళహస్తి మాహాత్మ్యములోని ప్రారంభ పద్యంలో వస్తునిర్దేశం ఉన్నది. శ్రీవిద్యానిధి అయి మహామహిమచే చెన్నై వశిష్టాజ లోతావాతాశన సామజాటవిక గోత్రాదేవ నత్కీర రాజీవక్షీయుగ యాదవాధిపులకున్ శ్రేయస్కరంబైన ఆర్యావమాంగము దివ్యలింగము మదీయ అభీష్టముల్ సల్పెడున్. శ్రీవిద్యకు నిధి అయిన శివుడు ఎవరెవరికి శ్రేయస్సును కలిగించాడో కవి ఈ పద్యంలో తెలిపాడు. నాటకంలోని నాందీ పద్యంలా ఈ పద్యం ఉన్నది. వశిష్ఠుడు, బ్రహ్మ, సాలెపురుగు, పాము, ఏనుగు, ఆటవికుడైన తిన్నడు, శివబ్రాహ్మణుడు, నత్కీరుడు, ఇద్దరు వేశ్యా తనయలు, యాదవరాజు వీళ్లందరికీ స్వామి శ్రేయస్సును కలిగించాడు. శ్రీకాళహస్తి మాహాత్మ్యములో 4 ఆశ్వాసాలు ఉన్నాయి. ప్రథమాశ్వాసంలో యాదవాధిపునికి శ్రీకాళహస్తీశ్వరుడు మాయా జంగమ రూపంలో దర్శనమివ్వటం, వశిష్ఠుడు పరమేశ్వరుని అనుగ్రహాన్ని పొందటానికి తపస్సు చేయటం ఉన్నాయి. ద్వితీయాశ్వాసంలో బ్రహ్మదేవుని పుత్రోత్పత్తి, శ్రీకాళహస్తుల శివసాయుజ్యం ఉన్నాయి. ఈ ప్రబంధానికి తృతీయాశ్వాసం ఆయువుపట్టులా ఉంది. ఇందులో తిన్నని కథ, శివబ్రాహ్మణుని వృత్తాంతం, నత్కీరుని కథ వర్ణితమయ్యాయి. చతుర్థాశ్వాసంలో వేశ్యా తనయలు శ్రీకాళహస్తీశ్వర భక్తి ప్రేరితమై తమ జీవితాన్ని పరమేశ్వరునికి అంకితం చేయటం ప్రస్తావించబడింది. శ్రీకాళహస్తి మాహాత్మ్యములోని తిన్నని కథ పాఠకులకు గగుర్పాటును కలిగిస్తుంది. వేదాలలో చెప్పబడిన పద్ధతుల కంటే భిన్నంగా తిన్నడు శివుని పూజిస్తాడు. తాను వేటాడి తెచ్చిన మాంసాన్ని శివునికి అర్పిస్తాడు. ఒకరోజు తాను తెచ్చిన పదార్థాల్ని శివుడు స్వీకరించకుండా తన కంటి వెంట నీరు కారుస్తాడు. అప్పుడు తిన్నడు శివుని కంటికి బాధ కలిగిందని, కంటికి కంటి కంటే మందు లేదని గ్రహించి తన పొదిలో ఉన్న ఒక బాణంతో ఒక కన్ను పెకలించి శివుని కంటిలో అమర్చుతాడు. ఆ తర్వాత రెండవ కంటి వెంట శివుడు రక్తం స్రవించేటట్లు చెయ్యగానే తిన్నడు ఏమాత్రం భయపడకుండా లాలాట లోచనంబున కీలాలము దరగనేని కేవల భక్తిన్ కీలించి మనోదృష్టికి మూలంబగు నాదు ప్రాణము నీకిత్తున్ అని పలికిన తీరు తిన్నని గాఢభక్తికి నిదర్శనం. కన్నును అర్పణ చేసినవాడు కాబట్టి తిన్నడు ఆనాటినుంచి కన్నప్పగా ప్రసిద్ధి పొందాడు. ఎంత ప్రతిభా పాండిత్యాలు ఉన్నా భగవంతుని పట్ల తేలిక భావంతో ఉండకూడదని, అలా ఉంటే దుష్ఫలితాల్ని అనుభవించవలసి ఉంటుందని నత్కీరుని కథ ద్వారా గ్రహించగలుగుతాం. మధురానగరంలోని మాణిక్యవల్లి అనే వేశ్యకు ఉన్న ఇద్దరు కుమార్తెలు శివభక్తులుగా రూపొందారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా తల్లి తన పిల్లల్ని వేశ్యావృత్తిలోనికి ప్రవేశపెట్టలేకపోయింది. వేశ్యాపుత్రికల చేష్టలన్నీ శివ సంబంధమైనవే అని తెలియజేస్తూ ధూర్జటి కనక శలాకలంతెగడు కన్యలు కట్టిన బొమ్మరిల్లు శంభుని గుడి, బొమ్మ శంకరుడు, బోనము గుజ్జనగూడు, వేట్క చేసిన పనులన్నీయున్ శివుని సేవ యొనర్పగ పడ్డ పాట్లుగా మనమున నొహసేయుదురు మానునే తొల్లిటి జన్మవాసనల్ అని అద్భుతంగా రచించాడు. ధూర్జటి రెండవ రచన శ్రీకాళహస్తీశ్వర శతకం. ఇందులో భక్తిభావాలతో పాటు అనేక సామాజిక అంశాలు ప్రస్తావితమయ్యాయి. రాజాస్థానంలో ఉన్న రాజాశ్రయాన్ని నిరసిస్తూ పలు పద్యాల్ని ధూర్జటి రచించాడు. రాజులు మత్తులు, వారి సేవ నరకప్రాయంబు, వారిచ్చున్ అంభోజాక్షీ చతురంతయాన తొరగీ భూషాదులు ఆత్మవ్యధా బీజంబుల్ తదపేక్ష చాలు పరితృప్తిన్ పొందితిన్ జ్ఞానలక్ష్మీ జాగ్రత్ పరిణామమిమ్ము దయతో శ్రీకాళహస్తీశ్వర అని ఐహిక భోగాల పట్ల నిరసనను ప్రకటించాడు. ధూర్జటి శ్రీకాళహస్తీశ్వర శతకంలోని పద్యాలు ఈనాటికి సమాజానికి అన్వయించేటట్లు ఉండటం గమనార్హం. సాహిత్యం సార్వజనీనం, సార్వకాలికం కదా. ప్రస్తుత సమాజంలో చాలామంది పుత్రసంతానం లేదని బాధపడుతూ ఉంటారు. అలాంటి వారి కళ్ళు తెరిపించటానిక అన్నట్లు ధూర్జటి కొడుకుల్ పుట్టరటంచు ఏట్టుర్ అవివేకుల్ జీవనభ్రాంతులై కొడుకుల్ పుట్టరే కౌరవేంద్రునకు అనేకుల్ వారిచేన్ ఏ గతుల్ వడశన్ పుత్రులు లేని ఆ సుకునకున్ పాటిల్యనే దుర్గతుల్ చెడునే మోక్ష పదంబు అపుత్రకునకున్ శ్రీకాళహస్తీశ్వర అనే పద్యాన్ని రచించాడు. కొడుకులు పుట్టలేదని దుఃఖించేవారు అవివేకులు అన్నాడు. కౌరవనాథుడైన ధృతరాష్ట్రునికి 100 మంది కొడుకులు కలిగినా ఆ రాజు ఏ గతులు పొందాడని ప్రశ్నించాడు. జీవితమంతా నిష్ఠాగరిష్టమైన బ్రహ్మచర్యంతో గడిపిన సుఖ మహర్షికి ఎలాంటి దుర్గతులు ప్రాప్తించలేదు కదా. అపుత్రస్య గతిర్నాస్తి అనే పలుకులు అర్ధరహితాలని ధూర్జటి ప్రబోధం. సమాజంలో కొంతమంది పదవిలో ఉన్నప్పుడు ఒక రకంగా, పదవి లేనప్పుడు ఒక రకంగా ప్రవర్తిస్తారు. అలాంటి వారి తత్వాన్ని తెలియజేస్తూ ధూర్జటి రాజన్నంతనే పోవున కృపయు ధర్మంబు ఆభిజాత్యంబు విద్యాజాత క్షమ సత్యభాషణము విద్వన్మిత్ర సంరక్షయున్ సౌజన్యంబు కృతంబు ఎరుంగుటయు విశ్వాసంబు కాకున్నా దుర్బీజశ్రేష్ఠులుగా కతంబుగలదే శ్రీకాళహస్తీశ్వర అనే పద్యాన్ని రచించాడు. ధుర్జటి కవిత్వం అతులిత మాధురీ మహిమతో ఒప్పారుతుంది. దుర్జటిలో పాత్ర చిత్రణ నైపుణ్యం ఉంది. రసోచితమైన శబ్దాల్ని ప్రయోగించే ప్రతిభ ఉంది. జ్యోతిషశాస్త్ర పాండిత్యం కూడా ఉంది. సమాజాన్ని నిశితంగా పరిశీలించే శక్తి ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే దుర్జటి బహుముఖ ప్రజ్ఞాధురీణుడు.
0: మీరింతవరకు తెలుగు సాహితీ మణిదీపాలు శీర్షికన దూర్జటి కవి గురించి విన్నారు. రచన శ్రీమతి ఎస్ శశికళ, పఠనం డాక్టర్ గుమ్మా సాంబశివరావు, ఈ కార్యక్రమ పర్యవేక్షణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. తిరిగి వచ్చేవారం ఇదే సమయానికి మరో కవి గురించి తెలుసుకుందాం.
2: ఇప్పుడు వినండి
3: కార్యక్రమంలో. ఇప్పుడు యోగా చేయడం ద్వారా మానసిక ఒత్తిడిని ఎలా తగ్గించుకోవచ్చు అనే అంశం గురించి శ్రీమతి బి చౌదరాణి గారి ప్రసంగం వింటారు.
4: ఒత్తిడి అంటే ఏమిటి ముందుగా తెలుసుకుందాం. చూడండి, ఈ రోజుల్లో అందరి నోటి నుండి వచ్చే మాట స్ట్రెస్, స్ట్రెస్, స్ట్రెస్, అది ఒత్తిడి. ఎల్కేజీ కుర్రవాడి నుండి 85 సంవత్సరాల వృద్ధుల వరకు అందరి నోట ఇదే మాట. ఒత్తిడి అనేది మనకు ఎదురయ్యే పరిస్థితులకు మనము రెస్పాండ్ అయ్యే ఒక ప్రక్రియ. చిన్న ఉదాహరణ చూద్దాం. మనము ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తున్నాము. దారిలో ట్రాఫిక్ జామ్ అయింది. ఏం జరుగుతుంది? మనసు అంతా అల్లచడి, ఒత్తిడితో నిండిపోతుంది. అలాగే చేయవలసిన పని ఎక్కువగా ఉండడం, తగిన సమయంలో పూర్తి చేయవలసి రావడం, తగినంత శక్తి లేకపోవడం వలన ఒత్తిడి వస్తుంది. పైన చెప్పిన దానిలో మనము చేయవలసిన పనిని తగ్గించలేము, అలాగని సమయాన్ని 24 గంటలకు మించి పెంచలేము కదా. కానీ ఒకటి చేయగలం, శక్తిని పెంచుకోగలం. ఆ శక్తితో మనము ఎంత పనినైనా సులువుగా పూర్తి చేయగలం. మరి ఈ శక్తిని ఎలా పెంచగలము అంటే అది కేవలం యోగా వలన మాత్రమే వస్తుంది. ఒత్తిడి వలన రకరకాల సమస్యలు వస్తాయి. నిద్రలేమి, అధిక రక్తపోటు, ఆగ్రహము, నిరాశ, జీర్ణక్రియ సమస్యలు, మానసిక ఆందోళన, డిప్రెషను, మరి 10 విధాలుగా డయాబెటీస్ అవ్వచ్చు, థైరాయిడైటిస్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది. సో మన భావోద్వేగాల వలన ఒత్తిడి వస్తుందని తెలుసుకున్నాం కదా. మన షట్ చక్రాల్లో ఒక్కొక్క చక్రంలో ఒక్కొక్క భావోద్వేగం దాగి ఉంటుంది. ఈ భావోద్వేగాలు మనలో ఒత్తిడిని పెంచుతూ ఉంటాయి. మనం కొంచెము సూక్ష్మంగా చూసుకుంటే మూలాధారంలో మనకి 2 భావోద్వేగాలు ఉంటాయి, ఒకటి నెగిటివ్, ఒకటి పాజిటివ్. సో మన ఆలోచనా విధానం బట్టి, మన జీవన శైలిని బట్టి మనం నెగిటివ్ దానిలో పడిపోతే మనకి ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. సో దాన్ని మనం పాజిటివిటీకి మార్చుకోవాలి. ఇప్పుడు మూలాధారంలో ఉండేది జడత్వము లేదా చైతన్యము. మనము యోగా చేయకపోతే జరిగేదేంటి, జడత్వంలో పడిపోతాం. అక్కడి నుంచి పై చక్రంలోకి కొంచెం ముందుకు వస్తే మనము స్వాధిష్టానంలోకి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, అక్కడ మనకి సెక్షువల్ డిజైర్స్ లేదా సృజనాత్మకత 2 ఉంటాయి. కింద మూలాధారంలో జడత్వం ఏమవుతుంది, ఆ సెక్షువల్ డిజైర్కి వెళ్ళిపోతుంది, ఇంకొంచెం నెగిటివ్ పెరుగుతుంది. అక్కడి నుంచి పైకి వస్తే మణిపూర్వంలో మనకి జాయ్, జెనరాసిటీ ఉంటుంది, అలాగే ఉదారత అన్నమాట, అలాగే ఆనందము. లేదా నెగిటివ్ విషయంలోకి వచ్చేటప్పటికి గ్రీడ్, జెలసీ, ఇవి 2 ఉంటాయి. ఈ నెగిటివ్ నుంచి మళ్ళీ గ్రీడ్, జెలసీ నుంచి పైకి వచ్చి హృదయ స్థానంలో అనాహత దగ్గర ఏం జరుగుతుంది, మనము హేట్రేడ్ పెరుగుతుంది మనలో. అక్కడి నుంచి ద్వేషం అన్నమాట. అక్కడి నుంచి కొంచెం పైకి వస్తే ఏమవుతుంది, విశుద్ధి చక్రం గొంతు దగ్గర మనకి అక్కడ కూడా నెగిటివ్ వచ్చేస్తుంది. దాంట్లో కోపము ఇవన్నీ కూడా పెరిగిపోతాయి. అక్కడి నుంచి మనము పైకి వస్తే ఆజ్ఞాచక్రంలోకి వచ్చేప్పటికి మనము ఇగ్నోరెన్స్, దాంట్లోకి ఎరుక లేకుండా జరిగిపోతుంది. సో యోగం ద్వారా మనం ఏం చేయొచ్చు, ఇవన్నిటిని కూడా పాజిటివ్లోకి మనం చక్రాలన్నీ కూడా క్లిన్జింగ్ జరిగి మనం చాలా ఆనందంగా ఉండగలుగుతాం. కాబట్టి మన జీవన విధానంలో మనం ప్రతిరోజు కూడా యోగా గంటపాటు చేసి మనము ఈ ఆనందాన్ని, ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు. మనని మనము ఎరుకలో ఉంచుకోవడము, మనలో వచ్చే భావోద్వేగాలు కానీ ఆలోచనలు కానీ మనని మనం గమనించుకుని దానిని శ్వాస ద్వారా, యోగం ద్వారా మనము నియంత్రించుకోగలిగితే అక్కడ మనము మనసు ప్రశాంతంగా ఉంటుంది, మనము ఆనందంగా ఆరోగ్యంగా ఉంటాము. యోగా చేయటం వలన మరియు ప్రాణాయామాలను చేయడం వలన ద్వారా మానసికమైన ఒత్తిడిని అదుపులోకి ఉంచుకోవచ్చు, శరీరానికి ప్రశాంతతను అందించవచ్చు. ఒత్తిడి వలన మన ఉచ్ఛ్వాస నిశ్వాసాల బ్యాలెన్స్ని కోల్పోతాము. దానివలన ఎన్నో సమస్యలు, ఎలాంటివి, బీపీ, యాంగ్జైటీ అలాంటివి. కాబట్టి అనులోమ విలోమ ప్రాణాయామాలు చేయడం వలన ఒత్తిడిని నియంత్రించవచ్చు. శ్వాస ద్వారా మనసుని నియంత్రించవచ్చు. మనసు ఎప్పుడైతే మనం మేనేజ్ అంటే నియంత్రించగలమో అప్పుడు మనము ఈ క్షణంలో ఉండగలుగుతాం. ఈ క్షణంలో ఆనందం ఉంటుంది. మనసుని నియంత్రించగలిగితే లైఫ్ అంతా కూడా సెలబ్రేషనే, పండగే. అది యోగ సాధన వలన జరుగుతుంది. శరీరానికి విశ్రాంతి ఇచ్చే ఆసనాలు, శవాసనము వలన పూర్తి శరీర విశ్రాంతి, అలాగే బాలాసనం వలన మనస్సుకు శాంతి, సూక్ష్మ వ్యాయామాలు లేదా చలనక్రియల ద్వారా కండరాలకు విశ్రాంతి దొరుకుతుంది. ప్రాణాయామాలు చేయడం వలన మనసు ఒత్తిడి నుండి బయటపడుతుంది. అనులోమ విలోమ చేయడం ద్వారా హార్మోనులు సమతుల్యం జరుగుతుంది. నాడీ శోధన మానసికమైన అలజడిని తగ్గిస్తుంది. భ్రమరీ ప్రాణాయామము మనసును రిలాక్స్ చేస్తుంది. అలాగే

0: సుదర్శన క్రియ మనలో పేరుకున్న ఆమా అంటాము, అది టాక్సిన్స్ అంటాము. అవి మొత్తాన్ని శ్వాస ద్వారా బయటికి పంపిస్తుంది. వీటి అన్నింటినీ కలిపి మనము స్ట్రెస్ బర్స్టింగ్ ప్రాణాయామాలు అంటాము. వీటితో పాటు మనము ఒత్తిడిని తగ్గించుకోవాలంటే ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే అది ధ్యానము. ప్రతిరోజు 10 నుండి 15 నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చుని ధ్యానం చేయడం ద్వారా ఒత్తిడి నుంచి బయటపడతాము.
1: ఇంతవరకు మీరు యోగా చేయడం ద్వారా మానసిక ఒత్తిడిని ఎలా తగ్గించుకోవచ్చు అనే అంశం గురించి శ్రీమతి బి చౌదరాణి గారి ప్రసంగం విన్నారు.
2: ఇప్పుడు కొన్ని లలిత గీతాలు విందాం.

0: మీరు ఇంతవరకు లలిత గీతాలు విన్నారు.
1: చిన్నమ్మాయి, ఓ చిన్నమ్మాయి,
2: రా రాముడు. ఏంటి ఇట్లా వచ్చావు?
1: ఏం లేదు చిన్నమ్మాయి, నీకు విషయం చెప్పాలని వచ్చాను.
2: ఏంటో విషయం?
1: నీకు తెలుసా, మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుని పండగ చేసుకుంటోంది.
2: అవునా?
1: అవును చిన్నమ్మాయి.
2: అయితే మన రైతు సోదరులందరూ కూడా ఈ పండగ తప్పనిసరిగా చేసుకోవాలమ్మడు.
1: అవును చిన్నమ్మాయి, ఎందుకంటే విత్తనం వేసిన దగ్గర నుండి పంట మార్కెట్లో అమ్మే వరకు కావలసిన సలహాలను శాస్త్రవేత్తల వ్యవసాయ సూచనలతో పల్లె సీమల్లో పొలం పనులు చేసి పసిడి పంటలు పండించే మన రైతు సోదరుల ప్రియ నేస్తం ఆకాశవాణి కదా.
2: అందుకే కదా మన ఆకాశవాణి శ్రవణానందం శాశ్వత అనుబంధం అయింది మనందరికి.
1: అవును చిన్నమ్మాయి, ఇప్పటికీ ఇక ముందు రైతు బాగుంటే దేశం బాగుంటుంది అనే నమ్మకంతో రైతులతో పాటే ముందుకు సాగుతోంది ఆకాశవాణి.
2: అవునమ్మడు, కాబట్టి మనం ఈ పండుగను తప్పనిసరిగా చేసుకోవాలి.
1: అవునవును.
0: ఉదయరేఖల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: We're very optimistic. Look, we're 99% there. The last 1% we're working on, to put it into perspective, we've been working on this deal for a year and a half. You have two like-minded partners, the United States and India, that want to get this done. And the incredible thing about this is it will be a win-win situation for both of our countries.
1: Meanwhile, Mr. Rubio further highlighted a new initiative known as Pax Silica, involving 14 countries working together to secure supply chains linked to artificial intelligence. With Vishal's report, Chirag Jha, Akashwani News, Delhi.
2: Varanasi, the parliamentary constituency of Prime Minister Modi and one of the world's oldest living cities, is once again set to witness a historic international event. After successfully hosting G20 meetings, Varanasi will now host the second meeting of the BRICS Culture Working Group today and tomorrow. Representatives from 11 countries including China, Brazil, Egypt, Ethiopia and Indonesia will take part in this meeting. The meeting will bring together senior diplomats, policy makers and cultural experts. More from our correspondent.
3: A special exhibition of Kashi's world-famous GI Tag and ODOP, that is One District, One Product products, will also be organized during the meeting. At the exhibition, six artisans will display six unique products representing Varanasi's rich craft traditions. These products are living symbols of Kashi's centuries-old art, craftsmanship and cultural heritage. Through the exhibition, foreign delegates will not only be introduced to the uniqueness of these products, but local artists and artisans will also get an opportunity to showcase their products to the global market. Sushil Chandra Tiwari, Akashwani News, Lucknow.
2: The India Meteorological Department, or IMD, has issued an orange alert for heavy rainfall in Keralam and Mahi today. Delhi, Haryana, Chandigarh, Punjab, Rajasthan, Telangana and Vidarbha are likely to witness thunder squalls today, while a dust storm is expected in parts of West Rajasthan. This is Akashwani giving you the news. For quick news updates around the clock, follow us on our X handle at AIR News Alerts. And for details of these stories and more, log on to our website www.newsoneair.gov.in and download the News on AIR app. India has undergone a remarkable transformation driven by the principles of Sabka Saath, Sabka Vikas, Sabka Vishwas and Sabka Prayas under the visionary leadership of Prime Minister Modi in the last 12 years. During this period, the Modi government carried out many flagship initiatives for the welfare and empowerment of the poor, farmers, women and youth. Akashwani News brings you a special feature on the government's efforts over the last 12 years across key sectors. Today, we focus on the measures taken by the government towards ease of doing business. A report.
4: India has undertaken sustained reforms over the past 12 years to improve its business regulatory environment and improve ease of doing business. These reforms have strengthened investor confidence, promoted entrepreneurship, and enhanced India's position as a globally competitive business destination. Startup India initiative, launched in 2016, is nurturing innovation, promoting entrepreneurship, and enabling investment-driven growth. Due to the efforts of the government, the number of startups has gone up to 2,23,000 in March this year from just around 500 in 2016. The Income Tax Department launched the new e-filing portal in June 2021 to provide greater taxpayer convenience and a modern, seamless experience. GST was introduced in 2017 and it replaced a fragmented and complex indirect tax regime that burdened businesses and consumers alike. GST reforms announced in September last year provided an additional boost to ease of doing business. Talking to Akashwani News, a chartered accountant Manoj Basir of Thane in Maharashtra said that the reforms brought by the government in direct and indirect taxes has brought economic stability.
5: Kendra Sarkar ke apratyaksh aur pratyaksh kar ke upar.
6: The indirect and direct tax reform undertaken by central government are a major step forward the country's economy. Through its indirect tax reforms, the government has moved towards the vision of one nation, one tax. It has also significantly reduced the complexity of multiple tax structure by consolidating into fewer slabs, and there are indications that further rationalization may take place in the future.
4: To address procedural hurdles and simplify MSME registration, the government introduced Udyam Registration Portal. The MSME registration registrations on the portal has increased from 10,000 in October 2020 to over 831,000 till date. To digitize and make a public procurement more streamlined and inclusive, government e-marketplace GEM was introduced in 2016. It is connecting women entrepreneurs, startups, MSEs, self-help groups and Dibyangjans to mainstream procurement. It has achieved a cumulative gross merchandise value of over 18 lakh crore rupees. Speaking to Akashwani News, a seller in GEM and a CMD in a company, Kamini Gupta, said the process in GEM is simple and transparent.
7: The most important thing was how to reach out to different departments. And we became a seller on GEM platform, which is a government e-marketplace. And GEM became a blessing in our lives because it makes government purchases transparent, efficient and hassle-free.
4: India's ease of doing business framework today reflects the combined strength of digital infrastructure, policy reforms and trust-based governance. With Dipen, Anupam Mishra, Akashwani News, Delhi.
2: The inaugural edition of the World Yogasan Sports Championship is set to kick off this evening at Trans Stadia in Ahmedabad, Gujarat, marking a historic milestone on the global sporting roadmap. Prime Minister Modi will virtually join the mega event in the evening to share his best wishes as yoga enthusiasts and athletes from across the globe gather for the competition. We have a report from a correspondent.
8: The five-day event will witness participation from over 400 participants from 60 countries, including the United States. Organized under the aegis of World Yogasana and hosted by Yogasan Bharat, this milestone event aims to pave the way for the inclusion of yoga in multi-sports event globally, along with spreading awareness about yoga and wellness globally. Competitors will participate in seven official Yogasan categories, including artistic and rhythmic yoga divisions, where they will be assessed on strength, flexibility, balance, endurance and precision under global standardized judging criteria. Aparna Khun, Akashwani News, Ahmedabad.
2: A total of 21 people lost their lives after a fire broke out at a guest house in the Malviya Nagar area of New Delhi yesterday. Delhi police said the deceased include 9 Indian nationals and 12 foreign nationals. The police said a case has been registered and an investigation is underway. In another fire incident, 3 people lost their lives and several others sustained injuries in Bihar. The incident took place after a massive fire broke out at a private hospital located under the jurisdiction of the Brahmapura police station in Muzaffarpur last night. Muzaffarpur District Magistrate Subrat Kumar Sen confirmed the deaths and stated that a number of patients remain in critical condition. And in sports, in football, hosts India have booked their place in the final of the SAF Women's Championship after defeating Bhutan 1-0 in the semi-final at Margao in Goa yesterday. Samfida Nongroom scored the match-winning goal in the 58th minute to help India move into their first SAF Women's Championship final in 6 years. Five-time champions India will now face defending champions Bangladesh in the title clash on Saturday at 6:30 p.m. And now for a look at today's newspapers, it's over to Tanvi Khurana.
9: Thank you, Anuja. The headlines in all the dailies are full with the tragic news of one of the deadliest fires in Delhi in recent years. Hindustan Times writes, safety gaps spark another tragedy as 21 die in blaze that swept through the five-story hotel located in a narrow lane crowded locality in South Delhi. An editorial in the Hindu writes on how India scaled its startup industry from 2016 to 2025. The Startup India scheme has truly come of age due to the supportive policy environment, robust startup growth and a positive investment climate. Cabinet backs ordinance to ease tax rules for foreign investors in some securities, states the Times of India. The Economic Times comes up with a story on domestic travel demand remains strong despite rising fuel costs and airfares and fewer flights under the headline Summer Travel Plans Take No Break. And finally, the Tribune writes about a memorable moment when the Tibetan spiritual leader, the 14th Dalai Lama, was presented with a Grammy Award won by his audiobook Meditations, The Reflections of His Holiness. And with that, it's back to you, Anuja.
2: Thank you, Tanvi. And now before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi to hold talks with Acting President of Venezuela Delcy Rodriguez in New Delhi today. Union Home Minister Amit Shah to chair 73rd plenary session of Northeastern Council in Shillong. U.S. Secretary of State Marco Rubio says United States and India are only weeks away from concluding a long-awaited trade agreement. IMD issues orange alert for heavy rain in Keralam and Mahi today. First World Yogasan Sports Championship to begin today in Ahmedabad. Prime Minister Narendra Modi to join the event. And in football, India advanced to the final of SAF Women's Championship, beating Bhutan 1-0 in Goa. And with that, we end the morning news. Have a nice day.
10: అల్లూరి సీతారామరాజు జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో గత నెలలో జిల్లా కలెక్టర్ టి నిశాంతి, ఎస్పీ అమిత్ భర్దర్ ఆధ్వర్యంలో ప్రజా సంక్షేమం, గిరిజన అభివృద్ది కార్యక్రమాలు వేగం పుంజుకున్నాయి. విద్య, వైద్యం, వ్యవసాయం, రహదారి భద్రత, యువత సాధికారతపై ప్రత్యేక దృష్టి సారించారు. గత నెలలో ప్రతి శుక్రవారం పాడేరు ఐటీడీఏ కార్యాలయంలో స్పందన కార్యక్రమం ద్వారా అర్జీలను స్వీకరించారు. భూ వివాదాలు, పట్టాలు, పింఛన్లు తదితర సమస్యలను కలెక్టర్ స్వయంగా పరిష్కరించారు. అదే సమయంలో గిరిజన గ్రామ సభ పేరుతో పాడేరు, అనంతగిరి, డుమ్రిగూడ మండలాల్లో పలు గ్రామాల్లో సభలు నిర్వహించి గిరిజన రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పాడేరు డివిజన్లోని గిరిజన గ్రామాలకు పాలన అందుబాటులోకి తీసుకువెళుతున్నామని, అటవీ హక్కు చట్టం పట్టాలు, రహదారి నిర్మాణాలు, త్రాగునీతి సదుపాయాలు, గృహాల నిర్మాణం యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గిరిజన సంక్షేమ శాఖ జిల్లా ఇన్ఛార్జి మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఆధ్వర్యంలో రాష్ట గిరిజన జాతర మోదకొండమ్మవారి ఉత్సవాలను 17, 18, 19 తేదీలలో అతి వైభవంగా నిర్వహించారు. ఎన్నడూ లేని విధంగా లక్షలాది మంది భక్తులు, సందర్శకులు 3 రోజుల పాటు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ముగింపు రోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి డప్పు వాయిద్యాలతో, బాజా భజంత్రీలతో అమ్మవారి విగ్రహాన్ని ఊరేగింపుగా శతకం పట్టు నుండి అమ్మవారి ఆలయానికి తీసుకువచ్చి ప్రతిష్ఠించారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు అధికారులు, అధికార యంత్రాంగం పటిష్ట భద్రత ఏర్పాట్లతో ఈ ఉత్సవాలను విజయవంతం చేశారు. యువతను క్రీడల వైపు మళ్లించేందుకు ఎస్పీ అమిత్ భర్దర్ చొరవతో పాడేరు తలరసింగి ఆశ్రమ పాఠశాల క్రీడా మైదానంలో 30 రోజుల ఉచిత వేసవి క్రికెట్ క్రీడా శిక్షణ నిర్వహించారు. మే 30న ముగింపు వేడుకల్లో 100 మంది విద్యార్థులకు ప్రశంసాపత్రాలు, ట్రోఫీలు అందజేశారు. డ్రగ్స్, సోషల్ మీడియా వ్యసనాల నుండి యువతను దూరం చేయడమే లక్ష్యమని ఎస్పీ తెలిపారు. క్రీడలతో పిల్లల్లో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెరుగుతుందని అన్నారు. ప్రతిభ ఉన్న పిల్లలను గుర్తించి రాష్టస్థాయి జట్లకు పంపిస్తామని, ప్రతి ఏడాది ఈ క్యాంపు కొనసాగిస్తామని అన్నారు. పాడేరులో రహదారి ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో మే 28న పోలీసు శాఖ ఆధ్వర్యంలో భారీ హెల్మెట్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు, ఆటో డ్రైవర్లు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. హెల్మెట్ ధరించిన వారిని అభినందించారు. నిబంధన ఉల్లంఘించిన వారికి అవగాహన కల్పించారు. మే 29న రాష్ట వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పాడేరు ప్రభుత్వ మెడికల్ కళాశాల బోధనాసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఓపీ, ఐసీయూ, ల్యాబ్, మందుల స్టోర్ పరిశీలించి రోగులతో మాట్లాడారు. పారిశుద్ధ్యం మెరుగుపరచాలని, సూపర్ స్పెషాలిటీ సేవలకు నిధులు ఇస్తామని హామీ ఇచ్చారు. బయోమెట్రిక్ హాజరు ఖచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. గత నెలలో అల్లూరి సీతారామరాజు జిల్లాలో ప్రభుత్వ పథకాలు వేగంగా అమలయ్యాయి. గిరిజన ప్రాంత అభివృద్దే ప్రభుత్వ ప్రాధాన్యత అని కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లా అభివృద్దికి అన్ని వర్గాల ప్రజలు సహకారం అందించాలని కోరారు. జూన్ నెలలో ఋతుపవనాల సన్నద్ధత, వాగులపై తాత్కాలిక వంతెనలు, మలేరియా నియంత్రణపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టనున్నారు. ఇప్పటివరకు అల్లూరి సీతారామరాజు జిల్లా సమాచార లేఖను విన్నారు. మరికొన్ని వార్తా విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖలో కలుసుకుందాం. రచన అల్లూరి సీతారామరాజు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి పి సూర్యారావు. వ్యాఖ్యానం కేసుమ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

ఆకాశవాణి, మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. సమయం 8:35. చిత్రగీతాలు. అంతకంటే ముందు కొన్ని వాణిజ్య ప్రకటనలు.

0: బంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశ స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: మా పక్కింట్లో ఒక జిడ్డు మనిషి ఉన్నాడు. కాలనీ అంతా సోలార్ ప్యానెల్ పెట్టించుకున్నారు, కానీ తను మాత్రం కరెంటు బిల్లు సున్నాగా వస్తుందని నమ్మడం లేదు. నేనన్నాను, బాబూ, దాని పేరే పిఎం సూర్యగారు ముఫ్త్ బిజ్లీ యోజన. ఒక్కొక్కరిగా అందరికీ కరెంటు బిల్ సున్నాగా రావడం మొదలయ్యింది. అప్పుడన్నాడు ఇక పెట్టించిస్తాను అని. పిఎం సూర్యగారు ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

ఆకాశవాణి, మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. శుభోదయం నుండి శుభరాత్రి వరకు మీ వెంట ఉండే మీ ప్రియనిష్టం ఎఫ్ఎం 102.2. చిత్రగీతాలు, ఆపాత మధుర గీతాలు. ముందుగా వినబోతున్న పాట మహామంత్రి తిమ్మరుసు చిత్రంలోంది. గానం ఎస్ వరలక్ష్మి, సంగీతం పెంజాల, సాహిత్యం పింగళి.

0: ఆకాశవాణి జెన్ జీ బాణి వినోద విజ్ఞానాలకి నిలయంగా బహుజన హితాయ బహుజన సుఖాయ అనే నినాదంతో 90 వసంతాల వేడుకల్లో భాగంగా జూన్ 5వ తేదీన ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారిచే వాకథాన్ నిర్వహించబడుతోంది. ఉదయం 6:30 ఆల్ ఇండియా రేడియో విజయవాడ స్టేషన్ నుంచి ప్రారంభమై డి అడ్రస్ మాల్ వరకు కొనసాగుతుంది. ఆసక్తి కలవారు ఎవరైనా పాల్గొనవచ్చు. తరతరాలని పలకరించినటువంటి బాణీ కోసం అడుగేద్దాం పదండి ఆకాశవాణి కోసం. జై ఆకాశవాణి.
1: జోష్ఫుల్ గా ఉండాలి అంటే జోరుగా హుషారుగా వినాల్సిందే. మీరందరూ తెలుసుకోవాల్సిన కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి అంటే మీకు తెలుసా వినాల్సిందే. ధైర్యాన్ని తెచ్చుకోవాలి అంటే ధీరా వినాల్సిందే. రోజంతా ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఏది చేయకుండా ఉంటూ ఫైనల్గా రిఫ్రెష్ అయ్యి మీరు అనుకున్నదాన్ని చేసేయాలి అంటే సందడే సందడే వినాల్సిందే. అసలు ఇవన్నీ వినాలి అంటే ఏం చేయాలి? 101.3 వివిధ భారతీయ ఎఫ్ఎం ట్యూన్ చేయాలి. ఆకాశవాణి 90 వసంతాల నుండి ఇలాంటి ఎన్నో వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తూ శ్రోతల మనసులో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న సంగీత ప్రియులందరూ స్నేహమై మన ఆకాశవాణి, ఇది మనందరి మనోవాణి.
2: ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం చిత్రగీతాల్లో వింటున్నాం ఆపాద మధుర గీతాలు. వినబోతున్న తరువాతి పాట మాంగళ్యబలం. చిత్రంలోంది గానం ఘంటసాల పి సుశీల, సాహిత్యం శ్రీశ్రీ.

0: శ్రీ చైతన్య విద్యా సంస్థలే. The Indian Navy invites online applications from unmarried male and female candidates for 10+2 BTech cadet entry scheme, permanent commission. Last date for submission is 18 June 2026. For more details, visit www.joinindiannavy.gov.in. The Indian Navy, combat ready, cohesive, Atmanirbhar, safeguarding seas for a viksit samriddh Bharat. Join Indian Navy.
1: సుప్రభాత వేళ, శుభోదయం పలుకుతూ,
2: మంగళ ధ్వనితో మేలుకొలుపుతూ,
1: భక్తి గీతాలతో మనసును పరవశింపచేస్తూ,
2: సూక్తులతో సుధలు పంచుతూ,
1: ప్రతి ఒక్కరి మదిలో ఉదయ రాగాలను పలికిస్తూ,
2: అలనాటి సినీ సాహిత్య సంగీత ప్రముఖుల పరిచయాలను నేటి తరానికి అందిస్తూ,
1: సినీ గీతాలతో మనసును మైమరిపిస్తూ,
2: వనితల వికాసానికి తమ వాణిని వినిపిస్తూ,
1: కర్షక కార్మికులకు వెన్నుముకగా నిలుస్తూ,
2: ఆరోగ్య పరంగా వయోధికులకు సూచనలు ఇస్తూ,
1: ప్రపంచ వార్తా సమాచారాన్ని ప్రజలకు చేరువ చేస్తూ,
2: నాటి ఇంటి రేడియో నుండి నేటి చరవాణి వరకు శ్రవణానందాన్ని కలిగిస్తోంది 97 ఘన చరిత్ర కలిగిన ప్రజావాణి, మన ఆకాశవాణి.
3: ఆకాశవాణి, మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం చిత్రగీతాల్లో వింటున్నాం. ఆపాత మధుర గీతాలు వినబోతున్న తరువాతి పాట అగ్గితోర, చిత్రంలోంది గానం ఘంటసాల పి సుశీల, సాహిత్యం సి నారాయణ రెడ్డి.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం చిత్రగీతాల్లో వింటున్నాం ఆపాత మధుర గీతాలు వినబోతున్న తిరువతి పాట తిక్క శంకరయ్య చిత్రంలోంది గానం ఘంటసాల పి సుశీల సాహిత్యం సి నారాయణ రెడ్డి.

ఆకాశవాణి, మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం చిత్రగీతాల్లో వింటున్నాం. ఆ పాత మధుర గీతాలు వినబోతున్న ధృవతి పాట బొబ్బిలి యుద్ధం చిత్రంలోని గానం పి భానుమతి, సాహిత్యం సముద్రాల జూనియర్.

0: ఆకాశవాణి జెన్జీ బాణి వినోద విజ్ఞానాలకి నిలయంగా బహుజన హితాయ బహుజన సుఖాయ అనే నినాదంతో 90 వసంతాల వేడుకల్లో భాగంగా జూన్5వ తేదీన ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారిచే వాకథాన్ నిర్వహించబడుతోంది. ఉదయం 6:30 ఆల్ ఇండియా రేడియో విజయవాడ స్టేషన్ నుంచి ప్రారంభమై డి అడ్రస్ మాల్ వరకు కొనసాగుతుంది. ఆసక్తి కలవారు ఎవరైనా పాల్గొనవచ్చు. తరతరాలని పలకరించినటువంటి బాణి కోసం అడుగేద్దాం పదండి ఆకాశవాణి కోసం. జై ఆకాశవాణి.
1: మీరింతవరకు చిత్రగీతాలు ఆపాత మధుర గీతాలు విన్నారు. ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. సమయం 9:00. ఇప్పుడు వినండి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ కె దిల్లేశ్వరరావు గారి నాదస్వర వాద్య కచేరి ప్రత్యేక డోలు సహకారం శ్రీ ఆర్ వెంకటేశ్వర్లు. ముందుగా అభిష్టవరద హంసధ్వని రాగం ఆదితాళం త్యాగరాజ స్వామి కీర్తన.

మీరింతవరకు కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ కె దిల్లేశ్వరరావు గారి నాదస్వర వాద్య కచేరి విన్నారు. ప్రత్యేక డోలు సహకారం శ్రీ ఆర్ వెంకటేశ్వర్లు. ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. నమస్తే అమరావతి సినీ గీతాలు. ముందుగా వినబోతున్న పాట రాక్షసుడు. చిత్రంలోని గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ చానికి సాహిత్యం, వేటూరి సుందరరామూర్తి సంగీతం, ఇళయరాజా.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్పల్ ఆప్కే సాథ్.
1: ముఖాన మొటిమలా
2: సై బాల్,
1: గజ్జా బొబ్బలా
2: సై బాల్,
1: నడుగుల తామరా
2: సై బాల్,
1: బురద పుల్లా
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
4: బాబు, నిన్న నా మేనల్లుడి ఇంటికి వెళ్ళి వచ్చా. వాళ్ళు రోజంతా ఏసీ వాడడం చూసి ఆశ్చర్యపోయా. రోజు వాషింగ్ మెషిన్ వాడడం, ఇంకా 2-2 ఫ్రిడ్జులు. అయినా వాళ్ళ కరెంటు బిల్ ఎంతొచ్చిందో తెలుసా? 0. నేనడిగితే మేనల్లుడు అన్నాడు,
5: బాబాయ్ అంతా పైవాడిదయ్యా.
4: అంటే సోలార్ ప్యానెల్ దయ్యా. నేననుకున్నా ఇక పెట్టించాల్సిందే అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ డాట్ జిఓవి డాట్ ఐఎన్.

0: ఆకాశవాణి జెన్ జీ బాణి వినోద విజ్ఞానాలకి నిలయంగా బహుజన హితాయ బహుజన సుఖాయ అనే నినాదంతో 90 వసంతాల వేడుకల్లో భాగంగా జూన్ 5వ తేదీన ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారిచే వాకథాన్ నిర్వహించబడుతోంది. ఉదయం 6:30 ఆల్ ఇండియా రేడియో విజయవాడ స్టేషన్ నుంచి ప్రారంభమై డి అడ్రస్ మాల్ వరకు కొనసాగుతుంది. ఆసక్తి కలవారు ఎవరైనా పాల్గొనవచ్చు. తరతరాలని పలకరించినటువంటి బాణీ కోసం అడుగేద్దాం పదండి ఆకాశవాణి కోసం. జై ఆకాశవాణి.
1: ఆకాశవాణి మీరు వింటున్నారు FM 102.2. మనం ఉన్నాం నమస్తే అమరావతిలో, వింటున్నాం సినీ గీతాలు. వినబోతున్న తరువాతి పాట ప్రేమంటే ప్రాణమిస్త చిత్రంలోంది. గానం ఉన్నికృష్ణన్, చిత్ర సాహిత్యం శ్రీవెన్నెల సీతారాం శాస్త్రి.

0: ఆకాశవాణి జెన్ జీ బాణి వినోద విజ్ఞానాలకి నిలయంగా బహుజన హితాయ బహుజన సుఖాయ అనే నినాదంతో 90 వసంతాల వేడుకల్లో భాగంగా జూన్ 5వ తేదీన ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారిచే వాకథాన్ నిర్వహించబడుతోంది. ఉదయం 6:30 ఆల్ ఇండియా రేడియో విజయవాడ స్టేషన్ నుంచి ప్రారంభమై డి అడ్రస్ మాల్ వరకు కొనసాగుతుంది. ఆసక్తి కలవారు ఎవరైనా పాల్గొనవచ్చు. తరతరాలని పలకరించినటువంటి బాణీ కోసం అడుగేద్దాం పదండి ఆకాశవాణి కోసం. జై ఆకాశవాణి.
1: తొంభై సంవత్సరాలుగా పల్లె నుంచి పట్టణం వరకు ప్రతి ఇంటిలో పలికిన ఆప్యాయ గానం ఆకాశవాణి. సుప్రభాతం నుండి సంగీత విభావరి వరకు ప్రతి తరంగం ఒక అనుభూతిగా భారతదేశం మనసులో మాటయింది. రాగాల మధురిమ, నమ్మకమైన వార్తలు, మనసును తాకే కథలు, నాటకాలు, కాలం మారిన మధుర స్వరంగా అమర గాథగా సంతోషంలోనూ అవసరంలోనూ మీ వెన్నంటి ఉండే నేస్తం. తొంభై సంవత్సరాల మధురవాణి మీ ఆకాశవాణి.
2: ఆకాశవాణి మీరు వింటున్నారు FM 102.2. మనం ఉన్నాం నమస్తే అమరావతిలో, వింటున్నాం సినీ గీతాలు. వినబోతున్న తర్వాతే పాట స్నేహితులు చిత్రంలోని గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర సాహిత్యం గంటాడి కృష్ణ.

0: ఏమండు భోజనానికి వస్తారా? మళ్ళీ ఒకటిన్నర అయితే నేను ఆకాశవాణి వనితావాణిలో ఉమెన్ ఎంటర్ప్రీనర్స్ తో ఇంటర్వ్యూ వినాలండి.
1: వస్తున్నా అమ్మా. ఇషూ
0: అబ్బా అవును నాన్న, టైం 4 అయిపోతుంది, నేను ఆకాశవాణి యువలయలో పార్టిసిపేట్ చేయాలి.
1: అమ్మా ఇంకా పడుకోలేదా?
2: లేదురా అబ్బాయి, 10 గంటలకు ఆకాశవాణిలో హరికథ గానం వింటే కానీ నిద్ర పట్టదాయే నాకు.
1: ఏంటో, ఇంట్లో ఉన్న 3 తరాల వాళ్ళు ఆకాశవాణికి ఫ్యాన్ అయిపోయారు, ఇక నన్ను పట్టించుకునేదెవరు?
0: అవును మరి, అన్ని తరాల వాళ్ళని అలరించే శ్రోతల హృదయ స్పందన శబ్దవాణి మన 90 సంవత్సరాల ఆకాశవాణి.

ఆకాశవాణి జెన్ జీ బాణి వినోద విజ్ఞానాలకి నిలయంగా బహుజన హితాయ బహుజన సుఖాయ అనే నినాదంతో 90 వసంతాల వేడుకల్లో భాగంగా జూన్ 5వ తేదీన ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారిచే వాకథాన్ నిర్వహించబడుతోంది. ఉదయం 6:30 ఆల్ ఇండియా రేడియో విజయవాడ స్టేషన్ నుంచి ప్రారంభమై డి అడ్రస్ మాల్ వరకు కొనసాగుతుంది. ఆసక్తి కలవారు ఎవరైనా పాల్గొనవచ్చు. తరతరాలని పలకరించినటువంటి బాణీ కోసం అడుగేద్దాం పదండి ఆకాశవాణి కోసం. జై ఆకాశవాణి.

0: మీరింతవరకు నమస్తే అమరావతి సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. సమయం 10 గంటలు. ఇప్పుడు వినండి ప్రాంతీయ వార్తా విభాగం వారు సమర్పించు ప్రత్యేక కార్యక్రమం.
1: ప్రధానమంత్రి స్వనిధి పథకంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. భారతదేశంలోనే పట్టణ ఆర్థిక వ్యవస్థను దగ్గరగా పరిశీలిస్తే నగరాల అసలు జీవనాడి భారీ కార్పొరేట్ సంస్థలు మాత్రమే కాదని స్పష్టమవుతుంది. ఉదయం వేళ కూరగాయల బండ్లు, టీ విక్రేతలు, కాలనీలో పండ్ల వ్యాపారులు, ఫుట్పాత్లపై కార్మికులు, చిన్న చిరుతిండి కేంద్రాలు నడిపే కుటుంబాలు, ఇవన్నీ కలిసే నగరాల రోజువారీ జీవన చక్రాన్ని నడిపిస్తున్నాయి. చిన్న వ్యాపారులే అక్కడి స్థానిక ఆర్థిక వ్యవస్థకు అసలైన చోదక శక్తి. లక్షలాది మంది ప్రజలకు తక్కువ ధరల్లో అవసరమైన వస్తువులు, సేవలు అందిస్తూ పట్టణ ఆర్థిక వ్యవస్థకు బలమైన పునాది వేస్తున్నారు. అయితే కరోనా మహమ్మారి కాలం ఈ వర్గాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. లాక్డౌన్లు, మార్కెట్ల మూసివేత, వినియోగదారుల రాకపోకల తగ్గుదల కారణంగా లక్షలాది మంది వీధి వ్యాపారులు ఆదాయాన్ని కోల్పోయారు. చాలామంది అప్పులలో చిక్కుకున్నారు. బ్యాంకు రుణాలకు అవసరమైన పత్రాలు లేకపోవడం, పూచికత్తు పెట్టే ఆస్తులు లేకపోవటం వల్ల అధిక వడ్డీకి అప్పులపైనే ఆధారపడాల్సి వచ్చింది. దేశవ్యాప్తంగా అనేక మంది వీధి వ్యాపారులు ఒకే సమస్యను ఎదుర్కొనేవారు. రోజువారీ ఆదాయంతో జీవనం సాగించే వీరికి బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి సరైన పత్రాలు లేకపోవడం, రుణ సౌకర్యం లేకపోవడం పెద్ద సమస్యగా ఉండేది. ఫలితంగా ప్రైవేట్ అప్పులదారుల వద్ద నుంచి అధిక వడ్డీకి నగదు తీసుకుని వ్యాపారాలు నడిపేవారు. సంపాదనలో గణనీయమైన భాగం వడ్డీలకే వెచ్చించాల్సి రావడంతో అభివృద్ధి అవకాశాలు పరిమితమయ్యేవి. ఇలాంటి సమయంలో 2020 జూన్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిర్భర్ నిధి పిఎం స్వనిధి పథకం లక్షలాది మంది వీధి వ్యాపారులకు కొత్త చేయూతను ఇచ్చింది. తొలిసారిగా వీధి వ్యాపారులను ప్రత్యేకంగా గుర్తించి వారికి ప్రభుత్వ హామీతో పూచికత్తు లేని రుణాలను అందించే జాతీయ స్థాయి కార్యక్రమం అమల్లోకి వచ్చింది. పిఎం స్వనిధి మొదటిసారిగా ప్రభుత్వ మద్దతుతో గ్యారంటీ లేని రుణాలను అందుబాటులోకి తీసుకువచ్చింది.
2: మోదీ నే కహ దియా తా బ్యాంకో సే భీ ఔర్ రేడీ పట్రీ వాలే భాయ్ బహన్ కో భీ అగర్ ఆప్కే పాస్ గారంటీ దేనే కే లియే కుచ్ నహీ హై తో చింతా మత్ కర్ దీజియే మోదీ ఆప్కీ గారంటీ లేతా హై. పిఎం స్వనిధి యోజనా మోదీ కీ ఐసీ హీ గారంటీ హై జో ఆజ్ రేడీ పట్రీ ఠేలే ఐసే ఛోటే ఛోటే కామ్ కర్నే వాలే లాఖో పరివారో కా సంబల్ బనీ.
3: आज पहली बार देश में पीएम स्वनिधि योजना के माध्यम से स्ट्रीट वेंडर्स को फॉर्मल बैंकिंग से जोड़ा गया है. आज पहली बार देश में बंजारा, घुमंतु, अर्ध घुमंतु वर्ग के लिए वेलफेयर बोर्ड बना है. गांवों में बने 5 लाख से ज्यादा कॉमन सर्विस सेंटर्स सरकार की सेवाओं को गांवों तक ले गए हैं.
1: వ్యాపార అవసరాలకు అనుగుణంగా విడతల వారీగా 15,000, 25,000, 50,000 రూపాయల వరకు రుణాలను అందించడం ద్వారా వ్యాపారులు తమ వ్యాపారాలను విస్తరించుకునే అవకాశం పొందారు. సమయానికి రుణాలు చెల్లించిన వారికి మరింత పెద్ద రుణాలకు అర్హత కల్పించడం ద్వారా ఆర్థిక క్రమశిక్షణను కూడా ప్రోత్సహించింది. 2020లో పథకం ప్రారంభమైనప్పటి నుండి దేశవ్యాప్తంగా ఈ పథకం 6 ఏళ్ల కాలంలో కేవలం రుణాల పంపిణీ కార్యక్రమంగా మాత్రమే కాకుండా వీధి వ్యాపారులను అధికారిక ఆర్థిక వ్యవస్థలోకి తీసుకువచ్చే సామాజిక ఆర్థిక ఉద్యమంగా రూపాంతరం చెందింది. అధికారిక గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 75 లక్షల మందికి పైగా వీధి వ్యాపారులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందారు. 1.12 కోట్లకు పైగా రుణాలు పంపిణీ అయ్యాయి. మొత్తం రుణాల విలువ 17,800 కోట్ల రూపాయలను దాటింది. అయితే ఈ గణాంకాల కంటే ముఖ్యమైనది వీధి వ్యాపారుల జీవితాల్లో వచ్చిన మార్పు. నెలవారీ ఆదాయం, కుటుంబ జీవన ప్రమాణాలను గణనీయంగా మెరుగుపరిచింది. పిఎం స్వనిధి పథకంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ కష్టపడి పనిచేసే వీధి వ్యాపారుల కోసం పిఎం స్వనిధి యోజనను ప్రారంభించామని, ఈ పథకం ఎంతో మంది వీధి వ్యాపారుల జీవితాలను మార్చిందని తెలిపారు.

0: में रेहड़ी वाले, ठेले वाले, पटरी पर काम करने वाले जो सब्जी बेचते हैं, फल फूल बेचते हैं, दूध बेचते हैं, अखबार बेचते हैं, ये भी छोटे छोटे लोग स्वाभिमान के साथ जिए, ऐसे मेहनत कर साथियों के बारे में पहले सरकारों को सोचने की फुर्सत ही नहीं थी, उनके लिस्ट में ये काम ही नहीं थे। लेकिन आपके इस सेवक ने पीएम स्वनिधि योजना की मदद से आज ऐसे लाखों रेहड़ी पटरी वाले सामान्य काम करने वाले लोगों के जीवन को, उनके परिवार के जीवन को बदला।
1: పలు రాష్ట్రాల్లో నిర్వహించిన క్షేత్రస్థాయి సర్వేలు చెబుతున్నది ఏమిటంటే పీఎం స్వనిధి రుణాలు పొందిన వ్యాపారులు తమ సరుకు నిల్వలను పెంచుకోగలిగారు, కొత్త వస్తువులు అమ్మడం ప్రారంభించారు, కొందరు చిన్న దుకాణాలను కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఆదాయం పెరగడంతో పిల్లల చదువులకు, కుటుంబ ఆరోగ్యానికి, గృహ అవసరాలకు మరింత ఖర్చు చేయగలిగారు. ఒకప్పుడు నగదు లావాదేవీలకే పరిమితమైన వీధి వ్యాపారులు ఇప్పుడు డిజిటల్ చెల్లింపులను స్వీకరిస్తున్నారు. యూపీఐ ఆధారిత లావాదేవీలు గ్రామీణ, పట్టణ భారతదేశంలో వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో పీఎం స్వనిధి ఈ మార్పులకు కీలక వేదికగా నిలిచింది. ఈ పథకం విజయానికి ప్రధాన కారణం కేవలం రుణాలు ఇవ్వడం కాదు, రుణాలతో పాటు డిజిటల్ ఆర్థిక వ్యవస్థలోకి వీధి వ్యాపారులను తీసుకురావడం కూడా ఒక కీలక లక్ష్యంగా నిలిచింది. డిజిటల్ చెల్లింపులు స్వీకరించే వ్యాపారులకు క్యాష్ బ్యాక్ ప్రోత్సాహకాలు అందించడం ద్వారా లక్షలాది మంది యూపీఐ ఆధారిత లావాదేవీలను అలవాటు చేసుకున్నారు. ఈ మార్పు కేవలం సాంకేతిక పరిజ్ఞాన వినియోగానికి మాత్రమే పరిమితం కాలేదు. బ్యాంకుల వద్ద వారి లావాదేవీల చరిత్ర నమోదవడం ప్రారంభమైంది. ఫలితంగా వారి ఆర్థిక విశ్వసనీయత పెరిగింది. పీఎం స్వనిధి ప్రభావ అధ్యయనాల ప్రకారం దాదాపు 95% మంది లబ్ధిదారులు తమ జీవితంలో తొలిసారిగా అధికారిక రుణ వ్యవస్థలోకి అడుగుపెట్టారు. వారిలో 30% మంది తరువాత ఇతర బ్యాంకు రుణాలు కూడా పొందగలిగారు.
2: 5% पर ब्याज पर पैसा लेते थे, सुबह लेते तो शाम को वापस करना पड़ता था, चाहे मेरा दुकानदारी हो या ना हो।
3: पीएम स्वनिधि के तहत ही हमारे दुकान में इतना व्यवसाय हो गया जिससे हमारा हर एक तरीके से वृद्धि हुई।
4: इनकी सहायता लेते हुए अपने व्यवसाय को आगे से आगे ले जाने का कोशिश करे तो वो सफलता जरूर हासिल।
5: पीएम स्वनिधि ने मुझे लोन ही दिया जिससे खुद पैरों पे खड़े होने का एक साहस दिया।
6: मोदी जी ने हमारे लिए इतना योजना को चलाकर इतना सब कुछ किया है कि एक औरत कहीं हार नहीं मान सकती, हर काम को आगे बढ़ा के लेके जा सकती।
1: ఆంధ్రప్రదేశ్లోనూ ఈ పథకం విజయవంతంగా అమలవుతోంది. పట్టణ, స్థానిక సంస్థల ద్వారా వీధి వ్యాపారుల గుర్తింపు, నమోదు ప్రక్రియ వేగవంతం కావడంతో పీఎం స్వనిధి అమలు మరింత విస్తరించింది. నగరపాలక, పురపాలక సంస్థలు స్వయం సహాయక బృందాలు కలిసి లబ్దిదారులను గుర్తించి బ్యాంకులతో అనుసంధానం చేస్తున్నాయి. ఫలితంగా గతంలో బ్యాంకు ఖాతా కూడా లేని అనేక మంది ఇప్పుడు రుణాలు పొందుతూ డిజిటల్ లావాదేవీలు నిర్వహిస్తున్నారు. ఈ పథకం ప్రత్యేకత ఏమిటంటే ఇది కేవలం రుణం ఇప్పించడంతోనే ఆగిపోదు. సకాలంలో రుణం చెల్లించిన వారికి మరింత ఎక్కువ మొత్తంలో తదుపరి రుణం లభిస్తుంది. దీంతో వ్యాపార విస్తరణకు అవకాశం ఏర్పడుతోంది. ఆంధ్రప్రదేశ్లో అనేక మంది వీధి వ్యాపారులు మొదటి విడత రుణంతో ప్రారంభించి ప్రస్తుతం 2-3 విడత రుణాలు పొందిన స్థాయికి చేరుకున్నారు. డిజిటల్ లావాదేవీల ప్రోత్సాహం కూడా రాష్ట్రంలో గణనీయమైన మార్పును తీసుకువచ్చింది. గతంలో పూర్తిగా నగదు ఆధారంగా నడిచిన వీధి వ్యాపారాల్లో ఇప్పుడు ఆన్లైన్ యూపీఐ చెల్లింపులు సాధారణమయ్యాయి. విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి వంటి నగరాల్లో చిన్న టీ బండి నుంచి పండ్ల బండి వరకు క్యూఆర్ కోడ్ కనిపించడం దీనికి నిదర్శనం. సామాజిక ఆర్థిక కోణంలో చూస్తే ఈ పథకం మహిళల ఆర్థిక సాధికారతకు కూడా దోహదపడుతోంది. కుటుంబ పోషణ బాధ్యతలు నిర్వహిస్తూ చిన్న వ్యాపారాలు చేస్తున్న మహిళలకు ఇది స్వయం ఆధారిత జీవనానికి మార్గం చూపుతోంది. రుణం, డిజిటల్ చెల్లింపులు, బీమా, సంక్షేమ పథకాల అనుసంధానం వంటి అంశాలు వారి కుటుంబ భద్రతను కూడా పెంచుతున్నాయి. మొత్తం లబ్ధిదారుల్లో దాదాపు 46% మంది మహిళలు కావటం విశేషం. చిన్న కుటుంబ వ్యాపారాలను నడిపే మహిళలకు ఈ పథకం ఆర్థిక స్వాతంత్రాన్ని అందించింది. అలాగే వెనుకబడిన వర్గాలకు చెందిన వారిలో కూడా ఈ పథకం విస్తృతంగా చేరింది. పట్టణాల్లో రోజూ కనిపించే వీధి వ్యాపారుల జీవితాల్లో జరిగిన ఈ మార్పు కేవలం ఆర్థిక సహాయం ఫలితం మాత్రమే కాదు. ఒకప్పుడు బ్యాంకు గడప దాటలేని వారు ఇప్పుడు డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో భాగమవుతున్నారు. అప్పుల బారిన పడిన వారు ఇప్పుడు తమ వ్యాపారాన్ని విస్తరించే ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. జీవనోపాధి కోసం పోరాడిన వారు ఇప్పుడు ఆత్మవిశ్వాసంతో భవిష్యత్తును చూసే స్థితికి చేరుకుంటున్నారు. అందుకే పీఎం స్వనిధి పథకం వేలాది మంది వీధి వ్యాపారుల జీవితాల్లో కేవలం రుణ పథకంగా కాకుండా ఆర్థిక స్వావలంబనకు, సామాజిక గౌరవానికి, మెరుగైన భవిష్యత్తుకు దారితీసిన మార్గదర్శక కార్యక్రమంగా నిలుస్తోంది. చాలా మంది వీధి వ్యాపారులు ఇప్పుడు తమ వ్యాపారాన్ని రోజువారీ జీవన పోరాటంగా కాకుండా చిన్న వ్యాపారం

వ్యాపార సంస్థగా చూడటం ప్రారంభించారు. ఇది ఒక గొప్ప మార్పు. గతంలో అప్పులు తీర్చడమే లక్ష్యంగా ఉండగా ఇప్పుడు వ్యాపార విస్తరణ, నిల్వల పెంపు, కొత్త ఉత్పత్తుల విక్రయం వంటి అంశాలపై దృష్టి పెడుతున్నారు. ముందు నెలాఖరులో అప్పుల కోసం వెతికే పరిస్థితులు ఉన్న కుటుంబాలు ఇప్పుడు కొంత పొదుపు కూడా చేయగలుగుతున్నాయి. ఇది చిన్న వ్యాపారుల ఆర్థిక స్థిరత్వాన్ని పెంచడంలో పథకం సాధించిన ప్రధాన విజయంగా చెప్పవచ్చు. పథకం సాధించిన విజయాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం దీనిని 2030 మార్చి వరకు పొడిగించింది. రాబోయే సంవత్సరాల్లో మరింత మంది వీధి వ్యాపారులను బ్యాంకింగ్ వ్యవస్థలోకి తీసుకురావటం, డిజిటల్ చెల్లింపులను విస్తరించడం, సామాజిక భద్రతా పథకాలతో అనుసంధానం పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. సామాజిక భద్రతా పరంగా కూడా పీఎం స్వనిధి కొత్త దారులు తెరిచింది. స్వనిధిసే సమృద్ధి కార్యక్రమం ద్వారా లబ్దిదారులను వివిధ కేంద్ర సంక్షేమ పథకాలతో అనుసంధానం చేస్తున్నారు. బీమా, పింఛన్, ఆరోగ్య రక్షణ వంటి సేవలు అందుబాటులోకి రావటం వల్ల వారి కుటుంబాలకు భవిష్యత్తుపై భరోసా పెరిగింది. వీధి వ్యాపారులు పట్టణ ఆర్థిక వ్యవస్థకు కేవలం అంచుల్లో ఉన్న వర్గం కాదని, వారు దేశ అభివృద్ధిలో కీలక భాగస్వాములను గుర్తించిన అభివృద్ధి నమూనాకు పీఎం స్వనిధి ప్రతీకగా నిలుస్తోంది. ఒకప్పుడు బ్యాంకు గడప దాటలేని లక్షలాది మంది ఇప్పుడు డిజిటల్ చెల్లింపులు నిర్వహిస్తూ, క్రెడిట్ కార్డులు వినియోగిస్తూ అధికారిక ఆర్థిక వ్యవస్థలో భాగమవుతున్నారు. భారత్లోని నగరాల్లో ప్రతిరోజు కనిపించే వీధి వ్యాపారుల వెనుక ఇప్పుడు ఒక కొత్త ఆశ కనిపిస్తోంది. దాని పేరు పీఎం స్వనిధి. ఇది కేవలం ఒక పథకం కాదు, మనుగడ కోసం పోరాడిన లక్షలాది కుటుంబాలను స్వావలంబన వైపు నడిపిస్తున్న నిశ్శబ్ద ఆర్థిక విప్లవం. స్వావలంబన, ఆత్మగౌరవం, ఆర్థిక సాధికారత వైపు సాగుతున్న ప్రయాణం. ఈ ప్రయాణానికి పీఎం స్వనిధి ఒక బలమైన వేదికగా నిలిచిందని నిస్సందేహంగా చెప్పొచ్చు. ప్రధానమంత్రి స్వనిధి పథకంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పటి వరకు విన్నారు. రచన వై యుగంధర్ రెడ్డి, వ్యాఖ్యానం ఎస్ మణిశ్రీ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

0: ఆకాశవాణి జెన్ జీ బాణి వినోద విజ్ఞానాలకి నిలయంగా బహుజన హితాయ బహుజన సుఖాయ అనే నినాదంతో 90 వసంతాల వేడుకల్లో భాగంగా జూన్5వ తేదీన ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారిచే వాకథాన్ నిర్వహించబడుతోంది. ఉదయం 6:30 ఆల్ ఇండియా రేడియో విజయవాడ స్టేషన్ నుంచి ప్రారంభమై డి అడ్రస్ మాల్ వరకు కొనసాగుతుంది. ఆసక్తి కలవారు ఎవరైనా పాల్గొనవచ్చు. తరతరాలని పలకరించినటువంటి బాణి కోసం అడుగేద్దాం పదండి ఆకాశవాణి కోసం. జై ఆకాశవాణి.
1: ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. సమయం 10:15 ఇప్పుడు వినండి రావోయే అతిథి సినీ గీతాలు. ముందుగా వినబోతున్న పాట మౌన పోరాటం.

ఆకాశవాణి, మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనమున్నాం రాబోయే అతిథిలో వింటున్నాం సినీ గీతాలు. వినువుతున్న తిరువతే పాట ఏప్రిల్ 1 విడుదల. చిత్రంలో ఉంది గణం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర సాహిత్యం సిరివెన్నెల సీతారాం శాస్త్రి.

0: ఆకాశవాణి జెన్జి బాణి వినోద విజ్ఞానాలకి నిలయంగా బహుజన హితాయ బహుజన సుఖాయ అనే నినాదంతో 90 వసంతాల వేడుకల్లో భాగంగా జూన్ 5వ తేదీన ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారిచే వాకథాన్ నిర్వహించబడుతోంది. ఉదయం 6:30 ఆల్ ఇండియా రేడియో విజయవాడ స్టేషన్ నుంచి ప్రారంభమై డి అడ్రస్ మాల్ వరకు కొనసాగుతుంది. ఆసక్తి కలవారు ఎవరైనా పాల్గొనవచ్చు. తరతరాలని పలకరించినటువంటి బాణీ కోసం అడుగేద్దాం పదండి ఆకాశవాణి కోసం. జై ఆకాశవాణి.
1: ఆకాశవాణి మీరు వింటున్నారు FM 102.2. మనం ఉన్నాం రాబోయే అతిథిలో వింటున్నాం సినీ గీతాలు. వినవతన తిరువతి పాట తొలిముద్దు చిత్రంలో ఉంది. గానం SV బాలసుబ్రహ్మణ్యం, S. జానకి.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం రాబోయే అతిథిలో వింటున్నాం సినీ గీతాలు. వినబోతున్న తర్వాతి పాట కాంచనమాల కేబుల్ టీవీ చిత్రంలో ఉంది. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర సాహిత్యం వేటూరి సుందరామూర్తి.

0: ఆకాశవాణి జెన్ జీ బాణి వినోద విజ్ఞానాలకి నిలయంగా బహుజన హితాయ బహుజన సుఖాయ అనే నినాదంతో 90 వసంతాల వేడుకల్లో భాగంగా జూన్ 5వ తేదీన ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారిచే వాకథాన్ నిర్వహించబడుతోంది. ఉదయం 6:30 ఆల్ ఇండియా రేడియో విజయవాడ స్టేషన్ నుంచి ప్రారంభమై డి అడ్రస్ మాల్ వరకు కొనసాగుతుంది. ఆసక్తి కలవారు ఎవరైనా పాల్గొనవచ్చు. తరతరాలని పలకరించినటువంటి బాణి కోసం అడుగేద్దాం పదండి ఆకాశవాణి కోసం. జై ఆకాశవాణి.
1: ఆకాశవాణి మీరు వింటున్నారు FM 102.2. మనమున్నాం రాబోయే అతిథిలో వింటున్నాం సినీ గీతాలు. వినవతున తురువతి పాట గోపి గోపిక గోదావరి చిత్రంలోంది. గానం చక్రి కౌసల్య, సాహిత్యం రామజోగయ్య శాస్త్రి.

ఆకాశవాణి జెన్ జీ బాణి వినోద విజ్ఞానాలకి నిలయంగా బహుజన హితాయ బహుజన సుఖాయ అనే నినాదంతో 90 వసంతాల వేడుకల్లో భాగంగా జూన్ 5వ తేదీన ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారిచే వాకథాన్ నిర్వహించబడుతోంది. ఉదయం 6:30 ఆల్ ఇండియా రేడియో విజయవాడ స్టేషన్ నుంచి ప్రారంభమై డి అడ్రస్ మాల్ వరకు కొనసాగుతుంది. ఆసక్తి కలవారు ఎవరైనా పాల్గొనవచ్చు. తరతరాలని పలకరించినటువంటి బాణీ కోసం అడుగేద్దాం పదండి ఆకాశవాణి కోసం. జై ఆకాశవాణి.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనమున్నాం రాబోయే అతిథులు వింటున్నాం సినీ గీతాలు. వినబోతున్న తరువాతి పాట గాయం చిత్రంలోంది. గానం చిత్ర సాహిత్యం సిరివెన్నెల సీతారాం శాస్త్రి.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనమున్నాం రాబోయే అతిథిలో వింటున్నాం సినీ గీతాలు. వినూతన తిరువతే పాట మరణ మృదంగం చిత్రంలోంది గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర సాహిత్యం వేటూరి సుందర్రామ్మూర్తి.

0: ఆకాశవాణి జెన్ జీ బాణి వినోద విజ్ఞానాలకి నిలయంగా బహుజన హితాయ బహుజన సుఖాయ అనే నినాదంతో 90 వసంతాల వేడుకల్లో భాగంగా జూన్ 5వ తేదీన ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారిచే వాకథాన్ నిర్వహించబడుతోంది. ఉదయం 6:30 ఆల్ ఇండియా రేడియో విజయవాడ స్టేషన్ నుంచి ప్రారంభమై డి అడ్రస్ మాల్ వరకు కొనసాగుతుంది. ఆసక్తి కలవారు ఎవరైనా పాల్గొనవచ్చు. తరతరాలని పలకరించినటువంటి బాణీ కోసం అడుగేద్దాం పదండి ఆకాశవాణి కోసం. జై ఆకాశవాణి.
1: ఆకాశవాణి మీరు వింటున్నారు FM 102.2. మనం ఉన్నాం రాబోయే అతిథిలో వింటున్నాం సినీ గీతాలు. వినుబోతున్న తర్వాతి చివరి పాట తమ్ముడు చిత్రంలోని గానం రమణ గోగుల, సంగీతం రమణ గోగుల.

ఆకాశవాణి జెన్ జీ బాణి వినోద విజ్ఞానాలకి నిలయంగా బహుజన హితాయ బహుజన సుఖాయ అనే నినాదంతో 90 వసంతాల వేడుకల్లో భాగంగా జూన్ 5వ తేదీన ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారిచే వాకథాన్ నిర్వహించబడుతోంది. ఉదయం 6:30 ఆల్ ఇండియా రేడియో విజయవాడ స్టేషన్ నుంచి ప్రారంభమై డి అడ్రస్ మాల్ వరకు కొనసాగుతుంది. ఆసక్తి కలవారు ఎవరైనా పాల్గొనవచ్చు. తరతరాలని పలకరించినటువంటి బాణీ కోసం అడుగేద్దాం పదండి ఆకాశవాణి కోసం. జై ఆకాశవాణి.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. గుర్తు చేసుకుందాం సినీ గీతాలు ముందుగా వినబోతున్నారు. మహర్షి చిత్రంలోని గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సాహిత్యం సిరివెన్నెల సీతారాం శాస్త్రి.

ఆకాశవాణి జెన్ జీ బాణి వినోద విజ్ఞానాలకి నిలయంగా బహుజన హితాయ బహుజన సుఖాయ అనే నినాదంతో 90 వసంతాల వేడుకల్లో భాగంగా జూన్ 5వ తేదీన ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారిచే వాకథాన్ నిర్వహించబడుతోంది. ఉదయం 6:30 ఆల్ ఇండియా రేడియో విజయవాడ స్టేషన్ నుంచి ప్రారంభమై డి అడ్రస్ మాల్ వరకు కొనసాగుతుంది. ఆసక్తి కలవారు ఎవరైనా పాల్గొనవచ్చు. తరతరాలని పలకరించినటువంటి బాణీ కోసం అడుగేద్దాం పదండి ఆకాశవాణి కోసం. జై ఆకాశవాణి.

ఆకాశవాణి, మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం గుర్తు చేసుకుందాంలో వింటున్నాం సినీ గీతాలు. వినబోతున్న తరువాతి పాట హెచ్చరిక చిత్రంలోని గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం, సాహిత్యం ఆత్రేయ.

ఆకాశవాణి, మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనమున్నాం గుర్తు చేసుకున్నాంలో వింటున్నాం సినీ గీతాలు వినవుతున్న తరువాతి పాట పెళ్లి చూపులు. చిత్రంలోంది గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, సాహిత్యం ఆత్రేయ.

ఆకాశవాణి, మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనమున్నాం గుర్తు చేసుకుందాంలో వింటున్నాం సినీ గీతాలు. వినవతున తిరువతి పాట ఇంటింటి రామాయణం చిత్రంలోని గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సాహిత్యం వేటూరి సుందరమూర్తి, సంగీతం రాజన్ నాగేంద్ర.

ఆకాశవాణి, మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం గుర్తు చేసుకున్నాంలో వింటున్నాం సినీ గీతాలు. వినబోతున్న తరువాతి పాట అభిలాష చిత్రంలోని గానం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి సాహిత్యం, వేటూరి సుందరామూర్తి సంగీతం, ఇళయరాజా.

ఆకాశవాణి జెన్జీ బాణి వినోద విజ్ఞానాలకి నిలయంగా బహుజన హితాయ బహుజన సుఖాయ అనే నినాదంతో 90 వసంతాల వేడుకల్లో భాగంగా జూన్ 5వ తేదీన ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారిచే వాకథాన్ నిర్వహించబడుతోంది. ఉదయం 6:30 ఆల్ ఇండియా రేడియో విజయవాడ స్టేషన్ నుంచి ప్రారంభమై డి అడ్రస్ మాల్ వరకు కొనసాగుతుంది. ఆసక్తి కలవారు ఎవరైనా పాల్గొనవచ్చు. తరతరాలని పలకరించినటువంటి బాణీ కోసం అడుగేద్దాం పదండి ఆకాశవాణి కోసం. జై ఆకాశవాణి.

ఆకాశవాణి, మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. సమయం 11:30. సినీ గీతాలు. అంతకంటే ముందు కొన్ని వాణిజ్య ప్రకటనలు.

బంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశ స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

గాలికెదురు లేదు, కడలికంతు లేదు. అలుపెరుగని, సొగసు తరగని, పచ్చదనంతో నిండిన ప్రకృతిలా, సంస్కృతి సంప్రదాయాలతో మీ ఇంట, మీ వెంట, మీ యాపులో ఉంటా అంటూ కొత్తగా సరికొత్తగా మీ యాప్ తలుపు తడుతూ తన వాణితో శ్రవణానందం కలిగిస్తూ శ్రోతల హృదయాపులను స్పృశిస్తున్న 16 అణాల నవయౌవన 90 వసంతాల వాణి మన ఆకాశవాణి.

ఆకాశవాణి, మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం సినీ గీతాల్లో. ముందుగా వినబోతున్న పాట నీ స్నేహం చిత్రంలోంది. గానం రాజేష్, ఉష, సాహిత్యం సిరివెన్నెల సీతారాం శాస్త్రి.

0: The Indian Navy invites online applications from unmarried male and female candidates for 10 plus 2 BTEC cadet entry scheme, permanent commission. Last date for submission is 18 June 2026. For more details, visit www.joinindiannavy.gov.in. The Indian Navy, combat ready, cohesive, Atmanirbhar, safeguarding seas for a Viksit Samriddh Bharat. Join Indian Navy.
1: నా చిన్న తమ్ముడున్నాడు, చాలా అల్లరివాడు. కాలేజీలో మార్కుల పత్రంను ఫోటోషాప్ చేసి నాన్నకు చూపించాడు. నిన్న కరెంటు బిల్లులో సున్నా మొత్తం చూసా. నేననుకున్నా తప్పకుండా ఫోటోషాప్ చేశాడని. లేకపోతే సున్నా కరెంటు బిల్లు ఎలా సాధ్యం? అడిగితే అన్నాడు, అన్నయ్య అంతా పైవాడిదయ్యా, సోలార్ ప్యానెల్ ఉందిగా. నేను చెప్పాను, ఓ అవునా అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

0: ఆకాశవాణి జెన్ జీ బాణి వినోద విజ్ఞానాలకి నిలయంగా బహుజన హితాయ బహుజన సుఖాయ అనే నినాదంతో 90 వసంతాల వేడుకల్లో భాగంగా జూన్ 5వ తేదీన ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారిచే వాకథాన్ నిర్వహించబడుతోంది. ఉదయం 6:30 ఆల్ ఇండియా రేడియో విజయవాడ స్టేషన్ నుంచి ప్రారంభమై డి అడ్రస్ మాల్ వరకు కొనసాగుతుంది. ఆసక్తి కలవారు ఎవరైనా పాల్గొనవచ్చు. తరతరాలని పలకరించినటువంటి బాణీ కోసం అడుగేద్దాం పదండి ఆకాశవాణి కోసం. జై ఆకాశవాణి.
1: తరం మారింది శ్రీ చైతన్య సిద్ధం.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2 సమయం 11:40. మనం ఉన్నాం సినీ గీతాల్లో వినవతున్న తురువతి పాట తొలి ప్రేమ చిత్రంలో ఉంది. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సాహిత్యం సిరివెన్నెల సీతారాం శాస్త్రి.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం నంసిని గీతాల్లో వింటున్నాం. తర్వాతి పాట ఒక ఊర్లో, చిత్రంలోంది గానం సాగర్ సుమంగళి, సాహిత్యం అనంత శ్రీరామ్, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.

ఆకాశవాణి జెన్ జీ బాణి వినోద విజ్ఞానాలకి నిలయంగా బహుజన హితాయ బహుజన సుఖాయ అనే నినాదంతో 90 వసంతాల వేడుకల్లో భాగంగా జూన్ 5వ తేదీన ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారిచే వాకథాన్ నిర్వహించబడుతోంది. ఉదయం 6:30 ఆల్ ఇండియా రేడియో విజయవాడ స్టేషన్ నుంచి ప్రారంభమై డి అడ్రస్ మాల్ వరకు కొనసాగుతుంది.

0: ఆసక్తి కలవారు ఎవరైనా పాల్గొనవచ్చు. తరతరాలని పలకరించినటువంటి బాణీ కోసం అడుగేద్దాం పదండి ఆకాశవాణి కోసం. జై ఆకాశవాణి.
1: ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం సినీ గీతాల్లో. వినవుతున్న తర్వాతి పాట లెజెండ్ చిత్రంలో ఉంది, గానం ఎంఎల్ఆర్ కార్తికేయన్, సాహిత్యం రామజోగయ్య శాస్త్రి.

ఆకాశవాణి జెన్జీ బాణి వినోద విజ్ఞానాలకి నిలయంగా బహుజన హితాయ బహుజన సుఖాయ అనే నినాదంతో 90 వసంతాల వేడుకల్లో భాగంగా జూన్ 5వ తేదీన ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారిచే వాకథాన్ నిర్వహించబడుతోంది. ఉదయం 6:30 ఆల్ ఇండియా రేడియో విజయవాడ స్టేషన్ నుంచి ప్రారంభమై డి అడ్రస్ మాల్ వరకు కొనసాగుతుంది. ఆసక్తి కలవారు ఎవరైనా పాల్గొనవచ్చు. తరతరాలని పలకరించినటువంటి బాణి కోసం అడుగేద్దాం పదండి ఆకాశవాణి కోసం. జై ఆకాశవాణి.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం సినీ గీతాల్లో వినబోతున్న తురువతి పాట ఇద్దరు మైల్తో. చిత్రంలో ఉంది గానం దేవేడ్ సుమల్ అనిత.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. సమయం 12:10. లాహిర్ లాహిర్లో సినీ గీతాలు. ముందుగా వినబోతున్న పాట జనతా గారి చిత్రంలోని గానం శంకర మహాదేవన్, రెనీనా రెడ్డి, సాహిత్యం రామజోగయ్య శాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: ఆకాశవాణి జెన్ జీ బాణి వినోద విజ్ఞానాలకి నిలయంగా బహుజన హితాయ బహుజన సుఖాయ అనే నినాదంతో 90 వసంతాల వేడుకల్లో భాగంగా జూన్ 5వ తేదీన ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారిచే వాకథాన్ నిర్వహించబడుతోంది. ఉదయం 6:30 ఆల్ ఇండియా రేడియో విజయవాడ స్టేషన్ నుంచి ప్రారంభమై డి అడ్రస్ మాల్ వరకు కొనసాగుతుంది. ఆసక్తి కలవారు ఎవరైనా పాల్గొనవచ్చు. తరతరాలని పలకరించినటువంటి బాణి కోసం అడుగేద్దాం పదండి ఆకాశవాణి కోసం. జై ఆకాశవాణి.
1: ఎదిగి ఒదిగి పయనిస్తూ కాలంతో పాటు పరుగెడుతూ గలగల పారే సెలయేరులా ఉరకలేస్తూ వస్తున్న ప్రవాహంలా సమయమే తానై ప్రతి ఇంటా శుభోదయంతో తన వారినందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ మనోరంజితంగా సాగిపోతూ చరిత్ర పుటల్లో తన స్థానం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా నిత్య మంగళధ్వనులతో నిరంతరాయంగా నిత్య యవ్వనంగా ఉర్రూతలూగిస్తున్న 90 వసంతాల నిత్య యవ్వనవాణి మన ఆకాశవాణి.
2: ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం లాహిర్ లాహిర్లో. వినుగుతున్న తరువాతి పాట నువ్వు నాకు నచ్చావు. చిత్రంలోంది గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సాహిత్యం భువనచంద్ర.

0: ఆకాశవాణి
1: 90 సంవత్సరాల గౌరవప్రదమైన ప్రయాణం.
0: మన భారతదేశం విన్న తొలి స్వరం
1: ఆకాశవాణి.
0: కోట్ల హృదయాలను ఏకం చేస్తూ,
1: కోట్లాది గుండెల చప్పుడుగా.
0: కేవలం ఒక ప్రసార సేవ మాత్రమే కాదు,
1: సమాజ స్వరం
0: మన ఆకాశవాణి.
1: సమాచారాన్ని అందించడమే కాదు,
0: భారతదేశాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చిన శక్తివంతమైన వేదిక.
1: 9 దశాబ్దాల విశ్వసనీయత,
0: 90 ఏళ్ల అనుబంధం.
1: యుద్ధాలప్పుడు ధైర్యం చెప్పింది,
0: విపత్తులప్పుడు తోడుగా నిలిచింది.
1: గ్రామం నుంచి నగరం వరకు
0: సమాచారం,
1: వినోదం,
0: విజ్ఞానాన్ని అందిస్తూ
1: సంస్కృతికి అద్దం పట్టింది.
0: మారుతున్న కాలంతో పాటు
1: సరికొత్త సాంకేతికతతో
0: మీ ముందుకు సరికొత్తగా
1: ఆకాశవాణి. వినండి,
0: ఆస్వాదించండి.

ఈ స్వరం కేవలం ఒక ట్యూన్ కాదు, కోట్ల మంది భారతీయుల ఉదయపు పలకరింపు. 1936లో మొదలైన ఒక మధుర ప్రయాణం నేటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ లేని కాలం నుండి అరచేతిలో ప్రపంచం ఉన్న నేటి డిజిటల్ కాలం వరకు అలుపెరగని మీ నేస్తం మీ ఆకాశవాణి. వార్తలు, విజ్ఞానం, వినోదం, మన భాష, మన సంస్కృతి, 90 ఏళ్ల మీ నమ్మకానికి నిదర్శనం ఈ విశ్వసనీయ స్వరం ఆకాశవాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ.

ఆకాశవాణి, మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం లాహిర్ లాహిర్లో, వింటున్నాం సినీ గీతాలు. వినవతన తృవతి పాట డమరుకం చిత్రంలో ఉంది. గానం హరిహరన్, చిత్ర సాహిత్యం రామజోగయ్య శాస్త్రి.

0: ఆకాశవాణి జెన్జి బాణి వినోద విజ్ఞానాలకి నిలయంగా బహుజన హితాయ బహుజన సుఖాయ అనే నినాదంతో 90 వసంతాల వేడుకల్లో భాగంగా జూన్ 5వ తేదీన ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారిచే వాకథాన్ నిర్వహించబడుతోంది. ఉదయం 6:30 ఆల్ ఇండియా రేడియో విజయవాడ స్టేషన్ నుంచి ప్రారంభమై డి అడ్రస్ మాల్ వరకు కొనసాగుతుంది. ఆసక్తి కలవారు ఎవరైనా పాల్గొనవచ్చు. తరతరాలని పలకరించినటువంటి బాణీ కోసం అడుగేద్దాం పదండి ఆకాశవాణి కోసం. జై ఆకాశవాణి.
1: ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం లాహిర్ లాహిర్లో వింటున్నాం సినీ గీతాలు. వినబోతున్న తిరువతి పాట రంగం చిత్రంలోని గానం ఉన్ని కృష్ణన్ శ్వేతామోహన్ సాహిత్యం వనమాలి.

మీరింతవరకు లాహిర్ లాహిర్లో సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. సమయం 12:30. తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవిలత. ప్రధానమంత్రి నరేంద్రమోదీ రేపు గుజరాత్ డామన్లలో పర్యటిస్తారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు షిల్లాంగ్లో జరిగే ఈశాన్య కౌన్సిల్ 73వ ప్లీనరీ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. కాంగోలో ఎబోలా వైరస్ వేగంగా వ్యాపిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO హెచ్చరించింది. కేరళ మాహే ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ రేపు గుజరాత్ డామన్లలో పర్యటిస్తారు. సూరత్లో రోడ్డు, విద్యుత్తు, పారిశ్రామిక రంగాలకు సంబంధించి 18,800 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. సూరత్లో 200 పడకల ఈఎస్ఐసి ఆసుపత్రిని కూడా మోదీ ప్రారంభిస్తారు. విద్యుత్ పంపిణీ వ్యవస్థల ఆధునీకరణ, అత్యాధునిక వ్యర్థాల శుద్దితో సహా గుజరాత్ ప్రభుత్వానికి చెందిన పలు ముఖ్యమైన కార్యక్రమాలను కూడా ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. సాయంత్రం మోదీ డామన్కు చేరుకుని అక్కడ సుమారు 2,970 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేస్తారు. వీటిలో ఆరోగ్య సంరక్షణ, పౌర విమానయానం, పర్యాటకం, మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీ, ప్రజా సంక్షేమం వంటి ప్రాజెక్టులున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు మేఘాలయలోని షిల్లాంగ్లో ఈశాన్య కౌన్సిల్ 73వ ప్లీనరీ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. ప్రాంతీయ అభివృద్దికి సంబంధించిన కీలక రంగాల కోసం ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్ సాధించిన పురోగతిపై ఈ సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారని ఈశాన్య ప్రాంత అభివృద్ది మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సమావేశంలో పర్యాటకం, వ్యవసాయం, ఉద్యానవన రంగం, పెట్టుబడుల ప్రోత్సాహకం, పాలు, గుడ్లు, చేపలు, మాంసం

0: ఉత్పత్తిలో స్వయం సమృద్ది, క్రీడల ప్రోత్సాహం, ఆర్థిక కారిడార్ అభివృద్ది, మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీ, అలాగే చేనేత, హస్తకళల రంగాలపై చర్చిస్తారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ రోజు నుండి 2 రోజుల పాటు త్రిపురలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా అమిత్ షా పుష్పబంత ప్యాలెస్ హోటల్ శంకుస్థాపనలో పాల్గొంటారు. అలాగే లంకమురా వద్ద ఉన్న బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బీఎస్ఎఫ్ సరిహద్దు చౌకీని సందర్శిస్తారు. రాష్ట్ర కేంద్ర భద్రతాధికారులతో ఒక ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తారు. అమిత్ షా పర్యటనను పురస్కరించుకుని రాష్ట ప్రభుత్వం కూడా ఒక ఉన్నతస్థాయి పరిపాలన భద్రతా సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసింది. న్యూఢిల్లీలో ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెనుజిలా తాత్కాలిక అధ్యకులు డెల్సీ రోడ్రిగ్స్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారన్నారు. ఈ చర్చల్లో భారత్ వెనుజిలా సంబంధాల సమగ్ర స్వరూపంతో పాటు ఇంధన భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, ఫార్మాసిటికల్స్, ఆరోగ్య సంరక్షణ, రవాణా, పునరుత్పాదక ఇంధన రంగాలతో మరింత సహకారాన్ని పెంపొందించుకునే అవకాశాలపై దృష్టి సారిస్తారు. 5 రోజుల భారత పర్యటన నిమిత్తం రోడ్రిగ్స్ నిన్న న్యూఢిల్లీ చేరుకున్నారు. ఆమెతో పాటు విదేశీ వ్యవహారాలు, ఆర్థిక, సైన్స్ అండ్ టెక్నాలజీ, సమాచార ప్రసారాలు, రవాణా శాఖ మంత్రులతో కూడిన ఒక ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం కూడా వచ్చింది. రోడ్రిగ్స్ గతంలో విదేశాంగ మంత్రి హోదాలో 2015లో, అలాగే ఉపాధ్యక్షురాలి హోదాలో 2019, 2023, 2024, 2025లో భారత్ను సందర్శించారు. భారతదేశ సాంకేతిక పారిశ్రామిక సామర్థ్యాలను అవగాహన చేసుకోవడానికి, భాగస్వామ్య అవకాశాలు అన్వేషించడానికి వెనుజిలా ప్రతినిధి బృందం ఇంధన, ఫార్మాసిటికల్స్, ఆటో రంగాలకు సంబంధించిన పలు ప్రాంతాలను సందర్శిస్తుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కాంగోలో ఎబోలా వైరస్ వేగంగా వ్యాపిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. జెనీవాలో జరిగిన విలేకరుల సమావేశంలో డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ మాట్లాడుతూ, ఈ వైరస్ ఇప్పటికే చాలా వేగంగా విస్తరించిందని, ఆరోగ్య శాఖ అధికారులు దానిని అదుపు చేయడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. ఇటీవలే ఈ వ్యాధి వ్యాప్తి ప్రధాన కేంద్రంగా ఉన్నటువంటి ఇతూరీ ప్రాంతాన్ని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ సందర్శించారు. ఈ వ్యాధిని అదుపు చేయడానికి మరింత వేగంగా చర్యలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ వైరస్ ప్రస్తుతం కాంగోలోని ఉత్తర, దక్షిణ కివు ప్రాంతాలకు, అలాగే పొరుగుదేశమైన ఉగాండాకు కూడా వ్యాపించింది. మే నెల మధ్యకాలంలో ఈ వ్యాధి వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుండి కాంగోలో ఇప్పటి వరకు 344 ఎబోలా కేసులు నమోదు కాగా 60 మంది మరణించారు. పశ్చిమ బెంగాల్లో నిలిచిపోయిన వివిధ రైల్వే ప్రాజెక్టుల పురోగతిని వేగవంతం చేయడానికి కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ శనివారం కోల్కతాలో పర్యటిస్తారు. నబన్నలో ఆ రాష్ట ముఖ్యమంత్రి సువేందు అధికారితో రైల్వే మంత్రి ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తారని తూర్పు రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ శివాజీ మాఝీ తెలియజేశారు. రాష్ట్రంలోని వివిధ రైల్వే ప్రాజెక్టులపై ప్రధానంగా చర్చలు జరుగుతాయని, ఇది రైల్వే అభివృద్ది విషయంలో కేంద్ర రాష్ట సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని మాఝీ పేర్కొన్నారు. రైల్వే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యులు, ఇతర రైల్వే అధికారులు ఈ సమావేశంలో పాల్గొంటారు. న్యూఢిల్లీలో నిన్న జరిగిన 10వ భారత లావో పీడీఆర్ జాయింట్ కమిషన్ సమావేశానికి విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, లావో పీపుల్స్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఉప ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి థాంగ్స్వాన్తో కలిసి సహాధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ఇరుపక్షాలు వాణిజ్యం, పెట్టుబడులు, ఆరోగ్యం, ఇంధనం, డిజిటల్ కనెక్టివిటీ, అభివృద్ది భాగస్వామ్యం, సామర్థ్య పెంపుదల, సంస్కృతితో సహా వివిధ రంగాలపై సుదీర్ఘ చర్చలు జరిపారు. అలాగే భారత్ ఆసియాన్ సహకారాన్ని మరింత పెంపొందించుకోవడంతో పాటు ప్రాంతీయ పరిమాణాల గురించి వారు చర్చించారు. ఈ సందర్భంగా డాక్టర్ జయశంకర్ మాట్లాడుతూ, భారత్, లావో, పీడీఆర్ మధ్య అత్యంత సన్నిహితమైన నాగరికత, సాంస్కృతిక, ప్రజా సంబంధాలు ఇరు దేశాల మధ్య చారిత్రక కాలం నాటివని ఆయన గుర్తు చేశారు.
1: Atom countries have close civilizational ties reflected in the common heritage of Buddhism and Ramayana. Our relations go back in history based on deep cultural and people to people linkages. I fondly remember my own visit to a beautiful country during our ASEAN chairship in 2024.
0: Kerala mahe pranthallo ee roju bhari varshalu kurise avakasam undani perukuntu భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అండమాన్ నికోబార్ దీవులు, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, కర్ణాటక, గోవా, కొంకణ్, లక్షద్వీప్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తమిళనాడు, పుదుచ్చేరి, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో కూడా ఈరోజు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తూర్పు రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేసింది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, రాజస్థాన్, తెలంగాణ, విదర్భ ప్రాంతాల్లో ఈరోజు బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేసింది. నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఒడిశా ప్రాంతాల్లో ఈరోజు వేడి, ఉక్కపోతతో కూడిన వాతావరణ పరిస్థితులు కొనసాగుతాయని ఆ శాఖ పేర్కొంది. బీహార్లోని ముజఫర్పూర్లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో నిన్న రాత్రి జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 3 వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా పలువురు గాయపడ్డారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఐసీయూలో ఈ మంటలు చెలరేగినట్టు ఆసుపత్రి అధికారులు తెలియజేశారు. పరిస్థితి నిరంతరం పర్యవేక్షిస్తూ బాధితులను చికిత్స నిమిత్తం ఇతర ఆసుపత్రులకు తరలించినట్టు ముజఫర్పూర్ జిల్లా మ్యాజిస్ట్రేట్ సుబ్రత్ కుమార్ సేన్ పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు గుజరాత్ దామల్లలో పర్యటిస్తారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు షిల్లాంగ్లో జరిగే ఈశాన్య కౌన్సిల్ 73వ ప్లీనరీ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. కాంగోలో ఎబోలా వైరస్ వేగంగా వ్యాపిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO హెచ్చరించింది. కేరళ మాహే ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఈనాటి జానపద కళారూపాలు కార్యక్రమంలో శ్రీ వనపర్తి హనుమంతరావు బృందంచే అర్జున ప్రతిజ్ఞ తోలుబొమ్మలాట వింటారు.

0: అయ్యా, ఈరోజు మహాభారతంలోని అర్జున ప్రతిజ్ఞ అనే ఘట్టాన్ని చెప్పబోతున్నాము. ఈ కథకు మూలమెట్టిదనగా కృష్ణార్జునులు పట్టణములో లేని సమయము చూచి ద్రోణాచార్యుడు అభేద్యమైన పద్మవ్యూహం అన్ని ఉన్నాడు. ఆ వ్యూహభేదం తెలియక పాండవ సైన్యం యావన్ మంది పారిపోతున్నారు. వ్యూహభేదం తెలిసిన అభిమన్యుడు పిలిపించగా అభిమన్యుడు పద్మవ్యూహంపై యుద్ధానికి వెళుతున్నాడు. అభిమన్యుడితో తోడుగా పాండవ సైన్యం యావన్ మంది కూడా బయలుదేరి ఉన్నారయ్యా. అభిమన్యుడు ద్రోణాచార్యుడిని పాదం తోలి పద్మహిమలకు తెచ్చి ఉన్నాడు. పాండవ సైన్యం యావన్ మంది పద్మహిమలకు వెళుతుండగా వాకిటిలో సైంధవుడు అడ్డగించి పాండవ సైన్యాన్ని యావన్ మందిని పారం తోలి ఉన్నాడు. ఇక్కడికి కథ ఇలా ఉండగా, అభిమన్యుడు పద్మవ్యూహంలో ఏ విధంగా యుద్ధం చేస్తున్నాడయ్యా? చిట్ట చివరకు వెళ్లే మార్గంలోకి లక్ష్మణి సైన్యాన్ని భుజించి ఉన్నాడు. అభిమన్యుని బాణధాటికి తాళలేని కౌరవులు అధర్మము చేత పదుగురేకమై నిరాయుధుని చేసి సంహరించి ఉన్నారు. ఈ వార్త పాండవుల సేవకుడు కరందకుడు తెలుసుకున్నవాడై ధర్మరాజు చెంతకు వచ్చి ఏ విధంగా చెప్తున్నాడయ్యా? రాజా ధర్మనందన దయచేయవే.
1: ఆహా, ఓరి కరండక
0: రాజా,
1: నీవు వచ్చి నన్ను పిలిచిన కారణంబేమి?
0: రాజా, ఈ రోజు యుద్ధ విశేషములు ఏమని చెప్పువాడనయ్యా.
1: ఆహా, ఏమైనదిరా?
0: మీరు ఎంత వద్దనను వినకుండా అభిమన్యుడు పద్మవ్యూహమును ఛేదించుటకు వెళ్ళి ఉన్నాడు కదా.
1: అవును,
0: వెళ్ళిన అభిమన్యుడు ఏడక్షణి సైన్యాన్ని బుధించి అంతటా కౌరవులందరూ పదుగురు ఏకమై అధర్మము చేత అభిమన్యు నిరాయుధునిగా చేసి సంహరించి ఉన్నారు తండ్రి.
1: ఎట్లా నా కుమారుడు మరణించి ఉన్నాడా?
0: అవును.
1: హా పుత్రకా.

కుమారా అభిమాన్యా, ఆ 10 మంది అకృత్యముగా రథము విరచి నీ రాయుధుని చేసి నిన్ను సంహరించి ఉన్నారా? వేరా

0: రాని రాజు టీవీ నీవు ధర్మము, నువ్వు మహావీరుడవై వేడక్షోహిణి సైన్యమును సంహరించి మహావీరుడువని కీర్తిగాంచినటువంటి వాడవి. అయ్యో, నా అభిమాన్యుడు ఈనాడు యుద్ధభూమిలో చనిపోయి ఉన్నాడే. ఆ యొక్క విజయార్జునుడు విజయముగా తిరిగి వస్తున్నాడు, సంసత్వకులు జయించి. ఆ అర్జునునకు నేను అభిమాన్యుని మరణ వార్త వేహమని విన్న వింతును, ఘటఘటా దైవమా
1: అని ధర్మరాజు దుఃఖిస్తున్నాడాయా. పాండవ సైన్యం యావన్ మంది అభిమన్యుని మరణ వార్త జీర్ణించుకోలేక దుఃఖసాగరంలో మునిగి ఉన్నారు. అయ్యా, ఇక్కడ కథ ఇలా ఉండగా సంసెప్తుకులపై యుద్ధానికి వెళ్ళిన కృష్ణార్జునులు విజయంతో ఏ విధంగా వస్తున్నారయ్యా?
2: బాబా కృష్ణ,
0: ఆహా, ఏమది?
2: 14,000 కంచురాధాలు మేటి నాయకులకు చన్మాది వీరులను సంహరించున్నాము.
0: సంహరించి ఉన్నావు?
2: మనకు జయప్రదము కలిగినది కనుక ఇక మన రథము పట్టణానికి త్రిప్పం బావా.
0: ఆ, అటులనే త్రిప్పుతున్నాను
2: బావా. మన రథము అర్చనాపురానికి ఎప్పుడు తిరిగి ఉన్నదో మళ్ళీ ఉన్నదో. నా రథానికి నన్నును కొన్ని అపశకునములు దోచుతున్నాయి శ్రీకృష్ణ.
0: ఎట్లా అపశకునములు?
2: అరథము ద్రోళి గమ్యే, అరథము ద్రోళి గమ్యే, ధ్వజగ్రమునందున గ్రతలల్లాడే, కావేరి దిశలల్ల గ్రమ్ముకొనియే పేలవ సంగంబుకు యదొచ్చే నా దండము నోచనయ్యడం.
0: ఆహా, ఏమంటివి బావా? ఏమంటివి
2: కృష్ణ? అరథము ధ్రోళి గ్రమ్మే, నా రథము చుట్టూరు ధూళనగా ఒక సుడిగాలి చందమ్ముగా మట్టి అంతయు గగన మార్గమునకు వెగసినది. కాకగూకా పక్షిని క్రంబులు నా ధ్వజలాంచలం పైన తిరుగుతున్నవి. జంబూకత్వం అనేటువంటి పిచ్చి నక్కలు వాపవుతున్నది. కానీ బావా, నా మనస్సు ఎందు పుండు ఎందు ఏల్పెట్టి కలంచి చందంబుగా ఉన్నది బావా. నేనేమని చెప్పువాడను శ్రీకృష్ణ? నేడెల్లలో కంబులు చిమ్మ చీకట్లు గ్రమ్ముకని నా యంతరంగముల తరంగముల భంగి భయం బుప్పంగుచున్నాయది. ఏమీ అపశకునములు శ్రీకృష్ణ. అతరుతు నుండెవామనయనంగములన్నీయు, అతరుతు నుండెవామనయనంగములన్నీయు జంబు కర్భటల్ మధికలయంగ చేసే సమాన్వితమయ్యను కాకధూకముల్ బొజలను స్వాంతనంతయును. బావా, అతరుతు నుండే వామనయనము, నా వామనయనము అనగా కుడి కన్నా దొరుచున్నది, భుజము కదులుచున్నది, నా పాదములు ఏదో తొట్టుబాట్లుగా ఉన్నాయి బావా. మా అన్నదమ్ములకు ఏదో ఆపద వాటిల్లుతుందని నాకు మనస్సులో

0: ఆహా
1: కొద్దిగా సంకోచం కలుగుతున్నది.
0: ఆహా బావా, సంకోచమేలా? నీవు యుద్ధము చేసి డ్రచి ఉన్నావు ఒకట చేత నీకు మనస్సున అలా ఉన్నది కనుక ఇదే సామీప్యములో భాగీరథి నది తీరమునందు వచ్చి ఉన్నాము. ఇక్కడికి వెళ్ళి స్నానములు ఆచరించి శుచిర్భూతులమై మరలా వచ్చి రథం ఎక్కుదాము, రథం దిగుము బావా.
1: అలాగనే ఆ భాగీరథి అనేటువంటి కొలన దగ్గరికి వచ్చి

0: కృష్ణార్జునులు ఇరువురు ఆ భాగీరథిని అందు స్నానమాచరించినటువంటి వారై, ఆ సూర్యునికి అర్ఘ్యముదలైనటువంటి వారై బావా, ఇక మనం వెళుదామా
1: రథం ఎక్కుము
0: బావా. అయ్యో మన శిబిరాంతరములు దవ్వులు దవ్వులకు వస్తున్నాయి, కానీ ఏదో అపశుకునములు తోచుతున్నాయి. శ్రీకృష్ణ మన శిబిరంబులు అమంగళ రహితమై, మన శిబిరంబులు అమంగళ రహితమై కనుభట్టుతుండను వన జనాభా, సింహనాదధ్వనులు చెవులకు వినరావు, గోరకు దుఃఖము గూర్చు కోమలంగా.
1: బావా అర్జున ఏమంటివి ఏమంటివి?
0: మన శిబిరంబులు అన్నీ అమంగళ రహితంగా కనిపిస్తున్నది. ఆరు వేళల మ్రోవు నభునక మత్కానామ్రోత, ఎప్పుడు ముప్పుట మూడు వేళలు నగారామ్రోత మోగించుకుంటూ ఉండేవాళ్ళు. ఆ నగారామ్రోత కూడా ఇవి వినిపించలేదు. స్త్రీలు మనకు ఎదురుగా వచ్చి హారతులు ఇచ్చేవారు,
1: హారతులు ఇచ్చేవారు.
0: వారు కూడా ఈ ఒట్టోజున రాలేదు. అదీనుగాక రణమనరించి నేను మృదుకరంబుల సద్గుణముల ప్రభులేడు గృహ తోరణమందు అభిమన్యుడకట.
1: ఆహా ఏమంటివి బావా?
0: కృష్ణ మనవి రూరము ఎక్కడైనా ఎప్పుడైనా కౌరవులకు గాని దేవతలకు గాని జయించి జయప్రదంగా వచ్చేటప్పుడు మన శిబిరమ్ములు దగ్గరికి రాగానే నా కుమారుడు అభిమాన్యుడు పరుగు పరుగున వచ్చి నువ్వు మేనమావు కావాలిగా, నీ అంకతలం పైన కూర్చొని,
1: అవును
0: అంకతలం అనగా నీ తొడ పైన కూర్చొని నీ హస్తంలో ఉండబడినటువంటి కొరడా తీసుకొని మామా శ్రీకృష్ణ మా నాయన సైన్యములో మంది చంపావని నీ తోటి ఎక్క చక్కములాడేటువంటి నా కుమారుడు అభిమానుడు వాటి రోజున రాలేదే శ్రీకృష్ణ.
1: ఆహా బావా అర్జున, చెల్లెలి సుభద్ర కుమారుడు, చెల్లెలి సుభద్ర కుమారుడు.

పిల్లవాడు పసిప్రాయంలో ఉండడం చేత తన తోటి పిల్లవాళ్లతో ఎచ్చటలో ఆడుకుంటూ ఏదో ఆటలో పడి రాకుండా ఉండి ఉంటాడు. దీనికి ఇంతగా దడియనేలా పార్థ, ఎందుకు భయపడుతున్నావు? అది అనుగాక మీ ఎన్నల కుల్ కుశలము బావా అర్జున. మీ

0: మీ అన్నదమ్ముళ్ళు అంతా కూడా క్షేమంగా ఉన్నారు.
1: అవును,
0: కానీ అటు కౌరవులయందో ఇటు పాండవులయందో ఏదో కొంచెం అనిష్టం తోచుతున్నది అంతేకాని దీనికి ఎంతగా ఒగువనేటికి పార్థ, ధర్మరాజు శిబిర సాన్నిధ్యమునకు వచ్చి మనం ఆ ధర్మరాజు చెంతకు వెళ్ళి విచారించుము ఏమి జరిగినదో. పోయిరమ్ము.
1: అడుగో, మా అన్నయ్య అజాత శత్రువు, సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. అన్నయ్య ధర్మరాజ, నమస్కారములు నమస్కారములు. అగ్రజ వందనమన్నా ధర్మజ, వందనమన్నా ధర్మ.

0: వందనమో పితృరాజ, వందనమో శమతనయ, నీకు వందనమన్నా. అన్నా, శమతనయ ధర్మరాజ కాలకేయాది దానవులకు జయించి కీర్తి వహించినటువంటి వాణ్ణి, సుచర్మాది వీరులను యాత్మందికి సంహరించి జయప్రదంగా వచ్చున్నాను. ఆశీర్వచన జన్మమని నేను అడుగగా మా అన్నయ్య ధర్మరాజు కన్నుల నిండా భాషు కడుంబులు రాలుతున్నాడు. ధర్మరాజా, ఎందువల్ల దుఃఖిస్తున్నావు? నీ దుఃఖకు కారణమేంది? నీ మనస్సును నిన్ను ఎవరైనా బాధపరిచారా? మేము నలుగురు తమ్ములమున్నాము, కానీ నీకెటువంటి భయము లేదు. నీ మనస్సును బాధపట్టినటువంటి వాడు అసలు నేను వెళ్ళిన తర్వాత ఇక్కడ పట్టణంలో ఏం జరిగిందో ఖచ్చితముగా చెప్పు అన్నయ్య ధర్మరాజా.
1: సోదరా అర్జున, ఏమని చెప్పువాడను వన్న జా

0: అన్నా ధర్మరాజా, నీ ఖిన్నత్వానికి కారణమేంటో ఖచ్చితముగా చెప్పము. ఎప్పుడు చూచినా పౌర్ణేని శాకరే పున్నమనాలు చంద్రుడు స్వచ్ఛ పదహారుడు కలర్తోటి ఉండబడినటువంటి నా కుమారుడు అభిమానుడు, వాడి ముద్దు ముచ్చటలు ఇనుచూ ప్రొద్దుబుచ్చుచున్నటువంటి వాడివి. ఇవాటో నా కుమారుడు కూడా లేడే నీ అంకతలం పైన, అక్కడికెళ్ళున్నాడు ధర్మరాజా.
1: ఆహా నాయన, సోదరా అర్జున, నీవు కృష్ణ పరమాత్మ సంసత్తకుల మీదకి యుద్ధమునకు వెళ్ళి ఉన్నారు. మీరు లేని సమయం చూసి ఇతడు ద్రోణాచార్యుడు పద్మవ్యూహం అనేటువంటి వ్యూహం పని ఉన్నాడు.
0: పద్మవ్యూహమా?
1: అవును
0: అన్నయ్య ధర్మరాజా, ఆ పద్మను భేదించేటువంటి ఉపలాలితము నాకు తప్ప పాండవులలో ఎవరికి వల్ల కాదు కదా.
1: ఎవరికి వల్ల కాక అందరూ పారి వచ్చుతున్నారు. అంతటా అభిమాన్యుడు ఆ యొక్క పద్మవ్యూహమును భేదించగలడని తెలిసి అభిమాన్యునకు పిలవగా అతడు యుద్ధమునకు బయలుదేరి ఉన్నాడు. అభిమాన్యుడు ఒంటరిగా వెందుకని చెప్పి మన సైన్యం యావత్తు కూడా వెంట వెళ్లి విన్నారు. కానీ అభిమాన్యుడు సామాన్యుడా, చిత్ర పిడుగు పోలే క్షణ మాత్రములో ద్రోణాచార్య కృపాచార్య భీష్మాచార్య ఇలాంటి వారు వేధాన వేధులనే పారం త్రోలి ఉన్నాడు, లోపలికి జొరబడి ఉన్నాడు. అదే సమయం మన పాండవ పంచాల బలం యావత్తు కూడా లోపలికి పోతుండ ఆ సైన్యం ఎక్కడి నుండి ఊడిపడినాడు.
0: సరే,
1: హఠాత్తుగా ఊడిపడి మన పాండవ సైన్యములు యావత్తు కూడా పారం త్రోలి ఉన్నాడు. మన పాండవ సైన్యం ఎవరు కూడా లోపలికి పోలేదు. అదే సమయమున ఆ అభిమాన్యుడు వీర విహారము చేయుతూ చిట్ట చివర భాగమునకు పోయేటప్పటికల్లా వేడక్షోణి సైన్యమును సంహరించి ఉన్నాడు.
0: అన్నా ధర్మరాజా, నా కుమారుడు అభిమాన్యుడు చిన్నపిల్లవాడు గురువు గారు పనినటువంటి పద్మును భేదించి గురువకు ద్రోణాచార్యునితో జయించి కౌరవ సైన్యములలో ఆ రక్షాయిని సైన్యము చంపినాడా. అబ్బా కుమార అభిమన్య, నీ చిన్న చిన్న బాణములతోటి ఎట్లా జయించావు? కుమారా, కౌరవులు ఆరక్షాయని సైన్యం ఎలా చంపావు? హరి అనగా ఇస్తున్న నారాయణ కృష్ణ వైకుంఠో విఠల స్వహో హరి శ్రీకృష్ణ పరమాత్మ నా రథనల పైన ఉన్నా కూడా ఆరక్షాయని సైన్యం నీ ఎన్నడూ సంహరించలేదు. అటువంటి గుర్రాలు నైపుణ్యంగా తోలగలిగినటువంటి సారథ్యం కూడా లేదు కదా కుమార. ధవళయితమవు గుర్రంబులాలేవు అంగరాపరిడిచినటువంటి ఉత్తమాస్తంభులు ఉన్నాయి. అటువంటి ఉత్తమాస్తంభులు కూడా నీ రథానికి లేవు. దేవేంద్రుడిచ్చిన కిరీటము ఇవన్నీ ఉన్నగా అక్షయతో నీరములు ఉన్నా కూడా నేను ఇంతమంది సైన్యానికి చంపలేదు. కౌరవులందరున్నట్లు రూపుమాపితో చిన్న చిన్న బాణములతోటి కౌరవులు ఆ రక్షాన్ని నేను చంపావు. అలాగనే జయిస్తా ఉండు. ముందు పెట్టిన అడుగు వెనక్కి తిప్పవద్దు. అభిమన్య జయప్రదంగా అట్లాగనే యుద్ధం చేస్తా ఉండు. ఇప్పుడైనా త్వరితంబుగా యుద్ధానికి వస్తున్నాను.
1: ఆ తదుపరి ఏమి జరిగిందనగా కౌరవులు ధర్మముగా జయించ దాలక అందరూ చుట్టూ ముక్తి రథము విరచి నిరాయుధుని చేయగా అతడు ఆక్రోశించి రథచక్రముతో యుద్ధం చేసి ఉన్నాడు. కొంత తడు పడిపోయినటువంటి వారిని ఆ సైంధవుడు వ్యక్తత నుండి వచ్చాను ముకుంతమనేటువంటి బల్యముతో పొడవగా అభిమానుడు చనిపోయి ఉన్నాడు. తమ్ముడు
0: చనిపోయాడు. అభిమానుడు చనిపోయాడా?
1: అవును.
0: కుమారా, ధర్మజు చెప్పిన వాక్యంబులకు మతలు నరికిన తరువులు పోలే.

సర్వ సంపత్త వీడేచు రారా కుమారా, సంసప్తములో సంహరించటానికి వెళ్ళేటప్పుడు అప్పుడు చూచాను నీ మగారవింద సుందరంబు. కానీ విధరంగంలో నీ పడిపోయిన తర్వాత నీ ఎటువంటి కాంతి అగ్గి తాకినట్టుగా అయిపోయినే కదా కుమారా. ఈ పాండువంశానికి అభుద్ధారకం తీసుకురాగలిగినటువంటి కుమారుడు అని ఈ పాండవ సైన్యము పెక్కండ్రు ఆశతోటి ఉంటే కదా కుమారా అభిమన్య. మా ఆశలను ఎవడి ఆశలు చేసి బుడ్డిలో వేసిన పన్నీరుతో సమతుల్యం చేసి తన హతన్న.

0: ఆ తనయ్య అభిమన్య, ఆ కరుడు గట్టినటువంటి ఆ రక్తమవుడులో ఎలా పడిపోతి బా తండ్రి? ఆ తనయ్య పౌర్ణేని శాఖరే పున్నమనాడు చంద్రుడు శోష పదహారుడు కలంతో ఉండబడినటువంటి ఆ చంద్రబింబంతో సమతుల్యము కలిగిన నీ మొగార వింద సుందరంబు కళాహీనమై కాంతి తప్పిపోయింది గదా కుమార అభిమన్య. నేనేమి చేయువాడును? అపుత్రస్య గతిర్ నాస్తి, కుమారుడు లేటువంటి వానికి గతులే లేవట. కానీ ఈ ప్రాణి ఉండటం దుర్లభము. ఈ బ్రతుకు అపుత్రస్య గతిర్ నాస్తి, కొడుకులు లేకపోతే గతులు లేవు. ఈ జీవితం ఉండి దేనికని ఆ అర్జునుడు ఆత్మత్యాగం చేసుకొని పోతున్నాడు.
1: బావా అర్జున, వేమయ్యా పిరికివాడి మాదిరిగా వీరకముగా ఆత్మహత్య మహాపాతకము కదా, ఆత్మహత్య చేసుకోబోతున్నావేమిటయ్యా? అలా కాదు, నీ కుమారుణ్ణి సంహరించినటువంటి వాడెవ్వడు, వాడి నామదేహమేమో విచారించి వాడిని చంపేదనని ప్రతిజ్ఞ చేయము, వాడిని సంహరించము, అది కీర్తి. కానీ పిరికి వాళ్ళు చేసే పనులు చేయవద్దు.
0: చిత్తము అలాగనే. అన్నయ్య ధర్మరాజా, ఖచ్చితముగా నా కుమారుని చంపిన వాడెవడో చెప్పము.
1: నీ కుమారుడి చావుకు కారణం ఎవరనగా, ఆ సైంధవుడే అడ్డుపడకుండినా మన పాండవ బలమనందు ఎవరు వెళ్ళినా గాని ప్రాణములతో తిప్పుకొని వచ్చేటువంటి వారు ఎవరు పోకుండా అడ్డగించినటువంటి ఆ సైంధవుడే.
0: సైంధవుడేనా?
1: అవును.
0: సైంధవ ఘాతక సైంధవ.

0: అలనాడు ద్వైతవనములో నిన్ను చంపకుండగా ప్రాణభిక్ష పెట్టి వదలినందుక యువటోదున నా కుమారుడైనటువంటి అభిమానినికి నువ్వు సంహరించినది. ఇదిగో నిన్ను చంపెదనని నేను ఈ క్షణముననే ప్రతిజ్ఞ చేస్తున్నాను. బావా కృష్ణ, సైంధవునికి చంపెదనని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. అన్నయ్య ధర్మరాజా, నీ పాదముల సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. దురిత చరిత్ర గూల్తూ నటుతుళ్ళనగించ ఇంటినేని నా కరమున గల్గు చత్రుజిత గాండివముగని అగ్నిదొత్తు సుస్థిరముగ నమ్ముడయ్య రణసీమను వీర విలాసకుండనై.
1: ఏమిటయ్యా
0: ఇదే ప్రతిజ్ఞ? అరయగ నేను రేపు రవి, యువటోదున ప్రొద్దుగూకినది కదా,
1: ప్రొద్దుగూకినది,
0: రేపు తెల్లవారిన తర్వాత యుద్ధం మొదలు పెడుతున్నాను. యుద్ధం మొదలు పెట్టి పురత్తు అస్తాద్రి మీనట్లు ఉండగానే నేను సైంధవునికి చంపుతాను. నేను ప్రొద్దుగూకితే సైంధవునికి చంపేవాడను
1: చంపేవాడువి కావు.
0: అవును, ప్రొద్దు ఉండగానే ఆ దుర్మార్గుడు ఎక్కడున్నా సరే పైన నక్షత్ర మండలం, రాహు మండలం, కేతు మండలం, బుధ మండలం, సూర్య మండలం, చంద్ర మండలం ఇటువంటి మండలాలలో ఈ కౌరవ సైన్యము కలిసి వాడికి దాచినను. అక్కడికి వెళ్ళి ప్రొద్దు ఉండగానే సైంధవునికి చంపేదను. కింద భూలోక, భూవర్లోక, నాగలోక, తపోలోక, సత్యలోక, పాతాల లోకంలో దాముకున్నా ఎవరు అర్థం వచ్చినను సరే ఆ సైంధవునికి ప్రొద్దు ఉండగానే సంహరిస్తాను.
1: అట్లా చంపకపోయితే ఏమి చేయగలవయ్యా?
0: అలా నేను సంహరించలేకపోతే చంపలేకున్న పావక జ్వాల ఎందుబడి భస్మమైపోదు పంక జనాభట్టన. ప్రొద్దు ఉండగానే సైంధవుని చంపలేకపోతే కృష్ణ నా గణగాండ్యం, నేను నా అక్షయతోనే రంబుల కలిగినటువంటి నా బాణముల ప్రోజి అంగరాపణనిచ్చినటువంటి ఉత్తమాశ్వములు, శ్వేతాశ్వములు,
1: అశ్వములు,
0: ఆ ఈశ్వరుడిచ్చినటువంటి పశుపతాస్త్రము మేము కలచి అగ్నిగుండంలో పడి
2: ప్రతిజ్ఞ చేయవారు ఎక్కడైనా ఒక సంవత్సరము లేదా 6 మాసములు లేదా 3 మాసములు లేదా 1 నెల రోజులైనా పెట్టుకుంటున్నారు. ఇదేమిటయ్యా తెల్లవారింది మొదలు పొద్దు ఊకే లోపల సంహరిస్తున్నాను, లేకపోతే నా గాంధీవంతో నేను అగ్నికి ఆహుతున్నాను అవుతున్నావు? ఒక్కసారి యోచించవయ్యా
0: కృష్ణ. కానీ ఇది ద్వితీయమనగా రెండో పర్యాయం కూడా ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఎట్లనగా ఎల్లి తంపుదు సైంధవును ఎవ్వరడ్డు పడినా, ఎల్లి తంపుదు సైంధవును ఎవ్వరడ్డు పడినా నిజము గరేపు చీకటి పడకమున్న. ఎల్లి అనగా రేపు సైంధవునికి ఖచ్చితంగా చంపేస్తున్నాను. చంపలేకపోతే నా విధి విధానముతో మీరు 50 మంది చూస్తూ ఉండగా అగ్నికుండ ప్రవేశం చేపిస్తాను శ్రీకృష్ణ.
2: బావా అర్జున, నీ ధైర్య సాహసములు తెలుసుకోదరులకు ఎలా మాట్లాడి ఉన్నాను. విజయం నీకే భరిస్తుంది. ఆ సైంధవుని తప్పగా నువ్వే సంహరిస్తున్నావు. నువ్వు సముద్ర స్నానాన్ని చేసి అయ్యా సుశానాథికి వెళ్ళి అక్కడ నిద్ర చేసి ఆ పరమేశ్వరుడి అనుగ్రహం కొరకు ప్రార్థించుము. నేను వెళ్ళి యుద్ధ సామాగ్రి సిద్ధం చేస్తున్నాను.
0: శ్రీకృష్ణ, అలాగే నీవు చెప్పినట్టులుగా నీ మాటను అంగీకరించి నేను అంతఃపురమునకు వెళ్ళి సుచిర మంగళ స్థానం ఆచరించి ఆ ఈశ్వరుని కొచ్చి ధ్యానం చేస్తున్నాను.
2: అలాగనే వెళ్ళిరమ్ము. అయ్యా అర్జున ప్రతిజ్ఞ కథ ఇంతటితో సమాప్తము.

0: మీరింతవరకు శ్రీ వనపర్తి హనుమంతరావు బృందంచే అర్జున ప్రతిజ్ఞ తోలుబొమ్మలాట విన్నారు.
1: ఇంతటితో సమాప్తం.

శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

తెలుగు సాహితీ మణిదీపాలు, తెలుగు కవుల సాహిత్య పరిచయం ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై 53 వారాలు 53 మంది తెలుగు కవుల సాహిత్య పరిచయం. గుర్తుంచుకోండి, ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై తెలుగు సాహితీ మణిదీపాలు.

0: ఆకాశవాణి జెన్ జీ బాణి వినోద విజ్ఞానాలకి నిలయంగా బహుజన హితాయ బహుజన సుఖాయ అనే నినాదంతో 90 వసంతాల వేడుకల్లో భాగంగా జూన్ 5వ తేదీన ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారిచే వాకథాన్ నిర్వహించబడుతోంది. ఉదయం 6:30 ఆల్ ఇండియా రేడియో విజయవాడ స్టేషన్ నుంచి ప్రారంభమై డి అడ్రస్ మాల్ వరకు కొనసాగుతుంది. ఆసక్తి కలవారు ఎవరైనా పాల్గొనవచ్చు. తరతరాలని పలకరించినటువంటి బాణీ కోసం అడుగేద్దాం పదండి ఆకాశవాణి కోసం. జై ఆకాశవాణి.
1: ఆకాశవాణి మీరు వింటున్నారు FM 102.2. సినీ గీతాల్లో ముందుగా వినబోతున్న పాట మిర్చి. చిత్రంలోంది గానం కైలాష్ కేర్, సాహిత్యం రామజోగయ్య శాస్త్రి.

0: 90 ఇయర్స్ ఆఫ్ సెలబ్రేషన్, 90 ఇయర్స్ ఆల్ ఇండియా రేడియో, కోట్లాది మంది గుండె చప్పుడు ఆకాశవాణి.
1: ఓ ఆకాశవాణి, టైమ్లెస్ ఫ్లేమ్, ఈచ్ నోట్ యు సెండ్ స్టిల్ స్పీక్స్ అవర్ నేమ్, అండ్ ఇన్ యువర్ సాంగ్ వి హియర్ అవర్ ఓన్ ఎ కంట్రీస్ హార్ట్ ఇన్ ఎయిర్ వేవ్స్ సోన్.
0: మారుతున్న కాలంతో పాటు సరికొత్త సాంకేతికతతో
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా ఇతరం జెన్ జీ కిడ్స్ కూడా ఆకాశవాణిని ఎంజాయ్ చేస్తున్నాం.
2: ఆకాశవాణి జెన్ జీ బాణి, వినోద విజ్ఞానాలకి నిలయంగా బహుజన హితాయ బహుజన సుఖాయ అనే నినాదంతో 90 వసంతాల వేడుకల్లో భాగంగా జూన్ 5వ తేదీన ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారిచే వాకథాన్ నిర్వహించబడుతోంది.

0: వార్తలు వింటారు
1: వాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కొనసాగుతోన్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ వరుసగా 2వ ఏడాది జాతీయ స్థాయి పురస్కారాలు అందుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేసిన ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. రాజధాని అమరావతిలో అభివృద్ది పనులు వేగంగా కొనసాగుతున్నాయన్న రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ. యువతకు స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో అభివృద్ది కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నామని తెలిపిన మంత్రి కొల్లు రవీంద్ర. ఇక వార్తల్లోని వివరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. ఈ సందర్భంగా రాజధాని అమరావతి అభివృద్దికి సంబంధించిన పలు అంశాలపై మంత్రి మండలి చర్చిస్తోంది. అలాగే పరిపాలన అభివృద్ది సంక్షేమానికి సంబంధించిన నిర్ణయాలకు మంత్రివర్గ సమావేశంలో ఆమోదించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్తో పాటు రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ పాల్గొన్నారు. రాష్ట పంచాయతీరాజ్ శాఖ వరుసగా 2వ ఏడాది జాతీయ స్థాయి పురస్కారాలు అందుకోవడం పట్ల ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి కె పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ పురస్కారాల సాధనలో భాగస్వాములైన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ అధికారులతో పాటు సర్పంచులు, వార్డు సభ్యులకు అభినందనలు తెలుపుతూ ఉప ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ అవార్డులు గ్రామీణ స్థానిక సంస్థల పనితీరు, ప్రజాప్రతినిధుల నిబద్దత, అధికారుల సమిష్టి కృషికి నిదర్శనమని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ గుర్తింపుతో మరింత ఉత్సాహంగా పనిచేసి గ్రామీణాభివృద్ది, సుపరిపాలన లక్ష్యాల సాధనకు దోహదపడాలని ఆయన ఆకాంక్షించారు. ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ జాతీయ స్థాయిలో మొత్తం 5 అవార్డులు అందుకుంది. రాజధాని అమరావతిలో అభివృద్ది పనులు వేగంగా కొనసాగుతున్నాయని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. అమరావతిలో పర్యటించిన మంత్రి కొండవీటి వాగు అభివృద్ది పనులను ఈరోజు పరిశీలించారు. అలాగే వాగుపై నిర్మిస్తున్న వంతెనల పనుల పురోగతిని సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాజధానిలో ట్రంక్ రోడ్లు, వంతెనలు, వాగుల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. రాజధాని ప్రాంతానికి నీటి లభ్యత కోసం చేపట్టిన శాఖమూరు, పెనుమాక, నీరుకొండ జలాశయాల నిర్మాణ పనులు సగానికి పైగా పూర్తయ్యాయని మంత్రి తెలియజేస్తూ
2: 3 రిజర్వాయర్లు జరుగుతుంది. ఒకటి శాఖమూరు రిజర్వాయర్, అది 44 ఎకరాల్లో 0.4 TMC వాటర్ స్టోర్ చేయగలవు. రెండోది పెనుమాక రిజర్వాయర్ 190 ఎకరాలు, అక్కడ 0.1 TMC స్టోర్ చేయగలం. మూడవది నీరుకొండ రిజర్వాయర్, అది 440 ఎకరాలు, దాంట్లో 0.4

0: ఎంసీ మొత్తం తీసుకుంటే ఈ మూడు రిజర్వాయర్లు కలిసి 674 ఎకరాల్లో ఈ మూడింటి యొక్క కెపాసిటీ 0.51 TMC. ఇంకా 50% వర్క్ ఉంది. 2027 మిడిల్కి ఇవన్నీ అయిపోతాయి.
1: కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా బీసీ వసతి గృహాలు, గురుకుల పాఠశాలలను పూర్తి స్థాయిలో సిద్దం చేయాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి నిన్న మాట్లాడుతూ, విద్యార్థులెవరూ చదువులకు దూరం కాకుండా ప్రవేశాల పెంపుపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. హాస్టళ్లు, తరగతి గదులు, విశ్రాంతి గదులను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈ విద్యా సంవత్సరంలో మరింత ఉత్తమ ఫలితాలు సాధించేలా బోధనపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అధికారులకు సూచించారు. యువతకు స్థానికంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నామని గనుల శాఖ మంత్రి కొల్లు రవీందర్ తెలిపారు. కృష్ణాజిల్లా పెనమలూరులో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ, జిల్లాలో పారిశ్రామిక, వాణిజ్య రంగాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు. మౌలిక వస్తుల కల్పనతో పాటు పరిశ్రమల ఏర్పాటుకు అనుకూల వాతావరణం సృష్టిస్తున్నామని మంత్రి తెలియజేస్తూ,
2: ఇవాళ కృష్ణా జిల్లాకు కావాల్సినటువంటి ఒక మాస్టర్ ప్లాన్ మేము తయారు చేస్తున్నాం. ఏ నియోజకవర్గంలో ఉన్నటువంటి అవకాశాలని ఈ ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని ఒక డెవలప్మెంట్ యాక్టివిటీ మేము పనిచేస్తాం. ఒక సమగ్ర నివేదిక త్వరలోనే తయారు చేసి ఇవ్వబోతా ఉన్నాం. ఒక కనెక్టివిటీ విషయంలో కానీ, ఒక పరిశ్రమల స్థాపనలో కానీ, ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ లో కానీ, రేపు వస్తున్నటువంటి ఎయిర్పోర్ట్ కానీ, ఇవన్నీ కూడా ఈ హైవేలను అనుసంధానం చేస్తూ ఈ జిల్లాని ఎలా ఒక ప్రతిష్ట పెంచాలి, ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలని ఎలా ఈ స్థానికాలకి ఎంప్లాయ్మెంట్ వచ్చే విధంగా ఏ కార్యక్రమాలు చేయాలని ఆలోచనతో మేము వెళ్తా ఉన్నాం.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రముఖ చలనచిత్ర నేపథ్య గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జయంతి ఈరోజు. తెలుగుతో పాటు దక్షిణాది చలనచిత్ర ప్రపంచంలో తనదైన ముద్రవేసిన శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం 1946 జూన్ 4వ తేదీన అప్పటి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కోనేటమ్మపేట గ్రామంలో జన్మించారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో వేలాది పాటలు పాడారు. ఉత్తమ గాయకుడిగా 6 సార్లు జాతీయ అవార్డు, కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాలను అందుకున్నారు. ఆయన మరణం అనంతరం కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్తో గౌరవించింది. తన గానంతో దశాబ్దాల పాటు ప్రజలను అలరించిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 2020 సెప్టెంబర్ 25న 74 ఏళ్ల వయసులో దివంగతులయ్యారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు నివాళులర్పించారు. ఆయన పాడిన వేలాది పాటల రూపంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎప్పటికీ జీవించే ఉంటారని ముఖ్యమంత్రి తెలిపారు. సూపర్ ఎల్నినో ప్రభావంతో వర్షపాతం తగ్గి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నందున రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పార్వతీపురం మన్యం జిల్లా వ్యవసాయ శాఖ అధికారి టి భవానీ శంకర్రావు సూచించారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో జిల్లాలో ఋతుపవనాలకు ముందు పొడి విత్తనాలను నాటే పీఎండిఎస్ కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. 20 రకాల విత్తనాలతో ప్రత్యేక పీఎండిఎస్ కిట్లను రైతులకు అందిస్తున్నామని, వీటి ద్వారా రైతులు అంతర పంటల సాగును చేపట్టాలని సూచిస్తూ,
3: వర్షాలు కూడా తక్కువగా ఉంటాయి, సకాలంలో పడవు, పంటలకు కూడా నీటి ఎద్దడి అనేది ఏర్పడుతుంది కాబట్టి విస్తృత స్థాయిలో పీఎండిఎస్ కిట్స్ అంటే నవధాన్యాలు అనేవి సాగు చేయాలని రైతులకు తెలియజేస్తున్నాం. ఇవన్నీ కూడా ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో మనం సాగు చేసుకోవాలి. ఇంట్లో 20 కేజీలు ఉంటాయి, 20 రకాలు అనేటువంటి మొక్కలు ఉంటాయి, ఆ విత్తనాలు ఉంటాయి. ఒకటి పప్పు ధాన్యాలని, సుగంధ ద్రవ్యాలని, నూనె పంటలని, తృణధాన్యాలని, చిరుధాన్యాలని, ఆకుకూరలు, కూరగాయలు, అన్ని రకాలు కూడా ఇందులో ఉంటాయండి. పీఎండిఎస్ కిట్లు వేయటం వల్ల నేలలో తేమ ఉంటుంది, కలుపు ఉండదు, ఎరువులు తగ్గుతాయి, నేల సారం కూడా పెరుగుతుంది కాబట్టి రైతులకు చాలా ఇటువంటిది లాభదాయకం.
1: ఆకాశవాణి 90వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా విజయవాడలో రేపు ఆకాశవాణి వాకథాన్ నిర్వహించనున్నామని ఆకాశవాణి విజయవాడ కార్యక్రమాల విభాగాధిపతి జి దివ్య ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ వాకథాన్ రేపు ఉదయం 6:30 ఆకాశవాణి కార్యాలయ ప్రాంగణం నుంచి ప్రారంభమై డి అడ్రస్ మాల్ వరకు జరుగుతుందని చెప్పారు. ఆకాశవాణి నినాదమైన బహుజన హితాయ, బహుజన సుఖాయ స్ఫూర్తితో భారతీయ సంస్కృతి పరిరక్షణలో ఆకాశవాణి సాగించిన 90 ఏళ్ల ప్రస్థానాన్ని ప్రతిబింబించేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. ప్రజల్లో ఆరోగ్య చైతన్యాన్ని పెంపొందించడంతో పాటు ప్రజా ప్రసార రంగంలో ఆకాశవాణి అందించిన 90 ఏళ్ల సేవలను గుర్తుచేసే ఉద్దేశంతో ఈ వాకథాన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

కేరళంలో పర్యటిస్తున్న పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ కోవాలంలో జరుగుతున్న గ్లోబల్ ట్రావెల్ మార్కెట్ 2026 అవార్డుల కార్యక్రమంలో ఈరోజు పాల్గొంటారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్కు దక్కిన ప్రతిష్టాత్మక ఉత్తమ పర్యాటక ప్రోత్సాహక రాష్ట్రం అవార్డును మంత్రి అందుకోనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన రాష్ట ప్రత్యేక పెవిలియన్ వద్ద ఆయన మాట్లాడుతూ రాష్ట పర్యాటక రంగం దేశంలోనే విశేష ప్రగతి సాధిస్తోందని తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం అవసరమని అనంతపురం జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ అన్నారు. రేపు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా సైన్స్ సెంటర్లో పాఠశాల విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణపై నిర్వహిస్తున్న వివిధ పోటీలను ఆయన ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. రేపు నిర్వహించనున్న ఈ కార్యక్రమాల్లో ప్రజలు, విద్యార్థులు, పర్యావరణ పరిరక్షణ సంస్థల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని కోరారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కొనసాగుతున్న రాష్ట మంత్రివర్గ సమావేశం. రాష్ట పంచాయతీరాజ్ శాఖ వరుసగా 2వ ఏడాది జాతీయ స్థాయి పురస్కారాలు అందుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేసిన ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. రాజధాని అమరావతిలో అభివృద్ది పనులు వేగంగా కొనసాగుతున్నాయన్న రాష్ట పురపాలక శాఖ మంత్రి పి నారాయణ. యువతకు స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో అభివృద్ది కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నామని తెలిపిన మంత్రి కొల్లు రవీంద్ర. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్పల్ ఆప్కే సాథ్.
2: ఇంటి ఖర్చులకి డబ్బులివ్వండి భర్త గారు.
3: ఇది రేషన్ కి 15,000, కూరగాయలకి 2,000.
2: మరి కరెంటు బిల్లుకు
3: 0 రూపాయలు ఎలా ఇస్తాను?
2: ఓహో, మర్చిపోయా, ఇప్పుడు సోలార్ ప్యానెల్ పెట్టించాం కదా, దాంతో 4,000 రూపాయలు మిగిలాయి కదా, దాంతో షాపింగ్ చేద్దామా?
3: సరే. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

0: గ్రామలక్ష్మిలో ఇప్పుడు వినండి.
1: రేడియోతో నా పయనం, శ్రీమతి ముందులూరి కృష్ణకుమారి గారితో పరిచయ కార్యక్రమం. వినండి పరిచయకర్త శ్రీ పి ప్రశాంత్ కిరణ్. వినండి రేడియోతో నా పయనం.
2: మన దేశంలో ఆకాశవాణి ప్రసారాలు మొదలై 90 వసంతాలు నిండుతున్న నేపథ్యంలో ఆకాశవాణితో వారికున్న అనుభవాన్ని ఈనాటి కార్యక్రమంలో నెమరవేసుకుంటున్నారు శ్రీమతి ముంజలూరి కృష్ణకుమారి గారు. వీరు ఆకాశవాణి కార్యక్రమ నిర్వహణాధికారిగా, అసిస్టెంట్ డైరెక్టర్గా, ఇంకా స్టేషన్ డైరెక్టర్గా సుమారు 3 దశాబ్దాలకు పైగా సేవలందించి ప్రస్తుతం విశ్రాంత జీవితాన్ని గడుపుతున్నారు. నమస్కారం మేడం.
3: నమస్తే.
2: ముందుగా మీరు సుమారు 1980వ దశకంలో రేడియోలో కార్యక్రమ నిర్వహణాధికారిగా వచ్చారు. అయితే ఆ కాలంలో కార్యక్రమాల ప్రసారం ఏ విధంగా ఉండేదండి?
3: రేడియో కార్యక్రమాలు మొదటి రోజుల్లో ఎక్కువగా సంగీతానికి, సాహిత్యానికి పెద్దపీట వేసాయి. రేడియో అంటే సంగీతం, సాహిత్యం. తర్వాత కాలంలో వ్యవసాయం, ఈ రకమైన అంశాల మీదే ఎక్కువగా కేంద్రీకరించి ఉండేవి కార్యక్రమాలు, శ్రోతలు వినేటటువంటి కార్యక్రమాలు, నాటకాలు. అయితే 80వ దశకం వచ్చేటప్పటికి అంతకు ముందరే కూడా, ఇప్పుడు చాలామందికి తెలియనటువంటి విషయం ఏంటంటే, మనకు ఒక మినిస్టర్ గారు ఉండేవారు, కేస్కర్ అనేసి. సినిమా పాటలు అంటే ఇష్టం ఉండేది కదా ఆయనకి, కానీ శ్రోతలకి సినిమా పాటల మీద చాలా ఎక్కువ మోజు ఉండేది. 50వ దశకం అది, అప్పుడు సినిమా పాటలు తొలగించేయి అంటే అని చెప్పాడు ఆయన ఆకాశవాణిలో. దానికి ప్రత్యామ్నాయంగా ఏం చేయాలి అనే ఆలోచన లేకుండా సినిమా పాటలు తీసేసేయండి అన్నారు ప్రసారాల్లో. అంటే ఆ టైంలో సిలోన్ వాళ్ళు 1000 కిలోవాట్ల ట్రాన్స్మిటర్ పెట్టి సినిమా పాటలతో దంచేస్తూ అమీన్ సయానీ ప్రోగ్రామ్స్ లాంటివి బ్రాడ్కాస్ట్ చేస్తారు.
2: రేడియో సిలోన్
3: రేడియో శ్రోతల సంఖ్య తగ్గిపోయింది, ఆకాశవాణి శ్రోతల సంఖ్య. దానికి చాలా అంతా కంగారు పడ్డారు. ఏం చేయాలి, అంత వెంటనే పడిపోయేసరికి మన శ్రోతల వినడం కూడా కావాలి కదా. అందుకని అప్పుడు కేస్కర్ గారి ఆ సూచనల మేరకి అన్ని చోట్ల లలిత సంగీతాలు ఏర్పాటు చేశారు. ఆ విధంగా మనకి రేడియోలో లలిత సంగీతం అనేటటువంటిది ఒక పెద్ద ఉద్యమం. అంటే భావకవిత్వం ఎలా అయితే పక్కన ప్యారలల్గా వచ్చిందో, భావకవిత్వంతో రేడియో లలిత సంగీత ఉద్యమాన్ని వేదిక అయింది. సినిమా పాటల్ని డామినేట్ చేసేటటువంటి లలిత గీతాల్ని మన రేడియో ప్రసారం చేయడం ప్రారంభించింది. ఇప్పుడు పిల్లలు కూడా సంగీతం నేర్చుకుని వేదికల మీద పాడేవాళ్ళు, వాళ్ళు కూడా ఆ లలిత గీతాలని పాడడం ప్రారంభిస్తారు. దానికి తోడు ఆ రోజుల్లో సంగీతము, సాహిత్యము రెండూ పరిచయం ఉన్నటువంటి బాలాంతరపు రజనీకాంతరావు గారు లాంటి వాళ్ళు, దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు, మన పాలగుమి విశ్వనాథం గారు, ఇలా ప్రొడ్యూసర్లనే వాళ్ళని ఏర్పాటు చేసి ఈ లలిత సంగీత ఉద్యమానికి లలిత సంగీతం తయారు చేయడం మొదలుపెట్టారు, ప్రసారం చేయడం. దాంతో ఏమైందంటే కొత్త శ్రోతలు తయారయ్యారు, లలిత సంగీతానికి మోజు చూపించారన్నమాట. ఒక కొత్త సాహిత్యానికి వేదిక, సంగీత కళాకారులకు వేదికగా లలిత సంగీత ఉద్యమం రేడియో ఇచ్చింది. దీంతో పాటుగా తర్వాతి కాలం వచ్చేటప్పటికి శ్రోతల విషయంలో వాళ్ళకి, ప్రజలకి మరింత దగ్గర అవ్వాలనే ఒక కొంత గవర్నమెంట్ పాలసీస్ వైజ్గా అభివృద్ధి కార్యక్రమాల గురించి, ప్రభుత్వం చేస్తున్నటువంటి సహాయాలు, ఈ కార్యక్రమాలని కూడా ప్రసారం చేయాలనే ఒక ధోరణి మొదలైంది. కుటుంబ నియంత్రణ గురించి ఒకటి, రేడియోయే పూర్తి మన
2: జనాభా మాధ్యమం.
3: ఎందుకంటే పేపర్లో వచ్చేటటువంటి కుటుంబ నియంత్రణ సంబంధించిన కార్యక్రమాలకి పెద్దగా వ్యాలిడిటీ ఉండదు కదా, వార్త కింద ఉంటుంది తప్పించి. అదే ఒక బెనిఫిషియరీ వాయిస్ బ్రాడ్కాస్ట్ అయ్యేసరికి మోర్ ఇంపాక్ట్ ఉంటుంది. ఆ విధంగా మనం కుటుంబ సంక్షేమ కార్యక్రమాలకి రేడియో చోటు ఇవ్వడమే కాదు, దానికి పెద్దపీట వేసి, అంటే కుటుంబ సంక్షేమం అంటే ఇద్దరే పిల్లలు ఉండాలి ఇలా అని చెప్పడం కాకుండా, రకరకాల ప్రక్రియల్లో ప్రజల్లోకి జనాభా సమస్యని గురించినటువంటి అంశాన్ని, అవగాహనని కలిగించింది రేడియో. అది 80వ దశకం వచ్చేటప్పటికి. తర్వాత కాలంలో ఇంకా అంటే మనకి పాలసీలు మారుతూ వచ్చేటప్పటికి దానికి అనుగుణంగా మన రేడియో స్పందిస్తూ కార్యక్రమాల నిర్వహణలు వస్తూ వచ్చాయి. ముఖ్యంగా ప్రజలకి దగ్గరగా, ప్రజల దగ్గరికి పాలన వెళ్ళాలి, ప్రజలకి వాళ్ళ అభివృద్ధి గురించినటువంటి సమస్యలు తీర్చాలి అనే ఒక ఆలోచనతో ఆ రోజుల్లో ఒక ఇన్స్ట్రక్షన్ వచ్చేసరికి ప్రతి జిల్లా కలెక్టరు ఆ జిల్లాలో ఉండే ప్రజల సమస్యలకి స్పందించడానికి వేదికగా రేడియోని ఉపయోగించమన్నారు. అప్పుడు ఏంటి, ప్రజల్ని మీ ఊళ్ళో మీ ఊరి సమస్య అతను రాయండి, ఆ జిల్లా కలెక్టర్ గారికి పంపిస్తాం, ఆ ఉత్తరాలన్నీ చదివి ఆయన వాటిల్లోంచి సమస్యలను తీసుకుని దాని ప్రజావేదిక అనమాట ఓపెన్గా అది రికార్డ్ చేయడం. అలాంటి కార్యక్రమం ప్రారంభించేసరికి మొట్టమొదట 2000 ఉత్తరాలు వచ్చాయి ఆ సమస్యల గురించి. ప్రకాశం జిల్లాతో ప్రారంభించాం, సమస్యకి పరిష్కారం చేయగలుగుతామో అప్పుడు వ్యాలిడిటీ ఉంటుంది, క్రెడిబిలిటీ ఉంటుంది.
2: అవునండి.
3: అది ఆ కార్యక్రమాలు కూడా నెమ్మదిగా ఆ ధోరణి కూడా తగ్గింది. తగ్గి తర్వాత రోజుల్లో ఏంటంటే, మీ సమస్య మాకు ఫోన్ ద్వారా తెలియజేయండి, ఫోన్లో సమాధానం చెప్పడం, ఫోన్లో సమాధానం చెప్పడం,
2: లైవ్ రేడియో,
3: లైవ్ ఫోన్, అలాగే ఎడ్యుకేషన్ బ్రాడ్కాస్ట్లు. మనకి స్కూల్ బ్రాడ్కాస్ట్ అనేది అంటే ఒక బ్రాంచ్ అవుట్ అయినటువంటి విభాగం, పిల్లల ప్రోగ్రాం వేరు, స్కూల్ బ్రాడ్కాస్ట్ ప్రోగ్రాం వేరు, విద్యా విషయాలైనటువంటివి అన్నీ. అలాగే చాలామందికి ఇంగ్లీష్ నేర్చుకోవడం కోసం అని చెప్పేసి సీఫిల్ వాళ్ళ ప్రోగ్రాం ఉండేది, అది చాలామందికి ఉపయోగపడేది. ఎందుకంటే ఇంగ్లీషు మనకి డిక్షన్ కావాలి, ప్రొనౌన్సియేషన్ కావాలి,

0: వాళ్ళు ఎలా ఉచ్చరిస్తున్నారో, వాళ్ళ తప్పేమిటో తెలుసుకోవాలి. అవన్నీ తెలుసుకోవడానికి మనకి ఆ సీఫిల్ కార్యక్రమాలు లాంటి విద్యా కార్యక్రమాలు బాగా దోహదపడ్డాయి. అలాగే స్కూల్ బ్రాడ్కాస్ట్లో స్కూళ్ళ వాళ్లే పిల్లలే వచ్చి పాల్గొనడంతో అది మరింత బాగా, పిల్లలకు సమస్య, టీచర్కి సమస్య, ఇద్దరికీ అవగాహన ఉంటుంది. టీచర్ల మధ్య కూడా పోటీ ఉండి బాగా పాఠం చెప్పాలని. అది నిజానికి చెప్పాలంటే విజయవాడ రేడియో కేంద్రంలో మనం చాలా గొప్పగా చెప్పుకోవాల్సింది. స్కూల్ బ్రాడ్కాస్ట్ కోసం తయారు చేసినటువంటి కొండ నుంచి కడలిదాకా అనే రజనీకాంతరావు గారు తయారు చేసిన కార్యక్రమానికి జపాన్ బహుమతి వచ్చింది. అది
1: అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు,
0: అంతర్జాతీయ స్థాయిలో స్కూల్ బ్రాడ్కాస్ట్కి ఒక నది గురించి, వాటి గురించి చెప్పండి అని చెప్పి థీమ్ ఇస్తే అది మన గోదావరి నది గురించి కొండ నుంచి కడలి దాకా అని తయారు చేశారనమాట. అలా ఒక సాహిత్యానికి సంబంధించిన అంశాన్ని అన్నీ అందులో జొనుపుతూ ఇలా స్కూల్ బ్రాడ్కాస్ట్ తయారు చేసేటప్పటికి దానికి బహుమతి రావడం మరి చాలా గొప్ప విషయం కదా. అది ప్రతి అంశానికి కొత్త అడుగు వేయడం అనేటటువంటిది మన విజయవాడ కేంద్రంలో ముఖ్యంగా ఆకాశవాణి ద్వారా జరుగుతూ వచ్చింది.
1: రేడియో అంటే మీకు ఎప్పుడు ఏ వయసులో తెలిసింది మేడం? రేడియో ప్రసారాలు వినడం ఏ వయసు నుండి మీకు ప్రారంభమైంది?
0: చాలా చిన్నప్పుడు అంటే 8 ఏళ్ళు 10 ఏళ్ళు ఆ వయసులో రేడియో దగ్గర నాటకాలు వినడం, పాటలు వినడం ఇలా ప్రారంభమైనటువంటిది జీవితం అన్నమాట. అయితే నేను రేడియోలో ఉద్యోగం చేస్తానని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఒకసారి ఏదో కుటుంబంతో కలిసి విజయవాడ వచ్చినప్పుడు ఇప్పుడు పిల్లల కార్యక్రమం లైవ్ ఉండేది బయట, ఆరు బయట మన పాత స్టూడియోల దగ్గర చెట్టు కింద మైక్ పెట్టి ఏడు కామేశ్వరరావు గారు లైవ్ చేస్తూ ఉండేవారు రేడియో అన్నయ్య. అప్పుడు ఒక చిన్న పద్యం పాడమంటే పాడాను. అదే నా మొదటి రేడియో ప్రోగ్రామ్ అనమాట.
1: ఆ ప్రోగ్రామ్ చేసేటప్పుడు మీ వయసు ఎంత ఉంటుంది?
0: 8 ఏళ్ళో 9 ఏళ్ళో ఉన్నాయి అంతే. ఊరికే ఏదో యాత్రకెడుతూ వచ్చి తీసుకొచ్చారు అంతే.
1: రేడియో అన్నయ్య గారితో కార్యక్రమం చేశారు
0: పద్యం పాడడం లైవ్. బహుశా అదే నేను తర్వాత రేడియోలో ఉద్యోగంలో చేరాక పిల్లల చేత లైవ్ చేయించడం అనేది కంటిన్యూ చేశానేమో అనుకుంటూ ఉంటాను.
1: రేడియో అన్నయ్య గారు చేసిన బాలానందం తర్వాత మళ్ళీ మీరు 80-90 దశకాల్లో చేసిన పిల్లల కార్యక్రమాలు ఎంతో ప్రాచుర్యం పొందాయి, ఎంతో జనాదరణ పొందాయి. ఆ కార్యక్రమ అనుభవాల గురించి చెప్పండి మేడం.
0: ఆ రోజుల్లో రేడియో లైవ్, పిల్లల లైవ్ ఎప్పుడూ కొనసాగుతూ వచ్చింది. నేను చేరేసరికి కూడా నండూరు సుబ్బారావు గారు రేడియో అన్నయ్య కింద ఉన్నారు. సరే ఆయన రేడియో అన్నయ్య కింద, నేను రేడియో అక్కయ్య కింద ఉండి పిల్లలు చాలామంది రకరకాల పిల్లలు వస్తారు. ఆదివారం నాడు అనేసరికి అలా రావాలి పిల్లలు, శనివారం నాడు రావాలి. మన రేడియోలో రెండు విభాగాలు ఉండేవి, ఏంటంటే చిన్నపిల్లలు టైనీ టాట్స్ ప్రోగ్రాము, చిల్డ్రన్ ప్రోగ్రాము. టైనీ టాట్స్ అంటే 10 ఏళ్ళలోపు పిల్లల కోసం. దానికి చిన్న చిన్న వాళ్ళు బాగా చిట్టి చిట్టి వాళ్ళు వస్తారు. వాళ్ళ చేత కూడా పాటలు పాడించి లైవ్లు ప్రోగ్రాములు చేయించడం, తర్వాత కొంచెం పెద్ద పిల్లల చేత వాళ్ళ టాలెంట్, బడ్డింగ్ టాలెంట్స్ ఉంటాయి బాలసభ అని చెప్పి అందులో పిల్లల చేత చిన్న చిన్న కచేరీ అనమాట. సంగీతం ఓకలు అయితే ఓకలు, వైలెన్ అయితే వైలెన్. ఎంత అంటే ఇప్పుడు నందకుమార్ అనే వైలెనిస్ట్ ఉన్నాడే, వాడు మన బాలసభ వాళ్ళే. అలాగే మల్లాది బ్రదర్స్, అలాగే మన ఎవరు ఎంఐ సునీత చిల్లల ప్రోగ్రామ్కి మన పిల్లల ప్రోగ్రాంలో విజయవాడలో పాల్గొని పాడినటువంటి వాళ్ళు అనమాట వీళ్ళంతా. అలాగే అది కాకుండా పిల్లల చేత పార్టిసిపేషన్లో ఒట్టి వాళ్ళకేదో వచ్చిన పద్యమో పాటో పాడించి వదిలేయడం కాకుండా పిల్లల్లో వ్యక్తీకరణ సామర్థ్యం కొంచెం మెరుగు చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ చేత చిన్న చిన్న వార్తలు చదివించేదాన్ని. అవి ఏంటంటే పిల్లలు అప్పటికప్పుడు కూర్చుని వాళ్ళు, వాళ్ళకి నేను క్లిప్పింగ్స్ తయారు చేసి ఇస్తే అవి చదువుతారనమాట. లైవ్ చదువుతారు. లైవ్ చదవడం అనేసరికల్లా వాళ్ళల్లో టెన్షన్ పెరుగుతుంది, డిక్షన్ పెరుగుతుంది, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, బాగా చదవడానికి ప్రయత్నిస్తారు. పిల్లలు ఎంతెంత దూరం నుంచి పాప నడుచుకుంటూ వచ్చేవాళ్ళు ఆ రోజుల్లో, ఇలా ఇంత ఆటోలు ఇవన్నీ బళ్ళు కాదు కదా, ఆ పిల్లల్ని నిరాశపరచకూడదని వాళ్ళందరూ రాగానే ముందర వాళ్ళ చేత ఒకసారి రిహార్సల్ చేయించి, వాళ్ళ చేత పార్టిసిపేట్ చేయించి, క్విజ్ లైవ్ ప్రోగ్రామ్ చేసి పిల్లలు స్టేజ్ ప్రోగ్రాములు చేసేవాళ్ళం నవంబర్లో. పిల్లలది నవంబర్ 14కి స్టేజ్ ప్రోగ్రామ్ హరివిల్ అనేసి ప్రతి ఏడాది చేశాను. నేను చేరినప్పటి నుంచి ఒక 10 ఏళ్ళపాటు చేశాను. ఆ ప్రోగ్రాంలో కూడా పిల్లలు చాలామంది రకరకాల వాళ్ళ మోనో యాక్షన్లు అవన్నీ చేస్తూ ఉండేవాళ్ళు. అలాగే పిల్లల ప్రోగ్రామ్స్లోనే ఇంకొక రకం ఏం చేసామంటే పిల్లలు రకరకాలైనటువంటి బ్యాక్గ్రౌండ్ నుంచి ఉంటారు, అందుకని వాళ్ళతో స్ట్రీట్ చిల్డ్రన్ తోటి ఓపెన్ ఎయిర్ చేశాం. అంటే ఇది విజయవాడకి సంబంధించి. విశాఖపట్నంలో జీవని అనే రేడియో నాటకానికి బహుమతి వచ్చింది. అది ఒక మెంటలీ రిటార్డెడ్ చైల్డ్ గురించి. ఆ నాటకం అయిన తర్వాత విశాఖపట్నం కేంద్రం నుంచి చిలక పలుకులు అనే ఒక కార్యక్రమాన్ని ప్రసారం చేయడానికి వరల్డ్ బ్యాంక్ ఫండెడ్ ప్రోగ్రామ్, అది ఎన్సీఆర్టీ వాళ్ళు, వరల్డ్ బ్యాంక్, స్టేట్ గవర్నమెంట్, విమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇవన్నీ స్పాన్సర్ చేసాయి. అది 1 ఇయర్ ప్రోగ్రామ్. పల్లెటూళ్ళల్లో

0: అక్కడ పిల్లల్ని మళ్ళీ స్కూల్కి ఆకర్షించేలాగా. ఎందుకంటే మనం చిన్నప్పుడు పిల్లల్ని భయపెట్టేది ఏంటంటే ఇదివరకటి రోజుల్లో, ఇప్పుడు కాదు, బళ్ళ వేసేస్తానంతే అంటూ ఉంటారు. అందుకని పిల్లల్లో ఆ భయం పోగొట్టి స్కూల్ అంటే ఒక మంచి వాళ్ళు ఆడుకోవడానికి వేదిక అనే అభిప్రాయం కల్పించేలాగా కథలు, పాటలు, కబుర్లు అన్నింటితోటి ఒక 15 నిమిషాల సెగ్మెంట్తో ఆ కార్యక్రమం ఉండేది. అది మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది, దాని మనకి మంచి అప్రిసియేషన్ కూడా వచ్చింది. అంటే అది పైలట్ ప్రాజెక్ట్గా హిందీలో, తెలుగులో, మన సౌత్ అంతకి తెలుగులో నేను చేశాను, అలా ఒరియాలో ఒకళ్ళు చేశారు,
1: ఒక్కో భాషలో ఒక్కొక్కరు.
0: అందుకని ఆ కార్యక్రమం కూడా పిల్లల మనస్తత్వాలు తెలుసుకోవడానికి, ఎలా చేస్తే పిల్లలు రేడియోకి వస్తారు, పిల్లలకి రేడియో మీద ఎలా ఇంట్రెస్ట్ క్రియేట్ చేయొచ్చో తెలుసుకోవడానికి నాకు ఉపయోగపడింది అది.
1: మేడం, ప్రస్తుతం దృశ్య ప్రసార మాధ్యమాలు బాగా ప్రాచుర్యంలో ఉన్న కాలంలో శ్రవణ మాధ్యమైన రేడియో మన ఆకాశవాణి ద్వారా ఏ విధమైన పాత్ర పోషించాలంటారు?
0: అంటే శ్రవణ మాధ్యమానికి ఎప్పుడూ ప్రాతినిధ్యం ఉంటూనే ఉంటుంది. ఎందుకంటే అది నా అనుభవం. మనం ఎఫ్ఎం రేడియో కొత్తగా పెట్టిన కొత్తల్లో స్టూడెంట్లని, కాలేజీ పిల్లల్ని, వాళ్ళందరినీ, ఎక్కువ మందిని కాలేజీ వాళ్ళని, వాళ్ళకి ఆసక్తి కలిపే కార్యక్రమాలని మనం ప్రసారం చేస్తే వాళ్ళకి ఎప్పుడైనా రేడియో అయినా సరే, టీవీ అయినా సరే వస్తారు. అది కాకుండా ఇంకోటి ఏంటంటే పిల్లలకి, యూత్కి రిలేటెడ్గా మనం ఆకట్టుకోవాలంటే ఈవెన్ డిస్పైట్ విజువల్ మీడియం, కాంపిటీటివ్ రిలేటెడ్ మెటీరియల్ని మనం వాళ్ళకి ఆకర్షణీయంగా అందించగలిగితే పర్సనాలిటీ డెవలప్మెంట్. ఇప్పుడు లైబ్రరీలో ఎలా అయితే సాహిత్య పుస్తకాలు వదిలేసి పర్సనాలిటీ డెవలప్మెంట్, కాంపిటీషన్, కెరీర్ గైడెన్స్ ఇవి చదువుతున్నారు, అలాంటి మెటీరియల్ని మనం రేడియో ద్వారా ప్రసారం చేసినట్టయితే యూత్ డెఫినెట్గా అట్రాక్ట్ అవుతారు. ఇదివరకు మేము ఉండే రోజుల్లో సివిల్స్కి వెళ్ళే వాళ్ళందరూ ఎక్కువగా ఇంగ్లీష్ న్యూస్ వినేవారు. ఎందుకంటే ఇంగ్లీష్ న్యూస్ వినడం వల్ల వాళ్ళకి రెండు లాభాలు వస్తాయి. ఒకటి, న్యూస్ సంబంధించినది అవగాహన కలగడం ఒకటి, రెండోది డిక్షన్, ఈ పదాన్ని ఎలా ఉచ్చరించాలనేది ఆటోమేటిక్గా వాడికి చెవిని పడుతుంది. వాళ్ళకి ఇన్ఫర్మేషను ఉంటుంది, సంక్షిప్తంగా ఎలా చెప్పాలో తెలుస్తుంది.
1: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో ఒక రేడియో కార్యక్రమ నిర్వహణాధికారిగా, అలాగే విజయవాడ కేంద్రంలో సుదీర్ఘకాలం పాటు అనేక హోదాల్లో పనిచేసి స్టేషన్ డైరెక్టర్గా పదవి విరమణ చేసిన శ్రీమతి ముంజలూరి కృష్ణకుమారి గారు రేడియోతో వారికి ఉన్న అనుభవం దాన్ని ఈనాటి కార్యక్రమంలో తెలియజేశారు. ధన్యవాదాలు మేడం.
0: థ్యాంక్ యూ.
2: కార్యక్రమంలో మీరింతవరకు రేడియోతో నా పయనం శ్రీమతి ముంజలూరి కృష్ణకుమారి గారితో పరిచయ కార్యక్రమం మీరింతవరకు విన్నారు. పరిచయకర్త శ్రీ పి ప్రశాంత్ కిరణ్. కార్యక్రమంలో ఇప్పుడు జానపద గేయంలో స్త్రీ పాటలు, డాక్టర్ చల్లా సీతామహాలక్ష్మి గారు అందించిన వివరణ వినండి.
3: మన భాషలో గద్యం, పద్యం, శతక ప్రక్రియ ఇలా ఎన్నెన్నో ప్రక్రియలున్నాయి. అందులో జానపద ప్రక్రియ అత్యద్భుతంగా ఉంటుంది. ఈ పాటల్లో స్త్రీల గురించే అధిక ప్రాధాన్యత ఉంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఈ జానపద ప్రక్రియలోని స్త్రీల పాటల గురించి తెలియజేసే ప్రయత్నం చేస్తాను. నేనే జానపద ప్రక్రియనైతే నా మనోగతాన్ని మీతో పంచుకుంటాను. నేను మీ మనసైన జానపద గేయాన్ని, సామాన్యుడి ప్రతిభకు సజీవ సాక్ష్యాన్ని. జానపదం అంటేనే పల్లె, అందులో నివసించేవారే జానపదులు. వీరి నోటి నుండి పుట్టిన నేను తరతరాలకు విస్తరించి వ్యాపించే అందమైన జానపద గేయసిరిని. అసలు ఏ భాషలోనైనా సాహిత్యం పుట్టింది అంటే అది నా దగ్గర నుంచే మొదలవుతుంది. నా గురించి ప్రత్యేకంగా రచించిన కవులు లేరు, అజ్ఞాత కవులే ఎక్కువ, లేదా సామూహికంగా రచించారు. జానపదుల భక్తైనా, బాధైనా, సంబరమైన ఇతిహాస కథలు, పాత్రల విశేషాలు ఒక్క మాటలో చెప్పాలంటే అన్ని రకాల భావావేశాలతో కలిసి జనపదంలో పాటలా ప్రవహించాను. ముందుగా జానపదుల ప్రార్థన గమనించండి. శ్రీరమ్య వక్షుండో శ్రితవత్సలుండు, కారుణ్యధాముండు కనకాంబరుండు, వారిజ నేత్రుండు వరదగాత్రుండు, శ్రీరమాధీసుండు సిరిలిచ్చుగాత, నాగజందెమువాడు నాగభూషణుడు, నాగబంధము బొజ్జ నడికట్టువాడు, బేసి కన్నులవాణి ప్రియనందనుండు, వాసిగా మిముగాచు వరసభ్యులార. మనిషిలోని అన్ని రకాల ఊసులకు నేనే ఆధారం. ముందుగా శ్రామిక గేయాల గురించి తెలుసుకుందాం. శ్రమను మర్చిపోవడానికి ఏదో ఒక ధ్వని లేదా పాటలు పాడుతూ పనులు చేసుకుంటూ ఉంటారు శ్రామికులు. వీరి పాటల్లో ఆనాటి సామాజిక స్థితిగతులు తెలుస్తాయి. సహజ సుందరమైన పదాలు కనిపిస్తాయి. ఉదాహరణకి రైతు కూలీల పాటను గమనించండి. సందామావా సందామావా నోమీలో మల్లాలో లో మల్లల్లాలో సందామావా సందామావా ఆసేల్లో కోతలు ఈసేల్లో కోతలు వరిసెల్లో కోతలకు కూలీ జస్తి ఎంట పొదారి రాయే తూరు పొల్ల బుల్లెమ్మ. ఇలా ఉంటుంది. ఇంకా స్త్రీల పాటలను గమనిస్తే స్త్రీలు లేని నా పాటలను అసలు ఊహించలే. లాలిపాట, జోలపాట, మంగళహారతులు, అనుబంధ పాటలు, వలపు పాటలు ఇలా ఎన్నెన్నో ఉన్నాయి. ఉదాహరణకి వలపు పాటలను తీసుకుంటే అందులో బావామరదాళ్ళ పాటను గమనించండి.
4: గుత్తి వంకాయ కూరోయి బావా కోరివండి నానోయి బావా కూర లోపల నా వల్లపంత కూరి వండానోయి బావా కోరికతో తినవోయి బావా అంటూ తన వలపంత ప్రేమనంతా కూరలో కూరి కూరి అందంగా కొసరి కొసరి వడ్డిస్తోంది. ఇంకా ప్రేసి ప్రియుల పాటలు ఎలా ఉంటాయో గమనించండి. వాళ్ల ప్రపంచమే వాళ్ళది, వాళ్ల లోకమే వాళ్ళది, ఏమన్నా అన్నామా నా కళతో చూడండి అంటారు. ఉదాహరణకి ఔరా

ఇలా సాగుతుంది. ఇంకా మామ పాటలు. మన తెలుగు భాషలో అందులోనూ నా బాణీలో పాటలకు కొదవలేదు, బాణీలకి కొదవలేదు. ఒక పల్లె పడుచూ కలవరపడుతూ పసడి పంట పొలాల్లోకి ఇలా రమ్మని పిలుస్తోంది. ఎలా పిలుస్తోందో చూడండి.

అంటూ పిలిస్తే మరొక ముద్దుగుమ్మ ఊరు సద్దుమణిగాక ఇలా రమ్మని పిలుస్తోంది. ఎలా పిలుస్తుందో చూడండి. సుక్కలని కొండ మీద సోకు చేసుకునే వేళ, సుక్కలని కొండ మీద సోకు చేసుకునే వేళ, పంట బోది వరి మడితో పక్క పక్క నవ్వే వేళ, సల్లగాలి తోటకంత సక్కలి గిలిపెట్టు వేళ, పొద్దు

మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో మంచకడ కలుసుకో మంచకడ కలుసుకో మరువకు మామయ్య మరువకు మరువకు మామయ్య ఇలా అంటోంది. ఇంకా భార్యాభర్తల పాఠం చూడండి. కొత్తగా పెళ్ళైన పెళ్లి కూతురు తన భర్తతో ఇలా అంటోంది, ఏమంటోంది,

అని కాదు అంటే భర్త తెగ సంబరపడిపోయాట. చాటుగా వింటున్న అత్తగారు కూడా చాలా మురిసిపోయింది. ఇంకా మెల్లిమెల్లిగా తన కోరికలు ఒక్కొక్కటే బయట పెడుతోంది. ఇలా ఎలాగో చూడండి. ముక్కుకు ముక్కెరలేక ముక్కు చిన్న బోయినాది, నీ ముగ్గు వృత్తములన మీ ముక్కుకు ముక్కెర తేరా అంటే భర్త నిర్ఘాంతపోయాడు. అంతే నాకు చాలు అండంలో ఇంత అర్థం ఉందన్నమాట. ఇంకా అత్తాకోళ్ళ పాటలు, వదిన మరదళ్ళ పాటలు, ఇవన్నీ అనుబంధ పాటల కింద వస్తాయి. వీటిల్లో పైకి మనకి వినోదాన్ని కలిగించిన అంతర్గతంగా సందేశాన్ని కూడా ఇస్తూ ఉంటాయి. ఉదాహరణకి అత్తాలేని కోడలు పాటలు చూద్దాం. అత్తాలేని కోడలు తామురాలు, ఓయమ్మా కోడల్లేని అత్త గుణవంతురాలు, ఆహూ ఆహూ కోడల కోడల కొడుకు పెళ్ళామా, ఓయమ్మా పచ్చిపాల మీద మీ గడేదమ్మా, ఆ వేడిపాల

ఆ వేడి పాలలోన వెన్న ఉంటుందా? ఇది పైకి పోట్లాడుకుంటున్నట్టు కనిపించినా దీనిలో ఉండే సందేశం ఏంటంటే, ప్రపంచంలో అత్తగారిని సంతోషపెట్టడం చాలా కష్టం కాబోలు అనుకుంటాం. అత్తగారంటే ఇలాగే ఉంటారా? అయితే వీళ్ళని సంతోషపెట్టడం మన వల్ల కాదు, కానీ అలా అనుకోవడం పొరపాటు. ఇలా లేకుండా ప్రేమగా ఉంటే ఆ అత్తాకోడళ్ళున్న ఇంటిలో ఆ ఇల్లే ఒక స్వర్గసీమలా ఉంటుంది. ఇంకా పెళ్లి పాటలు, ఇవి మన సంస్కృతి సంప్రదాయాలను తెలిపేవిగా ఉంటాయి. వరుసైన వారిని మేళమాడుతూ హాస్యాన్ని అందిస్తాయి. ఉదాహరణకి వియ్యపురాలి పాటను చూద్దాం.

ఇంకా జానపదుల భక్తి ఎలా ఉంటుందో చూడండి. ఈ జాతరలు కొలుపులు చేసేటప్పుడు వారి భక్తి ఇలా తెలియజేస్తూ ఉంటుంది. వల్లరి బావో కావులో రన్న, వల్లరి బావో కావులో రన్న, ఎగువయా దగిరి దిగువ జొన్నవడ, ఎగువయా దగిరి దిగువ జొన్నవడ, అమ్మ కమాక్షమ్మ తిరనాళ్ళంట, అమ్మ కమాక్షమ్మ తిరనాళ్ళంట. ఇలా వాళ్ళ భక్తి ఆవేశాలు పొంగి పొర్లుతూ ఉంటాయి. ఇంకా పండుగ పాటలను చూస్తే ప్రతీది కూడా ఆడవాళ్ళు లేందే ఏ పండుగ జరగదు. ముఖ్యంగా మన పెద్ద పండుగ అయినటువంటి సంక్రాంతి నాడు సందెగొబ్బిళ్ళు పెడుతూ పిల్లలు అందరూ సాయంకాలాలు పేరంటం చేసుకుంటూ పాటలు పాడతారు. సుబ్బి గొబ్బెమ్మ సుబ్బణ్ణివ్వావే, తామర పువ్వంటి తమ్ముణ్ణివ్వావే, మొగలి రేకంటి మోగుణ్ణివ్వావే, ఇలా సందెగొబ్బులు తడుతూ పాటలు పాడుకుంటూ ఉంటారు. ఇంకా విషాద గేయాలు ఎలా ఉంటాయో చూడండి. ఒక పల్లెటూరు పిల్ల అమాయకత్వాన్ని ఆసరా తీసుకుని ఒక యువకుడు ప్రేమ పేరుతో మోసం చేసి ఆమె నగలు సర్వస్వం దోచుకుంటాడు. ఈ మోసపోవడానికి పల్లెటూరు పట్నం అని లేదు. ఆడపిల్లలు ఆకర్షణలకు లోనైతే ఇలాగే ఉంటుంది. మరి ఎవ్వరూ కూడా ఎటువంటి ఆకర్షణలు లోను కాకూడదు అనేది సందేశం. ఈ పాటని వినండి. సందులోని బాయంటి పిల్లడో, తాటాకుల గుడిసంటి పిల్లడో, అత్తమామలు లేరంటివి పిల్లడో, ఆడబిడ్డలు లేరంటివి పిల్లడో, మత్తు మందు చల్లావు పిల్లడో, మాయమాటలు చెప్పితివి పిల్లడో, మారెమ్మ తిరనాళ్ళ పిల్లడో, మా ఊరికి నే బోత పిల్లడో, నా దండ నాకివ్వర పిల్లడో. ఇలా పాపం మోసపోయి తన నగలన్నీ దోచుకున్న వాడి దగ్గర నుంచి తిరిగి ఎలా తీసుకోవాలా అని ఏడుస్తూ వాడిని బతిమాలుతూ ఉంటుంది. కాబట్టి యువతీ యువకులకందరికీ సందేశం ఏంటంటే, ఎటువంటి ఆకర్షణలకి లోను కాకూడదు. అలా ఉంటే గనక మనకి ప్రమాదాలు వాటిల్లవు. ఇంకా నాలో తాత్విక చింతన ఎలా ప్రతిఫలించిందో చూడండి. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వ్యవసాయం చేశారట. ఏమిటట అది? సృష్టి స్థితి లయమని. ఇందులో తాత్విక చింతన ఎలా ఉందో చూడండి. ఉదాహరణకి, కొండండోరి చెరువుల కింద చేసిరి ముగ్గురు వ్యవసాయం, ఆ చేసిరి ముగ్గురు వ్యవసాయం, ఒకడి కాడి లేదు రెండు దూడ లేదు, కాడి దూడ లేని వ్యవసాయం పండిన మూడు పంటలు, ఆ పండిన మూడు పంటలు, ఒకటి ఒడ్డు లేదు రెండు గడ్డి లేదు, ఒడ్లు గడ్డి లేని పంట విశాఖపట్నం సంతలు పెడితే, విశాఖపట్నం సంతలు పెడితే, ఒట్టి సంతే గాని సంతల జనం లేరు, జనం లేని సంతలోకి వచ్చిరి ముగ్గురు షరాబులు, ఆ వచ్చిరి ముగ్గురు షరాబులు, ఒకటి కాళ్ళు లేవు రెండు చేతులు లేవు, కాళ్ళు చేతులు లేని షరాబులు తెచ్చిరి మూడు కాసులు, ఆ తెచ్చిరి మూడు కాసులు, ఒకటి వల్ల వల్లాదు రెండు చల్లా చల్లావు. ఇలా సాగుతుంది ఈ పాట.

లోని సారాంశం ఏంటంటే, నిరాకార నిర్గుణ బ్రహ్మాన్ని తెలియచేస్తూ అంతటా విస్తరించి ఉన్నటువంటి పరబ్రహ్మ స్వరూపం గురించి తెలియచేస్తుంది. ఇలా సాహిత్యంలో ఎన్ని కోణాలు ఉన్నాయో అన్ని కోణాలు నాలో ప్రతిఫలించాయి. నేను ఎలాంటి సందర్భానికైనా ఇట్టే ఇమిడిపోతాను సుమా. సమాజంలో స్త్రీ పాత్ర చాలా చాలా ముఖ్యమైనది. అమ్మగా, చెల్లిగా, ఆలిగా, చివరకు కుటుంబానికి వెన్నెముకగా అన్ని భూమికలు నిర్వహిస్తోంది. ప్రపంచ విజేతగా స్త్రీమూర్తి దశ దిశలా తానై ఒక నాయకురాలిగా నడిపిస్తోంది. భూమ్యాకాశాలు ఆక్రమించిన స్త్రీమూర్తి ఒక ధీర. ఎలాంటి దుర్ఘటనలు ఎదురైనా ఎదిరించి పోరాడడంలో స్త్రీకి స్త్రీయే సాటి. అలాంటి స్త్రీమూర్తికి వినయంగా నమస్కరించడమే తప్ప మన కృతజ్ఞత ఇంకెలా తెలుపుకుంటాం? చివరగా స్త్రీమూర్తి గొప్పదనంతో నేను ముగిస్తాను. ఈ పాటలో గమనించండి, ఆడపిల్లలంటేనే లోకాన్ని కలిసి అయిపోయిరమ్మ.

0: जो कहानियाँ हम सुनते आए देखते आए अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल.
1: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री.
2: వినబోతున్న పాట మజ్ను చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆలపించారు. దాసరి గీతమది, లక్ష్మీకాంత్ పేరళాల్ సంగీతం అందించారు.

శ్రోతలు సినీ గీతాలు వింటున్నారు. వినబోతున్న పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించారు. సిరివెన్నెల గీతానికి కెవి మహాదేవన్ సంగీతం అందించారు. చిత్రం శ్రీనివాస కళ్యాణం.

ఆకాశవాణి జెన్జీ బాణి వినోద విజ్ఞానాలకి నిలయంగా బహుజన హితాయ బహుజన సుఖాయ అనే నినాదంతో 90 వసంతాల వేడుకల్లో భాగంగా జూన్ 5వ తేదీన ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారిచే వాకథాన్ నిర్వహించబడుతోంది. ఉదయం 6:30 ఆల్ ఇండియా రేడియో విజయవాడ స్టేషన్ నుంచి ప్రారంభమై డి అడ్రస్ మాల్ వరకు కొనసాగుతుంది. ఆసక్తి కలవారు ఎవరైనా పాల్గొనవచ్చు. తరతరాలని పలకరించినటువంటి బాణీ కోసం అడుగేద్దాం పదండి ఆకాశవాణి కోసం. జై ఆకాశవాణి.

0: ఆకాశవాణి 90 వసంతాల స్వర ప్రయాణం.
1: తరం మారినా, టెక్నాలజీ మారినా,
0: ప్రతి ఇంటి గుండెలో నిలిచిన ఆ మధుర స్వరం
1: ఆకాశవాణి.
0: వార్తల్లో నమ్మకం, సంగీతంలో సంస్కృతి, మాటల్లో మానవత్వం,
1: నిత్య జీవితంలో కర్షక కార్మిక ఆలంబన,
0: ఆరోగ్యానికి విజ్ఞానానికి బాసట.
1: ఇది కేవలం రేడియో కాదు, కోట్ల హృదయాల అనుబంధం.
0: 90 సంవత్సరాలుగా భారత స్వరానికి చిరునామాగా నిలిచిన ఆకాశవాణికి హృదయపూర్వక వందనాలు.
1: ఆకాశవాణి, ప్రతి స్వరం శ్రోతల కోసమే.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. సినీ గీతాలు వింటున్నారు. వినబోతున్న పాట ఆస్తులు అంతస్తులు. ఈ చిత్రానికి కేజేఎస్ దాస్ ఆలపించారు, గోపీ గీతానికి సంగీతం ఇళయరాజా.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 సినీ గీతాలు వింటున్నారు. వినబోతున్న పాట గౌతమి. ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్పీ శైలజ ఆలపించారు. సిరివెన్నెల గీతం ఇది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సంగీతం అందించారు.

టీన్ టైం కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. ముందుగా వినండి మురారి. ఈ చిత్రానికి శంకర్ మహాదేవన్ బృందం ఆలపించిన చంద్రబోస్ గీతం, మణిశర్మ సంగీతం.

0: ఆకాశవాణి జెన్ జీ బాణి వినోద విజ్ఞానాలకి నిలయంగా బహుజన హితాయ బహుజన సుఖాయ అనే నినాదంతో 90 వసంతాల వేడుకల్లో భాగంగా జూన్ 5వ తేదీన ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారిచే వాకథాన్ నిర్వహించబడుతోంది. ఉదయం 6:30 ఆల్ ఇండియా రేడియో విజయవాడ స్టేషన్ నుంచి ప్రారంభమై డి అడ్రస్ మాల్ వరకు కొనసాగుతుంది. ఆసక్తి కలవారు ఎవరైనా పాల్గొనవచ్చు. తరతరాలని పలకరించినటువంటి బాణీ కోసం అడుగేద్దాం పదండి ఆకాశవాణి కోసం. జై ఆకాశవాణి.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 2.2 టీన్ టైమ్ కార్యక్రమంలో సినీ గీతాలు వింటున్నారు. వినబోతున్న పాట ఉన్ని మీనన్, శ్రీకుమార్, కవితా కృష్ణమూర్తి వీరంతా ఆలపించారు. ఏఎం రత్నం, శివగణేష్ గీతం, ఇది ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ప్రేమికుల రోజు చిత్రం కోసం

0: एक जमाने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन। कहानी नहीं बदली, स्टाइल गया है बदल। जो कहानियां हम सुनते आए, देखते आए, अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल।
1: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री।
2: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
3: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
2: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
3: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
2: ఆకాశవాణి
3: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 టీన్ టైం కార్యక్రమంలో సినీ గీతాలు వింటున్నారు. వినబోతున్న పాట చిరుజల్లు. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర, విశాల, వందేమాతరం, శ్రీనివాస్ ఆలపించారు. సిరివెన్నెల గీతానికి సంగీతం వందేమాతరం శ్రీనివాస్.

శ్రోతలు టీన్ టైం కార్యక్రమంలో సినీ గీతాలు వింటున్నారు. ఇప్పుడు మీరు విన్న పాట ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం చిత్రం నుంచి కుమార్ సను కౌసల్య ఆలపించారు. సాహితీ రచన ఇది, చక్రి సంగీతం అందించారు. తరువాతి పాట మనసంతా నువ్వే, ఈ చిత్రానికి చిత్ర ఆలపించారు సంగీతం ఆర్పి పట్నాయక్, సాహిత్యం సిరివెన్నెల.

0: శ్రీ చైతన్య విద్యా సంస్థలే.
1: ఒక మాట చెప్పన, ఇప్పుడే వేసవి మొదలయ్యింది. పైగా 7,000 రూపాయల కరెంటు బిల్లు కూడా వస్తోంది. భార్య సోలార్ ప్యానెల్ పెట్టించమని చెబుతోంది. ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తుందని అంటుంది. నేను అడిగిన వాళ్ళందరికీ కరెంటు బిల్ 0 వస్తుంది. ఈసారి అయితే పెట్టించే తీరుతాను. కరెంటు ఉచితంగా దొరికితే ఎందుకు తీసుకోకూడదు? మీరు కూడా పెట్టించండి. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 టీన్ టైం కార్యక్రమంలో సినీ గీతాలు వింటున్నారు. వినబోతున్న పాట నువ్వు నాకు నచ్చావు. ఈ చిత్రానికి కుమార్ సను చిత్ర ఆలపించారు. సిరివెన్నెల గీతం ఇది. కోటి సంగీతం అందించారు.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 సినీ గీతాలు వింటున్నారు. టీన్ టైం కార్యక్రమంలో వినబోతున్న పాట ప్రేమతోర. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కవితా సుబ్రహ్మణ్యం ఆలపించారు. చంద్రబోస్ గీతం ఇది, సంగీతం మణిశర్మ.

మీరు విన్న ఆ పాట ప్రేమతో రా. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కవితా సుబ్రహ్మణ్యం ఆలపించారు. చంద్రబోస్ గీతం, సంగీతం మణిశర్మ.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 టీన్ టైం కార్యక్రమంలో సినీ గీతాలు వింటున్నారు. వినవతన పాట సీమసింహం చిత్రానికి మనో రాధిక ఆలపించారు. శ్రీనివాస్ రచన ఇది. సంగీతం మణిశర్మ.

టీన్ టైం కార్యక్రమంలో చివరిగా వినండి. కుమార్ సనో ఆలపించిన ఘంటాడి కృష్ణ గీతం ఇది. క్షమించాలి, ఘంటాడి కృష్ణ సంగీతం అందించిన సుద్దాల అశోక్ తేజ గీతం 16 చిత్రం కోసం.

శ్రోతలు ఇంతవరకు టీన్ టైం కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు. సమయం 4 గంటలకు వస్తోంది. మరికొద్దిసేపట్లో సందేశ్ టు సోల్జర్స్ కార్యక్రమం వింటారు.

శ్రోతలు ఇంతవరకు సందేశ్ టు సోల్జర్స్ కార్యక్రమం విన్నారు. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. సినీ గీతాలు వింటారు.

సినీ గీతాలు వింటారు. ముందుగా వినండి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన రాజశ్రీ రచన ఇది. ఇళయరాజా సంగీతం అందించారు. ఓ పాపా లాలి ఈ చిత్రం కోసం.

0: ఆకాశవాణి జెన్జీ బాణి వినోద విజ్ఞానాలకి నిలయంగా బహుజన హితాయ బహుజన సుఖాయ అనే నినాదంతో 90 వసంతాల వేడుకల్లో భాగంగా జూన్ 5వ తేదీన ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారిచే వాకథాన్ నిర్వహించబడుతోంది. ఉదయం 6:30 ఆల్ ఇండియా రేడియో విజయవాడ స్టేషన్ నుంచి ప్రారంభమై ది అడ్రస్ మాల్ వరకు కొనసాగుతుంది. ఆసక్తి కలవారు ఎవరైనా పాల్గొనవచ్చు. తరతరాలని పలకరించినటువంటి బాణి కోసం అడుగేద్దాం పదండి ఆకాశవాణి కోసం. జై ఆకాశవాణి.
1: శ్రోతలు సినీ గీతాలు వింటున్నారు. వినబోతున్న పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించారు. భువనచంద్ర గీతం ఇది. సంగీతం ఇళయరాజా. చిత్రం చినరాయుడు.

ఈ స్వరం కేవలం ఒక ట్యూన్ కాదు, కోట్ల మంది భారతీయుల ఉదయపు పలకరింపు. 1936లో మొదలైన ఒక మధుర ప్రయాణం నేటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ లేని కాలం నుండి అరచేతిలో ప్రపంచం ఉన్న నేటి డిజిటల్ కాలం వరకు అలుపెరగని మీ నేస్తం మీ ఆకాశవాణి. వార్తలు, విజ్ఞానం, వినోదం, మన భాష, మన సంస్కృతి, 90 ఏళ్ల మీ నమ్మకానికి నిదర్శనం ఈ విశ్వసనీయ స్వరం ఆకాశవాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 సినీ గీతాలు వింటున్నారు. వినబోతున్న పాట పెద్దరికం. ఈ చిత్రానికి కేజేఎస్ దాస్ చిత్ర ఆలపించారు. భువనచంద్ర గీతం ఇది, సంగీతం రాజ్కోటి.

తరువాతిపాట ప్రేమ యుద్ధం. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆలపించారు. వేటూరి గీతం ఇది. సంగీతం హంసలేఖ.

వినబోతున్న పాట బొబ్లీ రాజా. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన పాట ఇది. సిరివెన్నెల గీతానికి సంగీతం ఇళయరాజా.

మీరు విన్న పాట కొదమసింహం. ఈ చిత్రానికి మనో చిత్ర ఆలపించారు, వేటూరి గీతం అది. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2, సినీ గీతాలు వింటున్నారు. వినబోతున్న పాట రౌడీ ఇన్స్పెక్టర్. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించారు, భువనచంద్ర గీతం ఇది, సంగీతం బప్పీలహరి.

వినబోతున్న పాట సుందరకాండ. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర బృందం ఆలపించారు. సంగీతం MM కీరవాణి.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.
2: శ్రోతలు సినీ గీతాలు వింటున్నారు. వినబోతున్న పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్రా బృందం ఆలపించారు. రాజశ్రీ రచన ఇది, సంగీతం ఏఆర్ రెహమాన్. రోజా చిత్రం కోసం.
3: నాగమణి నాగమణి సంత కాడాయంది సత్తు, ఆకతాయి పూసులకు ఆట విడుపు లేదు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్య అంశాలు. ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీలు, కార్పొరేషన్లు, గురుకులాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంచేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సికిల్ సెల్ ఎనీమియా నిర్మూలన, పెసా చట్టం అమలుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్ అంతర్ సింగ్ ఆర్యా తెలిపారు. సముద్ర ఆహార ఎగుమతులపై విశాఖపట్నంలో రేపు జరగనున్న జాతీయ సదస్సులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పలువురు కేంద్ర మంత్రులతో కలిసి పాల్గొనున్నారు. నైరుతి ఋతుపవనాలు బంగాళాఖాతంలోకి మరింత ముందుకు విస్తరించాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. వార్తల వివరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అమరావతిలోని సచివాలయంలో ఈరోజు జరిగింది. ఈ మంత్రివర్గ సమావేశ వివరాలను రాష్ట్ర సమాచార ప్రజా సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పాత్రికేయులకు వెల్లడిస్తూ మొత్తం 35 అంశాలపై ఈరోజు కేబినెట్లో చర్చించి ఆమోదించామని చెప్పారు. ఏపీ రిజర్వాయర్ల కేస్ కల్చర్ పాలసీ 2025 ముసాయిదాకు, ఏపీ ఏవియేషన్ పాలసీ 2026లకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. కృష్ణానది తీరంలో అమరావతి ఐ ప్రాజెక్టు అభివృద్ధికి టెండర్లకు కేబినెట్ అనుమతిచ్చిందని, అదేవిధంగా అమరావతిలో నిర్మాణాలు, మౌలిక సదుపాయాల కల్పనకు అనుమతుల మంజూరుకు మంత్రిమండలి అంగీకారం లభించిందన్నారు. విబీజీ రామ్జీ పథకాన్ని జూలై 1 నుంచి గ్రామీణ ప్రాంతాల్లో అమలు ప్రతిపాదనలకు ఆమోదం తెలిపామని చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీలు, కార్పొరేషన్లు, గురుకులాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచుతూ మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. అమరావతి క్వాంటమ్ వ్యాలీకి కేటాయించిన భూమి రిజిస్ట్రేషన్పై స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపునకు మంత్రివర్గం ఆమోదం లభించిందని పార్థసారథి వివరిస్తూ,
1: అమరావతి క్వాంటమ్ వ్యాలీ కోసం ఐటీఎన్సీ శాఖకు కేటాయించిన 49.66 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్పై స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు, యూజర్ ఛార్జెస్ మరియు ఇతర వర్తించే ఛార్జీల నుండి మినహాయింపు ఇవ్వడానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో బీచ్ శాఖ కోసం మొదటి దశలో సూర్యలంక బీచ్, చీరాల మరియు విశాఖపట్నంలో ఒక్కొక్క చోట 2 శాఖ పైలట్ ప్రాతిపదికన ప్రారంభించి ఫలితాల ఆధారంగా గుర్తించిన ఇతర తీర ప్రాంతాలకు విస్తరించడం జరుగుతుంది.
0: వివిధ ప్రాంతాలలో పర్యటించి గిరిజన సంక్షేమ కార్యక్రమాల అమలు, రాజ్యాంగపరమైన రక్షణలు, ఉద్యోగుల సమస్యలపై ఉన్నత స్థాయి సమీక్షలు నిర్వహించామని జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ ఎన్సీఎస్టీ చైర్మన్ అంతర్ సింగ్ ఆర్య తెలిపారు. విజయవాడలోని వివంత గేట్వే హోటల్లో ఈరోజు ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో షెడ్యూల్డ్ తెగల సంక్షేమ కార్యక్రమాల అమలు తీరు, గిరిజన ప్రాంతాల్లోని వాస్తవ పరిస్థితులను సమీక్షించేందుకు నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఎన్సీఎస్టీ బృందం రాష్ట్రంలో పర్యటించిందన్నారు. రాష్ట్ర స్థాయి సమీక్షకు ముందు 2-3 రోజుల పాటు గిరిజన ప్రాంతాల్లో పర్యటించి ప్రజల నుంచి నేరుగా అభిప్రాయాలు, సమస్యలు, సూచనలు సేకరించడం కమిషన్ ఆనవాయితీ అని పేర్కొన్నారు. ఇందులో భాగంగా ప్రజాప్రతినిధులు, గిరిజన సంఘాల ప్రతినిధులు స్థానిక ప్రజలతో సమావేశాలు నిర్వహించినట్టు తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో సికిల్ సెల్ ఎనీమియా సమస్య తీవ్రతపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక శ్రద్ద చూపుతున్నారని, ఈ వ్యాధి నిర్మూలన కోసం దేశవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా కళాశాలల్లో విద్యార్థులతో యువ సంవాద్ కార్యక్రమాలు నిర్వహిస్తూ యువతలో ఆరోగ్య చైతన్యం, సామాజిక బాధ్యత పెంపొందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం మారంపల్లి గ్రామానికి ప్రత్యామ్నాయ రహదారి నిర్మాణం కోసం అవసరమైన సహాయ సహకారాలను అందజేయనున్నట్లు కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ భీమవరం కలెక్టరేట్లో ఈరోజు నిర్వహించిన సమావేశంలో చెప్పారు. దేశవ్యాప్తంగా పీఎం గతిశక్తి పథకం కింద ఆర్ఓబీలు, ఆర్యూబీలు మంజూరు చేస్తున్నామని తెలిపారు. పీఎం గతిశక్తి పథకంలో భాగంగా మంజూరైన ఆర్ఓబీ 379 నిర్మాణం కారణంగా మారంపల్లి గ్రామానికి ప్రస్తుతం ఉన్న రాకపోకల మార్గం మూసివేసే పరిస్థితి నెలకొనడంతో మారంపల్లికి ప్రత్యామ్నాయ రహదారి నిర్మాణానికి సుమారు 1.20 ఎకరాల భూమి అవసరం అవుతుందని రెవెన్యూ అధికారులు గుర్తించారని చెప్పారు. మారంపల్లి సమస్యను స్థానిక ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తన దృష్టికి తీసుకొచ్చారని, ప్రస్తుతం రహదారి నిర్మాణానికి అవసరమైన భూమి 22 ఏళ్లే ఉండటంతో జిల్లా కలెక్టర్ సీసీఎల్ఏకు ప్రతిపాదనలు పంపి సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నారని తెలిపారు. రహదారి నిర్మాణానికి అవసరమైన నిధుల సమీకరణలో కూడా తన వంతు సహకారం అందిస్తానన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం నగరంలోని స్థానిక నోవటెల్ హోటల్లో సముద్ర ఆహార ఎగుమతులపై జరగనున్న జాతీయ సదస్సుకు హాజరుకానున్నారు. ఈ సదస్సుకి ఆయనతో పాటు కేంద్ర మంత్రులు రాజీవ్ రంజన్ సింగ్, చిరాగ్ పాస్వాన్, ఎస్పి బఘేల్, కె రామ్మోహన్ నాయుడు కూడా హాజరవుతారు. 2 రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. సాయంత్రం విశాఖ ఎకనామిక్ రీజియన్పై ముఖ్యమంత్రి సమీక్షిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా నవచేతన బాల్యారంగ అభివృద్ధి స్క్రీనింగ్ కార్యక్రమం ప్రారంభమైందని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో మంత్రి ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ గర్భధారణ నుండి 2 ఏళ్ల వయసు వరకు ఉండే తొలి 1000 రోజులు చిన్నారి జీవితంలో అత్యంత కీలకమైన కాలమని పేర్కొన్నారు. ఈ సమయంలో పిల్లల మెదడు అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుందని, ప్రతి సెకనుకు దాదాపు 10 లక్షల న్యూరల్ కనెక్షన్లు ఏర్పడతాయని తెలిపారు. పిల్లల మెదడు అభివృద్ధిలో 80% 3 సంవత్సరాల వయసులోపు, 90% 6 సంవత్సరాల వయసులోపు పూర్తవుతుందని మంత్రి వివరించారు. అటువంటి పిల్లల్లో ఏవైనా సమస్యలు ఉంటే అంగన్వాడీల ద్వారా తల్లులు సమాచారం అందించాలని, తద్వారా వారి సమస్యలకు తీర్చేందుకు పరిష్కార మార్గం ఉంటుందని మంత్రి సంధ్యారాణి వివరించారు. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఆధ్వర్యంలో రేపు వాక్థాన్ జరగనుంది. ఉదయం 6:30 ఈ వాక్థాన్ విజయవాడ నగరంలోని ఆకాశవాణి కార్యాలయ ప్రాంగణం నుండి ప్రారంభమై డి అడ్రస్ మాల్ వరకు సాగి తిరిగి ప్రారంభ స్థానానికి చేరుకుంటుంది. ప్రజల్లో ఆరోగ్య చైతన్యాన్ని పెంపొందించడంతో పాటు ప్రజాప్రసార రంగంలో ఆకాశవాణి సాధించిన చారిత్రాత్మక 90 ఏళ్ల సేవలను గుర్తు చేసే ఉద్దేశంతో ఈ వాక్థాన్ నిర్వహిస్తున్నామని కార్యక్రమ విభాగాధిపతి జి దివ్య తెలియజేస్తూ,
2: ఈ వాకథాన్ యొక్క ఉద్దేశం కేవలం నడక మాత్రమే కాదు, మన ప్రసారాల యొక్క విశ్వసనీయతను చాటిచెప్పడం మరియు ప్రజలతో మనకున్న దశాబ్దాల అనుబంధాన్ని పునరుద్ఘాటించడం, ఇంకా రేపటి తరం యువతకు ఆకాశవాణి విశిష్టతను పరిచయం చేయడం. ఈ కార్యక్రమంలో ఆకాశవాణి విజయవాడ సంస్థకు చెందిన ఉన్నతాధికారులు, సిబ్బంది, విశ్రాంత ఉద్యోగులు పాల్గొంటారు మరియు మా ప్రియతమ శ్రోతలను, నగర ప్రజలను పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాం.
0: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించాలని భారత ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శి అవినాష్ కుమార్ అన్నారు. తిరుపతిలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని ఇందిర ప్రియదర్శిని ఆడిటోరియంలో ఈరోజు ఎస్ఐఆర్ అమలుపై తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, నెల్లూరు జిల్లాలకు చెందిన సంబంధిత అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అర్హులైన ప్రతి పౌరుడి పేరు ఓటర్ జాబితాలో నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. మరణించిన వారితో పాటు శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు అనర్హుల పేర్లను నిబంధనల ప్రకారం తొలగించాలని సూచించారు. వాతావరణం. నైరుతి రుతుపవనాలు బంగాళాఖాతంలోకి మరింత ముందుకు విస్తరించాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. రానున్న 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలలో రుతుపవనాలు విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర కోస్తాంధ్రలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు రేపు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారి ఎం వెంకట్రావు వెల్లడిస్తూ,
3: ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాములు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు రూములతో కొన్ని జల్లు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలు ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు రూములతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు మరియు రేపు వేడి, తేమ మరియు అసౌకర్యమైన వాతావరణం ఈ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. ఈ రోజు మరియు రేపు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీలు, కార్పొరేషన్లు, గురుకులాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంచేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సికిల్ సెల్ ఎనీమియా నిర్మూలనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్ అంతర్సింగ్ ఆర్య తెలిపారు. సముద్ర ఆహార ఎగుమతులపై విశాఖపట్నంలో రేపు జరగనున్న జాతీయ సదస్సులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పలువురు కేంద్ర మంత్రులతో కలిసి పాల్గొనున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
4: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తా శ్రూయంతాం. ప్రవాచిక సాధన శర్మ. ఆదౌ ముఖ్యః వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య నవదిల్లీ నగరే వెన్స్వేలా దేశస్య కార్యవాహక రాష్ట్ర

0: इदानीं वार्ताः विस्तरेण. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య నవదిల్లీ నగరే వెన్జువేలా దేశస్య కార్యవాహక రాష్ట్రపతినా డెల్సీ రాడ్రిక్స్ మహాభాగయా సహ ద్విపక్షీయ వార్తాం కృతవాన్. ఉభాభ్యాం నేతృభ్యాం భారత వెనిజువేలా సంబంధానాం వివిధాః పక్షాః సమీక్షితాః. ఊర్జా సురక్ష, వ్యాపార నివేశః, ఔషధి నిర్మాణం, స్వాస్థ్య సేవా, పరివహనం తథా నవీకరణీయ ఊర్జా క్షేత్రేషు సహయోగ విస్తారస్య ఉపాయాశ్చ చర్చితాః. వార్తాహరాన్ సంబోధయన్ రుద్రేంద్ర టండనః ప్రోక్తవాన్ యత్ ద్విపక్షీయ వార్తాః ఉభయోః దేశయోః సంబంధం సుదృఢీకరోతి.
1: The discussions also
2: आर्थिक सहयोग को सिर्फ ऊर्जा क्षेत्र तक सीमित न रखकर खनन, पशुपालन, परिवहन, कृषि उपकरण, ऑटोमोबाइल और दवा उद्योग जैसे क्षेत्रों तक विस्तारित करने पर चर्चा हुई. चर्चा का उद्देश्य ऐसे अवसर और तरीके तलाशना है जिनसे भारतीय कंपनियां वेनेजुएला के बाजार में सफलतापूर्वक अपना कारोबार बढ़ा सकें.
1: Can enter the Venezuelan market successfully.
0: డెల్సీ రాడ్రిక్స్ మహాభాగ ద్విదివసీయ భారతయాత్రయై హ్యః నవదిల్లీం ఆగతా. అస్యా యాత్రయా మాధ్యమేన ఉభయోః దేశయోః ఆర్థిక ఊర్జా క్షేత్రయోః సహయోగః అధికః సుదృఢః భవిష్యతీతి అపేక్ష్యతే. విదేశమంత్రి ఎస్ జయశంకరః వెనిజువేలా దేశస్య కార్యవాహక రాష్ట్రపతినా డెల్సీ రాడ్రిక్స్ మహోదయ సహ సమమిలత్. ద్విపక్షీయ సహయోగస్య సుదృఢీకరణే ప్రదత్తం బలం. నవదిల్ల్యాం విదేశమంత్రి ఎస్ జయశంకరః అద్య ప్రాతఃకాలి వెనిజువేలా దేశస్య కార్యవాహక రాష్ట్రపతినా డెల్సీ రాడ్రిక్స్ మహోదయ సహ సమమిలత్. అస్మిన్ అవసరే ఉభయోః దేశయోః సంబంధానాం సుదృఢీకరణం, వివిధేషు క్షేత్రేషు సహకార విస్తారశ్చ చర్చితః. వయోవృద్ధ చలచిత్ర నిర్మాత తథా కేంద్రీయ చలచిత్ర ప్రమాణన మండలస్య పూర్వాధ్యక్ష పహ్లాజ్ నిహ్లాని అద్య ముంబై నగరే దివంగతః. సహ షట్సప్తతి వర్షీయ ఆసీత్. చలచిత్ర నిర్మాతృత్వేన అసౌ హతకడి ఇతి చలచిత్రేణ స్వకార్యజీవనస్య ఆరంభం కృతవాన్. ఇల్జామ్ ఇతి చలచిత్రేణ అభినేత్రే గోవిందాయ ప్రముఖస్య అవసరస్య ప్రదానస్య శ్రేయః అపి తస్మై వర్తతే. పంచదశోత్తర ద్విసహస్రతమే వర్షే సహ కేంద్రీయ చలచిత్ర ప్రమాణన మండలస్య అధ్యక్షః నియుక్తః. అమెరికా దేశస్య ప్రతినిధి సభా రాష్ట్రపతిం డొనాల్డ్ ట్రంపం ఇరాన్ దేశం విరుద్ధ్య అగ్రిమ సైన్య కార్యాచరణాత్ నిరోద్ధుం ప్రస్తావం స్వ్యకరోత్. ఏష చతుర్థ అవసర అస్తి యదా ప్రతినిధి సభా తాభిః యుద్ధ సంబద్ధాభిః శక్తిభిః సీమితా భవేత్ ఇత్యర్థం ప్రయాసం కరోతి. సంస్కృత వార్తాయాః సంస్కరణం ఇదం ఇదానీం ఆకాశవాణీతః ప్రసార్యతే. సమం ఏవ అయం కార్యక్రమః ఆకాశవాణ్యాః అంతర్జాలపటలే www.newsonair.gov.in ఇత్యత్ర అథ న్యూస్ ఆన్ ఏఐఆర్ చలదూరభాషీయతంత్రాంశే అపి ఉపలబ్ధో భవిష్యతి. భారతీయ ఋతువిభాగేన అద్య కేరళరాజ్యే దక్షిణ పశ్చిమ ప్రాపృటః ఆగమనస్య పుష్టిః కృతా. అస్మిన్ వర్షే వర్షర్తోః వృష్టిః సామాన్యకాలాత్ త్రిదివస విలంబేన ఆగతా. విభాగేన నవమ జూన దినాంక పర్యంతం కేరళరాజ్యే మాహేక్షేత్రే చ కతిపయేషు స్థానేషు అతివృష్టేః సంభావనా ప్రకటితా. అస్మాకం వార్తాహరస్య అనుసారేణ రాజ్యస్య వివిధేషు జనపదేషు తీవ్రా వర్షా ప్రవర్తతే యేన జనజీవనం ప్రభావితం. గుజరాతస్య అహ్మదాబాద్ నగరే విశ్వయోగాసన క్రీడాస్పర్ధా శృంఖలా ఇత్యస్య ఉద్ఘాటన సంస్కరణస్య ఆరంభ జాతః. ఇదం వైశ్విక క్రీడా మార్గసూచ్యాం ఐతిహాసికం సోపానం నిర్దిశతి. ప్రధానమంత్రీ నరేంద్ర మోదీ సాయంకాలే అంతర్జాల మాధ్యమేన అస్మిన్ మహాకార్యక్రమే భాగం గృహీతవాన్. స్వస్య శుభాశయాంచ నివేదయతి యత్ జగతః యోగానురాగిణః క్రీడకాశ్చ ప్రతియోగితాయాః కృతి సమాగచ్చంతి. భారత లాఓస్ సంబంధ విషయే రాష్ట్రపతినా ద్వయోర్దేశయోః సహయోగ విస్తారస్య సంభావనాః ప్రతిపాదితా. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముహు ఉక్తవతీ యత్ భారతస్య లాఓ జనవాదీ లోకతాంత్రిక్ గణరాజ్యస్య చ మధ్యే బౌద్ధ ధర్మస్య

0: ఈనాటి పల్లెసీముల కార్యక్రమంలో ఆకుకూరల ప్రాముఖ్యత, నిల్వ పద్ధతులు ఈ విషయంపై డాక్టర్ ఎస్ దివ్యప్రసన్న కుమారి గారి ప్రసంగం వింటారు.
1: నమస్కారం అండి. ఆకుకూరలు తినడం ఆరోగ్యానికి చాలా

మంచిదనే విషయం అందరికీ తెలిసిందే. ప్రతి ఒక్కళ్ళు ప్రతిరోజు తమ ఆహారంలో ఏదో ఒక ఆకుకూరను చేర్చుకోవాలి. ఎందుకంటే ఆకుకూరలు అత్యంత పోషకాలు గల కూరగాయల్లో ప్రధమమైనవి. వీటిలో వైటమిన్లు, మినరల్స్, ఫైబర్ వంటి కీలక పోషకాలు సమృద్ధిగా ఉండి మన ఆరోగ్యాన్ని కాపాడడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఈ ఆకుకూరలను రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందడమే కాకుండా దీర్ఘకాలిక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉండవచ్చు. ఎందుకంటే వీటిని మనం ఫంక్షనల్ ఫుడ్గా కూడా వ్యవహరిస్తాము. ఆకుకూరలు ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి. సమతుల్యమైన ఆహారం కోసం మరియు ఆహారంలో వైవిధ్యం కోసం వీటిని తప్పనిసరిగా తీసుకోవాలి. ఆహారంలో వైవిధ్యం అంటే కేవలం పరిమాణంపై దృష్టి పెట్టకుండా వివిధ రకాల ఆహార పదార్థాలను చేర్చడం ద్వారా అన్ని ముఖ్యమైన పోషకాలను పొందడం. పప్పు, కూరలు, సాంబారు, పచ్చళ్ళు మరియు సలాడ్ వంటి వివిధ రకాల వంటకాల్లో ఆకుకూరలను ఉపయోగించడం ద్వారా ఆహారంలో వైవిధ్యాన్ని సులభంగా పెంచవచ్చు. ఆకుకూరల యొక్క ప్రాధాన్యత. ఆకుకూరలు రోజువారీ తినడం వల్ల మనకు రక్తహీనత తగ్గడం, జీర్ణక్రియ మెరుగుపడడం, రోగనిరోధక శక్తి పెరగడం, కంటి చూపు మెరుగుపడటం, హృదయ రోగాలు వంటి ప్రమాదం తగ్గడం వంటి అనేక ప్రయోజనాలు లభిస్తాయి. వీటిలో మొదటిగా ల్యూటిన్, జియాజాంతిన్, విటమిన్ ఏ అనే కరోటినైడ్స్ అనే పోషకాలు వంటి ఉండవడం వల్ల కంటి చూపును మెరుగుపరుస్తాయి. అందువలన ఆకుకూరలు తినడం ద్వారా వయసుతో వచ్చే కంటి సమస్యలను తగ్గించుకోవచ్చు. రక్తహీనత కూడా తగ్గుతుంది. దాంతోపాటు జీర్ణక్రియ మెరుగుపడడం, రోగనిరోధక శక్తి పెరగడం, కంటి చూపు మెరుగుపడడం, హృదయ రోగాలు వంటి ప్రమాదం తగ్గే అనేక ప్రయోజనాలు లభిస్తాయి. ఆకుకూరలలో పొటాషియం, ఫైబర్ కలిగి ఉండటం వల్ల రక్తపోటు నియంత్రణలోకి వస్తుంది. దీంతో గుండె రోగాల ప్రమాదం తగ్గుతుంది. ఆకుకూరలలో పొటాషియం, ఫైబర్ కలగడం వల్ల రక్తపోటు తగ్గడంతో పాటు ఐరన్, ఫోలిక్ యాసిడ్ సమృద్ధిగా ఉండటం వల్ల రక్త కణాలు ఉత్పత్తి పెరుగుతుంది. దీంతో రక్తహీనత సమస్య అంటే ఎనీమియా అది కూడా తగ్గుతుంది. అధిక ఫైబర్ ఉండడం వల్ల జీర్ణక్రియ సులభంగా సాగుతుంది. మలబద్ధకం, అసిడిటీ వంటి సమస్యలు కూడా, జీర్ణకోశ సంబంధించిన వ్యాధులు ఇవి కూడా తగ్గుతాయి రోజు ఆకుకూరలు తినడం వల్ల. తక్కువ క్యాలరీలు, ఎక్కువ ఫైబర్ ఉన్నందున ఆకుకూరలు తిన్నప్పుడు ఎక్కువసేపు ఆకలి ఉండదు. దీంతో బరువు నియంత్రణ కూడా ఉంటుంది. అలాగే ఆకుకూరల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే మన రక్తంలో మనం తీసుకునే ఆహారం ఎంత త్వరగా గ్లూకోజ్ లెవెల్స్ని పెంచుతుందో సూచించే ఇండెక్స్ని గ్లైసెమిక్ ఇండెక్స్ అంటాం. గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది మైదాతో చేసిన ఆహార పదార్థాలు లేదా మనం తినే రోజువారీ వైట్ రైస్లో ఎక్కువగా ఉంటుంది. కానీ మనం తినే ఆకుకూరల్లో అది చాలా తక్కువగా ఉంటుంది. ఫైబర్ అధికంగా ఉండడం వల్ల లోవర్ గ్లైసెమిక్ ఇండెక్స్తో పాటు రక్తంలో చక్కెర స్థాయిలు కూడా నియంత్రించడంలో సహాయపడతాయి. అలాగే ఆకుకూరల్లో ఫైటోకెమికల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ అలాంటి లక్షణాలు కలిగి ఉంటాయి. ఇవి బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్లకు నిరోధకంగా పనిచేస్తాయి. కొన్ని రకాల క్యాన్సర్లను, మధుమేహాన్ని నివారించడంలో కూడా ఇవి సహాయపడతాయి. యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలో ఏర్పడే హానికరమైన ఫ్రీ రాడికల్స్ను తగ్గించి వృద్ధాప్యం సూచనలను తగ్గిస్తాయి మరియు ఇతరితరమైన క్యాన్సర్ వ్యాధులు రాకుండా అలాగనే అనేక వ్యాధులను నివారించడంలో సహాయపడతాయి. తక్కువ క్యాలరీలు, అధిక పోషకాలు ఉండడం వల్ల ఆకుకూరలు ఆరోగ్యకరమైన ఆహారంలో అత్యంత ముఖ్యమైన భాగంగా అనిపిస్తుంది. శరీరాన్ని తేలికగా ఆరోగ్యంగా ఉంచడంలో ఇవి కీలకం. ఆకుకూరలు ఎలా తీసుకోవాలి అంటే వారంలో ప్రతిరోజు తీసుకోవాలి, లేకుంటే 4 లేదా 5 రోజులకు రోజు తీసుకోవాలి. రోజుకు కనీసం 1 కప్పు అంటే సుమారు 100 గ్రాముల ఆకుకూరలు తీసుకోవడం మంచిది. ఆకుకూరలు పోషకాలు ఎక్కువ కలిగిన ఆహార పదార్థాలు అయినప్పటికీ వాటిలో కొన్ని యాంటీన్యూట్రియన్ పదార్థాలు కూడా ఉంటాయి. ఇవి అధికంగా తీసుకుంటే కొన్ని ఖనిజాల అబ్జార్ప్షన్ అంటే మినరల్ అబ్జార్ప్షన్ని తగ్గించవచ్చు లేదా ఆ అబ్జార్ప్షన్ జరిగే జీర్ణక్రియను ప్రభావితం చేయవచ్చు. అయితే సాధారణంగా వండే వంట పద్ధతులను పాటించడం వల్ల యాంటీ న్యూట్రిషనల్ పదార్థాలను కూడా మనం తగ్గించుకోవచ్చు. అవి ఏంటి అంటే ఉడకబెట్టడం లేదా బ్లాంచింగ్. ఇంకా ఆకుకూరలు ఆహార భద్రతను కూడా పెంచుతాయి. ఎందుకంటే ఆహార భద్రత అనేది కేవలం కడుపు నిండా మాత్రమే కాదు, శరీరానికి అవసరమైన అన్ని పోషకాలను అంటే పిండి పదార్థాలు, మాంసకృతులు, కొవ్వు పదార్థాలు, విటమిన్లు అందించగలగడం. ఈ విషయంలో ఆకు

0: కూరలు ముఖ్యమైనవి, ఎందుకంటే ప్రకృతి ఇచ్చిన పోషకాల గనిగాను మరియు తక్కువ విస్తీర్ణలో ఇంటి పెరటి తోటలలో లేదా కుండీలలో సులభంగా పండించుకోవచ్చు. ఇలా సులభతరంగా పండించుకోవడమే కాక సాగు చేయడమే కాక అందులో న్యాచురల్గా ఇలాంటి విటమిన్లు మినరల్స్ ఉండడం వల్ల ఆకుకూరలు ఆహార భద్రతను పోషించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. అలాగే మనం తినే రోజువారీ ఆకుకూరలే కాకుండా చాలా ఆకుకూరలు తక్కువగా వినియోగించేవి, పరిమిత వినియోగం ఉన్న స్థానిక ఆకుకూరలు కూడా ఉన్నాయి. సాధారణంగా ఉపయోగించే ఆకుకూరలు తోటకూర, గోంగూర, మునగాకు, మెంతికూర, బచ్చల కూర. వీటిలో తోటకూర, పాలకూర మరియు మెంతికూర ఇంకా విస్తృతంగా సాగు చేయబడుతున్న ఆకుకూరలు. కానీ ఆంధ్రప్రదేశ్లో సాధారణంగా ఉపయోగించేవి అయినప్పటికీ తక్కువ వినియోగం అయ్యే ఆకుకూరలు అవి, వాటిని అండర్ యూటిలైజ్డ్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్గా పరిశోధకులు సూచిస్తున్నారు. అవి అటవీ శాఖ లేకపోతే మన్య ప్రాంతానికి మాత్రమే ఉపయోగంలో ఉన్నాయి. అలాంటివి మనకి ఎగ్జాంపుల్స్ ఏమిటంటే నాగలి కూర, పుల్లేరు మరెన్నో. వీటిలో చాలా వరకు అడవి ప్రాంతాల్లో పెరిగే ఆకులే, కానీ ఆధునిక మార్కెట్లలో వాడుక తక్కువ. సాగు చేయడం, మార్కెట్ వాణిజ్య అవసరాలు, వినియోగపు అలవాట్లు మారడం వల్ల వీటిని వినియోగించే పద్ధతులు చాలా తక్కువైపోతున్నాయి. పరిమితి వినియోగం ఉన్న స్థానిక ఆకుకూరలను వండుతున్న వంటకాలుగా వేరే విధంగా ఉపయోగించి ఆహార వైవిధ్యాన్ని, పోషక విలువలను పెంచుకోవచ్చు. అలాగే ఈ వన్య ప్రాంతంలో పెరిగే ఆకుకూరలు చాలా వరకు ఆర్గానిక్గా సాగు చేస్తారు, అంటే ఎటువంటి కెమికల్ పెస్టిసైడ్స్ లేకుండా సాగు జరుగుతుంది. అందువల్ల వీటిల్లో యాంటీఆక్సిడెంట్స్ కానీ ఇతరమైన కెమికల్స్ కానీ తక్కువగా ఉంటాయి. అందువల్ల వీటిలో పోషకాలు మనకు మన శరీరానికి అందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఆహార వైవిధ్యాన్ని పెంచుకోవడం మరియు సాంప్రదాయ ఆకుకూరల విజ్ఞానాన్ని వెలుగులోకి తీసుకురావడం వల్ల పోషక ఆహార లోపాలను తగ్గించుకోవచ్చు. ఆకుకూరలను ఎలా నిల్వ చేసుకోవచ్చు? ఆకుకూరలు సీజనల్ కావడంతో పాటు అధిక నీటి పరిమాణం వల్ల త్వరగా పాడవుతాయి. ఉత్పత్తి ప్రాంతంలో తగిన నిల్వ, రవాణా మరియు సరైన ప్రాసెసింగ్ సౌకర్యాల లేమి కారణంగా భారీ నష్టాలు జరుగుతున్నాయి. తాజా సీజనల్ ఆకుకూరలు కొత్తగా రసపుష్టిగా ఉంటాయి, అందువల్ల పోషకాలు ఎక్కువగా ఉంటాయి మరియు రసాయనాల వాడుక కూడా తక్కువగా ఉంటుంది. అందుకని నిల్వ చేసిన ఆకుకూరల కన్నా తాజాగా ఉండే ఆకుకూరలను తినవలసిందిగా అందరూ చెప్తూ ఉంటారు. తాజాగాను తక్కువ ఉప్పుతో వండిన రూపంలో సూప్లు, సలాడ్ల రూపంలో తింటే పోషకాలు ఎక్కువగా లభిస్తాయి, ఎందుకంటే వీటిలో వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ కానీ మినరల్స్ కానీ ఎటువంటి ప్రాసెసింగ్ చేయకపోవడం వల్ల అవి పోకుండా అలా తాజాగా ఉండే ఆకుకూరల్లో నిల్వ ఉండడం వల్ల మనకి ఎక్కువగా లభిస్తాయి. ఆకుకూరలు సహజంగా 80-90% వరకు నీటిని కలిగి ఉంటాయి. ఇది వాటిని తాజాగా రసపుష్టిగా ఉంచడంలో సహాయపడుతుంది. అయితే ఎక్కువ నీరు వల్ల అవి త్వరగా పాడైపోవచ్చు. నీరు తొలగించడం వల్ల అవి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. కానీ ఇంతకుముందు చెప్పినట్లు వాటర్ సాల్యుబుల్ మినరల్స్ కానీ వైటమిన్స్ కానీ ఇలాగా మనం పౌడర్ రూపంలో ఎండబెట్టిన ఆకులలో తక్కువగా లభిస్తాయి. కానీ ఇతరమైన ఖనిజాలు, కాల్షియం అటువంటి మినరల్స్ అలాగే మనం నిల్వపరచుకోవచ్చు. నీరు తొలగించడం వల్ల ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. పలు రకాల ఆకుకూరలు వండే ముందు కాస్త ఉప్పు వేసి మంచినీటిలో ముంచితే వాటిపైన ఉండే క్రిమికీటకాలు, గుడ్లు నాశనం అవుతాయి. ఆకుకూరలు త్వరగా నలిగే గుణం ఉండడం వల్ల సలాడ్, సూప్స్, చట్నీలు ఇతరమైన వంటకాల రూపంలో తీసుకోవచ్చు. ముఖ్యంగా ఆకుకూరలు వండే సమయంలో మూతలు పెట్టి వంటం చేసుకోవాలి, ఎందుకంటే మూతలు తీసేసి ఆకుకూరలు వండినప్పుడు ముందు చెప్పినట్లుగా వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ లేదా మినరల్స్ ఆవిరి రూపంలో మనకి పోవచ్చు. అందుకని ఎప్పుడైనా ఆకుకూరలు వండే సమయంలో మూతలు పెట్టి మాత్రమే వండాలి. అలాగే ఇతరమైన నిల్వ చేసే పద్ధతులు ఏమిటి అంటే ఎండబెట్టడం, ఫ్రీజింగ్ అంటే ఫ్రిడ్జ్లో పెట్టడం, రిఫ్రిజిరేషన్ అంటే ఇంకా తక్కువ డిగ్రీ సెల్సియస్లో పెట్టడం, వాక్యూమ్ ప్యాకేజింగ్. వాక్యూమ్ ప్యాకేజింగ్ అంటే ఏమీ గ్యాసియస్ మెటీరియల్స్ లేకుండా ఆకుకూరల్ని ప్యాక్ చేయడం వంటి పద్ధతుల ద్వారా ఆకుకూరలను ఎక్కువ కాలం నిల్వ చేయవచ్చు. ఆకుకూరల్లోని తేమను తొలగించడం ద్వారా వాటిని పొడి రూపంలో ఉంచే పద్ధతిని డీహైడ్రేషన్ ప్రాసెస్ అంటారు. బ్లాంచింగ్ అనేది ఆకుకూరలను వేడి నీటిలో కొన్ని నిమిషాలు ఉంచి వెంటనే చల్లనీటిలో వేసే ప్రక్రియ. ఇది పోషకాలు, రంగు, రుచి మరియు షెల్ఫ్ లైఫ్ను మెరుగుపరుస్తుంది. షెల్ఫ్ లైఫ్ అంటే నిల్వ చేసే కాలం ఎక్కువగా ఉంటుంది. ఆకుకూరలు శుభ్రం చేసి, బ్లాంచ్ చేసి, నీరు పూర్తిగా ఆరిన తర్వాత ఫ్రీజ్ చేయాలి. వాక్యూమ్ ప్యాకేజ్లో ఉంచితే మరింత కాలం నిల్వ ఉండవచ్చు. 4 నుండి 8 డిగ్రీల సెల్సియస్ వద్ద ఫ్రిడ్జ్లో 3 నుండి 5 రోజుల వరకు తాజాగా ఆకుకూరలు నిల్వ ఉంటాయి. పేపర్ టవల్లో చుట్టి ఉంచితే ఇంకా సురక్షితంగా ఉంటాయి. ఫ్రీజింగ్ మరియు బ్లాంచింగ్ క్రమంలో అధికంగా పోషకాలు నిల్వ ఉంటాయి. ముందు చెప్పినట్టుగా ఎండబెట్టడం వల్ల కొన్ని వైటమిన్లు, మినరల్లు కొంత పోతాయి, కానీ పొడి ఖనిజాలు నిల్వ చేయవచ్చు. పొడి ఖనిజాలు అంటే కాల్షియం, సెలీనియం అలాంటి ఇతరమైన ఖనిజాలను నిల్వ చేసుకోవచ్చు. ఆకుకూరలు శుభ్రం చేసి 8 టైట్ బ్యాగ్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెడితే ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. ముందే కట్ చేస్తే ఆకులు లోపలి భాగం నీటికి ఎక్కువగా తగిలి వైటమిన్ సి, ఫోలేట్ వంటి పోషకాలు నీళ్లలో కలిసిపోతాయి. పూర్తిగా ఉన్న ఆకులను కడిగితే పోషకాలు బయటకు పోవు. ఆకులు పూర్తిగా ఉన్నప్పుడు మట్టి, ఇసుక, పురుగు మందులు సులభంగా తొలగిపోతాయి. కట్ చేయని ఆకులు ఎక్కువ సేపు పచ్చగా తాజాగా నిల్వ ఉంటాయి. పోషకాలు నష్టపోకుండా ఉండటానికి ఆకుకూరలను చిన్న ముక్కలుగా కాకుండా కాస్త పెద్ద ముక్కలుగా తరిగించాలి. వండిన ఆకుకూరలను 2వసారి వేడి చేయకూడదు. ఇలా వేడి చేయడం వల్ల ముందుగా చెప్పినట్టు మనకి వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్, మినరల్స్ అనేవి వెళ్ళిపోతాయి. వీలైనంత వరకు ప్రెషర్ కుక్కర్లో వండితే మంచిది. ఎందుకంటే మనకి ప్రెషర్ కుక్కర్లో వండడం చాలా అలవాటైన విషయం. చాలా వరకు మన ఇళ్లలో పప్పులు అలాంటివన్నీ కుక్కర్లోనే వండుతారు. అలా వండేటప్పుడు ఆకుకూరలను కూడా జతపరిచి ప్రెషర్ కుక్కర్లో వండితే మనకు కావలసిన పోషకాలు బయటికి పోకుండా ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. వాటిలోని పోషకాలు మనకి అందుతాయి. అలాగే ఆకుకూరలు ఉడకపెట్టాక అందులో నీటిని పారేయకుండా కాస్త నిమ్మరసం, ఉప్పు కలిపి సూప్లా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. ఇలాంటి సూప్లు కేవలం పెద్దవాళ్ళకే కాకుండా చిన్నవాళ్ళకు కూడా ఇతరమైన ఏమన్నా ఫ్లేవర్స్ యాడ్ చేసి ఇస్తే అవి ఇంకా పోషకాలను అందించగలవు. పొడి ఆకుకూరలు నెలల తరబడి నిల్వ చేయవచ్చు. సూప్, కర్రీ, రోటీ, పరోటా అలాంటి వాటిల్లో ఇలాంటి పౌడర్స్ని ఉపయోగించి సులభంగా మన ఆహార వైవిధ్యాన్ని పెంచుకోవచ్చు. ఆకుకూరలను చాలా వరకు పిల్లలు అలాంటి వాళ్ళు తినడం మానేస్తారు. ఎందుకంటే అవి చూడ్డానికి అంత అందంగా కనిపించాలి. కానీ వాటిని పరాటా అలాంటి వంటకాల్లో ఉపయోగించడం వల్ల పిల్లలకు కూడా తెలియకుండానే వాళ్ళంతట వాళ్ళు చక్కగా రుచికరంగా ఉండడం వల్ల వాటిని డైట్లో తింటూ ఉంటారు. అలాగే ఆకుకూరలు చాలా వరకు ఫుడ్ సెక్యూరిటీ, ఆహార భద్రతను పెంచుతుంది. ఎలాగా అంటే ఎక్కువ పోషకాలు కలిగిన ఆకుకూరలు ఇంటి వద్దనే న్యూట్రీ గార్డెన్స్ అలాంటి ఫార్మ్స్లో ఎక్కువగా సాగు చేసుకోవచ్చు. ఇలాగా మనకి ఆహార భద్రతను ఆకుకూరలు పెంచుతాయి. అలాగే ఆకుకూరలు బ్యాలెన్స్డ్ డైట్లో చాలా ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఎలాగా అంటే మన తినే ఆహారంలో ఓన్లీ ఎంత అమౌంట్ తింటున్నాము అనే కాకుండా అది ఎంత క్వాలిటీగా ఉంటుంది అనేది చాలా ముఖ్యం. అలా క్వాలిటీని మనల్ని ఉద్దేశించి చెప్పేది ఏంటి అంటే అందులో ఎంత వైటమిన్లు ఉన్నాయి, ఎన్ని ఖనిజాలు అంటే ఎలాంటి మినరల్స్ ఉన్నాయి, ఎలాంటి ఫంక్షనల్ కాంపౌండ్స్. ఫంక్షనల్ కాంపౌండ్స్ అంటే మన శరీరానికి అవి పోషకాలని అందించడమే కాకుండా అవి ఇతరితర శరీరానికి వచ్చే సమస్యలను ఎలా నియంత్రించగలవు అనే శక్తి కలిగిన ఆహారాలని ఫంక్షనల్ ఫుడ్స్గా వ్యవహరిస్తారు. ఆకుకూరల్ని మనం ఫంక్షనల్ ఫుడ్స్గా గాను కూడా మనం వ్యవహరించవచ్చు. ఎందుకంటే వీటిని తీసుకోవడం వల్ల మనకి ఫ్యూచర్లో వచ్చే క్యాన్సర్, మధుమేహం, మలబద్ధకం అలాంటి వ్యాధులను కూడా తగ్గించుకోవచ్చు. ఆకుకూరల్లో ఎప్పుడు ఎక్కువ పోషకాలు ఉంటాయనే చెప్తారు, కానీ అవి శరీరానికి ఎలా అందుతున్నాయి, ఎలా వండుకుంటే అవి మనకి దొరుకుతాయి అనే విషయం చాలామందికి తెలియదు. ఆకుకూరల్లో ఇన్ని పోషకాలతో పాటు కొన్ని యాంటీ న్యూట్రిషనల్ కాంపౌండ్స్ కూడా ఉంటాయి. అవి ఏంటి అంటే ఫైటిక్ యాసిడ్, ఫీనోల్స్ అండ్ టానిన్స్. ఇవి ఏం చేస్తాయి అంటే మన శరీరంలో మనం ఆకుకూరలు తిన్నప్పుడు వాటిలోని ఖనిజాలు మన శరీరానికి అందనివ్వకుండా లేకపోతే జీర్ణకోశ వ్యవస్థను ఎఫెక్ట్ చేస్తాయి. అలా చేయడం వల్ల మనకు ఇలాంటి ఖనిజాల డెఫిషియన్సీ లేకపోతే విటమిన్ డెఫిషియన్సీ, మినరల్ డెఫిషియన్సీ అనే వ్యాధులు, దానివల్ల ఇతరితరమైన శరీర సమస్యలు, మధుమేహం, రక్తపోటు ఇలాంటి సమస్యలు రావచ్చు. అలాగా రాకుండా ఉండడానికి మన ఆకుల్లో ఉన్న అధిక పోషకాలు అంటే విటమిన్స్, మినరల్స్ మన శరీరానికి అంది ఇలాంటి యాంటీ న్యూట్రిషనల్ కాంపౌండ్స్ తగ్గాలి అంటే మనం కొన్ని ఇంట్లో వాడే వంట పద్ధతులను పాటిస్తే చాలు. అవి ఈజీగా మనం తొలగించుకొని మన శరీరానికి ఆ ఖనిజాలు అందేలాగా తినవచ్చు. అవి ఏంటంటే ఉడకబెట్టడం, బ్లాంచింగ్, ముందు చెప్పినట్టుగా బ్లాంచింగ్ అంటే ఒక నిమిషం లేకపోతే నిమిషం లోపల వేడివేడి నీళ్ళల్లో ఈ ఆకుకూరలను ఉంచి వెంటనే వాటిని చల్లని నీటిలో ఉంచితే అప్పుడు ఈ యాంటీ న్యూట్రిషనల్ కాంపౌండ్స్ అనేవి తగ్గి మనకి మినరల్ అవైలబిలిటీ, బయో అవైలబిలిటీ అనేది పెరుగుతుంది. ఇలాగా మనం ఆకుకూరలను పోషకాహారంగా తీసుకోవచ్చు. కొంతమంది అడుగుతూ ఉంటారు థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఆకుకూరలను తినకూడదు అంటారు, అలా ఏమి కాదు. లేకపోతే ఇతరమైన సమస్యలు, శరీరావేచ్ఛ సమస్యలు ఉన్నప్పుడు ఆకుకూరలు మానేయడం అలాంటి పనులు చేస్తూ ఉంటారు. ఇలాగా చేయకుండా ఉండడం ఎందుకు అంటే ఆకుకూరలు ఎవరైనా తినొచ్చు, కానీ వాళ్ళకున్న కండిషన్ని బట్టి దాన్ని మనం నియంత్రించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వ్యక్తులకు ఆకుకూరల్లో మెయిన్గా క్యాలీఫ్లవర్ లేదా క్యాబేజ్ని తినవద్దు అని చెప్తారు. ఎందుకంటే వాటిలో గాయిట్రోజన్స్ అనే కాంపౌండ్స్ ఉంటాయి, అవి ఉన్న వాటిని మాత్రమే నియంత్రించుకొని మిగిలిన ఆకుకూరలను తినవచ్చు. ఆకుకూరలు రోజు తినడం వల్ల మనకు కావాల్సిన పోషకాలు అనేవి అందుతూ ఉంటాయి. కంప్లీట్గా వీటిని అవాయిడ్ చేయడం వల్ల ఇలాంటి వైటమిన్స్, మినరల్స్ అలాంటివి మన శరీరం కోల్పోతుంది. అందుకనే పూర్తిగా ఎప్పుడు మానివేయకూడదు. ఇతరమైన ఆహారాలతో పోల్చుకుంటే మనం వీటిని చాలా ఈజీగా సాగు చేసుకోవచ్చు ఇళ్లలోనే, న్యూట్రీ గార్డెన్స్ అలాంటి రూపంలో.
1: శ్రోతలు, ఇంతవరకు ఈనాటి పల్లెసీమల కార్యక్రమంలో ఆకుకూరల ప్రాముఖ్యత, నిల్వ పద్ధతులు డాక్టర్ ఎస్ దివ్యప్రసన్న కుమారి గారి ప్రసంగం విన్నారు.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

0: వ్యవసాయ సూచనలు.
1: జీడి మామిడి సాగు గురించి తెలుసుకుందాం. జీడి మామిడి తోటల్ని వివిధ దేశాల్లో వాణిజ్య సరళిలో పెంచుతున్నారు. భారతదేశం ప్రపంచ జీడి మామిడి పరిశ్రమలో జీడి పిక్కల ఎగుమతి మరియు జీడి గింజల ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉంది. ఇక జీడి మామిడి సాగుకి అనుకూలమైన నేలల్ని గనక మనం చూసినట్టయితే ఇసుక నేలలు, ఎర్ర నేలలు, గరప నేలలు, తేలికపాటి నేలలు కలిగిన కోస్తా తీర ప్రాంతాలు, అలాగే కొండ ప్రాంతాల్లో అత్యల్ప ఉష్ణోగ్రత అంటే 8 డిగ్రీల సెల్సియస్ కన్నా ఎక్కువగా ఉన్న ప్రదేశాలు కూడా సాగుకు అనుకూలంగా ఉంటాయి. నేల లోతు 1.5 మీటర్ కంటే ఎక్కువగా ఉండాలి. ఉదజని సూచిక 6.3 నుండి 7.3 కలిగి భూమిలో నీటిమట్టం 2.5 మీటర్లు ఉండి మురుగు నీటిపారుదల సౌకర్యం గల నేలలు జీడి తోటల సాగుకు అనుకూలంగా ఉంటాయి. జీడి తోటలకి ఎక్కువ ఉష్ణోగ్రత, వెలుతురుతో పాటుగా వాతావరణంలో తేమ కూడా అవసరం. ఇక జీడి మామిడిలోని రకాల విషయానికి వచ్చినట్టయితే జీడి మామిడి పరిశోధనా స్థానం బాపట్ల వారు 8 జీడి మామిడి రకాలని విడుదల చేశారు. బీపీపీ 5, 6, 8, 9 రకాల గింజలు మధ్యస్థంగాను లావుగాను ఉండడం వల్ల ఎగుమతికి ఎక్కువ అనుకూలంగా ఉంటాయి. బీపీపీ 2, విఆర్ఐ 2 మరియు బీపీపీ 4 ఈ గింజలు చిన్నవిగా ఉండి అధిక దిగుబడి మరియు గుత్తికాపు రకాలు. మొదటిగా కాపుకు వచ్చే అధిక దిగుబడినిచ్చే గింజ సైజు పెద్దదిగా ఉండే 2 లేదా 3 రకాల అంటు మొక్కల్ని కలిపి రైతులు నాటుకోవాలి. బీపీపీ 8 మరియు వెంగ్రుళ్ళ 4 హైబ్రిడ్ రకాలని జాతీయ రకాలుగా గుర్తించారు. ఇక జీడి అంట్ల ఎంపిక విషయానికి వచ్చినట్టయితే జీడి మామిడి తోటల్ని పెంచేందుకు స్థిరమైన అధిక దిగుబడినిచ్చే గింజల సైజు పెద్దదిగా లేదా మధ్యస్థంగా ఉండి మరియు పప్పు దిగుబడి అధిక శాతాన్నిచ్చే నాణ్యమైన రకాలని ఎంచుకోవాలి. ఆరోగ్యవంతమైన 4 నెలల వయస్సు పైబడి 10 లేదా 15 ఆకులు కలిగినటువంటి నాణ్యమైన అంట్లను మాత్రమే ఎంపిక చేసుకోవాలి. అయితే అంటు మొక్కలకి మొదట 2 సంవత్సరాలు నీటి వసతి తప్పనిసరిగా అందించాలి. మొక్కలని వేసవికాలంలో అధిక ఉష్ణోగ్రతల నుండి స్థానికంగా లభించే తాటాకు, కొబ్బరాకు మొదలైన వాటిని ఉపయోగించి రక్షణ కల్పించాలి. 1 నుండి 1.5 సంవత్సరం వయస్సు కలిగిన నాణ్యమైన ఎంపిక చేయబడిన అంటు మొక్కల్ని ఎకరానికి 80 చొప్పున ఎటు చూసినా 7 మీటర్ల దూరంలో 1 మీటర్ వెడల్పు, 1 మీటర్ పొడవు, 1 మీటర్ లోతు గల గుంటల్లో నాటుకోవాలి. జాగ్రత్తగా అంట్ల మొక్క వేళ్ల చుట్టూ ఉన్న మట్టి విడిపోకుండా పాలిథిన్ సంచిని తొలగించి అంటు భాగం భూమికి పైన 7.5 నుండి 10 సెంటీమీటర్లుగా ఉండే విధంగా నాటుకోవాలి. గట్టి కర్రపులను అంటు మొక్కలకి ఊతంగా కట్టాలి. అంటు కట్టిన భాగాన ఉన్న పాలిథిన్ దారాన్ని తొలగించి అంటు వేరుమూలం నుంచి వచ్చే పక్క కొమ్మల్ని తొలగిస్తూ ఉండాలి. నీటి యాజమాన్యం విషయానికి వచ్చినట్టయితే జీడి అంటు మొక్కల్ని పొలంలో నాటిన తర్వాత మొదట 2 సంవత్సరాలు తప్పనిసరిగా నీటి వసతి కల్పించాలి. పింద కాయ పెరిగే సమయంలో నీరు పెడితే కాయ గింజ సైజు పెరిగి దిగుబడులు పెరుగుతాయి. డ్రిప్ ద్వారా జీడి మామిడికి నీరు అందిస్తే 60% వరకు నీటిని ఆదా చేసుకోవచ్చు. డ్రిప్ ద్వారా 4 డ్రిప్పర్లలో కాపుకు వచ్చిన తోటల్లో చెట్టుకు 4 రోజుల వ్యవధిలో నీరిచ్చినట్టయితే గనక మంచి దిగుబడులు సాధించవచ్చు. మార్చి తర్వాత నీటి తడులు నిలిపేయాలి. మామిడి మొక్కల్ని ఎటు చూసినా 7 మీటర్ల దూరంలో నాటినప్పుడు సుమారుగా ఎకరానికి డ్రిప్ కోసం 10,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. 3వ సంవత్సరం నుంచి మాత్రమే మనం కాపును తీసుకోగలం. లేత తోటల్లో భూమికి 1 మీటర్ ఎత్తు వరకు ఉన్న కింది కొమ్మల్ని కత్తిరించి ఏపుగా వృత్తాకారంలో పెరిగేటట్లుగా మొక్కల్ని ట్రైనింగ్ చేయాలి. ముదురు తోటల్లో ప్రతి 2 సంవత్సరాలకి ఒకసారి జూలై ఆగస్టు మాసాల్లో ఎండు కొమ్మల్ని, భూమికి ఆనుకొని ఉన్న కొమ్మల్ని, ఇతర చెట్ల మీదకు పోయిన కొమ్మల్ని, నీడన ఉన్న కొమ్మల్ని కత్తిరించడం వల్ల శుభ్రంగా ఉంచడంతో పాటు మొక్కకు తగినంత సూర్యరశ్మి, గాలి, వెలుతురు సోకడానికి అవకాశం ఉంటుంది. తోట నాటిన తర్వాత మొదటి 2-3 సంవత్సరాలు వేసవికాలంలో దక్షిణ దిశలో తప్ప మిగిలిన దిశలో తాటాకుల్ని కంచెగా ఏర్పాటు చేసుకోవాలి. లేత మొక్కల పాదుల్లో ఎండుగడ్డి లేదా ఎండు ఆకులు పరచడం వల్ల వేసవిలో నేల తేమ ఆవిరి కాకుండా కాపాడబడి కలుపు నివారించబడుతుంది. తొలకరిలో వరుసల మధ్య భూమిని దున్ని కలుపు లేకుండా చూసుకోవాలి. ఇక జీడి మామిడి సాగులో ఎరువుల యాజమాన్యాన్ని గనక మనం చూసినట్టయితే ఎంపిక చేయబడ్డ అంటు మొక్కల్ని నాటడానికి ముందుగా గుంతల్లో 10 కిలోల పశువుల ఎరువు, 2 కిలోల వేపపిండి, 200 గ్రాముల సూపర్ ఫాస్ఫేట్ని వేసుకోవాలి. మొదటి సంవత్సరం మొక్కలకి సేంద్రీయ ఎరువుల్ని మాత్రమే ఇవ్వాలి. 2వ సంవత్సరం నుండి సేంద్రీయ ఎరువులతో పాటుగా వేపపిండి, పశువుల ఎరువు, కంపోస్టు వీటిని అందించాలి. 6 సంవత్సరాల వయసున్న జీడి చెట్లకి 500 గ్రాముల నత్రజని, 125 గ్రాముల భాస్వరం, 125 గ్రాముల పొటాష్ని వేసుకోవాలి. రసాయనిక ఎరువుల్ని చెట్టు మొదల నుండి 1 మీటర్ లేదా 1.5 మీటర్ దూరంలో చుట్టూ 15 సెంటీమీటర్ల వెడల్పు మరియు లోతు గాడి చేసి అందులో వేసి మట్టితో కప్పాలి. తోట నాటిన 9 సంవత్సరాల్లో మొక్కల మధ్య గల స్థలంలో కూరగాయలు, పూల మొక్కల్లో బంతి, చామంతి, ఏస్టర్, మల్లెపూల తోటల్ని, ఆనస పళ్ళ తోటల్ని, పొగాకు నారుమళ్ళని, మిరప, వరినారు, వేరుశనగ, పప్పుధాన్యాల్ని అంతర్పంటలుగా పెంచి మంచి దిగుబడి పొందొచ్చు. ఇక జీడి మామిడిలో సస్యరక్షణని గనక మనం చూసినట్టయితే, సాధారణంగా కాండం మరియు వేరు తొలిచే పురుగు, నిర్లక్ష్యం చేయబడిన గింజల ద్వారా ప్రవర్ధనం చేయబడిన ముదురు తోటల్ని, 7 సంవత్సరాల పైబడిన తోటల్ని మాత్రమే ఆశిస్తుంది. జీడి మామిడిని ఆశించే పురుగుల విషయానికి వచ్చినట్టయితే, కాండం మరియు వేరు తొలిచే పురుగు, లేత చిగుళ్ళని అలాగే పుష్పగుచ్చాలని ఆశించే టీదోమ అతి ముఖ్యమైన చీడపురుగులు. ఇవే కాకుండా ఆకు మరియు పూతగూడు కట్టు పురుగు, ఆకుముడత పురుగు, కొమ్మ పుష్పగుచ్చాలని తొలిచే పురుగు, కాయ అలాగే గింజల్ని తినే పురుగు, తామర పురుగులు ఇవన్నీ కూడా ఎక్కువగా ఆశించి నష్టాన్ని కలిగిస్తూ ఉంటాయి. మొదటిగా కాండం మరియు వేరు తొలిచే పురుగు విషయానికి వచ్చినట్టయితే, ఇది 7 సంవత్సరాల పైబడ్డ తోటల్ని మాత్రమే ఆశిస్తుంది. కాబట్టి 7 సంవత్సరాల పై వయస్సు గల చెట్ల కాండం మొదట మరియు భూమిపైన కనబడే వేర్లు సన్నని ఇనుపవేరుతో చేసిన బ్రష్తో బాగా రుద్ది, ఆ తర్వాత బాగా తడిచే విధంగా 5% వేప నూనె ద్రావణాన్ని 4 నెలలకు ఒకసారి చొప్పున సంవత్సరంలో 3 సార్లు పిచికారీ చేయాలి. వేప నూనె నీటిలో కరగదు కాబట్టి ప్రతి లీటర్ నీటికి 0.5 గ్రాముల సబ్బును కానీ సర్ఫును కానీ కలిపి గిలక్కొట్టి, ఆ తర్వాత 50 మిల్లీలీటర్ల వేప నూనెని బాగా కలిసే విధంగా పుల్లతో కలయబెట్టాలి. ఇప్పుడు చెప్పిన విధంగా కాండాన్ని, వేళ్ళని బ్రష్తో రుద్ది ఈ వేప నూనె 5% సంవత్సరానికి 3 సార్లు కనుక పిచికారీ చేస్తే తోటలోని చెట్లకి ఈ పురుగు సోకే అవకాశం తగ్గిపోతుంది. ఈ పురుగు ఆశించిన చెట్ల నుండి బంక కారుతూ ఉంటుంది. వెంటనే బెరడు కింద దాగి ఉన్న లద్దె పురుగుల్ని తొలగించాలి. బెరడు చెక్కిన చోట క్లోరిపైరిపాస్ 10 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఈ పురుగుల్ని తొలగించినట్టయితే క్రమేణా చెట్లు చనిపోతాయి. తోటల్ని పరిశుభ్రంగా ఉంచాలి. తుది దశలో పురుగులు సోకిన చెట్ల ఆకులు పసుపు రంగుగా మారిపోతాయి. ఆ తర్వాత ఆకులన్నీ కూడా రాలి, మూడువారి ఎండుబారి చనిపోతాయి. కాబట్టి ఆకులు పూర్తిగా పసుపు రంగుగా మారగానే చెట్లను వెంటనే వేళ్లతో సహా తీసేసి వేళ్లలో దాగి ఉన్న ప్యూపలను చంపి సమగ్ర సస్యరక్షణ చర్యల్ని చేపట్టాలి. చెట్లు తొలగించిన గుంటల్లో ఎండిన చెత్తను వేసి తగలబెట్టాలి. జీడి మామిడిని ఆశించే మరొక పురుగు టీదోమ. ఈ టీదోమ యొక్క పిల్ల పురుగులు మరియు తల్లి పురుగులు జీడి మామిడి లేత కొమ్మల్ని, పూత రెమ్మల్ని ఆశించి రసాన్ని పీల్చడం వల్ల ఎర్రని జిగురు బిందువులు, పూత రెమ్మలపైన నల్లటి పొడవైన కండె ఆకారపు మచ్చలు ఏర్పడతాయి. పూత పింద మాడిపోయి రాలిపోవడం వల్ల దిగుబడి తగ్గిపోతుంది. విపరీత పరిస్థితుల్లో చెట్టంతా కూడా మాడిపోయినట్టుగా తయారవుతుంది. ఈ టీదోమల నివారణకి జీడి మామిడి తోటల చుట్టూ ఇతర ఆతిథేయ పంటలైన జామ, వేప, కోకో, మునగ మొదలైన తోటలు లేకుండా జాగ్రత్త పడాలి. వేప చెట్లు జీడి మామిడి తోటల సమీపంలో ఉంటే తొలగించాలి. పురుగు మందుల పిచికారీ పురుగు ఆశించడానికి ముందుగానే చేపట్టాలి. టీదోమల నివారణ కోసం మొదటగా మోనోక్రోటోఫాస్ 1.4 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి లేదా లాంబ్డా సెహలోద్రిన్ 0.6 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కొత్త చిగుళ్ళు వచ్చేటప్పుడు, అలాగే 2వ దఫాగా క్లోరిపైరిపాస్ 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి పూత దశలోనూ, అలాగే 3వ దఫా ప్రొఫెనోఫాస్ 1 మిల్లీలీటర్ 1 లీటర్ నీటికి కలిపి కాయలు ఏర్పడేటప్పుడు పిచికారీ చేసుకోవాలి.
0: వ్యవసాయ సూచనలు విన్నారు.

0: అన్నీ ఒక్క శ్రీ చైతన్యలోనే.
1: బాబు, నిన్న నా మేనల్లుడింటికి వెళ్ళి వచ్చా. వాళ్ళు రోజంతా ఏసీ వాడడం చూసి ఆశ్చర్యపోయా. రోజు వాషింగ్ మెషిన్ వాడడం, ఇంకా రెండు రెండు ఫ్రిడ్జులు. అయినా వాళ్ళ కరెంటు బిల్ ఎంతొచ్చిందో తెలుసా? జీరో. నేనడిగితే మేనల్లుడు అన్నాడు,
2: బాబాయ్ అంతా పైవాడిదయ్యా.
1: అంటే సోలార్ ప్యానెల్ దయ్యా. నేననుకున్నా ఇక పెట్టించాల్సిందే అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ డాట్ జిఓవి డాట్ ఐ

ప్రసార విశేషాలు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2లో ఈ పూట ప్రసారం కాబోతున్న కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు 7:15 పంటసీమల కార్యక్రమంలో వేసవి కాలంలో తేనెటీగల సంరక్షణలో పాటించవలసిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్నగూడెం ఉద్యాన కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సిహెచ్ నలిని గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీ నన్న మధు. అనంతరం జానపద గీతం. అనంతరం నువ్వుల పంట సాగులో మెళకువలు తెలుసుకోవచ్చు. ఇక 7:45 వికసిత భారత్ ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్ర సమర్పణ. ఇక 8:00 తెలుగు సాహిత్య కార్యక్రమంలో ఆపద్ బాంధవులు శ్రీమతి తాటికోల పద్మావతి గారి కథానిక ఉంటుంది. 8:15 చిత్రగీతాలు వినవచ్చు.

ఇక రాత్రి 8:40 దేశభక్తి గీతం ఉంటుంది. 8:45 నుండి ఆకాశవాణి విజయవాడ ఏ కేంద్ర కార్యక్రమాలు వినవచ్చు. ఇక రాత్రి 11:48 నుంచి ఎఫ్ఎం గోల్డ్ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇవి ఈ పూట ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 ప్రసారం కాబోతున్న కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి. శబ్ద తరంగాలపై పయనం, ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీప్రసూన. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ న్యూఢిల్లీలో ఈరోజు ఇరు దేశాల మధ్య పలు ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో తమ ప్రభుత్వం ఈశాన్య ప్రాంతాలలో హింసకు ముగింపు పలికిందని హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. కార్యాచరణ సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికి ఫీల్డ్ కమాండర్ల ఆర్థిక పరిమితిని 2 రెట్లు పెంచుతూ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు నిర్ణయం తీసుకున్నారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకతను పెంచడానికి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ ఫేస్ అథెంటికేషన్ ప్రోటోకాల్ను అభివృద్ది చేసిందని చైర్మన్ డాక్టర్ అజయ్ కుమార్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ న్యూఢిల్లీలో ఈరోజు చర్చలు జరిపారు. ఇరు దేశాల నేతలు ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించారు. ఇంధనం, వాణిజ్యం, పెట్టుబడులు, ఆరోగ్య సంరక్షణ, ఆటోమొబైల్స్ వంటి పలు రంగాలలో కొత్త సహకార అవకాశాలను గురించి చర్చించారు. ఈ చర్చల అనంతరం విదేశాంగ మంత్రిత్వ శాఖ సెక్రటరీ రుద్రేంద్ర టాండన్ మీడియాతో మాట్లాడుతూ, ప్రపంచంలోనే అతిపెద్ద చమురు నిల్వలు ఉన్న దేశాలలో వెనిజులా ఒకటని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య ఇంధన భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవడంపైనే చర్చలు ప్రధానంగా సాగాయని అన్నారు. భారతదేశాన్ని ఒక స్థిరమైన కొనుగోలుదారుగా వెనిజులా భావిస్తోందని అన్నారు. ఇంధన భాగస్వామ్యంతో పాటు ఇతర రంగాలలో కూడా ఆర్థిక బంధాన్ని విస్తరించడంపై చర్చలు జరిగాయని టాండన్ తెలిపారు. పశుసంవర్ధకం, రవాణా, వ్యవసాయ పరికరాలు, ఆటోమోటివ్ రంగం, ఫార్మాసూటికల్స్తో పాటు మైనింగ్ వంటి రంగాలలో సహకారంపై ఇరు పక్షాలు చర్చలు జరిపాయని పేర్కొన్నారు.
1: Economic partnership to other areas, not just in the energy sector, but also in areas like mining, animal husbandry, transportation, agriculture equipment, automotive sector, and pharmaceuticals, to try and work out ways in which Indian commercial entities can enter the Venezuelan market successfully.
0: Shillonglo ee roju jarigina Northeastern Council ఎన్ఈసీ 73వ ప్లీనరీ సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగించారు. నరేంద్ర మోదీ నేతృత్వంలో తమ ప్రభుత్వం ఈశాన్య ప్రాంతాలలో హింసకు ముగింపు పలికిందని అన్నారు. ఒకప్పుడు వివాదాలకు నిలయంగా ఉన్న ఈ ప్రాంతాన్ని ప్రస్తుతం అభివృద్ది అవకాశాలకు కేంద్రంగా మారిందని అన్నారు. ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తూ స్థానిక సంస్కృతిని ప్రోత్సహించడంలో ఎన్ఈసీ కీలకమైన వ్యూహాత్మక సంస్థగా పనిచేస్తోందని సామాజిక మాధ్యమం ఎక్స్ పోస్ట్లో పేర్కొన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఈశాన్య ప్రాంత అభివృద్ది శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మాట్లాడుతూ, ఈశాన్య ప్రాంతాలను అభివృద్ది చేయడానికి నాయకులందరూ కృషి చేస్తున్నారని తెలిపారు. కార్యాచరణ సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికి ఫీల్డ్ కమాండర్ల ఆర్థిక పరిమితిని 2 రెట్లు పెంచుతూ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో ఆమోదం తెలిపారు. వైద్య, నిర్మాణ ప్రాజెక్టులతో కూడిన రక్షణ సేవల సవరించిన ఆర్థిక అధికారాల బదలాయింపు మార్గదర్శకాలను కూడా ఆయన విడుదల చేశారు. ఈ సవరించిన ఆర్థిక అధికారాల బదలాయింపు ద్వారా ప్రస్తుత సంవత్సర బడ్జెట్ కేటాయింపులకు అనుగుణంగా 1,25,000 కోట్ల రూపాయలకు పైగా కొనుగోళ్లు సులభతరం అవుతాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రభుత్వ భవనాలపై సౌర విద్యుత్ ప్యానెళ్ల ఏర్పాటు పురోగతిని సమీక్షించడానికి కేంద్ర పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈరోజు పలు మంత్రిత్వ శాఖలు, సంస్థల అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ విషయమై వివిధ విభాగాలు, మంత్రిత్వ శాఖల పనితీరును తాను సమీక్షించినట్లు మంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. సౌర ఫలకాల ఏర్పాటులో నిర్దేశించుకున్న లక్ష్యంలో దాదాపు 80% ఇప్పటికే పూర్తయినట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు 53,000కు పైగా ప్రభుత్వ భవనాలపై సోలార్ ప్యానెళ్లను అమర్చినట్లు, వీటి ద్వారా మొత్తం 855 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించినట్లు ఆయన తెలియజేశారు. కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి, కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈరోజు న్యూఢిల్లీలో దేశంలోనే మొట్టమొదటి మారుతి సుజుకి ఫ్లెక్స్ ఫ్యూయల్ ప్యాసింజర్ వాహనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హర్దీప్ సింగ్ పూరి మాట్లాడుతూ, ప్రయాణికుల వాహన రంగంలో ఫ్లెక్స్ ఫ్యూయల్ సాంకేతికత ప్రవేశించడం అనేది కేవలం ఒక ఉత్పత్తి లాంచ్ మాత్రమే కాదని, దేశ ఇంధన పరివర్తనలో ఒక కొత్త అధ్యాయానికి ఆరంభమని అన్నారు. ఈ సాంకేతికతను పెద్ద ఎత్తున అవలంబించడం వల్ల ఇథనాల్ ఆధారిత రవాణా ప్రభావం గణనీయంగా పెరుగుతుందని చెప్పారు.
2: India's flex fuel journey expands from two-wheelers to four-wheelers, and this transition is significant. Today, India has over 30 crore two-wheelers on the road, but we also have 37 lakh passenger vehicles representing family mobility and the future of personal transportation. When flex fuel technology enters this segment at scale, the impact multiplies dramatically. This is the beginning of a new chapter in India's energy transition.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. ధరల స్థిరీకరణ కోసం 10,000 కోట్ల రూపాయల ఒకేసారి బడ్జెట్ మద్దతును అందించాలనే కేంద్ర మంత్రివర్గ నిర్ణయం విస్తృత ప్రజా ప్రయోజనాల దృష్ట్యా తీసుకున్నదని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ డైరెక్టర్ రోహిత్ రాజ్ తెలిపారు. పశ్చిమ ఆసియా సంక్షోభం కారణంగా ఏర్పడిన అసాధారణ ప్రపంచ ఇంధన ధరల హెచ్చుతగ్గుల ప్రభావం నుండి ప్రయాణికులను రక్షించడానికి, విమాన సర్వీసుల స్థిరత్వాన్ని కాపాడటానికి ఈ నిర్ణయం తోడ్పడుతుందని అన్నారు. దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ, సహజవాయువు తగినంత నిల్వలు ఉన్నాయని పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ తెలిపారు. ఎక్కడా ఎల్పీజీ పంపిణీలో కొరత లేదని ఆమె స్పష్టం చేశారు. ఆన్లైన్ ఎల్పీజీ సిలిండర్ బుకింగ్లు 99% పెరిగాయని, ఓటీపీ ఆధారిత డెలివరీలు 96% పైగా నమోదవుతున్నాయని చెప్పారు.
3: Despite the ongoing situation in West Asia, supplies of crude oil, LPG, natural gas remain stable and adequate stocks of petrol, diesel, LPG are available in the country. Our refineries are operating at optimum level. As far as domestic cooking LPG gas is concerned, no dry out has been reported on the LPG distributorship. Around 99% of the bookings are now online and 96% of the deliveries are through delivery authentication code.
0: పరీక్షల నిర్వహణలో పారదర్శకతను పెంచడానికి, ఒకరి స్థానంలో మరొకరు పరీక్ష రాసే అక్రమాలను నిరోధించడానికి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ ఫేస్ అథెంటికేషన్ ప్రోటోకాల్ను అభివృద్ధి చేసింది. ఇటీవల జరిగిన సివిల్ సర్వీసెస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలు 2026లో కమిషన్ ఈ విధానాన్ని విజయవంతంగా అమలు చేసింది. అభ్యర్థులు దరఖాస్తు ఫారం నింపే సమయంలో అప్లోడ్ చేసిన ఫోటో, అడ్మిట్ కార్డుతో పరీక్ష రాయడానికి వచ్చిన అభ్యర్థి ఫోటో ఒక్కటేనని నిర్ధారించడానికి ఈ ఫేస్ అథెంటికేషన్ ప్రోటోకాల్ సహాయపడుతుంది. ఈ ఏర్పాటు గురించి యూపీఎస్సీ చైర్మన్ డాక్టర్ అజయ్ కుమార్ మాట్లాడుతూ, అక్రమాలకు తావులేని విధంగా పరీక్షలు నిర్వహించేందుకు కమిషన్ తీసుకున్న సరికొత్త అడుగని చెప్పారు. పాలనను మెరుగుపరచడంలో, సంక్షేమ పథకాలను ప్రజలకు సమర్థవంతంగా చేర్చడంలో సాంకేతికత కీలక పాత్ర పోషించిందని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహించిన 12 ఏళ్ల సంస్కరణల వేడుక రిఫార్మ్స్ ఉత్సవ్లో ఆయన ప్రసంగించారు. సాంకేతికతను ఉపయోగించడం వల్ల దేశవ్యాప్తంగా ఉన్న లబ్దిదారుల జీవితాల్లో స్పష్టమైన మార్పులు తీసుకురావడానికి మంత్రిత్వ శాఖలకు సాధ్యపడిందని మంత్రి పేర్కొన్నారు. విమాన ఇంధన ధరల స్థిరీకరణ కోసం 10,000 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని భారతీయ విమానయాన సంస్థలు స్వాగతించాయి. ఈ నిర్ణయం భారత విమానయాన రంగానికి ఎంతో అవసరమైన మద్దతును అందిస్తుందని ఆ సంస్థలు పేర్కొన్నాయి. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ప్రస్తుతం విమాన ఇంధన ధరల్లో విపరీతమైన అస్థిరత నెలకొన్న నేపథ్యంలో విమానయాన సంస్థల దేశీయ, అంతర్జాతీయ సర్వీసులకు స్థిరమైన ధరల్లో ఇంధనాన్ని అందించేందుకు వీలుగా చమురు మార్కెటింగ్ కంపెనీలకు 10,000 కోట్ల రూపాయల బడ్జెట్ మద్దతును ఇచ్చేందుకు కేంద్ర మంత్రివర్గం నిన్న ఆమోదం తెలిపింది. ప్రభుత్వ నిర్ణయాన్ని అభినందిస్తూ విమానయాన సంస్థలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపాయి. కేరళలో ఈరోజు నైరుతి ఋతుపవనాలు ప్రవేశించినట్లు భారత వాతావరణ శాఖ తెలియజేసింది. సాధారణంగా కేరళలో ఈ నెల 1వ తేదీనే ఋతుపవనాలు ప్రారంభం కావాల్సి ఉండగా ఈసారి 3 రోజులు ఆలస్యంగా వచ్చినట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 9వ తేదీ వరకు కేరళ, మాహే ప్రాంతాల్లో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. న్యూఢిల్లీలో ఈరోజు భారత్, యూకే క్రిటికల్ మినరల్స్ గ్లోబల్ సప్లై చైన్ అబ్జర్వేటరీ శాటిలైట్ కేంద్రాన్ని కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, యూకే విదేశాంగ మంత్రి ఇవెట్ కూపర్లు సంయుక్తంగా ప్రారంభించారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ న్యూఢిల్లీలో ఈరోజు ఇరు దేశాల మధ్య పలు ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో తమ ప్రభుత్వం ఈశాన్య ప్రాంతాలలో హింసకు ముగింపు పలికిందని హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. కార్యాచరణ సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికి ఫీల్డ్ కమాండర్ల ఆర్థిక పరిమితిని 2 రెట్లు పెంచుతూ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు నిర్ణయం తీసుకున్నారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకతను పెంచడానికి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ ఫేస్ అథెంటికేషన్ ప్రోటోకాల్ను అభివృద్ధి చేసిందని చైర్మన్ డాక్టర్ అజయ్ కుమార్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
4: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2.

0: అంటూ సీమలు.
1: ఈనాటి పంట సీమలు కార్యక్రమంలో వేసవికాలంలో తేనెతీగల సంరక్షణలో పాటించవలసిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్నగూడెం ఉద్యాన కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సిహెచ్ నళిని గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు.
2: డాక్టర్ నళిని గారు నమస్కారం. మేడం
3: నమస్తే అండి.
2: మేడం, మీరు డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు కదండి. మేడం, ఈరోజు మనం రైతు సోదరుల కోసం ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఒకటి చర్చించబోతున్నాం. అదేంటంటే, ఇప్పుడు వేసవి చూస్తున్నాం, ఎంత విపరీతమైన టెంపరేచర్స్ ఎక్కువైపోతూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వేసవిలో ఈ తేనెటీగల సంరక్షణ ఏ విధంగా చేసుకోవాలి? తేనెటీగల పెంపకందారులు కానీ రైతు సోదరులు ఎవరైనా తేనెటీగలు పెట్టుకొని రాబడి తీసుకుంటుంటే కనుక వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈరోజు చర్చిద్దామండి. అయితే మేడం, ముందుగా తేనెటీగల పెంపకం అంటే ఏమిటి, రైతు సోదరులకి ఈ తేనెటీగల పెంపకం ఎందుకు చేపట్టుకోవాలని మనం సలహా ఇస్తాం, ఒకసారి చెప్పండి.
3: భారతదేశంలో వ్యవసాయ ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు ఉపాధి ఆధారిత వ్యవసాయ అనుబంధ రంగాలు చాలా ఉన్నాయండి. వాటిలో తేనెటీగల పెంపకం అంటే ఎపికల్చర్ ఒక ముఖ్యమైనది. ఎపికల్చర్ అంటే తేనెటీగలను శాస్త్రీయ పద్ధతిలో పెట్టెలలో పెంచి తేనె, మైనం, పుప్పొడి, రాయల్ జెల్లీ వంటి ఉత్పత్తులను పొందడానికి తేనెటీగల పెంపకాన్ని ఎపికల్చర్ అంటామండి. ఇది రైతులకి రెండు విధాలుగా లాభం ఇస్తుంది. ఒకటి, తేనె ద్వారా అదనపు ఆదాయం, అండ్ పంటల్లో పరాగ సంపర్కం అంటే పాలినేషన్ పెరగడం వలన దిగుబడి అనేది అధికమవుతుంది. యూజువల్లీ 40% ఎక్కువ దిగుబడి అనేది మనం రప్పించవచ్చు. కొన్ని పంటల్లో 20-40% వరకు కూడా దిగుబడి పెరుగుతుందండి.
2: డాక్టర్ నళిని గారు, మన దగ్గర భారతదేశంలో ప్రధానంగా ఏ తేనెటీగల రకాలు మనకు అందుబాటులో ఉన్నాయి, ఏవి మనం కల్చర్ చేసుకోవడానికి అవకాశం ఉన్నాయి మేడం?
3: భారతదేశంలో ప్రధానంగా 5 రకాల తేనెటీగల జాతులు మనకు కనిపిస్తూ ఉంటాయండి. వీటిలో ఎపిస్ సెరానా ఇండికా అనేది మన ఇండియన్ బీ అంటాము. ఇది భారతీయ స్థానిక జాతి. పెట్టెల్లో పెంచడానికి అనుకూలంగా ఉంటుంది, అండ్ తక్కువ ఖర్చుతో మనం దీన్ని పెంచుకోవచ్చు. ఇది యూజువల్లీ 8-15 కేజీ హనీ ఈల్డ్ ప్రొడ్యూస్ చేస్తుంది పర్ కాలనీ పర్ ఇయర్ అండి. అది కాకుండా మనకి ఎపిస్ మెల్లిఫెరా, ఇది ఇటాలియన్ బీ కానీ యూరోపియన్ బీ అని కూడా అంటాము, విదేశీ జాతి. అధిక తేనె ఉత్పత్తికి ఇది ప్రసిద్ధి అండి. యూజువల్లీ 40-60 కేజీ హనీ ప్రొడ్యూస్ చేస్తుంది పర్ కాలనీ. అండ్ వాణిజ్య స్థాయిలో విస్తృతంగా పెంచుకునేది ఇప్పుడు ప్రజెంట్ మన ఇండియాలో ఎపిస్ మెల్లిఫెరా. దీన్ని ఇటాలియన్ బీ అండ్ యూరోపియన్ బీ అని కూడా అంటాం. అది కాకుండా రెండు వేరే బీస్ కూడా ఉన్నాయండి. వీటిని మనం పెంచలేము, ఇది వైల్డ్గానే అవైలబుల్గా ఉండే స్పీషీస్. దానిలో రాక్ బీ, దోర్సెటా, ఎపిస్ దోర్సెటా అంటాము. ఇంకోటి లిటిల్ బీ అంటాము, ఎపిస్ ఫ్లోరియా. అది కాకుండా ఎపిస్ జీనస్కి సంబంధించింది కాకుండా వేరే జీనస్ కూడా ఉన్నాయి. ట్రైగోనా ఇరిడిపెనిస్ అనే ఒక బీ ఉంటుందండి, దీన్ని కూడా పెంచుతున్నారు తేనె కోసం. బట్ దీని తేనె ఉత్పత్తి అనేది చాలా తక్కువ, less than 0.5 కేజీ పర్ ఇయర్ అండి. బట్ దీనిలో ఉండే మెడిసినల్ వాల్యూస్ వల్ల ఎక్కువగా దీన్ని ప్రిఫర్ చేయడం కూడా జరుగుతుంది.
2: మేడం, తేనె అంటే అందరూ కేవలం దాని యొక్క రుచిని ఆస్వాదించడానికే ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అయితే తేనెలో ఎటువంటి న్యూట్రియంట్స్ ఉన్నాయి అని తెలుసుకోవాలంటే దీనిలో పోషక విలువలు ఏమున్నాయి, ఎవరెవరు ఈ తేనెని తీసుకోవడానికి బాగుంటుంది ఒకసారి చెప్పండి.
3: ముందుగా మనకి తేనె అంటే ఫస్ట్ గుర్తొచ్చేది మీరు అన్నట్టు రుచి, స్వీట్నెస్ కోసమే అందరూ ప్రిఫర్ చేస్తారు. అందుకనే మనకి డిఫరెంట్ రివల్యూషన్స్ అనేవి ఉన్నాయి, గ్రీన్ రివల్యూషన్ అట్లాగా. దీనికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్వీట్ రివల్యూషన్ అని కూడా నేమ్ ఇచ్చారు దీన్ని ముందుకు తీసుకెళ్లడానికి. అండ్ తేనెలో ఆ స్వీట్నెస్తో పాటు డిఫరెంట్ మినరల్స్ అండ్ న్యూట్రియంట్స్ ఉన్నాయండి. దానిలో గ్లూకోజ్, ఫ్రక్టోజ్, విటమిన్స్ అండ్ డిఫరెంట్ మినరల్స్ కూడా ఎక్కువ, అండ్ ఎస్పెషల్లీ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయండి. దాంతోపాటు ఇది జీర్ణశక్తికి చాలా మెరుగుపరుస్తుంది, దగ్గు జలుబు లాంటివి తగ్గించడంలో కూడా మనకి సహాయపడుతుంది, అండ్ రోగ నిరోధక శక్తి ఎక్కువగా వస్తుందండి యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల.
2: మేడం, అయితే ఆంధ్రప్రదేశ్లో మన రాష్ట్రంలో తేనె ఉత్పత్తికి అనుకూలంగా ఏ ప్రాంతాలు ఉన్నాయి, ఏ ప్రాంతాల్లో అయితే మనం ఈ తేనె కల్టివేట్ చేయడానికి సులభంగా అలాగే ఎక్కువ తేనె ఉత్పత్తి చేయడానికి కూడా అనుకూలంగా ఉన్నాయి ఒకసారి చెప్పండి మేడం.
3: ఈ అగ్రోక్లైమేటిక్ జోన్స్ విధంగా చూసుకుంటే న్యాచురల్గా కన్వీనియంట్గా ఉండే ప్లేసెస్ వచ్చి విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతాలు అండ్ అల్లూరు సీతారామరాజు జిల్లా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, నంద్యాల, అనంతపూర్, చిత్తూరు జిల్లాల్లో ప్రాంతాల్లో తేనెటీగలు బాగా పెరగడం జరుగుతుందండి. అది కాకుండా ఇప్పుడు ఏ ప్లేస్ అయినా కన్వీనియంట్ అని మనం చెప్పచ్చు.
2: సాధారణంగా తేనెటీగలు ఎక్కడ ఉండడానికి ఎటువంటి అనుకూల పరిసరాలను ఇష్టపడతాయి మేడం?
3: ముఖ్యంగా నీడ ఎక్కువగా ఉండాలి, చల్లగా ఉండాలి, గాలి వెలుతురు ఉండాలి, అండ్ దాంతో పాటుగా మనకి పాలిన్ అండ్ నెక్టర్ అవైలబిలిటీగా ఉండే ఫ్లోరల్ ఏరియాస్ ఎక్కడైతే ఉన్నాయో అవి ఎక్కువగా ఇష్టపడతాయి. ఒకవేళ అది న్యాచురల్గా అవైలబుల్ కాకపోతే దాన్ని మనం పెంచడం కూడా చేయాల్సి వస్తుంది.
2: మేడం, తర్వాత మనకు

0: వివిధ కారణాలతో. అయితే వేసవకాలంలో తేనెటీగల కాలనీల మీద ప్రభావితం చూపించే ప్రధాన కారణాలు ఏవి ఒకసారి వివరంగా చెప్పండి.
1: సో వేసవకాలంలో తేనెటీగల సంరక్షణ చాలా ముఖ్యమైనదండి. ఎందుకంటే ఈ కాలంలో అధిక ఉష్ణోగ్రతల వల్ల మరియు నీటి కొరత ప్లాంట్స్ అనేవి ఫ్లవరింగ్ కండిషన్లో ఉండవు ఈ టైంలో. దానివల్ల కూడా కాలనీ అనేది బాగా బలహీనమైపోయి సరైన సంరక్షణ చర్యలు కానీ మనం తీసుకోలేకపోతే తేనె ఉత్పత్తి తగ్గిపోవడంతో పాటు కాలనీ నష్టం కూడా సంభవిస్తుంది. సో ఇవన్నీ మనం ఐడెంటిఫై చేయడానికి కొన్ని సింప్టమ్స్ అనేవి మనం గమనించుకోవచ్చు. ఫస్ట్గా ఈ తేనెటీగల్లో డ్రోన్స్ అంటే మగ తేనెటీగలు అనేవి ఫస్ట్ బయటికి పంపించేస్తాయి. వాటి పాపులేషన్ ఓన్లీ ఫర్టిలైజేషన్కి మాత్రమే కాబట్టి ఫస్ట్ వాటిని ఫుడ్ సోర్సెస్ తక్కువ ఉన్నాయి కాబట్టి వాటిని బయటికి పంపించేస్తాయి. అండ్ కూలీ ఈగలు అనేది మరణించడం ఎక్కువగా మనకి ఆ బాక్సుల చుట్టూ మనం గమనించవచ్చు. అండ్ చీడపీడలు కూడా ఎక్కువగా గమనిస్తాము, ఎందుకంటే కాలనీ వీక్ అయిపోద్ది, డిఫెన్సివ్ మెకానిజం ఉండదు కాబట్టి చీడపీడలు ఎక్కువగా వస్తాయి. అండ్ ఈ లక్షణాలు భారతీయ తేనెటీగ అంటే ఎపిస్ సెరానా ఇండికాలో ఎక్కువగా కనిపిస్తాయి, అండ్ యూరోపియన్ బీలో తక్కువగా కనిపిస్తాయి. అందుకే దాన్ని కూడా మనం కల్టివేషన్లో ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాం.
0: ఇంకా ఏమేమి కారణాలు ఉంటాయి మేడం ప్రభావితం చేసేటివి?
1: అధిక ఉష్ణోగ్రతలు గమనించాలండి. తీవ్రమైన ఎండల వల్ల ఒత్తిడికి గురవుతాయి, దానివల్ల బ్రూడ్ అంటే కామ్స్లో ఉష్ణోగ్రత పెరిగిపోయి చనిపోయే అవకాశాలు ఉంటాయి. అండ్ నీటి అవసరం ఎక్కువగా కనిపిస్తుంది. తేనెటీగలు గూళ్ళను చల్లగా ఉంచడానికి నీటిని ఉపయోగిస్తూ ఉంటాయి, అందుకని అవి అందుబాటులో లేకపోవడం కూడా మనం గమనించవచ్చు. అండ్ మనం ముందు చెప్పినట్టే ఫ్లవర్స్ అనేది నెక్టార్ సోర్సెస్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. మైనం కూడా ఆ వ్యాక్స్ కాంబ్ ఏదైతే ఉంటుందో కరిగిపోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుందండి.
0: ఇటువంటి పరిస్థితుల్లో మేడం వేసవిలో ఎక్కువగా ఉన్నప్పుడు తేనెటీగలు ఈ గూళ్ళు వదిలిపోకుండా ఉండాలంటే మనం ఏ విధంగా నివారించవచ్చు?
1: మనం నీడను ఏర్పాటు చేసుకోవాలి. పెట్టెలు ఈ తేనె బాక్సులు ఏవైతే ఉన్నాయో చెట్ల కిందకి లేదా షేడ్ నెట్ కిందకి మనం మార్చుకోవాలండి. కాలనీలను నీడ ఉన్న ప్రదేశాలకి మార్చడం, ఒకవేళ షేడ్ నెట్ వేయలేకపోతే మనం గడ్డి పాకలు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ఉష్ణోగ్రతలు 40 కానీ దాటిపోతూ ఉంటే ఆ గడ్డిని 1-2 సార్లు డే టైంలో రిక్వైర్మెంట్ని బట్టి తడుపుతూ ఉంటే ఆ తేమ వల్ల కూడా మనకి ఆ చల్లదనం అనేది రోజంతా ఉంటుంది. తర్వాత మంచినీరు, తాగునీరు అనేది ప్రొవైడ్ చేయాలి. తేనెటీగల సమీపంలోనే శుభ్రమైన నీరును అనేది మనం ఏర్పాటు చేసుకోవాలి. వేసవిలో తేనెటీగలు బయట నుండి నీటిని తెచ్చి ఆ గూళ్ళల్లో రెక్కల్ని కొట్టి ఆ గాలి ఆవిరవ్వడం వల్ల టెంపరేచర్స్ అనేవి మెయింటైన్ చేస్తూ ఉంటాయి. దీన్నే ఫ్యానింగ్ మెకానిజం అంటాం మనం. సో దీనికోసం నీటితో నింపిన మట్టి కొండలను మనం ఆ చుట్టుపక్కల వేలాడదీయచ్చు. దాని అడుగు భాగంలో ఒక చిన్న రంధ్రం చేసి పత్తిని అమర్చితే అది చుక్కలు చుక్కలుగా కింద పడుతూ ఉంటుంది. ఆ పడిన వాటర్ డిస్పర్స్ అయిపోకుండా కింద మనం వుడెన్ లాగ్స్ గానే ఏమైనా పెడుతూ ఉంటే అక్కడే తేమ ఉండడం వల్ల అవి వాటి గూళ్ళకి క్యారీ చేయడం ఈజీ అవుతుందండి. నెక్స్ట్ వచ్చి మనకు గాలి ప్రసరణ కూడా చాలా ఇంపార్టెంట్. గాలి బాగా వెళ్తూ ఉండడం వల్ల ఆ వెంటిలేషన్ వల్ల కూల్ అనేది, ఆ కూల్నెస్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది. సరిగ్గా గాలి ప్రసరణ కోసం పెట్టె హైట్ అనేది మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు, స్టాండ్ హైట్ మార్చుకోవాలి. కాకపోతే దీనిలో ఒక జాగ్రత్త మెలకువలు పాటించాల్సింది ఏంటంటే హైట్ పెంచినప్పుడు ఆ బ్రూడ్ హైవ్ ఎంట్రన్స్ అనేది వేరే న్యాచురల్ ఎనిమీస్కి ఈజీగా అవైలబుల్గా లేకుండా ప్రొటెక్ట్ కూడా చేసుకోవాలి. కాలనీకి బలాన్ని పెంచాలండి. బలాన్ని పెంచడానికి ఎక్కువగా మనం బ్రూడ్ శత్రువులు లేకుండా చూసుకోవాలి, చీడపీడలు ఏమీ లేకుండా చూసుకుంటూ ఉండాలి. ఫుడ్ సోర్సెస్ తక్కువగా ఉంటాయి కాబట్టి మనమే ఆర్టిఫిషియల్గా షుగర్ సొల్యూషన్ కూడా ప్రొవైడ్ చేయాలి. 50% షుగర్ సిరప్ అనేది ఇవ్వాలి. 1:1 రేషియోలో మనం 1% వాటర్ తీసుకుంటే అదే శాతం షుగర్ని మిక్స్ చేసి మనం ప్రొవైడ్ చేయాలండి. దీంతోపాటు దాని న్యాచురల్ ఎనిమీస్ని కూడా ప్రివెంట్ చేసుకోవాలి.
0: మేడం వేసవకాలంలో ముఖ్యంగా ఈ తేనెటీగ పెంపక కేంద్రాల మీద దాడి చేసేటువంటి కీటకాలు అలాగే శత్రువులు ఏమున్నాయి, వాటి నుంచి ఎలా మనం సంరక్షణ చేపట్టుకోవాలి?
1: సో ముఖ్యమైనవి దీనిలో వచ్చేసరికి వ్యాక్స్ మాత్స్ అంటామండి, మైనం పురుగులు. పురుగులు తేనెపట్టులో సొరంగాలు చేసేసి మైనాన్ని, పుప్పొడిని, బ్రూడ్ అంటే ఆ పెరిగే దశలు ఉంటాయి కదా, గుడ్డు కానీ లార్వా కానీ ప్యూపా కానీ, వాటి మీద తింటూ ఉంటాయి. సో వేసవిలో సంరక్షణ లేని పెట్టెలకు ఇది తీవ్రమైన నష్టాన్ని కలగజేస్తూ ఉంటాయి. అంటే వెబ్బింగ్ లాగా మనకి రంధ్రాలు కానీ దుర్వాసన కానీ వస్తూ ఉంటే ఈ పురుగు అనేది అటాక్ అవుతుంది అని సింప్టమ్స్. దీన్ని నివారించుకోవడానికి మనం కాలనీ బలాన్ని పెంచుకోవాలి, తేనె పెట్టెలను శుభ్రంగా ఉంచుకోవాలి ఎప్పటికప్పుడు. నెక్స్ట్ వచ్చేసరికి మన మెయిన్ చీమలు అండి. చీమలు కూడా ఫుడ్ స్కేర్సిటీ ఉంటుంది కదా.

0: కాబట్టి ఈజీగా ఈ వీక్ కాలనీస్ని అటాక్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాయి. అండ్ హనీని కూడా రాబ్ చేయడానికి కూడా ఇవి ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటాయి. సో దీనికోసం మనం పెట్టెల స్టాండ్లు ఏవైతే ఉంటాయో అవి భూమిని తాకే చోట స్టాండ్ల కింద నీళ్లు కానీ మనం ఏర్పాటు చేసుకుంటే ఒక కప్స్లో పెట్టి అవి పైకి చేరకుండా ఉంటాయి. అలాగే గ్రీజ్ కానీ ఆయిల్ కానీ ఆ స్టాండ్లకి రాస్తే అది అక్కడే ట్రాప్ అయిపోతాయి, పైకి వెళ్ళలేవు. దాంతోపాటు కందిరీగలు కూడా ఈ టైంలో వాటికి కూడా పాలన్ నెక్టార్ సోర్సెస్ తక్కువగా ఉంటాయి కాబట్టి వీటి మీద దాడి చేసి ఆ ఉన్న హనీ ఏదైతే పెట్టెల్లో ఉంటుందో వాటిని రాబ్ చేయాలని అనుకుంటాయి. సమీపంలో ఉన్న ఈ కందిరీగ గూళ్ళని మనం గమనించుకొని తొలగించాలి. ఇంకోటి వర్రవ మైట్స్, నల్లి అంటారు దీన్ని. ఇది చాలా ఇంపార్టెంట్ న్యాచురల్ ఎనిమీ అండి. దీనికి యూజువల్గా బలహీనంగా ఉన్న కాలనీల మీద ఎక్కువ దాడి చేస్తాయి. ఈ మైట్స్ని నివారించడానికి మనకి మైటిసైడ్స్ చాలా ఉంటాయి. మనకి దగ్గరలో అవైలబుల్గా ఉన్న మైటిసైడ్స్ మనం వాడచ్చు. మైటిసైడ్స్ వాడేటప్పుడు ఆల్రెడీ హనీ స్టోర్ చేయని కాంప్స్ ఉంటే మాత్రమే వాడాలి. హనీ స్టోర్ చేసి ఉంటే మాత్రం కెమికల్స్ ఏమీ వాడకూడదు. నెక్స్ట్ హైవ్ బీటిల్స్ అని చిన్న చిన్న పురుగులు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇవి కూడా అండి ద మేజర్ రీజన్ వీటన్నిటికీ అటాక్ చేయడానికి కాలనీ బలంగా లేకపోవడం. బలంగా ఉంచడానికి మనం దానికి అడిషనల్గా న్యూట్రిషన్, దానికి కావాల్సిన కన్వీనియంట్ టెంపరేచర్స్ ఇచ్చి మనం మెయింటైన్ చేస్తూ ఉండాలి. పక్షుల్లో కూడా కొన్ని రకాలు ఉంటాయి, సైంటిఫికల్లీ మెరాప్స్ ఓరియంటాలిస్ అంటారు. ఇది ఏం చేస్తుందంటే గూళ్ళు ఉన్న చోట అక్కడే చెట్ల కొమ్మల మీద కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ తేనెటీగలు తేనె సేకరణ కోసం బయటకు వస్తాయో వాటిని ఇంకా పట్టుకొని తింటూ ఉంటాయి. సో ఇలాంటి బర్డ్స్ ఉన్నాయా చూసుకొని బర్డ్ స్కేరర్ ఉంటాయి కదా, సౌండ్ మెకానిజమ్స్ ఇలాంటివన్నీ మనం ఏర్పాటు చేసుకోవాలి.
1: ఈ తెల్లచీమలు మేడం, ఇవి కూడా ఏమైనా నష్టం చేస్తాయి కాలనీస్కి?
0: తెల్లచీమలు అంటే దీన్ని మనం టెర్మైట్స్ అంటాము, చెదపురుగులు అని కూడా. బీ బాక్సెస్ అనేవి చెక్కతోనే తయారు చేస్తారు కాబట్టి అవి ఎక్కువగా ఆ చెక్కను తినడానికి కోసం వాటి మీద అటాక్ చేస్తుంటాయి. డైరెక్ట్గా కాంబుకి ఫస్ట్ నష్టం కలిగించవు, ఆ చెక్క కోసం వచ్చిన తర్వాత దాని పక్కనే ఉన్న కాంబ్స్కి కూడా ఎక్కువ నష్టం కలిగిస్తూ ఉంటాయి.
1: మేడం, తర్వాత వేసవికాలంలో ప్రధానంగా ఈ తేనెటీగల పెంపకంలో కనిపించే వ్యాధులు ఏమిటి, వాటిని ఎలా నివారణ చేసుకోవాలి రైతు సోదరులు ఒకసారి చెప్పండి.
0: సో 3-4 రకాల వ్యాధులు ఉన్నాయండి. దానిలో కొన్ని బ్యాక్టీరియా, కొన్ని వైరస్ల ద్వారా కలిగే వ్యాధులు ఉన్నాయి. వీటన్నిటికీ ప్రధానంగా మనం గమనించుకోవాల్సిన కామన్ పాయింట్ ఏంటంటే అన్నిటికీ తేనెటీగలు స్ట్రెస్లో ఉండడం అండ్ వీక్గా ఉండడమే వాటి మెయిన్ రీజన్ అండి. సో ఫస్ట్గా మనం అమెరికన్ ఫౌల్ బ్రూడ్ అంటారు, ఇది పానిబాసిల్లస్ అనే ఒక బ్యాక్టీరియా ద్వారా మనకి వస్తుంది. బ్రూడ్ కప్పులు లోపలికి దిగిపోవడం, యూజువల్గా అవి బ్రూడ్స్ ఎప్పుడైతే ఫిల్ అయిపోతాయో వాటి మైనంతో కప్పేస్తాయి, ఆ కప్పులు కానీ లోపలికి దిగిపోవడం, దుర్వాసన రావడం ఇలాంటివి ఉంటే మనం ఈ బ్యాక్టీరియా అటాక్ అయిందని రైతులు గమనించుకోవచ్చు. పరిశుభ్రత లేకపోతే ఈ వేడి వేసవి కాలంలో ఈ డిసీజ్ అనేది వేగంగా వ్యాప్తిస్తూ ఉంటుంది. ఒకవేళ వ్యాధి తీవ్రత ఎక్కువగానే అయితే కొన్నిసార్లు ఆ బ్రూడ్ ఆ బాక్స్ అంతా నాశనం మనమే చేయాల్సి వస్తుంది, లేదంటే మిగిలిన బాక్సెస్ కూడా ఇన్ఫెక్షన్ సోకుతుంది కాబట్టి. నెక్స్ట్ వచ్చి యూరోపియన్ ఫౌల్ బ్రూడ్ అంటారు, ఇది కూడా మెలిసోకోకస్ అనే ఒక బ్యాక్టీరియా ద్వారానే వస్తుంది. పసుపు రంగులో మెలికలు తిరిగిపోయిన లార్వాలు కానీ అసమానంగా ఉండే బ్రూడ్, యూజువల్గా అన్ని స్టేజెస్ కామన్గా ఒకేలాగా గ్రోత్ ఉంటాయి, అలా కాకుండా అసమానంగా మనం బ్రూడ్ కానీ గమనిస్తే ఇది ఈ డిసీజ్ యొక్క సిమ్టమ్స్. సరైన ఆహారం, మంచి నిర్వహణ చేసుకుంటే ఇది దీన్ని మనం నియంత్రించవచ్చు. అండ్ చాక్ బ్రూడ్ అనే ఇంకో డిసీజ్ ఉంటుందండి, అది ఆస్కోఫోరా అనే ఒక శిలీంద్రం వల్ల వస్తుంది. బలహీనమైన లేదా ఒత్తిడితో లోనైన కాలనీస్ మీద ఇది ఎక్కువగా అటాక్ చేస్తూ ఉంటాయి. తెలుపు లేదా నలుపు రంగు మమ్మీస్ లాగా ఫామ్ అయిపోయిన లార్వాలు, అంటే గట్టిగా స్టోన్ లాగా అయిపోతాయి పట్టుకుంటే లార్వా, అలా ఉన్న లార్వాలు ఈ డిసీజ్కి సిమ్టమ్స్ అండి. మంచి గాలి ప్రసరణ ఉండి బలమైన కాలనీస్ ఉంటే ఈ వ్యాధిని తగ్గించుకోవచ్చు. అలాగే నొసీమా డిసీజ్, ఇది కూడా ఒక సూక్ష్మ పరాన్నవ జీవుల వల్లనే వస్తుంది. అధిక వేడి అండ్ పోషకాహార లోపం ఉన్నప్పుడు ఎక్కువగా ఇది కనిపిస్తూ ఉంటుంది. తేనె ఉత్పత్తి తగ్గిపోవడం, గూడు ప్రవేశం వద్ద మల విసర్జన కనిపిస్తూ ఉంటే ఇది దీని లక్షణాలు. అండ్ రాణి తేనెటీగ పనితీరు మీద కూడా ఇది ఎక్కువగా ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుందండి. శుభ్రమైన నీరు అండ్ సరైన ఆహారం ఇస్తూ ఉంటే ఈ వ్యాధిని మనం అరికట్టవచ్చు.

0: డాక్టర్ నళిని గారు, చివరిగా ఇప్పుడు రైస్ సోదరులు కానీ, యువత కానీ, లేదా మహిళలు కానీ, ఎవరైనా ఇలా ఈ బ్రూట్స్ పెట్టుకొని బాక్సెస్తో తేనెటీగల సంరక్షణ పెంపకం చేసుకుంటున్న వాళ్ళకి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మనం వేసవిలో వీటిని కాపాడగలుగుతాం, ఒకసారి చెప్పండి.
1: ముందుగా నీడను ఏర్పాటు చేసుకోవాలి, గాలి ప్రసరణ ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలి, అండ్ మంచినీళ్ళ కొరత లేకుండా మంచినీళ్ళు మనం ప్రొవైడ్ చేయాలండి. దాంతోపాటు చీడపీడలని గమనించుకుంటూ ఇనీషియల్ స్టేజెస్లోనే వాళ్ళని కంట్రోల్ చేసుకునేలాగా చేసుకోవాలి. యువత, మహిళలు, రైతులు వీటన్నిటి మీద ఎక్కువగా ఇప్పుడు ఫోకస్ పెడుతున్నారు, దీన్ని ఉపాధి హామీగా చేసుకుంటున్నారు. అలాంటి వాళ్ళు ఈ సమ్మర్ మేనేజ్మెంట్లో కేవలం ఈ సమ్మర్ గురించి ఆలోచించకుండా సమ్మర్ తర్వాత నెక్స్ట్ వర్షాకాలం అయిపోయిన తర్వాత దీనికి మళ్ళీ ఎక్కువగా ఫుడ్ దొరుకుతుంది హనీబీస్కి, అప్పుడు అవి స్ట్రాంగ్గా హనీ కలెక్ట్ చేసి ఎక్కువగా హనీ కలెక్ట్ చేసుకోవాలి అని మనం అనుకుంటే, ఈ టైంలో వాటిని పాపులేషన్ తగ్గిపోకుండా అవి బలంగా
0: వాటికి పూర్తిగా ఆహారం దొరికి అవి నిలదొక్కుని బాగా పెరిగేంత వరకు జాగ్రత్త కాపాడుకోవాలో
1: దానికోసం ముందు ఇది ప్రీ కేర్ లాగా.
0: ధన్యవాదాలండి డాక్టర్ నళిని గారు. ఈరోజు మనం రైస్ సోదరుల కోసం, లేదా యువత కానీ మహిళలు ఎవరైతే తేనెటీగలు సంరక్షణ చేయబడుతున్నారో వారి కోసం, ఈ వేసవిలో పెరుగుతున్నటువంటి వాతావరణ పరిస్థితుల్లో నేపథ్యంలో తేనెటీగల సంరక్షణ ఏ విధంగా చేసుకోవాలి, వీటి మీద ప్రభావితం చేసే అంశాలు ఏమున్నాయి, ఎలా జాగ్రత్తలు వహిస్తే మనం మంచి రాబడి తీసుకోగలుగుతామని చక్కగా వివరించారు. ధన్యవాదాలండి.
1: ధన్యవాదాలండి.
2: వేసవి కాలంలో తేనెటీగల సంరక్షణలో పాటించవలసిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్నగూడెం ఉద్యాన కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సిహెచ్ నళిని గారితో పరిచయం మీరింతవరకు విన్నారు. పరిచయకర్త శ్రీ నన్నమ్మధు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక జానపద గేయం.

0: జానపద గేయం మీరింతవరకు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు నువ్వు పంట సాగులో మెళకువలు ఈ అంశం గురించి వింటారు.
1: నూనె గింజల్లో నువ్వులు చాలా ప్రధానమైన పంట. నువ్వుల్లో నూనె 45 నుండి 55% వరకు ఉంటుంది. అంతేకాక సెసామిన్, సెసమోలిన్ అనే రసాయనాలు ఉండటం వల్ల ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. విటమిన్ ఇ ఎక్కువగా ఉండటం వల్ల నువ్వుల నూనె చర్మానికి మంచిదిగా చెప్పుకుంటాము. 25 డిగ్రీల నుండి 37 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలో నువ్వు పంట మంచి ఎదుగుదలను అలాగే అభివృద్ధిని కనపరుస్తుంది. ఉష్ణోగ్రత 11 డిగ్రీల సెంటీగ్రేడ్ కన్నా తక్కువ ఉన్నట్లయితే విత్తనాలు మొలకెత్తవు. అలాగే పుష్పించే దశలో కూడా అధిక ఉష్ణోగ్రతలు ఉంటే కనుక ఫలదీకరణ జరగకుండా ఆగిపోతాయి. అలాగే వీటికి నీరు నిల్వ ఉండని తేలిక నేలలు అనుకూలంగా ఉంటాయి. ఆమ్లము అలాగే క్షార నేలలు పనికిరావు. ఈ పంటను రబీ కాలంలో అయితే డిసెంబర్ 15 నుండి జనవరి వరకు అనుకూలంగా దీని పంటకాలాన్ని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మంచు ఎక్కువగా ఉండి ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్నప్పుడు జనవరి నెలాఖరు వరకు కూడా వేసుకోవచ్చు. మంచు కురుస్తున్నప్పుడు నువ్వు విత్తనాలు వేయకుండా ఉండటమే మంచిది. అలాగే వీటి రకాల గురించి చూసినట్లయితే ఎలమంచిలి 11 రకం, దీని సగటు దిగుబడి ఎకరానికి 300 నుండి 400 కిలోల దిగుబడిని ఇస్తుంది. అలాగే దీనిలో నూనె శాతం 52.5% వరకు వస్తుంది. పంటకాలం 80 నుండి 85 రోజులు ఉంటుంది. ఇది ఖరీఫ్ అలాగే రబీ కాలాలకు కూడా అనుకూలమైన రకంగా చెప్పుకోవచ్చు. తర్వాత ఎలమంచిలి 17 రకం, దీని సగటు దిగుబడి ఎకరానికి 350 నుండి 450 కిలోలుగా చెప్పుకోవచ్చు. నూనె శాతం 52.5%, దీని పంటకాలం 70 నుండి 75 రోజులు. ఇది ఆకుమచ్చ తెగులను కొంతవరకు తట్టుకుంటుంది. ఖరీఫ్ రబీ కాలాలకు కూడా అనుకూలమైన రకంగా చెప్పుకోవచ్చు. తర్వాత ఎలమంచిలి 66, దీని సగటు దిగుబడి ఎకరానికి 500 నుండి 600 కిలోలు వస్తుంది. నూనె శాతం 51.5% ఉంటుంది. పంటకాలం విషయానికొస్తే 80 నుండి 85 రోజులు. దీని విత్తన మోతాదు విషయానికొస్తే ఎకరానికి 2.5 కిలోలు విత్తనాలు సరిపోతాయి. మాంకోజెబ్ 3 గ్రాములు కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకుని విత్తనానికి సమపాళంలో ఇసుక కలిపి చల్లుకోవాలి. ఈ నువ్వు పంటకు నేల తయారయ్యే విధంగా ఉండాలంటే విత్తడానికి ముందు నేలను మెత్తగా దుక్కి చేసుకోవాలి. నేలను 20 నుండి 25 సెంటీమీటర్లు లోతు వరకు దున్నుకోవడం వల్ల మొక్కలకు అందవలసిన తేమ అలాగే పోషకాలను అందించవచ్చు. అలాగే ఎరువులు ఏ విధంగా వేసుకోవాలంటే 1 ఎకరానికి పశువుల ఎరువు 4 టన్నులు, నత్రజని 16 కిలోలు, భాస్వరం 8 కిలోలు, పొటాష్ 8 కిలోల చొప్పున వేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా నత్రజనిలో సగభాగం విత్తిన 30 రోజులకు వేసి నీరు పట్టుకోవాలి. మిగిలిన సగభాగం మొత్తం భాస్వరం, పొటాష్ ఎరువులు ఆఖరు దుక్కులో పశువుల ఎరువుతో కలుపుకుని వేసుకోవాలి. అలాగే నీటి యాజమాన్యం విషయానికొస్తే నువ్వు పంట నీటి ఎద్దడిని తట్టుకోగలుగుతుంది. ఒకసారి పంట కుదురుకున్నాక ఎంతటి బెట్ట పరిస్థితులైనా తట్టుకోగలుగుతుంది. అధిక దిగుబడి పొందటానికి విత్తిన వెంటనే మొదటి తడి ఇవ్వాలి. పూత దశ, కాయ అభివృద్ధి అలాగే గింజ కట్టే దశల్లో తడులు ఇవ్వాల్సి ఉంటుంది. దీని సస్యరక్షణ విషయానికొస్తే ముందుగా తామర పురుగుల గురించి చూస్తే పిల్ల తల్లి పురుగులు ఆకుల అడుగు భాగాన చేరి రసాన్ని పీల్చేస్తాయి. ఈ పురుగులు ఆశించిన ఆకులు ముందుగా పాలిపోయి తర్వాత ఎండిపోయి రాలిపోతాయి. అలాగే తెల్లనల్లి, ఈ నల్లి ఆశించిన ఆకులు ముదురు ఆకుపచ్చ రంగుకు మారి ఈ నెల పొడవుగా సాగు కింది వైపునకు ముడుచుకుపోయి దోణి ఆకారంగా మారి పాలిపోతాయి. వీటి నివారణకు మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లేదా డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. తెల్లనల్లి నివారణకు డైకోఫాల్ 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలి. అలాగే ఆకుముడత మరియు కాయ తొలుచు పురుగు గురించి తెలుసుకున్నట్లయితే తొలిదశలోనే గొంగళి పురుగులు లేత ఆకులను కలిపి గూడు కట్టి లోపల నుండి ఆకుల్లోని పచ్చని పదార్థాన్ని గోకి తినటం వలన ఆకులు ఎండిపోతాయి. పురుగులు ఎదిగిన కొలది ఎక్కువ ఆకులను కలిపి గూడుగా చేసి ఆకులను తింటాయి. మొగ్గ ఏర్పడే దశలో మొగ్గలను, పూతను, కాయల్లోని

0: లేత గింజలను తింటూ పంటను నష్టం చేస్తాయి. వీటి నివారణకు మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లేదా క్లోరిఫైర్ఫాస్ 2.5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి.
1: మీరు ఇంతవరకు నువ్వు పంట సాగులో మెళకువలు ఈ అంశం గురించి విన్నారు.
2: కార్యక్రమంలో ఇప్పుడు జానపద గీతం.
3: ఏడేడు కొండల్లో ఉయ్యాలు పాడిన వారు శ్రీ బి విజయ కుమార్ బృందం.
4: ఏడు కొండల వాడ వెంకట రమణ గోవింద గోవింద. ఏడు కొండల వాడ వెంకట రమణ గోవింద గోవింద.

0: ఈనాటి పంటసీమల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. సమయం 7:45 కావస్తుంది. మరికొద్దిసేపట్లో ప్రకటించిన కార్యక్రమం వింటారు.
1: ఈనాటి కార్యక్రమంలో ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్, ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత గ్రామ అభియాన్ ఈ పథకాల గురించి ఆదిలాబాద్ జిల్లా సహాయ గిరిజన అభివృద్ధి అధికారి చౌహాని నిహారిక గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ కె లెనిన్.
2: గిరిజన గూడాల్లో క్షేత్రస్థాయిలో మౌలిక సదుపాయాలను కల్పించి గిరిజనుల స్థితిగతుల్లో మెరుగుదలను తీసుకురావడం కోసం ప్రతిష్టాత్మకంగా కేంద్ర ప్రభుత్వం పిఎం జన్మన్ పిఎం జుగా అనే కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. మరి ఈ కార్యక్రమాలకు సంబంధించి పురోగతిని మనతో పంచుకునేందుకు ఆదిలాబాద్ సహాయ గిరిజన అభివృద్ధి అధికారి చౌహాన్ నిహారిక గారు ఉన్నారు. వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం. నమస్కారం నిహారిక గారు.
3: నమస్తే.
2: ముందుగా మనం పిఎం జన్మన్ గురించి మాట్లాడుకుందాం. ఈ పిఎం జన్మన్ కార్యక్రమం ఎవరిని ఉద్దేశించి ప్రవేశపెట్టబడింది, దీనికి సంబంధించిన విధి విధానాలు ఎట్లా ఉంటాయి, దీని ఉద్దేశాలు ఏమి, వాటి గురించి చెప్పండి.
3: అయితే మన ప్రధానమంత్రి గారు నవంబర్ 15 2023లోనే ఈ ప్రోగ్రాంని లాంచ్ చేశారు. చాలా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా పీవీటీజీస్ కోసం పర్టికులర్గా ఈ ప్రోగ్రాం తీసుకొచ్చారు. అయితే వాళ్ళకి అసలు ఏమీ తెలియని వాళ్ళకి, గూడల్లో ఉండే వాళ్ళకి మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు ప్రభుత్వం ఇచ్చే పథకాలు వాళ్ళకి తెలియాలి అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం తీసుకొచ్చారు సార్. అయితే ఏంటంటే ప్రతి ఇంటికి త్రాగునీరు, పక్కా ఇల్లు, విద్య, వైద్యం, నెట్వర్క్, చాలా ఏంటంటే మనకు ఎక్కడ చూసినా నెట్వర్క్ ఇష్యూస్ వస్తాయి. ఇప్పుడు మనం రూరల్ ఏరియాస్లో వెళ్తా ఉంటే నెట్వర్క్ ఇబ్బంది చాలా ఉంటుంది. అలా ఏంటంటే ఆ నెట్వర్క్ ఇబ్బంది కూడా లేకుండా ప్రతి ఒక్కరికి మంచి సౌకర్యాలు అందించాలి అనే ఉద్దేశంతో చాలా పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రాంని శ్రీకారం చుట్టారు. గ్రామీణ స్థాయిలో ప్రతి ఒక్క అర్హుడికి ఈ స్కీమ్ బెనిఫిట్ అందించాలి అనే ఉద్దేశంతో ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ మరియు మన రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, పట్టణ స్థాయిలో, గ్రామీణ స్థాయిలో అందరికీ అందించేలా ఈ ప్రోగ్రాంని తీసుకొచ్చారు.
2: అంటే ముఖ్యంగా ఆదిమ గిరిజన తెగలకు సంబంధించి ప్రవేశపెట్టి వాళ్ళకి ఈ పథకం ఫలాల్ని అందించాలనే ఉద్దేశంతో గిరిజన మంత్రిత్వ శాఖ ఈ మిగతా శాఖల సమన్వయంతో అమలు చేస్తున్నది. మరి ఇప్పుడు మన దగ్గర ఎట్లా కొనసాగుతున్నది ఈ కార్యక్రమం, ఈ పథకం?
3: అయితే ఇప్పుడు మనం 26లో ఉన్నాం, కానీ 23లోనే చాలా పెద్ద ఎత్తున పర్టికులర్గా ఏంటంటే మా ట్రైబల్ డిపార్ట్మెంట్ ఏంటంటే అప్పుడు ప్రతి ఇంటికి వెళ్ళి మా SCRP సహకారంతో కానివ్వండి, ఫస్ట్ ఒక సర్వే జరిగింది, అసలు ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, గ్రౌండ్ లెవెల్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళకి ఏం కావాలి అనేది. ఆధార్ లేని వాళ్ళకి ఆధార్ కార్డ్స్ అప్డేషన్ గురించి కానివ్వండి, మళ్ళీ ఏంటంటే క్యాస్ట్ లేని వాళ్ళకి KCC మన కిసాన్ క్రెడిట్ కార్డ్స్, ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ కానివ్వండి, జన్ధన్ అకౌంట్ కానివ్వండి, ఇట్లా ఏది ఉన్నా కానీ 100% వాళ్ళందరికీ లబ్ధి చేకూరాలని సాచురేషన్ క్యాంప్స్ అప్పుడే నిర్వహించారు. అప్పటి నుండి ఈ ప్రోగ్రామ్ అంటే ఒక్కొక్క టైంలో ఒక్కొక్క విధంగా కొంచెం మార్పులు చేర్పులు చేసుకుంటూ ఇప్పటికీ మనం కొనసాగిస్తున్నాం వాటిని.
2: అయితే ఇప్పటి వరకు ఏదైతే లక్ష్యం ఉండేనో అది నెరవేరిందా, ఇంకా లక్ష్యాన్ని చేర్చుకోవాల్సి ఉందా?
3: చాలా వరకు అయితే అందరికీ మనం ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ అందించాం, జన్ధన్ అకౌంట్స్ కూడా చాలా మందికి ఓపెన్ అయ్యాయి. ఆధార్ విషయానికి వచ్చినా కానీ చాలా బెటర్మెంట్ ఉంది. క్యాస్ట్ కూడా ఎక్కడ లేని వాళ్ళు లేరు అన్నట్టు లేదు, ఎక్కడో 1% అలా ఉండొచ్చు, కానీ ఆల్మోస్ట్ దీనివల్ల చాలా మందికి బెనిఫిట్ అయింది.
2: అయితే ఇప్పుడు ఇంకా దీంట్లో మిగిలిపోయిన వారు ఎవరైనా ఉన్నారా, ఇంకా వాళ్ళని గుర్తించి ఇంకా వారికి లబ్ధి చేకూర్చాల్సి ఉందా?
3: అయితే పిఎం జన్మన్ అనేది ఓన్లీ ఆదిమ గిరిజనులకే అని అప్పుడు ప్రవేశపెట్టారు. ఆ తర్వాత ధర్తీ ఆభా దియే జుగా అన్నట్టు ఇంకో ప్రోగ్రామ్, దాని అంటే ఎక్స్టెన్షన్ అన్నట్టు కొనసాగింపుగా ఏంటంటే అది పీవీటీజీస్కే కాకుండా అందరూ గిరిజనులకి అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలి అనే ఉద్దేశంతో దియే జుగా అనేది ఒకటి ఇంకో ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు.
2: అంటే ఆదిమ గిరిజనుల కోసం పిఎం జన్మన్ ని తీసుకొచ్చి మళ్ళీ దాని కొనసాగింపుగా మిగతా గిరిజనుల్లో కూడా మౌలిక సదుపాయాల కల్పన కోసం పిఎం జుగా, ధర్తీ ఆభా ఈ కార్యక్రమాలను తీసుకొచ్చారు కదా, మరి ఇవి కూడా 2023 నుంచి అమలవుతున్నాయి, తర్వాత ప్రారంభమైనవి?
3: ఇది ఏంటంటే 2 అక్టోబర్ 2024 లో స్టార్ట్ అయింది. ఇది కూడా మన ప్రధానమంత్రి గారే మొదలు పెట్టారు. అయితే ఇందులో ఏంటంటే 17 లైన్ డిపార్ట్మెంట్స్ తో అందరినీ ఏకీకృతం చేసి ఒక దగ్గర తీసుకొచ్చి, అంటే డిపార్ట్మెంట్ వైజ్ గా మీ డిపార్ట్మెంట్ లో ఏముంది, ఈ డిపార్ట్మెంట్ లో ఇప్పుడు హెల్త్ వాళ్ళు కానివ్వండి, ట్రైబల్ వెల్ఫేర్ వాళ్ళు కానివ్వండి, గ్రామీణాభివృద్ధి శాఖ వాళ్ళు కానివ్వండి, ఇట్లా వివిధ డిపార్ట్మెంట్స్ 17 డిపార్ట్మెంట్స్ కలిపి వాళ్ళని ఒక దగ్గర ఏకీకృతం చేసి ఈ ప్రోగ్రామ్ ని ఇంకా బాగా ఇంప్లిమెంట్ చేయాలి అనే ఉద్దేశంతో మాకేంటంటే ఆది కర్మయోగి అని ప్రోగ్రామ్ కూడా తీసుకొచ్చారు. అంటే ట్రైనింగ్ డిస్ట్రిక్ట్ లెవెల్ డిఎంటీస్ వేరు, మళ్ళీ బ్లాక్ లెవెల్ మాస్టర్ ట్రైనర్స్ వేరు, విఎంటీస్
2: విలేజ్ లెవెల్ గ్రామ స్థాయిలో.
3: అవునండి. అయితే ఏంటంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో హైదరాబాద్ లో ట్రైనింగ్ చేసుకొని బ్లాక్ మాస్టర్ ట్రైనర్స్ వీళ్ళు ఏంటంటే ఉట్నూర్ ఐటీడీఏలో ఇచ్చారు ట్రైనింగ్ మనకు. మళ్ళీ డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్ గా డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ గా మన కలెక్టర్ సార్ ఎన్నుకున్నారు డిఎంటీస్. మళ్ళీ ఏంటంటే ఎంపీడీఓ బ్లాక్ మాస్టర్ కమిటీకి నోడల్ ఆఫీసర్, పంచాయత్ సెక్రటరీ ఏంటంటే మనకు విలేజ్ లెవెల్ మాస్టర్ ట్రైనర్ అన్నట్టు. అంటే వీళ్ళందరూ అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు, ముఖ్యంగా ఏంటంటే ICDS, హెల్త్, ఎడ్యుకేషన్, DRDO, RWS, ట్రైబల్ వెల్ఫేర్, పంచాయత్ ఆఫీసర్, అంటే ఈ 7 డిపార్ట్మెంట్స్ నుండి ఒక్కొక్కరిని ఎన్నుకొని ఈ 7 డిపార్ట్మెంట్స్ నుండి ఒక్కొక్కరు ఏంటంటే ఈ మాస్టర్ ట్రైనర్స్ గా ఉంటారు. అంటే వాళ్ళకి ఎక్కువ తెలిసి ఉంటది, అంటే విలేజ్ లో ANMs కానివ్వండి, ఆశ కానివ్వండి,
2: వాళ్ళకు క్షేత్ర స్థాయిలో ప్రజలతో సంబంధాలు కలిగి ఉంటారు, వాళ్ళ అవసరాలు ఏమున్నాయి వీళ్ళకి తెలిసి ఉంటది కాబట్టి వీళ్ళకు ముందు ట్రైనింగ్ ఇచ్చారు. ఈ ట్రైనింగ్ లో వాళ్ళకి ఏం చెప్తారు, అంటే ఏ రకంగా వాళ్ళు ముందుకెళ్తారు ఇందులో?
3: ఫస్ట్ ఏంటంటే మనం ఒక గ్రామ సభ పెట్టుకుంటాము. ఆ గ్రామ సభలో ఏంటంటే అందరూ ప్రజలు వస్తారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి అనేది మనకు చెప్తారు. దాని వల్ల ఏంటంటే అసెస్మెంట్, అంటే ఈ విలేజ్ లో, ఈ బ్లాక్ లో, ఈ హ్యాబిటేషన్ లో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అది మనకు తెలియడం వల్ల ఏంటంటే మనం మన పై అధికారులకు తెలియజేస్తాము. దాని వల్ల ఏంటంటే వాళ్ళ మౌలిక సదుపాయాల కల్పన అనేది ఈజీగా అవడంతో పాటు వాళ్ళకి 100% చేకూరేలా ఇది ఒక ప్రోగ్రామ్ అన్నట్టు.
2: అంటే ముందు వాళ్ళ అవసరాలని గుర్తించి తదనుగుణంగా సౌకర్యాలని కల్పిస్తే
3: కల్పించడం
2: దీని ఉద్దేశం. ఇంకా ఎట్లా కొనసాగుతున్నాయి ఇప్పుడు ఈ ధర్తీ ఆభాలో, ఈ పిఎం జుగాలో ఇంకా ఏమైనా ప్రత్యేకమైన కార్యక్రమాలు తీసుకున్నారా?
3: అయితే మనకు మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫేర్స్ నుండి ఈ మధ్య ఏంటంటే 18 నుండి 25 వరకు మళ్ళీ సాచురేషన్ క్యాంప్స్ పెట్టి ఏంటంటే ఇంకా ఏదన్నా ఇబ్బందులు ఉన్నాయా వాళ్ళని ముందు ఇంకా సమస్యలు తెలుసుకొని దాన్ని సాల్వ్ చేసే విధంగా 18 నుండి 25 వరకు క్యాంప్స్ పెట్టుకోవడం జరిగింది
2: ఈ సంవత్సరం మే 15.
3: దానికి ఏంటంటే జన్ భాగీదారి సబ్సే దూర్ సబ్సే పెహలే అనే నినాదంతో ఇది స్టార్ట్ అయింది. అంటే కింది స్థాయిలో విలేజ్ స్థాయిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అందించే ఫలాలు పథకాలు కానివ్వండి, వాళ్ళకి అందించేలా మౌలిక సదుపాయాలు కల్పించడం అనేది ముఖ్య ఉద్దేశం. సబ్సే దూర్ సబ్సే పెహలే అనే దాని మీనింగే అది, చాలా దూరంగా ఉన్న వాళ్ళకి చాలా తొందరగా ఈ పథకాలు అందించాలి.
2: అయితే ఇప్పుడు ఈ పిఎం జన్మన్, పిఎం జుగా, ధర్తీ ఆభా వీటికి కొనసాగింపుగానే ఆది కర్మయోగి కూడా తీసుకొచ్చింది కదా, మరి ఈ ఆది కర్మయోగి ఈ కార్యక్రమం దీని ఉద్దేశం ఏమి, ఇందులో ఎలాంటి అంశాలు ఉన్నాయి?
3: అయితే మనకు ఇదేంటంటే 5 ఇయర్స్ ప్రోగ్రామ్ లాగా ఉండే, అంటే ఒకటేసారి మనం చేయలేము కాబట్టి మెల్లి మెల్లిగా స్టెప్ బై స్టెప్ అలా చేయాలి అనేది ముఖ్య ఉద్దేశం. అందుకే ఇట్లా ముందు PVTGs కి, ఆ తర్వాత అందరు గిరిజనులకి మళ్ళీ ఇలా స్టెప్ బై స్టెప్ ఇలా తీసుకురావడం జరిగింది.
2: అయితే ఇందులో ఎలాంటి అంశాలు ఉంటాయి, ఆది కర్మయోగిలో ఎలాంటి పనులు చేస్తారు? ఇప్పుడు ఈ పిఎం జన్మన్ జుగా పథకాల ద్వారా మౌలిక సదుపాయాల కల్పన అనేది ఉంది కదా, మరి ఈ ఆది కర్మయోగి కూడా వాటికి సంబంధించిందేనా, ఇందులో ఇంకేమైనా వేరే కార్యక్రమాలు ఉన్నాయి?
3: అది కూడా మెయిన్ మన మోటో ఏంటంటే విద్య వైద్యం. ఈ మధ్య మనం ఏంటంటే సికిల్ సెల్ అనీమియా అనేది చూస్తున్నాం, చాలా వింటున్నాం, ఇది ఒక జెనెటికల్ డిసీజ్, అయితే ఏంటంటే ఈ సికిల్ సెల్ అనీమియాని నిర్మూలించడం ముఖ్య ఉద్దేశం హెల్త్ పరంగా చూసుకుంటే. అంటే శాంపుల్స్ తీసుకోవడం, గుర్తించడం వాళ్ళని, వాళ్ళకి ఫర్దర్ గా ట్రీట్మెంట్ కోసం మనం మంచి హాస్పిటల్స్ కి ప్రిఫర్ చేయడం. వాళ్ళు పెద్ద పెద్ద హాస్పిటల్ కి వెళ్ళలేరు, మళ్ళీ ఏం చెయ్యాలి ఏం చెయ్యకూడదు ఇట్లాంటి నిర్మూలించడం కోసం ఏంటంటే ఈ ప్రోగ్రామ్ మనకు పర్టికులర్ గా ఈ ప్రోగ్రామ్ లో ఎక్కువ ఫోకస్ చేశారు. మళ్ళీ అటవీ హక్కు పత్రాలు ఇట్లా ఫారెస్ట్ ల్యాండ్ కి సంబంధించి కానివ్వండి, ఇలాంటివి ఏం లేకుండా ఎడ్యుకేషన్ కి సంబంధించి డ్రాప్ అవుట్స్ లేకుండా కానివ్వండి. మళ్ళీ ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ ఎక్కడ అయితే ఇంకా కొంచెం మిగిలి ఉండిపోయి ఉంటే గనక ఇవన్నీ మళ్ళీ మనం ఏంటంటే పికప్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇక్కడ గ్యాప్ వచ్చి ఉన్నా గానీ మళ్ళీ వాళ్ళకి అందేలాగా పథకాలు మనం చూసుకోవడం.
2: అయితే ఇప్పుడు ఈ పథకాల అమలు తర్వాత ఏ రకమైన మార్పు గమనించారు, ముఖ్యంగా క్షేత్రస్థాయిలో ఈ గిరిజన ప్రాంతాల్లో?
3: క్షేత్రస్థాయిలో ఏంటంటే మనకు చాలా మంచి ఫలితం అయితే వచ్చింది ఈ ప్రోగ్రామ్స్ ద్వారా. ఇంకా కొంచెం ఏంటంటే చిన్న చిన్న ఇబ్బందుల వల్ల, ఏంటంటే ఇప్పుడు ఆధార్ కావాలి అనుకోండి మనకు, బర్త్ సర్టిఫికేట్ ఉండాలి. అంటే గిరిజనులకు ఏంటంటే బర్త్ సర్టిఫికేట్ తీసుకోవడం కూడా తెలీదు చాలా మారుమూల గ్రామాల్లో ఉన్న వాళ్ళకి. అది తెలియకపోవడం వల్ల ఆధార్ తీసుకోలేకపోవడం, అలా వాళ్ళు ఏంటంటే మన అంగన్వాడీ కేంద్రాల్లో కానివ్వండి అక్కడ అది ఇది అయిపోయినా కానీ స్కూల్కి వెళ్తే కంపల్సరీ మనకు ఆధార్ అనేది మ్యాండేటరీ. అక్కడ కొంచెం ఇబ్బంది పడడం అలాంటివి జరుగుతూ ఉన్నాయి. ఇంకా కొంచెం ఏంటంటే మెరుగుపడేలా మేమందరం కృషి చేస్తున్నాం, అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళం కలిసి వాళ్ళ సమస్యల్ని అన్నింటినీ కూర్చొని నివారించడానికే ట్రై చేస్తున్నాం అన్నమాట.
2: అయితే ఇప్పుడు ఈ గిరిజన ప్రాంతాల్లో ఈ పథకాల ద్వారా ఏదైతే మౌలిక సదుపాయాల కల్పన కోసం వివిధ శాఖల సమన్వయంతో ఏదైతే కృషి చేస్తున్నారో, అట్లా చేస్తున్న క్రమంలో క్షేత్రస్థాయిలో ఏమైనా సవాళ్లు లేదా సమస్యలు ఎదురైనాయి?
3: సవాళ్లు అని అంటే ఇదే, కొంచెం తెలియనితనం వల్ల కొన్ని మన దగ్గర ఉండకపోవడం డాక్యుమెంట్స్ అలాంటి వాటి వల్ల. ఏంటంటే వాళ్ళకి వెళ్ళిన ప్రతిసారి మేము ఇలా

0: ఇది అప్లై చేసుకోండి, ఇది మీకు వచ్చింది, ఇట్లా చేసుకుంటే దీనివల్ల ఈ బెనిఫిట్ వస్తుంది అని మేము వాళ్ళకి చెప్పడం అయినా కానీ వాళ్ళు కొంచెం తెలియనితనం వల్ల దాన్ని పట్టించుకోకపోవడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. అయినా కానీ మేము సర్పంచ్ వాళ్ళకి, గ్రామ పటేళ్ళకి వాళ్ళ సహకారంతో కానివ్వండి, అందరినీ పంచాయత్ సెక్రటరీ మెయిన్గా మనకు వాళ్ళు ఇంపార్టెంట్ విలేజ్లో కాబట్టి వాళ్ళ సహకారంతో కానివ్వండి, ప్రతిదీ వాళ్ళకు అందేలాగా చేయడానికి చూస్తున్నాం.
1: ఇప్పుడు ఇవన్నీ విషయాలు మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెబుతున్నప్పుడు ఎట్లా స్పందించారు గ్రామ స్థాయిలో, కింది స్థాయిలో గిరిజనులు?
0: వాళ్ళ స్పందన బాగుంది, కాకపోతే ఏంటంటే ఇదే చెప్పాం కదా, తెలియనితనం అంతే. ఏముందిలే మనకు అంత అవసరం ఉందా ఇది
1: అన్నట్టు
0: ప్రాధాన్యత
1: తెలియకపోవడం, విలువ తెలియక దాటేసే ప్రయత్నం చేశారు. చాలా సంతోషం నిహారిక గారు. ముఖ్యంగా పిఎం జన్మన్, పిఎం జుగ పథకాలతో పాటు ఆది కర్మయోగికి సంబంధించి ఏదైతే గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించిన అమలు తీరు, ప్రజల వద్దకు వీటిని ఏ రకంగా చేరవేసిండ్రు, అందులో అధికారుల కృషి, వీటన్నింటిని గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు. ప్రభుత్వం ఏ ఉద్దేశంతోనైతే ఈ పథకాలని ప్రారంభించిందో ఆ లక్ష్యాలు నెరవేరాలని, ప్రతి చివరి లబ్ధిదారు వరకు ఈ ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరి వారు వారి జీవితాల్లో మెరుగుదలని చూడాలని ఆకాంక్షిస్తూ ఈ వివరాలు మాతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
0: థ్యాంక్ యూ సార్.
2: ప్రధానమంత్రి జనజాతి ఆదివాసి న్యాయ మహాఅభియాన్, ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత గ్రామ అభియాన్ ఈ పథకాల గురించి ఆదిలాబాద్ జిల్లా సహాయ గిరిజన అభివృద్ధి అధికారి చౌహాన్ నిహారిక గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ కే లెనిన్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

0: ఈనాటి తెలుగు సాహిత్య కార్యక్రమంలో ఆపద్ బాంధవులు శ్రీమతి తాటికోల పద్మావతి గారి కథానిక వింటారు.
1: అర్ధరాత్రి 1 గంట తర్వాత రాజమండ్రిలో గామన్ బ్రిడ్జి దగ్గర విశాఖపట్నం వెళ్లే బస్సు ఆగింది. లగేజీ చేత పట్టుకుని దిగింది ప్రసన్న. అప్పటిదాకా బాగా ఉన్న ఆకాశం కాస్త ఉన్నట్టుండి మేఘాలు కమ్మాయి. ఒక్కసారిగా కుండపోతగా వర్షం కురవటం ప్రారంభించింది. దానికి తోడు ఒకటే హోరుగాలి. ఆ వర్షంలో ఎటు వెళ్లాలో తెలియటం లేదు. బస్సు కాస్తా వెళ్ళిపోయింది. ప్రసన్న కొవ్వూరులో ఉన్న తన స్నేహితురాలింటికి వెళ్ళాలి. ఫ్రెండ్స్ అందరూ కలిసి పెళ్లికి వస్తున్నారు. అక్కడ ఎటువంటి ఆటోలు గానీ కార్లు గానీ కనిపించలేదు. ఒక గట్టుమీద బిక్కుబిక్కుమంటూ కూర్చుంది. తన స్నేహితురాలు రమణి బస్సు దిగగానే ఆటో పంపిస్తానంది. 2 సార్లు ఫోన్ చేసినా కలవటం లేదు. 1/2 గంట గడిచింది. అంతా నిర్మానుష్యంగా ఉంది. ఏం చేయాలో తోచడం లేదు. ఇప్పుడు ఎలా వెళ్ళాలి ఈ గాలివానలో అనుకుంటూ, అలాగే ఏమైనా ఆటోలు అటువైపు వస్తాయని ఆశగా ఎదురుచూస్తున్నది. వర్షం పెద్దది కావడంతో తడిసిపోతున్నది. ఎదురుగుండా బ్రిడ్జి దగ్గర అంతా కంకర ఇసుక పోసి రోడ్లు మరమ్మతులు చేస్తున్నారు. 1/2 గంట తర్వాత ఒక రిక్షా వచ్చి ఆగింది. అందులో నుంచి ఒక వ్యక్తి దిగాడు. ఏమ్మా రిక్షా కావాలా అన్నాడు. ఆ గుడ్డి లైట్ల వెలుతురులో అతని ముఖం చూసింది. ముఖమంతా నల్లని మచ్చలు, నుదుటిమీద కాలిన గాయం. ఆ చలికి తట్టుకోలేక నోట్లో బీడి ఎర్రగా కాలుతూ కనిపిస్తున్నది. మాసిపోయిన

0: బనియన్ మీద ఎర్రతువాలా గళ్లలుంగి కట్టుకుని ఉన్నాడు. రిక్షా కావాలా అమ్మా అన్నాడు మళ్ళీ. పైనేమో టాపు సరిగా లేదు, అంతా పాత రిక్షాలాగా ఉన్నది. ఇందులో ఎక్కితే సరిగ్గా చేరుకుంటానో లేదో, ఎందుకులే మరి కాసేపు ఉంటే ఏదైనా వాహనం ఇటు రావచ్చు అనుకుని ఎదురు చూస్తున్నది. అతడు మళ్లీ వచ్చి అడిగాడు, ఎక్కడికి వెళ్లాలో చెప్పండమ్మా, నా రిక్షాలో తీసుకువెళ్తాను అన్నాడు. ఈ సమయంలో మరి ఏ ఆటోలు ఇటువైపుకి రావు అన్నాడు కూడా. ఇంతసేపు వానలో ఉండి తడుస్తూ ఆ రిక్షాలో వెళ్లడం కన్నా కాసేపు ఇక్కడే ఉంటే మంచిది. అతని మీద నమ్మకం కుదరలేదు ప్రసన్నకి. మనిషిని చూస్తే అతను మంచివాడు కాదని అంచనా వేసుకుంది. 4 గంటల సమయంలో అటుగా వెళ్తున్న ఓ కారు వచ్చి ఆగింది. ఎక్కడికి వెళ్ళాలి, అడ్రస్ చెప్పమన్నాడు కారు డ్రైవర్. ఆ చీకట్లో కారులో ఎవరున్నారో కూడా తెలియలేదు. కొవ్వూరు సాయిబాబా గుడి దగ్గర అని చెప్పింది. ఎక్కమంటూ కారు వెనుక డోర్ తీసి ఆ కారులో ఉన్న ముసలావిడను కిందకి దింపేసి ప్రసన్ననెక్కించుకుని కారు బయలుదేరింది. ఆ ముసలామె ఆపండి ఆపండి అంటూ అరుస్తున్నా కూడా వాళ్లు వినిపించుకోకుండా వెళ్లిపోయారు. రిక్షా అతను మళ్లీ వచ్చాడు. ఆ ముసలామె ఆ కారులో ఒక అమ్మాయిని ఎక్కించుకుని వెళ్లిపోయారు అని చెప్పింది. నన్ను బలవంతంగా ఇక్కడ దింపేశారు, నేను రాజమండ్రి వెళ్లాలి అన్నది దీనంగా. అప్పుడు అర్థమైంది రిక్షావాలాకి, ఆ అమ్మాయి ఇందాకటి నుంచి తన రిక్షాలో ఎక్కమంటే ఎక్కలేదు. ఎక్కడికి వెళ్లాలో పాపం ఏమో ఆడపిల్ల, వాళ్ళు ఏం చేస్తారో, ఆ పిల్లను సరిగ్గా తీసుకువెళ్తారో లేదో, ఈ రోజుల్లో ఎవరిని కూడా నమ్మటానికి వీలు లేకుండా ఉంది అంటూ బాధపడ్డాడు. ఆ ముసలామ్మను చూసి, ఈ వర్షంలో మీరు మాత్రం ఎలా వెళ్తారు, వాన తగ్గే వరకు ఇక్కడే కూర్చోండి, వర్షం వెలిశాక నేను నా రిక్షాలో తీసుకువెళ్తానన్నాడు. ఆ ముసలామె అక్కడే కూర్చుని ఉన్నది. రిక్షావాలాకి అనుమానం వచ్చింది. అమ్మా మీరిక్కడే ఉండండి, నేను వచ్చే వరకు ఎటూ వెళ్లవద్దు అంటూ తన రిక్షా ఎక్కి వేగంగా తొక్కుకుంటూ బయలుదేరాడు. అతడు ఆలోచన నిజమైంది. వాళ్లు సాయిబాబా గుడి దగ్గరికి తీసుకు వెళ్లకుండా ఒక పాడుబడిన స్కూల్ దగ్గర ఆపారు. ఆ అమ్మాయి వదలండి వదలండి నన్నేం చేయొద్దు అంటూ పెద్దగా కేకలు వేస్తున్నది. కారులో ఉన్న మరో ఇద్దరు ఆమె నోరు గట్టిగా మూసేశారు. ఒకడు కదలకుండా పట్టుకున్నాడు. బయట చీకటి వర్షం తోడైనాయి, అనవసరంగా వీళ్ల కారులో ఎక్కి ప్రమాదంలో చిక్కుకున్నాను, ఆ రిక్షా ఎక్కినా బాగుండేదేమో అనుకున్నది ప్రసన్న భయంగా. అంత దూరంలో రిక్షా ఆపాడు. ఆ వర్షంలోనే తడుస్తూ వెనక నుంచి వచ్చి కారు దగ్గరగా వెళ్లి చేతిలో ఉన్న కర్రతో వెనక అద్దాల మీద గట్టిగా కొట్టాడు. అద్దాలు భళ్ళున బద్దలైనాయి. కారులో ఉన్న 4 డోర్ తీసుకుని బయటికి వచ్చారు. ఆడపిల్లని మోసం చేయడానికైనా మీరిక్కడికి తీసుకువచ్చారు, ఇప్పటికే పోలీసులు మీకోసం బయలుదేరారు అనగానే వాళ్లల్లో భయం మొదలైంది. కారునక్కడే వదిలి 4 పారిపోయారు. ప్రసన్న అతనికి 2 చేతులెత్తి నమస్కరించింది. దేవుడులాగా వచ్చి నా ప్రాణాన్ని మానాన్ని కాపాడావు, నిజంగా నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. మీ రిక్షాని నిన్ను చూసి చిన్నచూపుకు చూశాను, నాకు గుణపాఠం నేర్పాడా దేవుడు అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. చూడమ్మా, మనుషుల రూపాన్ని చూసి మోసపోతారు, వారి మనసుల్లో ఏముంటుందో తెలుసుకోలేరు, పదమ్మా మా ఇంటికి వెళదాం అన్నాడు. ప్రసన్న మాట్లాడకుండా వచ్చి అతని రిక్షా ఎక్కింది. తిరిగి గామన్ బ్రిడ్జి దగ్గరకు చేరుకున్నారు. ఆ ముసలామె కూడా అక్కడే కూర్చొని ఉంది. అమ్మాయి నిన్ను మీ ఇంటి దగ్గర దింపమంటావా అన్నాడు రిక్షావాల. ఆ ముసలామె ఆ పిల్లవైపు చూసి, నిన్ను ఆ పోకిరి వెధవులు ఏమైనా చేశారా అమ్మా, నిన్నలా తీసుకువెళ్తుంటే నాకు చాలా భయం వేసిందనుకో, వాళ్ళు నిన్ను ఏం చేస్తారోనని కంగారు పడ్డాను, పెద్దదాన్ని, వాళ్లను ఎదిరించే శక్తి నాకు లేదు, ఎలాగైనా ఆ భగవంతుడే నిన్ను కాపాడాలని కోరుకున్నాడు, దేవుడే నీకు మేలు చేశాడు, ఈ రిక్షా అబ్బాయి రాకపోతే నీ గతి ఏమై ఉండేది, ఒక్కసారి ఆలోచించమండి. నిజమే బామ్మ, మీరు చెప్పింది అక్షరాల నిజం. అతను తన రిక్షా ఎక్కమని అడిగినా నేనే ఒప్పుకోలేదు, ఆ డొక్కు రిక్షాలో వెళ్లటం నాకిష్టం లేకపోయింది, నా హోదాకి తగినట్లు కారులో వెళ్లాలనుకున్నాను. అన్నా నన్ను క్షమించు, నీ అవతారాన్ని చూసి నువ్వు ఒక రౌడీవో గూండావో అనుకున్నాను. నీ ముఖం చూస్తే నాకు అలా అనిపించింది. నువ్వే నన్ను తీసుకెళ్లి మోసం చేస్తావని భయపడ్డాను. నిజంగా నువ్వు నా పాలిట దేవుడివి. ఆపద్భాంధవుడులా వచ్చి రక్షించావు. నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. నువ్వే కనుక రాకపోయి ఉంటే నా బతుకేమైపోయి ఉండేది అంటూ బాధపడింది. మీ ఆడపిల్లలంతా ఇంతేనమ్మా, సూటూ బూటూ దావు దర్పం చూసి మోసపోతారు. మనిషి అందవికారకంగా ఉన్నంత మాత్రాన వాడు చెడ్డవాడని ఎలా అవుతాడు? అందుకే ఆడపిల్లలు తొందరగా మోసపోవడం జరుగుతున్నది. ఇప్పటికైనా చెబితే మీ ఇంటి దగ్గర దింపుతానన్నాడు. చూడమ్మాయ్, నిన్ను చూస్తుంటే నా మనవరాలే గుర్తుకు వస్తున్నది. నీలాగా అందంగా ఉంటుంది, బాగా చదువుకున్నది, డబ్బున్నవాడినని చెప్పి దాన్ని మోసం చేసి వలలో వేసుకున్నాడు. ఆ పిల్ల వాడితో వెళ్ళిపోయింది. 6 నెలలు గడిచాక వాడి మోజు తీరింది. వాడు ఒక దౌర్భాగ్యుడని తెలిసింది. పైసా సంపాదన లేదు, ఆస్తి ఉన్నదని నమ్మించాడు. ఆ పిల్లని నానా చిత్రహింసలు పెట్టేవాడు. ఆ బాధను భరించలేక నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. అప్పట్నుంచి వాళ్లమ్మ పిచ్చిదైపోయింది. నేను ఇలా చెప్తున్నానని అనుకోకు. ఆడపిల్లల తల్లిదండ్రులు కళ్ల ముందు తమ పిల్లల జీవితాలు నాశనమైపోతుంటే చూస్తూ ఎలా ఉండగలరు? కడదాకా వాళ్ల కలల్ని కూల్చకూడదమ్మా. చిన్నప్పుడు పట్టుకున్న ఆ చేతుల్ని వదిలి ప్రేమించిన వాడి కోసం వెళ్లిపోవడం న్యాయమా? నా మనవరాలికి జరిగిన అన్యాయం మరెవ్వరికీ జరగకూడదు అని నీతో చెప్పాను. ఆడపిల్లవు జాగ్రత్తగా ఉండమ్మా అంటూ తన గుండెల్లో దాగిన బాధని వెళ్లబోసుకుంది. ప్రసన్న బామ్మగారికి 2 చేతులెత్తి నమస్కరించింది. మీ ఇద్దరినీ చూస్తుంటే ఆపద్బాంధవుల్లా ఉన్నారు. పరాయి మనిషి ఆపదిలో ఉంటే మనకెందుకులే అనుకోకుండా నాకు హితోపదేశం చేశారు. నేను నిజంగా అదృష్టవంతరాలిని. అన్నా, నన్ను రాజమండ్రి బస్టాండులో దింపు, నేను బస్సు ఎక్కి మా ఊరి వెళ్ళిపోతాను అన్నది. మీ వాళ్ళింటికి వెళ్ళవా అమ్మా అన్నాడు. ఇప్పుడు నాకు వెళ్లాలనిపించడం లేదు, నేను మా ఇంటికే వెళ్ళిపోతాను అన్నది. ఆ ముసలామతో పాటు ప్రసన్నని ఆ రిక్షాలో ఎక్కించుకుని బస్టాండులో దిగబెట్టారు. 10 నిమిషాల్లో గుంటూరు బయలుదేరిపోతున్న బస్సు రెడీగా ఉన్నది. నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను బామ్మా అంటూ బస్సెక్కి కూర్చున్నది. ప్రసన్న మనసు ఇప్పుడు వర్షం వెలిసిన ఆకాశంలాగా ఉన్నది. మనసు కూడా ప్రశాంతంగా ఉంది. బామ్మ చెప్పిన మాటలు నిజంగా వినకపోయి ఉంటే తన జీవితం బుగ్గిపాలయ్యేది. ఆ మోసగాడి మాటలు నమ్మి స్నేహితుల పెళ్లి కోసం వచ్చి అతనితో కలిసి తిరిగి వెళ్ళిపోవాలనుకున్నాను. కొన్నాళ్లుగా అతను ప్రేమ ప్రేమ అంటూ నా వెంట పడ్డాడు. అమ్మా నాన్న తన కోసం కష్టపడి చదివించి ఇంత దాన్ని చేశారు. 1 సంవత్సరం క్రితం ప్రేమించిన వాడితో తల్లిదండ్రులకు చెప్పకుండా వెళ్ళిపోవడం న్యాయమా? నిజంగా అతను మంచివాడైతే మా ఇంటికి వచ్చి అమ్మా నాన్నలతో మాట్లాడి మా పెళ్లి జరిపించమని అడిగేవాడు. నన్ను ఒంటరిగా రమ్మన్నప్పుడే ఆలోచించలేకపోయాను. అతన్ని నమ్మి వెళ్ళి ఉంటే నిజంగా నేను మోసపోయేదాన్ని. తల్లిదండ్రుల్ని మోసం చేసినందుకు నాకు తగిన శాస్తి జరిగి ఉండేది. అమ్మా నాన్న నన్ను క్షమించండి, ఎప్పుడూ చెబుతూ ఉంటారు మీరు. ఆడపిల్లవు జాగ్రత్తగా ఉండు, ఎవరిని పడితే వాళ్ళని నమ్మకు అంటూ ఎన్నోసార్లు చెప్పారు. ప్రేమమైకంలో పడి మీ మాటలు పెడచెవిన పెట్టాను. నాలాంటి ఆడపిల్లలు ఊహల్లో తేలిపోయి బ్రతుకుతారు, నిజమైన ప్రేమ అనుకుంటారు. నా కళ్ళు తెరిపించారు ఆపద్బాంధవులు. నాకంట పడకపోతే నిజంగా నేను మోసపోయి నరకం అనుభవిస్తూ బలి అయిపోయి ఉండేదాన్ని, మీకు గర్భశోకాన్ని మిగిల్చేదాన్ని. నేను చాలా అదృష్టవంతురాలిని, మీ నమ్మకాన్ని ఎప్పుడూ వమ్ము చేయను. ప్రసన్న జరిగింది ఆపద్బాంధవుల వల్ల ప్రమాదం నుంచి బయటపడినందుకు సంతోషించింది. కూతురు ఇంటికి రాగానే అమ్మా వచ్చావా అంటూ తల్లి తండ్రి వాకిట్లోనే ఎదురు చూస్తూ నిలబడ్డారు. ఇలాంటి వాళ్లనా నేను మోసం చేయాలి అనుకున్నాను. ఇంకెప్పటికీ ఏ తప్పు చేయకూడదని మనసులోనే నిర్ణయించుకున్నది ప్రసన్న.
1: శ్రోతలు, ఇంతవరకు ఈనాటి తెలుగు సాహిత్య కార్యక్రమంలో ఆపద్బాంధవులు శ్రీమతి తాటికోల పద్మావతి గారి కథానిక విన్నారు. మీరు వింటున్నారు ఆకాశవాణి FM 102.2.

0: ఆకాశవాణి జెన్ జీ బాణి వినోద విజ్ఞానాలకి నిలయంగా బహుజన హితాయ బహుజన సుఖాయ అనే నినాదంతో 90 వసంతాల వేడుకల్లో భాగంగా జూన్ 5వ తేదీన ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారిచే వాకథాన్ నిర్వహించబడుతోంది. ఉదయం 6:30 ఆల్ ఇండియా రేడియో విజయవాడ స్టేషన్ నుంచి ప్రారంభమై డి అడ్రస్ మాల్ వరకు కొనసాగుతుంది. ఆసక్తి కలవారు ఎవరైనా పాల్గొనవచ్చు. తరతరాలని పలకరించినటువంటి బాణి కోసం అడుగేద్దాం పదండి ఆకాశవాణి కోసం. జై ఆకాశవాణి.
1: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
2: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
1: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
2: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
1: ఆకాశవాణి
2: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

ఇప్పుడు కొన్ని సినీ గీతాలు వింటారు. ముందుగా వినండి బృందావనం. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించిన పాట ఇది. సంగీతం మాధోపెద్ది సురేష్.

తిరువతి పాట. ప్రెసిడెంట్ గారి పెళ్ళాం. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రాలపించారు. సంగీతం ఎంఎం కీరవాణి.

ఆకాశవాణి జెన్ జీ బాణి వినోద విజ్ఞానాలకి నిలయంగా బహుజన హితాయ బహుజన సుఖాయ అనే నినాదంతో 90 వసంతాల వేడుకల్లో భాగంగా జూన్ 5వ తేదీన ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారిచే వాకథాన్ నిర్వహించబడుతోంది. ఉదయం 6:30 ఆల్ ఇండియా రేడియో విజయవాడ స్టేషన్ నుంచి ప్రారంభమై డి అడ్రస్ మాల్ వరకు కొనసాగుతుంది. ఆసక్తి కలవారు ఎవరైనా పాల్గొనవచ్చు. తరతరాలని పలకరించినటువంటి బాణీ కోసం అడుగేద్దాం పదండి ఆకాశవాణి కోసం. జై ఆకాశవాణి.

0: 8:30 కావస్తోంది. తెలుగులో జాతీయ వార్తలు వింటారు విశాఖపట్నం కేంద్రం నుంచి.
1: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్య అంశాలు. భారత్ వెనుజులా దేశాల మధ్య సన్నిహిత సహకారం గ్లోబల్ సౌత్కు ఆవశ్యకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈశాన్య భారతదేశ ప్రాంతం నేడు అభివృద్ధి అవకాశాలకు కేంద్ర బిందువుగా మారిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. అహ్మదాబాద్ వేదికగా మొట్టమొదటి ప్రపంచ యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ ఈరోజు ప్రారంభమైంది. నైరుతి ఋతుపవనాలు కేరళ అంతటా ఈరోజు విస్తరించాయని భారత వాతావరణ విభాగం IMD తెలిపింది. వార్తల వివరాలు. భారత్ వెనిజులా దేశాల మధ్య సన్నిహిత సహకారం గ్లోబల్ సౌత్కు ఆవశ్యకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగేతో ఆయన న్యూఢిల్లీలో ఈరోజు చర్చలు జరిపారు. ఇంధనం, వాణిజ్యం, పెట్టుబడులు, ఆరోగ్య సంరక్షణ, ఆటోమొబైల్స్ వంటి పలు రంగాలలో కొత్త సహకార అవకాశాల గురించి చర్చించారు. చర్చల అనంతరం విదేశాంగ మంత్రిత్వ శాఖ సెక్రటరీ ఈస్ట్ రుద్రేంద్ర టాండన్ మీడియాతో మాట్లాడుతూ, ప్రపంచంలోనే అతిపెద్ద చమురు నిల్వలు ఉన్న దేశాలలో వెనిజులా ఒకటని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య ఇంధన భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవడంపైనే చర్చలు ప్రధానంగా సాగాయని చెప్పారు. భారతదేశాన్ని ఒక స్థిరమైన కొనుగోలుదారుగా వెనిజులా భావిస్తోందని, భాగస్వామ్యంతో పాటు ఇతర రంగాలలో కూడా ఆర్థిక బంధాన్ని విస్తరించడంపై చర్చలు జరిగాయని టాండన్ తెలిపారు. పశు సంవర్ధకం, రవాణా, వ్యవసాయ పరికరాలు, ఆటోమేటివ్ రంగం, ఫార్మసిటికల్స్తో పాటు మైనింగ్ వంటి రంగాల్లో సహకారంపై ఇరు పక్షాలు చర్చలు జరిపాయని ఆయన పేర్కొన్నారు. మొట్టమొదటి ప్రపంచ యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్గా ఈరోజు ప్రారంభించారు. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ఈ యోగా ఛాంపియన్షిప్ను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. అహ్మదాబాద్ గడ్డపై నుండి ప్రపంచ క్రీడా చరిత్రలో మరో నూతన అధ్యాయం నేడు ప్రారంభమైందన్నారు. యోగా భవిష్యత్తులో అంతర్జాతీయ క్రీడల్లో స్థానాన్ని సంపాదించుకుంటుందన్నారు. ఒలింపిక్స్ మొదలుకుని ఏ క్రీడా పోటీలోనైనా ఎంత ఎక్కువ కష్టపడితే అంత మంచి ఫలితాలు సాధించగలమని ఆయన పేర్కొన్నారు. ఈ ఛాంపియన్షిప్లో పాల్గొనేందుకు విచ్చేసిన వివిధ దేశాల క్రీడాకారులందరికీ ప్రధాని శుభాకాంక్షలు తెలియజేస్తూ,
2: విశ్వకి

0: स्पोर्ट्स लेगेसी में एक और नया अध्याय जुड़ा है। वर्ल्ड योगासना चैंपियनशिप शुरू हो रही है। मैं इस चैंपियनशिप में हिस्सा लेने आए सभी देशों के एथलीट्स का भारत में स्वागत करता हूं। ये आयोजन पूरे देश के लिए गर्व की बात है। वर्ल्ड योगासना चैंपियनशिप अपने आप में हेल्थ और वेलनेस की डबल डोज लेकर आ गई है।
1: 5 రోజుల పాటు జరిగే ఈ ఛాంపియన్షిప్ కు అమెరికా, జపాన్, నెదర్లాండ్స్, ఒమన్, మారిషస్, ఉగాండా మొదలకు 70కి పైగా దేశాల నుండి 500 మందికి పైగా అథ్లెట్లు పాల్గొనున్నారు. ఈశాన్య భారతదేశ ప్రాంతం నేడు అభివృద్ది అవకాశాలకు కేంద్ర బిందువుగా మారిందని హోంమంత్రి అమిత్ షా అన్నారు. షిలాంగ్ లో ఈరోజు జరిగిన ఈశాన్య ప్రాంత జోన్ 73వ ప్లీనరీ సమావేశంలో అమిత్ షా పాల్గొని ప్రసంగించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈశాన్య ప్రాంతాలలో హింసకు ముగింపు పలికిందని ఆయన పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తూ స్థానిక సంస్కృతిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఈశాన్య ప్రాంత అభివృద్ది శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మాట్లాడుతూ ఈశాన్య ప్రాంతాలను అభివృద్ది చేయడానికి నాయకులందరూ కృషి చేస్తున్నారని తెలిపారు. దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ, సహజ వాయువు నిల్వలు తగినంత అందుబాటులో ఉన్నాయని పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ న్యూఢిల్లీలో జరిగిన అంతర్ మంత్రిత్వ శాఖ మీడియా సమావేశంలో తెలిపారు. ఎక్కడ ఎల్పీజీ పంపిణీలో కొరత లేదని ఆమె స్పష్టం చేశారు. ఆన్లైన్ ఎల్పీజీ సిలిండర్ బుకింగ్లు 99% పెరిగాయని, ఓటీపీ ఆధారిత డెలివరీలు 96% పైగా నమోదవుతున్నాయని ఆమె వెల్లడిస్తూ,
2: Around 99% of the bookings are now online and 96% of the deliveries are through delivery authentication code. During the last 3 days, against the booking of 1.5 crore, the delivery, 1.43 crore cylinders were delivered. As far as the commercial LPG is concerned, during the last 3 days, 19,372 ton of commercial LPG has been sold and 649 ton of auto LPG has been sold by the
1: దేశంలోనే మొట్టమొదటి మారుతి సుజుకి ఫ్లెక్స్ ఫ్యూయల్ ప్యాసింజర్ వాహనాన్ని కేంద్ర మంత్రులు హర్దీప్ సింగ్ పూరి, నితిన్ గడ్కరీలు న్యూఢిల్లీలో ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా హర్దీప్ సింగ్ పూరి మాట్లాడుతూ, ప్రయాణికుల వాహన రంగంలోకి ఫ్లెక్స్ ఫ్యూయల్ సాంకేతికత ప్రవేశించడం అనేది కేవలం ఒక ఉత్పత్తి లాంచ్ మాత్రమే కాదని, దేశ ఇంధన పరివర్తనలో ఒక కొత్త అధ్యాయానికి ఆరంభమని చెప్పారు. ఈ సాంకేతికతను పెద్ద ఎత్తున అవలంబించడం వల్ల ఎథనాల్ ఆధారిత రవాణా ప్రభావం గణనీయంగా పెరుగుతుందని తెలిపారు. ఇక నితిన్ గడ్కరీ మాట్లాడుతూ, స్వచ్ఛమైన, స్థిరమైన, స్వయం సమృద్ది గల రవాణా రంగం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా ఈ సాంకేతికతను అభివృద్ధిపరిచామని చెప్పారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. సాంకేతికత పాలనను మెరుగుపరచడంలో సంక్షేమ పథకాల అమల్లో కేంద్ర ప్రభుత్వం కీలక పాత్ర పోషించిందని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈరోజు న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన 12 సంవత్సరాల రిఫార్మ్స్ ఉత్సవంలో ఆయన మాట్లాడుతూ, సాంకేతికతను అవలంబించడం ద్వారా దేశవ్యాప్తంగా లబ్ధిదారుల జీవితాల్లో స్పష్టమైన మార్పులు తీసుకొచ్చే అవకాశం మంత్రిత్వ శాఖలకు లభించిందని పేర్కొన్నారు. 2047 నాటికి అభివృద్ది చెందిన భారతదేశాన్ని నిర్మించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. గృహ నిర్మాణం, తాగునీరు, విద్యుత్, ఆహార భద్రత, డిజిటల్ కనెక్టివిటీ, అందుబాటులో ఉన్న భారతదేశాన్ని సృష్టించడమే ప్రభుత్వ లక్ష్యమని కిరణ్ రిజిజు పేర్కొంటూ,
3: पिछले कई सालों से नरेंद्र मोदी जी का नेतृत्व में जो भी रिफॉर्म्स किए हैं और मेरे मिनिस्ट्री का संबंधित जितना रिफॉर्म्स हुआ है उसको लेकर के रिफॉर्म्स उत्सव मनाया गया है. पीएम विकास में जो ट्रेनिंग करके नए नए जॉब प्राप्त कर रहे हैं, स्किलिंग का जितना हमारा कार्यक्रम चल रहा है उससे बहुत फायदा हो रहा है और दूर दराज से भी लोग आए हैं. मैं मानता हूं कि ये बहुत बड़ा हमारे लिए एक मौका है जब हम अपने अचीवमेंट को लोगों के साथ भी हम साझा कर सकते हैं और इतना व्यापक प्राप्त किया है हमने सफलता.
1: प्रधानमंत्री नरेंद्र मोदी गुजरात लो रेपु पर्यटिस्तारु. सूरत लो 18,800 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. అదేవిధంగా 200 పడకల ఈఎస్ఐసి ఆసుపత్రిని కూడా ప్రారంభిస్తారు. ఇక సాయంత్రం డామన్ కు వెళ్లి అక్కడ 970 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేస్తారు. డామన్ లో నమో విమానాశ్రయం కొత్త టెర్మినల్ భవనంతో సహా సుమారు 1,340 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను కూడా ప్రారంభించి దేశానికి అంకితం చేస్తారు. ఈ కొత్త విమానాశ్రయం టెర్మినల్ ప్రాంతీయ విమాన కనెక్టివిటీని గణనీయంగా మెరుగుపరచడంతో పాటు ఆ ప్రాంతంలో ఆర్థిక వృద్ధిని

0: సులభతరం చేస్తుంది. శిలాజరహిత ఇంధన సామర్థ్యం కలిగిన అగ్రశ్రేణి ఉత్పత్తిదారుల్లో భారత్ ప్రపంచంలోనే ఒకటిగా ఎదుగుతోందని కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. ప్రధానమంత్రి సూర్యగర్ ముఫ్త్ బిజిలీ యోజన 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈరోజు న్యూఢిల్లీలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఈ పథకం విజయవంతం కావడానికి ప్రధాన కారణం దేశ పౌరులు తమ ఇంటి పైకప్పులపై సొంతంగా విద్యుత్ను ఉత్పత్తి చేసుకోగలరని, తద్వారా విద్యుత్ బిల్లు 0 అవుతుందని గ్రహించడమే అన్నారు. పీఎం సూర్యగర్ ముఫ్త్ బిజిలీ యోజన అనేది దేశంలోని గృహాలకు ఉచిత విద్యుత్ను అందించే లక్ష్యంతో కూడిన ప్రభుత్వ పథకమని, దీని కింద గృహాలు తమ పైకప్పులపై సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసుకోవడానికి సబ్సిడీ అందించబడుతుందని చెప్పారు. సోలార్ ప్యానెళ్ల ఖర్చులో 40% వరకు ఈ సబ్సిడీ వర్తిస్తుందని తెలిపారు. అంతకుముందు ఈ పథకానికి సంబంధించిన వాట్సాప్ చాట్బాట్ సంతోష్, పీఎం సూర్యగర్ లోగోను ప్రహ్లాద్ జోషి ప్రారంభించారు. వాతావరణం. నైరుతి ఋతుపవనాలు కేరళ అంతటా ఈరోజు విస్తరించాయని భారత వాతావరణ విభాగం IMD తెలిపింది. దక్షిణ తమిళనాడులో కొన్ని ప్రాంతాలను ఋతుపవనాలు తాకాయని IMD తెలియజేసింది. వీటి ప్రభావంతో కేరళ మాహిలలో రేపు భారీ వర్షాలు కురుస్తాయని IMD శాస్త్రవేత్త త్రిషాను బణిక్ పేర్కొంటూ,
1: The southwest monsoon has set in over Kerala today on 4th of June. Similarly, the isolated heavy to very heavy rainfall is expected over the Kerala, Karnataka. Isolated heavy rainfall is also expected over the Tamil Nadu during the next 7 days. Heavy to very heavy rainfall is also likely to continue over northeast India during next 5 to 6 days. Moderate to severe thunderstorm activity with wind speed up to 50 to 60 kmph is also likely over many parts of northwest, central, and East India.
0: జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. భారత్ వెనిజులా దేశాల మధ్య సన్నిహిత సహకారం గ్లోబల్ సౌత్ కు ఆవశ్యకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈశాన్య భారతదేశ ప్రాంతం నేడు అభివృద్ది అవకాశాలకు కేంద్ర బిందువుగా మారిందని హోంమంత్రి అమిత్ షా అన్నారు. అహ్మదాబాద్ వేదికగా మొట్టమొదటి ప్రపంచ యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ ఈరోజు ప్రారంభమైంది. నైరుతి ఋతుపవనాలు కేరళ అంతటా ఈరోజు విస్తరించాయని భారత వాతావరణ విభాగం IMD తెలిపింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం దేశభక్తి గీతం వింటారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 8:45 కావస్తోంది. ముందుగా హిందీలోను, అనంతరం ఆంగ్లంలోను వార్తలు, ఆ తర్వాత 9:15 స్పాట్లైట్ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఆపాత మధుర గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా ఘంటసాల పి సుశీల పాడిన అగ్గి బరాట చిత్రం నుంచి ఈ పాట, విజయ కృష్ణమూర్తి సంగీతం.
1: మబ్బులు తొలగెనులే.

0: ఆకాశవాణి జెన్ జీ బాణి వినోద విజ్ఞానాలకి నిలయంగా బహుజన హితాయ బహుజన సుఖాయ అనే నినాదంతో 90 వసంతాల వేడుకల్లో భాగంగా జూన్ 5వ తేదీన ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారిచే వాకథాన్ నిర్వహించబడుతోంది. ఉదయం 6:30 ఆల్ ఇండియా రేడియో విజయవాడ స్టేషన్ నుంచి ప్రారంభమై ది అడ్రస్ మాల్ వరకు కొనసాగుతుంది. ఆసక్తి కలవారు ఎవరైనా పాల్గొనవచ్చు. తరతరాలని పలకరించినటువంటి బాణి కోసం అడుగేద్దాం పదండి ఆకాశవాణి కోసం. జై ఆకాశవాణి.
1: కార్యక్రమంలో ఇప్పుడు ఘంటసాల పాడిన ఆరాధన చిత్రం నుంచి ఈ పాట శ్రీశ్రీ రచన ఎస్ రాజేశ్వరరావు సంగీతం.

0: చిన్నమ్మాయి, ఓ చిన్నమ్మాయి,
1: రా రా అమ్ముడు. ఏంటి ఇట్లా వచ్చావు?
0: ఏం లేదు చిన్నమ్మాయి, నీకు విషయం చెప్పాలని వచ్చాను.
1: ఏంటో విషయం?
0: నీకు తెలుసా, మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుని పండగ చేసుకుంటోంది.
1: అవునా?
0: అవును చిన్నమ్మాయి.
1: అయితే మన రైతు సోదరులందరూ కూడా ఈ పండగ తప్పనిసరిగా చేసుకోవాలమ్మడు.
0: అవును చిన్నమ్మాయి, ఎందుకంటే విత్తనం వేసిన దగ్గర నుండి పంట మార్కెట్లో అమ్మే వరకు కావలసిన సలహాలను శాస్త్రవేత్తల వ్యవసాయ సూచనలతో పల్లె సీమల్లో పొలం పనులు చేసి పసిడి పంటలు పండించే మన రైతు సోదరుల ప్రియ నేస్తం ఆకాశవాణి కదా.
1: అందుకే కదా మన ఆకాశవాణి శ్రవణానందం శాశ్వతానుబంధం అయ్యింది మనందరికీ.
0: అవును చిన్నమ్మాయి, ఇప్పటికీ ఇక ముందు రైతు బాగుంటే దేశం బాగుంటుంది అనే నమ్మకంతో రైతులతో పాటే ముందుకు సాగుతోంది ఆకాశవాణి.
1: అవునమ్మడు, కాబట్టి మనం ఈ పండుగను తప్పనిసరిగా చేసుకోవాలి.
0: అవునవును.
2: ఆపాత మధుర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు జిక్కి పాడిన శ్రీకృష్ణ పాండవీయం చిత్రం నుంచి ఈ పాట, డాక్టర్ సి నారాయణరెడ్డి రచన.

ఆకాశవాణి జెన్ జీ బాణి వినోద విజ్ఞానాలకి నిలయంగా బహుజన హితాయ బహుజన సుఖాయ అనే నినాదంతో 90 వసంతాల వేడుకల్లో భాగంగా జూన్ 5వ తేదీన ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారిచే వాకథాన్ నిర్వహించబడుతోంది. ఉదయం 6:30 ఆల్ ఇండియా రేడియో విజయవాడ స్టేషన్ నుంచి ప్రారంభమై డి అడ్రస్ మాల్ వరకు కొనసాగుతుంది. ఆసక్తి కలవారు ఎవరైనా పాల్గొనవచ్చు. తరతరాలని పలకరించినటువంటి బాణీ కోసం అడుగేద్దాం పదండి ఆకాశవాణి కోసం. జై ఆకాశవాణి.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

0: डॉक्टर पॉल अगर बात करे आम आदमी को क्या चाहिए, अच्छी शिक्षा, आवास मिल जाए और अच्छी स्वास्थ्य सेवा उपलब्ध हो और किफायती दाम पर जब आपको दवाएं मिलती हैं तो उससे बड़ी बहुत ही सुखद एहसास नहीं हो सकता एक आम आदमी के लिए। तो जन औषधि केंद्र ऐसे में कितने महत्वपूर्ण साबित हो रहे हैं?
1: जन औषधि केंद्रों के द्वारा हाई क्वालिटी जेनेरिक मेडिसिन जो गुणवत्ता में पूरी उतरती है उनको उपलब्ध किया जाता है। देश में 19,000 से ज्यादा जन औषधि केंद्रों का जाल बिछा हुआ है और बहुत तेजी से इसको 25,000 तक लगाने की प्लान है। इसमें हर रोज 10 लाख से ज्यादा व्यक्ति अपनी दवाइयां खरीदते हैं, किफायती दाम पे मिलती हैं। मार्केट में जो रेट होता है उससे आधी और कई दवाइयां तो सिर्फ 10% तक भी नीचे उनको उसका प्राइस से मिलता है, बहुत फायदा होता है। अगर हम देखें जब से ये प्रोग्राम चालू हुआ है तो लगभग 40,000 करोड़ रुपए की बचत भारत के नागरिक समाज को इस कार्यक्रम की वजह से उपलब्ध हुई है। और ये कार्यक्रम के द्वारा जो जन औषधि केंद्र हैं ये सब जगह, सब प्रदेशों में, सब जिलों में इसका डायमेंशन दिखाई देती है, इनकी प्रेजेंस दिखाई देती है। और दवाइयों के अलावा जो मेंस्ट्रुएशन के लिए पैड्स की भी उपलब्धि की गई है मेंस्ट्रुअल हाइजीन के लिए, और जब से ये वाला कार्यक्रम शुरू हुआ है 105 करोड़ से ज्यादा सुविधा नैपकिन जो है मेंस्ट्रुअल नैपकिन दिए गए जिसकी कीमत सिर्फ 1 रुपया है। तो ये दो काम कर रहा है, एक तो गुणवत्ता की दवाइयां मिल रही हैं, दूसरा व्यक्ति को बचत हो रही है और तीसरा इसकी वजह से एक्सेस बढ़ती है, व्यक्ति सेवाएं ले पाता है, इस्तेमाल करता है तो बीमारी रुकती है और उसका जो जायजा है वो हम रुपयों में नहीं ले सकते। इतना बड़े भले का ये कार्यक्रम है।
0: बिल्कुल श्रोताओं, नए भारत की जो स्वास्थ्य क्रांति की यात्रा है केवल नीतियों और आंकड़ों की कहानी नहीं है बल्कि करोड़ों लोगों के जीवन में आए वास्तविक परिवर्तन की गवाही भी है। डॉक्टर पॉल और डॉक्टर अरोड़ा, आप दोनों का धन्यवाद इस कार्यक्रम से जुड़ने के लिए।
2: बहुत बहुत शुक्रिया,
1: बहुत बहुत धन्यवाद।
3: विशेष श्रृंखला के अंतर्गत अभी आप सुन रहे थे मोदी सरकार के 12 साल, नए भारत की स्वास्थ्य क्रांति। इसमें भाग ले रहे थे नीति आयोग के पूर्व सदस्य डॉक्टर वीके पॉल और बिलासपुर एम्स के अध्यक्ष डॉक्टर एनके अरोड़ा। कार्यक्रम का संचालन कर रही थी प्रियंका अरोड़ा। यह कार्यक्रम आकाशवाणी के समाचार सेवा प्रभाग द्वारा प्रस्तुत किया गया। इसे आप हमारे मोबाइल ऐप न्यूज ऑन AIR और यूट्यूब चैनल न्यूज ऑन AIR ऑफिशियल पर भी सुन सकते हैं।
4: In the special series, you were listening to a discussion on 12 years of the Modi government transforming healthcare. Participants were Dr. V.K. Paul, former member Niti Aayog, and Dr. N.K. Arora, president, AIIMS Bilaspur. Moderator was Priyanka Arora. This program was produced and presented by the New Services Division of Akashwani. You can listen to it on our mobile app, News on AIR. This program is also available on our YouTube channel, News on AIR Official.
5: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రేపు ప్రసారం కాబోయే కార్యక్రమాల వివరాలు రేపు ఉదయం 6 గంటలకు సూక్తి సుధ సమర్పిస్తారు శ్రీమతి ఎండి ఆరిఫా బేగం. 6:10కు భక్తిరంజని కార్యక్రమంలో దేవి భక్తి కీర్తనలు ఇంకా నాతీయ కలాం. 7:15కు ఉదయరేఖలు కార్యక్రమంలో భగవద్గీత పారాయణం, భగవద్గీత శ్లోక విశ్లేషణ. సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. అనంతరం పట్టణ ప్రాంతాల్లో పర్యావరణ పరిస్థితులు, పర్యావరణ దినోత్సవం సందర్భంగా జి నియంత గారి ప్రసంగం వింటారు. ఆ తర్వాత ప్రకృతితో జీవిద్దాం, పర్యావరణ ప్రగతికి అడుగులు వేద్దాం, శ్రీ ఎస్ఎల్ఎన్ రాజుగారు అందించే విశేషాలు వింటారు. చివరిగా గాంధీ మార్గం. 8:30కు అనకాపల్లి జిల్లా సమాచార లేఖ వింటారు, రచన శ్రీ వై రామకృష్ణ. 9:00కు కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ రామవరపు సుబ్బారావు గారి వీణావాద్యం వింటారు. 10:00కు ప్రపంచ పర్యావరణ దినోత్సవంపై ప్రత్యేక కార్యక్రమం, ప్రాంతీయ వార్తా విభాగం వారి సమర్పణ. 11:00కు గుర్తు చేసుకుందాం, 11:30కు NCERT వారి ప్రాయోజిత కార్యక్రమం. 12:40కు భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీ మల్లాది సూరిబాబు గారు పాడిన లలిత భక్తి గీతాలు ఇంకా గోపరాజు వెంకట సుబ్బారావు కీర్తనలు వింటారు.

2:30 వనితావాణి. ఈ కార్యక్రమంలో వివాహ వ్యవస్థలో మార్పులు, పిల్లలపై ప్రభావం చర్చా కార్యక్రమం. ఇందులో పాల్గొన్నవారు డాక్టర్ ఆర్ వరరుచి, డాక్టర్ వి రాధికారెడ్డి, శ్రీమతి జి సకల. కార్యక్రమ నిర్వహణ శ్రీమతి ముంజులూరి కృష్ణకుమారి. 3:00 టీమ్ టైం, హిందీ చిత్రగీతాలు. 4:00 యువలయ, క్విజ్ ప్రశ్నలు. 5:30 యువవాణి. 6:30 పల్లెసీమలు కార్యక్రమంలో రంగస్థలి శీర్షికన యమాంజనేయ యుద్ధం నాటకం నుంచి శ్రీకృష్ణ పాత్ర పద్యాలు వింటారు. నిర్వహణ శ్రీ కొరంపల్లి వెంకటేశ్వరరావు. హార్మోనియం శ్రీ అల్లాడి యేసుదాసు. 7:15 పంటసీమలు కార్యక్రమంలో వివిధ పంటల్లో పురుగుల నివారణకు ముందు జాగ్రత్త చర్యలు డాక్టర్ ఎస్ దయాకర్ గారితో పరిచయం వింటారు. 8:00 విజ్ఞానం మరియు పర్యావరణం కార్యక్రమంలో ప్రకృతి స్ఫూర్తితో పర్యావరణాన్ని కాపాడుదాం, భవిష్యత్ను రక్షించుకుందాం. హైదరాబాద్ స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ డీన్ విశ్రాంత ప్రొఫెసర్ ఎంఎన్వి ప్రసాద్ గారి ప్రసంగం వింటారు. 10:00 భీష్మ ప్రతిజ్ఞ సప్పా భారతి గారిచే హరికథా గానం వింటారు. 11:10 కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక ధారావాహిక ఢిల్లీ కేంద్రం నుంచి రిలే 11:45 వరకు ఈ కార్యక్రమం. రేపటి కార్యక్రమాల వివరాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మంచి మాట, తన అజ్ఞానాన్ని తెలుసుకోవడమే నిజమైన జ్ఞానం. మంచి మాట విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నిలయంలో ఇప్పుడు సమయం 11:48 దాటి 13 సెకండ్లైంది. 358.4 మీటర్లు, 837 కిలోహెడ్స్పై మీడియం వేవ్ ప్రసారాలు సమాప్తం. 102.2 మెగాహెడ్స్పై ఎఫ్ఎం గోల్డ్ ప్రసారాలు ఢిల్లీ కేంద్రం నుంచి కొనసాగుతాయి. నమస్తే.